ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948, ఆశ్వీజ మాసం తొలి రోజు, క్రీస్తు శకం 2026 సెప్టెంబర్ 23 బుధవారం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ మీడియం వేవ్, 102 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం ద్వారా ప్రభాత ప్రసారం ప్రారంభం. ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెర్ట్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెర్ట్స్, కాకినాడలో 100.1 మెగాహెర్ట్స్ ఫ్రీక్వెన్సీల్లో కూడా వినొచ్చు. నిలయంలో సమయం 5:57 సెకండ్లు. శ్రోతలకు నమస్సులతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. దేశభక్తి గీతం జయభారత జనయిత్రికి బృందగానం ఆచార్య తిరుమల గారి సాహిత్యం, వల్లూరి సుధీర్ కుమార్ గారి సంగీతం.

0: దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:04:50 మరియు కొద్ది క్షణాలలో అఖిల భారత ఆంగ్ల వార్తా ప్రసారం ఢిల్లీ నుండి రిలీజ్.
1: Akashwani, the news read by Tanvi Khurana.

జగములకు ఒక్కటే సంజీవి మందు రక్కసుల నిలగోల్చు మందు జగము

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. చింతన. వ్యాఖ్యాత శ్రీ రొక్కాల రాజన్ గారు రచయితగా, దాన్ని తమ స్వరంలో మనకు అందిస్తున్నవారు శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి గారు.
1: గౌతమ బుద్ధుని అనుసరించిన మహిళల గురించి తెలుసుకుందాం. మల్లిక. శ్రావస్తిలో ఒక పుష్పలావికుని కుమార్తె మల్లిక. ఆమె ఒకరోజు స్నేహితురాళ్లతో అన్నం మూట కట్టుకొని పూదోటకు వెళుతుండగా మార్గం మధ్యలో ప్రశాంత వదనంతో భిక్ష కోసం వెళుతూ ఎదురైన బుద్ధుని చూసి సంతోషంతో మల్లిక తన కోసం తెచ్చుకున్న అన్నాన్ని బుద్ధునికి భిక్షగా సమర్పించింది. అప్పుడు బుద్ధుడు చిరునవ్వుతో పక్కనే ఉన్న శిష్యుడు ఆనందునితో ఇలా అన్నాడు, ఆనంద, ఈరోజునే మల్లిక రాణి కాబోతున్నది అని. అదే రోజున ప్రసేనుడు అనే రాజు అజాతశత్రువుతో జరిగిన యుద్ధంలో ఓడిపోయి వస్తుండగా మల్లిక పాటలు పాడుతూ కనిపించింది. ఆ పాటలు విన్న ప్రసేనుడు

0: ఆమె అందాన్ని చూసి గుర్రము దిగి ఆమె దగ్గరికి వెళ్ళాడు. మల్లికతో యుద్ధంలో జరిగిన వాటమని ఆమెకు చెప్పి ఆమె సానుభూతిని పొందాడు. ఆమె అందానికి మురిసిన రాజు ఆమెను రాణిగా స్వీకరించాడు. ఆ తరువాత మల్లిక బుద్ధిని అనుయాయి అయ్యింది. ఒక పేదరాలు రాణి కావడం ఎలా జరిగిందనే ప్రశ్నకు సమాధానం కొరకు బుద్ధిని వద్దకు వెళ్ళింది. ఓ భగవానుడా, కొంతమంది స్త్రీలు అందముగా శక్తివంతులుగా, మరికొందరు పేదవారిగా బలహీనులుగా, ఇంకొంతమంది అందవిహీనులుగా ఉంటారు అని అడిగింది. దానికి బుద్ధ భగవానుడు, ఓ మల్లిక, ఓర్పు గలవారు అందంగాను, ఉదారులు ధనవంతులుగాను, అసూయపడని వారు అధికారంతోనూ పుడతారు. ఈ మూడు కర్మలు చేసిన వారు పొందడం కష్టము అని చెప్పాడు. అప్పటినుంచి మల్లిక సహనం, ఉదారత, కరుణ, ముదిత ఆచరణలో పెట్టింది. ఆమె కూడా సంతోషంగా బౌద్ధ ధమ్మంలో కాలం గడిపింది. ధనంజనాని, ఈమె భరద్వాజుని భార్య, బుద్ధ భగవానిని అభిమాని. ఆమె భర్త బుద్ధిని ద్వేషించేవాడు. ధనంజనాని బుద్ధిని పట్ల, ఆయన ధమ్మం పట్ల, భిక్షు సంఘం పట్ల అచంచలమైన విశ్వాసం కలిగి ఉండేది. త్రిశరణాలైన బుద్ధం శరణం, ధమ్మం శరణం, సంఘం శరణం వాటిని శ్రద్ధగా పఠిస్తూ ఉండేది. ఆ సమయంలో ఆమె భర్త చెవులు మూసుకునేవాడు. ఒకనాడు భరద్వాజుడు అతని అనుయాయులకు విందు ఏర్పాటు చేశాడు. ఆ విందులో తన భార్య త్రిశరణాలు పఠిస్తే చంపుతానని బెదిరించాడు. అయినా ఆమె భయపడక త్రిశరణాలతో పాటు బుద్ధ భగవానుని ధమ్మాన్ని పొగుడుతూ 500 గీతాలను ఆలపించింది. ఆ విధంగా ఆమె అవమానపరిచిందనే కోపంతో అతిథులందరూ ఆహారాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఆ తరువాత ధనుంజనాని ఆమె భర్తకు భోజనం వడ్డిస్తూ ఇలా అన్నది, సర్వోన్నతుడైన బుద్ధ భగవానునికి శుభము కలగాలని, ఆయన ధమ్మం వర్ధిల్లాలని, ఆయన సంఘం ప్రపంచమంతా విస్తరించాలని గొంతెత్తి పలికింది. ఆమె ప్రశంసలకు కోపోద్రిక్తుడైన భరద్వాజుడు నిందించసాగాడు. ఆ తరువాత బుద్ధునికి తగిన గుణపాఠం చెబుతానని బయలుదేరి బుద్ధిని చేరుకున్నాడు. ఆనవాయితీగా వందనం చేసి స్నేహభావాన్ని చూపిస్తూ కూర్చొని ఇలా అన్నాడు, తథాగత, సంతోషంగా బ్రతకాలంటే దేనిని విడిచిపెట్టాలి? దుఃఖించకుండా జీవించాలంటే దేనిని విడిచిపెట్టాలి అని ప్రశ్నించాడు. అందుకు భగవానుడు ఇలా అన్నాడు, ఓయి భరద్వాజ, నీవు కోపాన్ని విడనాడితే సుఖంగా జీవిస్తావు, దుఃఖం లేకుండా జీవించాలంటే కోపాన్ని విడనాడాలి అని బోధించాడు. బుద్ధుని బోధనలకు భరద్వాజుడు తన అజ్ఞానాన్ని తెలుసుకుని బుద్ధుని అనుచరుడిగా మారి తన భార్య ధనుంజనానితో కలిసి బౌద్ధ ధమ్మాన్ని స్వీకరించాడు. ధనుంజనాని బౌద్ధ చరిత్రలో ఆదర్శ గృహిణిగా నిలిచిపోయింది.
1: శ్రీ రొక్కాల రాజన్ గారి రచన శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి గారు చదవగా చింతన శీర్షికన మీద ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పొలం పనులు.

గ్రామీణ ప్రాంతాల్లో యువతి యువకులను చూస్తూ ఉంటే నాకు ఒకటి అనిపిస్తూ ఉంటుంది, వారి వారి శక్తి సామర్థ్యాలని వాళ్ళు సరిగా సద్వినియోగపరచుకోవటం లేదేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అలా అనవలసి వస్తుందంటే, వాళ్ళకి అనేక రకాలైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయి. ముఖ్యంగా పట్టణాలు నగరాలతో పోల్చుకుంటే ఇక్కడ ఉన్నటువంటి యువత యువకులతో మనం చూస్తే సరిచూసి గ్రామ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువత యువకులకే ఎక్కువ శక్తి సామర్థ్యాలు ఉంటాయేమో అనిపిస్తుంటుంది. ఎలా అంటే, వాళ్ళు జీవిస్తున్నటువంటి స్థితిగతులు, చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాల వల్ల వాళ్ళకి అవన్నీ వస్తాయి. ప్రతిరోజు కూడా అతను అనేక మందితో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది.

ఒకరికి సహాయం చేయాల్సిన అవసరం ఉంటుంది, ఒకరి సహాయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే వివిధ రకాలైనటువంటి వృత్తులు వాళ్ళతోటి మరి సహకారంతో పనిచేయాల్సి వస్తుంది. పట్టణ ప్రాంతాల్లో ఇన్ని అవసరాలు ఉండవు. ఎవరికి వాళ్ళు వాళ్ళు ఉద్యోగం చేసుకోవటము, లేకపోతే చదువుకునేటప్పుడుగా పూర్తిగా చదువు మీదనే ఉండటము జరుగుతూ ఉంటుంది. గ్రామీణ యువత చదువుకుంటున్నప్పటికీ కూడా మరి వాళ్ళ తల్లిదండ్రులు వృత్తిరీత్యా మరి చుట్టుపక్కల ఎంతోమందితో అనుసంధానమై అనేక పనులు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఇలాంటి పరిస్థితే వాళ్ళకి గొప్ప శక్తి సామర్థ్యాలను ఇస్తుంది. కానీ దురదృష్టం ఏంటంటే గ్రామీణ యువతి యువకులు వాళ్ళకి మరి ఏమి తెలియదను, లేకపోతే ఇంగ్లీషు రాదను, లేదా బయటికి పోయి మనము మాట్లాడలేమను, ఇలా రకరకాల అపోహలతో బతుకుతూ ఉంటారు. దానివల్ల వాళ్ళు అనేక అవకాశాలని వాళ్ళు కోల్పోతూ ఉన్నారు. ఇది పోవాలి అంటే, వాళ్ళకున్నటువంటి శక్తి సామర్థ్యాలు సద్వినియోగపరచుకోవాలి అంటే వాళ్ళు వివిధ రకాలైనటువంటి శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొనాలి, బయట ఏం జరుగుతుందో తెలుసుకుంటూ ఉండాలి. అలాగే గవర్నమెంట్ వాళ్ళు కానీ వివిధ శాఖల వాళ్ళు కానీ, ఇప్పుడు వ్యవసాయ శాఖ కానీ, పశుమద్దతు శాఖ కానీ, లేకపోతే పట్టు పరిశ్రమ శాఖ వాళ్ళు కానీ, లేకపోతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, ఏదైనా ఎప్పుడైనా మీటింగ్ పెట్టినప్పుడు ఖచ్చితంగా వెళ్ళి పాల్గొని విషయాలన్నీ తెలుసుకోవాలి, నలుగురితో మాట్లాడుతూ ఉండాలి. ముఖ్యంగా వాళ్ళకు అవసరమైనటువంటి వివిధ శాఖల అధికారులతో ఎప్పుడూ అనుసంధానమై ఉండాలి. అలా గనక చేస్తే ఇప్పుడు వాళ్ళు చేసేటువంటి ఈ ఉత్పత్తి కన్నా, లేకపోతే వాళ్ళు సాధించేటువంటి విజయాల కన్నా ఎక్కువ విజయాల మటుకు ఖచ్చితంగా సాధించగలుగుతారు. పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వెస్టి కుటుంబాల్లో ఎవరికి వాళ్ళే బతుకుతూ ఉంటారు. వాళ్ళకి సమిష్టిగా కలిసి జీవించేటువంటి అవకాశం కూడా చాలా తక్కువ ఉంటుంది. అదే మన గ్రామాల్లో మన తాతలు ముత్తాతలు అవ్వలు నాన్నలు అత్తలు మామలు బాబాయిలు కొడుకులు కోడళ్ళు ఇలా అందరూ కలిసి జీవించడానికి ఒక అద్భుతమైన అవకాశం. ఆ కుటుంబాల్లో వాళ్ళ అనుభవాల్ని తర్వాత తరాల వాళ్ళకి వాళ్ళు పంచుతూ ఉంటారు. ఈ అవకాశం ఎప్పుడూ కూడా నగరాల్లో అన్ని కుటుంబాల్లో ఉండదు. ఇది గ్రామీణ వాతావరణంలోనే సాధ్యమవుతుంది. అందుకని గ్రామీణ యువత వాళ్ళ తల్లిదండ్రుల నుంచి కానీ, తాతల ముత్తాతల నుంచి కానీ తెలుసుకున్నటువంటి విషయాల్ని వాళ్ళ వ్యవసాయంలో కానీ, వ్యవసాయ అనుబంధ వృత్తుల్లో కానీ అమలుపరుస్తూ, దానికి నూతనంగా వచ్చినటువంటి సాంకేతికతని వాళ్ళ చదువు ద్వారా కానీ, సమాజాన్ని చూడటం వల్ల కానీ, లేకపోతే ఈ అంతర్జాలం వచ్చిన తర్వాత తెలుసుకున్నటువంటి విషయాలను కానీ జోడింపు చేసి వాళ్ళు అనేక రకాలైనటువంటి విజయాన్ని సాధించవచ్చు. దాన్ని సాధించడానికి కాస్త కృషి చేయాలి. దానికి తోడు ఇంకొక విషయం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి యువతి యువకులకి ఏదన్నా చేస్తే మనం చేయగలుగుతామా లేదా, మనము దాంట్లో సఫలీకృతం అవుతామా లేదా అనేటువంటి అనుమానం కూడా చాలామందిలో ఉండి, ఏది కొత్తదాన్ని మొదలుపెట్టకుండా పాత పద్ధతిలోనే జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. అది కూడా చాలా చాలా పొరపాటు. కాలం మారుతూ ఉంది, కాలంతో పాటు సాంకేతికత కూడా అభివృద్ధి చెందుతూ ఉంది. మనం గమనిస్తే వ్యవసాయం కాకుండా ఇతర వృత్తులు కానీ, ఇతర రకాలైనటువంటి అనేక సంస్థల్లో కానీ సాంకేతికత బాగా పెరిగిపోయింది. వాళ్ళు ఈ సాంకేతికతను ఉపయోగించుకోవడంలో ఎంతో ఎత్తునున్నారు మనతో పోల్చుకుంటే. మన వ్యవసాయంలో కానీ, వ్యవసాయ అనుబంధ వృత్తుల్లో కానీ వాటిని మనం సరిగ్గా సద్వినియోగపరచుకోవటం లేదేమో, వాటిని సరిగ్గా ఉపయోగించుకొని మనం విజయం సాధించట్లేదేమో అని అనిపిస్తూ ఉంటుంది. దానికి సరే చదువు సరిగ్గా లేదను, చదువు మధ్యలో మానేసామను, ఇలా రకరకాల అనుమానాలతోటి, లేకపోతే భాష రాదను, ఇంగ్లీష్ రాదను అనేటువంటి ఆలోచన కూడా కొంతమందిలో ఉంటూ ఉంటుంది. అది మటుకు సరైంది కాదు. ఇంగ్లీషు మాట్లాడటం వలన, ఇంగ్లీషు నేర్చుకోవటం వలన మరి వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, తెలుగు భాష రానప్పుడు అది కొంత ఉపయోగపడవచ్చు. కానీ అది మటుకు మన విజయాన్ని

0: అడ్డు కాకూడదు. ఉదాహరణకి కొన్ని దేశాలు తీసుకుంటే జర్మనీ కానీ ఫ్రాన్స్ కానీ అలాగే ఇతర యూరోప్ దేశాల్లో పూర్తిగా వాళ్ళ భాషలోనే అంతా కార్యక్రమాలు కానీ చదువుకోవటం కానీ జరుగుతూ ఉంటుంది. ఇంగ్లీషు మనలాగా కూడా వాళ్ళకి పూర్తిగా వస్తుందో రాదో తెలియదు, కానీ వాళ్ళు విజయం సాధించట్లా, అభివృద్ధి చెందట్లా. అట్లాగే మనం కూడా ఈ విధంగా మనం చేయదలుచుకున్న దానిలో విజయం సాధించడానికి భాష అడ్డు కాదు. నేర్చుకోవటం వల్ల నలుగురితో మాట్లాడటానికి కానీ అవసరమైన చోట దాన్ని ఉపయోగించుకోవటానికి కానీ ఖచ్చితంగా బాగానే ఉంటుంది. కాకపోతే మనం మటుకు ఈ చిన్న చిన్న అపోహలతోటి మనము కొత్త ప్రయత్నాలు చేయటం మటుకు మానుకోకూడదు. సాంకేతికతను ఉపయోగించుకొని మనకున్నటువంటి అనుభవాల్ని, మన దగ్గర ఉన్నటువంటి గ్రామీణ పరిస్థితుల్ని ఉపయోగించుకొని మనం పైకి ఎదగాలి.
1: రాగల 48 గంటల వరకు వాతావరణ సమాచారం. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండ ప్రభావం వల్ల అర్నాబ్ తుఫాన్గా రూపొందింది. ఈ రాత్రి లేదా రేపటి తెల్లవారుజామున ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరాల మధ్య విశాఖపట్నం, గోపాల్పూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాంధ్ర, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు కళింగపట్నం తదితర పరిసరాలు, యానాం ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు గంటకు 55 నుండి 65 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. మత్స్యకారులు ఎవరూ కూడా చేపల వేటకు సముద్రంలోకి వెళ్లరాదని హెచ్చరిక. ప్రమాద హెచ్చరికలను, సూచికలను గమనించాలి. వాతావరణ సమాచారం విన్నారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లా ప్రాంతాలు, యానాం ప్రాంతపు ప్రజలకు. పొలం పనులు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యతనివ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా వరంగల్ ఆదిలాబాద్ విమానాశ్రయాలు ఉండాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాలను ఈ ఏడాది డిసెంబర్లో ప్రదానం చేయనున్నామని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యతనివ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

0: లాకుప్పం పర్యటనలో భాగంగా నూతన రైతు బజార్ భవన నమూనాను, వివిధ అభివృద్ది కార్యక్రమాలకు సంబంధించిన చిత్ర ప్రదర్శనను ముఖ్యమంత్రి గత రాత్రి తిలకించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
1: రాబోయే రోజుల్లో ఎల్నినో వచ్చినా మనం బయటపడాలంటే నదుల అనుసంధానం ఒకటి చేసి మినిమం నీళ్లు వచ్చేటట్టు చేసుకోవడం, మీ ఊర్లో పడిన వర్షాన్ని భూమిలో ఇంకెడికి చేయడం, పెద్ద నీటి సమస్య లేకుండా భూమినే ఒక జలాశయంగా తయారు చేయడం, నీటి భద్రత వస్తుంది, భూమి తాపాన్ని తగ్గించాలంటే మనం చేయాల్సింది ఈ యొక్క ప్రకృతి సేద్యం చేయాలి. ప్రకృతి సేద్యం అన్నింటికంటే శ్రేష్టమైనటువంటి వ్యవసాయం. ఈ సంవత్సరం నా ఆలోచన రాష్ట్రం అంతా కూడా ప్రతి ఒక్క ఎకరాకి PMDS కింద కల్టివేషన్ చేయాలని.
0: వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలు, ఢిల్లీలోని తెలంగాణ భవన్ నిర్మాణాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా నిలిచేలా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విమానాశ్రయాలు, ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణాలపై రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ చరిత్ర, సంస్కృతికి ప్రతిరూపాలైన కాకతీయ కళాతోరణం, రామప్ప ఆలయ శిల్ప వాస్తుకళలను పరిశీలించి వాటి ప్రత్యేకతలు ప్రతిబింబించేలా నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు. విమానాశ్రయాల నుంచి రహదారులు నిర్మించి వాటిని సమీప జిల్లా, రాష్ట్ర, జాతీయ రహదారులకు అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ వాయుగుండం ఈరోజు రాత్రి నుంచి రేపు తెల్లవారుజామున విశాఖపట్నం, గోపాల్పూర్ మధ్య తీరం దాటే అవకాశముందని వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో ఈరోజు రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్ర సంచాలకులు కె. నాగరత్న తెలియజేస్తూ,
2: ఇది విశాఖపట్నం, గోపాల్పూర్ ప్రాంతాల్లోని తీవ్ర వాయుగుండంగా తీరం తాకే అవకాశాలున్నాయి. మనకు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, ఏలూరు ప్రాంతాలకు ఎక్కువగా కూడా తేలిపాటి నుంచి మోస్తారు వర్షాలుండి భారీ, అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలున్నాయి.
0: తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలకు అత్యవసర సేవలు అందించేందుకు జిల్లాల కలెక్టర్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. విజయనగరం జిల్లాలో సహాయం కోసం 0892223649 పార్వతీపురం, మన్యం జిల్లాలో 0896345037 నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు. వర్షాల కారణంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో పాఠశాలలకు ఈరోజు సెలవు ప్రకటించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించి ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి అనిత సూచించారు. ప్రభావిత జిల్లాల్లో విపత్తు నిర్వహణ బృందాలను సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఆకస్మిక వరదల నేపథ్యంలో ఏటిగట్ల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి నిమ్మల రామానాయుడు జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోని పెదపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, కొమురంభీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఈరోజు రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడటంతో పాటు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా భారత స్వేచ్ఛ వాణిజ్యం విధానంపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. అలాగే పాన్ ఐఐటి ఆంధ్రప్రదేశ్ సమ్మిట్ 2026పై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది.
0: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గుజరాత్లోని ఏక్తానగర్లో 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రదానం చేశారు. ఫీచర్ సినిమాలు, నాన్ ఫీచర్ సినిమాలు సహా వివిధ

0: విభాగాల్లో ప్రతిభ కనబరిచిన కళాకారులు, సాంకేతిక నిపుణులు చిత్రాలకు రాష్ట్రపతి పురస్కారాలను అందజేశారు. వీరిలో ఉత్తమ నటులుగా మమ్మూట్టి, కార్తిక్ ఆర్యన్ పురస్కారాన్ని అందుకోగా, ఉత్తమ నటి పురస్కారాన్ని యామి గౌతమ్ అందుకున్నారు. ఇక తెలుగు చలన చిత్రాలకు సంబంధించి ఉత్తమ బాల నటుడి విభాగంలో 35 చిన్న కథ కాదు సినిమాకి అరుణ్ దేవ్, ఉత్తమ సంభాషణలు విభాగంలో లక్కీ భాస్కర్ సినిమాకు దర్శకులు వెంకీ అట్లూరి, ఉత్తమ ప్రజాదరణ చిత్రంగా నిలిచిన కల్కి 2898 ఏడీ చిత్రానికి దర్శకులు నాగశ్విన్ పురస్కారాలను స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది చలనచిత్ర టీవీ పురస్కారాలను ఈ ఏడాది డిసెంబర్లో ప్రదానం చేయనున్నట్లు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఒక ప్రకటనలో తెలిపారు. 2012 నుంచి 2016 వరకు గతంలో ప్రకటించిన అవార్డులతో పాటు 2017 నుంచి 2024 అవార్డులను, 2025 సంవత్సరానికి సంబంధించిన పురస్కారాలను కూడా అందించనున్నట్లు చెప్పారు. అమరావతి లేదా విజయవాడలో నంది చలనచిత్ర అవార్డులు, తిరుపతిలో నంది టీవీ అవార్డుల ప్రదానోత్సవాలు నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గత రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. దీనిపై మా ఆకాశవాణి ప్రతినిధి మరిన్ని వివరాలను అందిస్తారు.
1: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. బ్రహ్మోత్సవాల్లో 8వ రోజైన మంగళవారం రాత్రి మలయప్ప స్వామివారు అశ్వవాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చి అడుగడుగున కర్పూర హారతులు సమర్పిస్తూ స్వామివారిని దర్శించుకున్నారు. బుధవారం ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజ అవరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. జగదీష్, ఆకాశవాణి వార్తా విభాగం, తిరుపతి జిల్లా.
0: మాదక ద్రవ్య రహిత భారత్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాలు కృషి చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ఢిల్లీలోని భారత్ మండపంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 3వ జాతీయ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ అధిపతుల సదస్సును ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, అమరావతి సచివాలయం నుంచి దృశ్య మాధ్యమం విధానంలో పాల్గొని మాదక ద్రవ్యాల నియంత్రణకు చేపట్టిన చర్యల గురించి వివరించారు. ఆంధ్రప్రదేశ్ను క్యాన్సర్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలోనే తొలిసారిగా గుంటూరులో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ జీనోమిక్స్ సొల్యూషన్ కేంద్రాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జన్యుపరంగా వచ్చే క్యాన్సర్ను ముందుగానే గుర్తించేందుకు ఈ కేంద్రం ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యతనివ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాలను ఈ ఏడాది డిసెంబర్లో ప్రదానం చేయనున్నామని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక రిచా ఝా. अथ वार्ताः. राष्ट्रपति पदासीना द्रौपदी मुर्मुः अद्य गुजरातस्य वडोदरा नगरे महाराजा सयाजीराव विश्वविद्यालयस्य 75वें वार्षिके दीक्षांत समारोहे भागं भजिष्यति. समारोहावधौ राष्ट्रपति पदासीनया मुर्मू वर्यया 600-12,000 विद्यार्थिभ्यः उपाधयः प्रदास्यति. स्नातक स्नातकोत्तर कार्यक्रमेषु शैक्षणिकोपलब्धिभ्यः सा विद्यार्थिभ्यः सुवर्ण पदकानि अपि प्रदास्यति. तदनन्तरम् असौ वडोदरा नगरे ब्रह्मकुमारीज इति संस्थायाः ग्लोबल स्पिरिचुअल पैलेस रिट्रीट सेंटर इत्यस्य उद्घाटनं करिष्यति. कार्यक्रमस्य

పాటల పల్లకి 8:59 9:30 10 గంటలకు ప్రత్యేక కార్యక్రమం. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా భారత్ స్వేచ్ఛ వాణిజ్య విధానంపై ప్రత్యేక కార్యక్రమం సమర్పణ. ప్రాంతీయ వార్తా విభాగం. పాటల పల్లకి 10:15 11:00 మధురిమ 12:40 కార్మికుల కార్యక్రమం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలో కళ్లకు సంబంధించిన సమస్యలు, లక్షణాలు, చికిత్స గురించి నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ కిరణ్మయ్య గారితో శ్రీవేద రామసూర్యప్రకాశరావు గారు జరిపిన పరిచయం. తరువాత సత్యవాడ సోదరీమణుల కథానిక ప్రేమ దివ్యలు, పఠనం శ్రీమతి డి శ్రీదేవి. స్వచ్ఛతా హీ సేవ 1:10 మహిళావాణి 1:30 హలో బాగున్నారా. సంధ్యారాగాలు సాయంత్రం 5:30 రెండవ ప్రసారంలో. సాయం సమీరం 6:30 7:15 పల్లెసీమలు. పశువులలో వ్యాధుల వ్యాప్తి నియంత్రణ మెరుగైన విధానాల గురించి డాక్టర్ ఎన్ హేమజ పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు. రాత్రి 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. 10:00 2026 ఆసియా గేమ్స్ దైనందిన నివేదిక. ఇవి ఈనాటి ప్రసార విశేషాలు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. కొంచెంసేపట్లో జాతీయ వార్తలు తెలుగులో హైదరాబాద్ కేంద్రం నుండి రిలీజ్.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. భారతీయ సినిమా దేశంలో సాంస్కృతిక వైభవాన్ని వైవిధ్యం ప్రతిబింబిస్తుందని, విభిన్న భాషలు, ప్రాంతీయ దృక్పథాలు, జాతీయ ఆకాంక్షలు అనుసంధానించేలా పనిచేస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం జాతీయ కమిషన్ల మధ్య సమన్వయం ఉండాలని జాతీయ మానవ హక్కుల సంఘం చైర్పర్సన్ జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యం తెలిపారు. రాబోయే 2 రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్లో పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. జపాన్లో ఐచి నాగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఈరోజు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మను బకర్, వెయిట్ లిఫ్టింగ్ 49 కేజీల ఫైనల్లో వీరభాయ్ చాను పోటీలో పాల్గొంటారు. ఇక వార్తల వివరంగా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు వడోదరలో పర్యటిస్తారు. మహారాజా సయ్యాజీరావు విశ్వవిద్యాలయ

0: 75వ వార్షిక స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేస్తారు. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో అత్యుత్తమ ప్రతిభ చూపించిన విద్యార్థులకు బంగారు పథకాలు అందిస్తారు. ఆ తర్వాత వడోదరలో బ్రహ్మకుమారీస్ గ్లోబల్ స్పిరిచువల్ ప్యాలెస్ రీట్రీట్ సెంటర్ రాష్ట్రపతి ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రపంచ పునరుద్ధరణ కోసం ఆధ్యాత్మిక జాగృతి ప్రాజెక్టు ప్రారంభించడంతో పాటు వికసిత్ భారత్ కోసం యువత ప్రచారాన్ని వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ హాజరవుతారు. గుజరాత్లో ఏక్తానగర్ వేదికగా నిర్వహించిన 72వ జాతీయ చలనచిత్ర పురస్కార ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. 2024 సంవత్సరానికి గాను వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, రచయితలకు అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ భారతీయ సినిమా దేశంలో సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తుందని, విభిన్న భాషలు, ప్రాంతీయ దృక్పథాలు జాతీయ ఆకాంక్షలు అనుసంధానించేలా పనిచేస్తుందని కొనియాడారు.
1: సభీ భాషాఓ ఔర్ క్షేత్రో కీ ఫిల్మో మే హమారే భారత్ కీ ఛబి దిఖాయి దేతీ హై. భారతీయ ఫిల్మో మే భారత్ కే లోగో కే సపనే, పరంపరా, సంఘర్ష ఔర్ భవిష్య కీ సంభావనాయ భీ హై. ఫిల్మ్ కళాకార్ బహుత్ లోకప్రియ హోతే హై, ఉన్మే దేశవాసియో కో విశేషకర్ యువాఓ కో ప్రభావిత కర్నే కీ అసీమ్ క్షమతా హోతీ జో.
0: చలనచిత్ర పరిశ్రమలో మరింత సమగ్రత, భాగస్వామ్యం పెరగాలని ఆకాంక్షించిన రాష్ట్రపతి అవార్డుల జ్యూరీ నిర్ణయాత్మక కమిటీల్లో మహిళల భాగస్వామ్యం మరింత పెరగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అంతేకాకుండా సినిమా నిర్మాణంలో వెన్నుముక్క నిలిచే, వెనుక రంగంలో పనిచేసే సాంకేతిక నిపుణులు, కార్మికుల శ్రమకు తగిన గౌరవం, సామాజిక భద్రత కల్పించాలని పిలుపునిచ్చారు.
1: आप सब ये ध्यान रखे कि इस इकोनॉमी को योगदान देने वाले मजदूरों, छोटे कलाकारों, सहायकों को और संघर्षरत लोगों को सम्मान मिले और सामाजिक सुरक्षा भी मिले.
0: సమాజంలో అత్యంత ప్రజాదరణ పొందిన సినీ ప్రముఖులు తమ సామాజిక బాధ్యత గుర్తించాలని రాష్ట్రపతి సూచించారు. యువతకి ఆదర్శంగా నిలుస్తూ ఆరోగ్యకర జీవనశైలి ప్రోత్సహించాలని, ఆరోగ్యానికి హాని కలిగించే ఉత్పత్తుల ప్రకటనలో నటించకుండా దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టికల్ 370 చిత్రానికి మొదటి జాతీయ చలనచిత్ర అవార్డు అందుకోవడంపై నటి యామి గౌతమ్ తన సంతోషం వ్యక్తం చేస్తూ ఈ గుర్తింపు ఓ కళాకారుడికి లభించే అత్యున్నత ప్రశంస అన్నారు. తనకు ఎంతో సృజనాత్మక సంతృప్తినిచ్చిన ఈ చిత్రానికి దేశంలో అత్యున్నత చలనచిత్ర పురస్కారం లభించడం వల్ల గత కొన్నేళ్లుగా తన అంకితభావం ఓర్పు సార్థకమయ్యాయని తెలిపారు.
2: For a film like Article 370, which gave me so much as an artist, as an actor, everything that I had been wanting to do as an actor for the longest time, that, you know, kai bar bahut saalon ki mehnat, bahut saalon ki challenges, patience, they trickle down to one moment, and I think for me that was Article 370.
0: చందు ఛాంపియన్ చిత్రానికి గాను తొలి జాతీయ చలనచిత్ర అవార్డు పొందడంపై బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ గౌరవాన్ని తన కళ ప్రయాణంలో ఒక మైలురాయిగా అభివర్ణించారు. మరోవైపు దర్శకుడిగా తన తెరకెక్కించిన తొలి చిత్రానికి జాతీయ అవార్డు రావడంపై నటుడు రణదీప్ కూడా సంతోషం వ్యక్తం చేశారు. వీర సావర్కర్ కథను సాయుధ విప్లవ విశేషాలు వెండితెరపై తీసుకురావడంలో ఉన్న ప్రాముఖ్యతను ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ పురస్కారాలు తమకు మరింత బాధ్యతను పెంచాయని నటులు పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న న్యూఢిల్లీలో ఉడిపి శ్రీ పేజావరు అధోక్షజ మఠానికి చెందిన శ్రీశ్రీ విశ్వప్రసన్న తీర్థస్వామీజీతో పాటు ఇతర ప్రముఖులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా పద్మవిభూషణ్, శ్రీ విశ్వేశ్వరతీర్థ స్వామీజీ జన్మ శతాబ్ది ఉత్సవాల లోగో ఆవిష్కరించారు. శ్రీ విశ్వేశ్వరతీర్థస్వామి భక్తి, సేవాభావంతో కూడిన జీవితం కోట్లాది మందికి స్ఫూర్తినిస్తుందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. జన్మ శతాబ్ది వేడుకల సందర్భంగా చేపడుతున్న వివిధ కార్యక్రమాలు ఉన్నత ఆదర్శాలు మరింత ముందుకు తీసుకెళ్తాయని మోదీ తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వ్యాపారులకు ప్రభుత్వ సేవలు మరింత వేగంగా, సులభంగా అందించేందుకు నగరాల్లో ఇంటిగ్రేటెడ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫీసెస్ ఏర్పాటు చేస్తామని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. వేర్వేరు ప్రభుత్వ విభాగాలు ఏజెన్సీల చుట్టూ తిరిగే పని లేకుండా సింగిల్ విండో విధానంలో అన్ని సేవలు ఒకే చోట అందించడమే దీని ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఎగుమతులు ప్రోత్సహించేందుకు భౌతిక, డిజిటల్ వ్యవస్థలు బలోపేతం చేస్తున్నామని పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఎగుమతిదారులకు అవసరమయ్యే ఉత్పత్తి ఆధారిత సమాచారం, హెచ్ఎస్ఎన్ కోడ్లు, సుంకాలు, ఉచిత వాణిజ్య ఒప్పంద అవకాశాలు, కృత్రిమ మేధా సేవలు అందించేందుకు ట్రేడ్ కనెక్ట్ డిజిటల్ ప్లాట్ఫామ్ సిద్ధం చేస్తున్నట్టు వివరించారు. న్యూఢిల్లీలో పరిశ్రమల ప్రోత్సాహకం అంతర్గత వాణిజ్య విభాగం నిర్వహించిన వర్క్షాప్లో గోయల్తో పాటు కేంద్ర సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ కూడా పాల్గొన్నారు.

మహారాష్ట్రలో నాగ్పూర్లో ఈరోజు ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం అనే ఇతివృత్తంతో 11వ ఆయుర్వేద దినోత్సవాన్ని ఆయుష్ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేద సంస్థలు, నిపుణులు ఈ వేడుకల్లో పాల్గొంటారు. ఆయుర్వేద రంగానికి చెందిన కీలక భాగస్వాములు ఒకే చోట చేరి విజ్ఞాన మార్పిడికి, భాగస్వామ్యానికి ఈ వేడుకలు వేదికెలుస్తాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సందర్భంగా తొలిసారిగా ఆయుష్ సర్వీసెస్ సెక్టార్ నివేదిక విడుదల చేయనున్నారు. అలాగే గోక్షిర, చంద్రసర సేఫ్టీ డోస్పియర్లు, చర్మ సంబంధిత వ్యాధులపై స్టాండర్డ్ ట్రీట్మెంట్ గైడ్లైన్స్ ఆవిష్కరించనున్నారు. ఆయుష్ విజన్ 2030 నివేదికతో పాటు సీసీఆర్ఏఎస్ ఏజీఎన్ఐ అసెస్మెంట్ స్కేల్ వెబ్ పోర్టల్ ప్రారంభిస్తారు. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్ వోల్కర్ టర్క్ పాకిస్తాన్ అధికారులపై ఆరోపణలు చేశారు. నిరసనలు అణిచేసేందుకు పాక్ ప్రభుత్వం బలప్రయోగం, అక్రమ నిర్బంధాలు ఉపయోగిస్తోందని విమర్శించారు. భారత్లో ఇటీవల జరిగిన విద్యార్థి నిరసన ఉదంతాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ యువజన నాయకులతో చర్చలు జరపడమే సరైన మార్గమని, అంతేకాని బలప్రయోగం తగదని భారత్ నిరూపించిందన్నారు. మానవ హక్కుల మండలి సమావేశంలో పాకిస్తాన్ భారతదేశాల వైఖరి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తెలిపారు. పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో విద్యుత్ ధరలు, పాలనపై జూన్ నుంచి పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఉగ్రవాద వ్యతిరేక చట్టాలు ఉపయోగించి ఈ నిరసనలు అణిచేయడంపై ఐరాస నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. బలూచ్ నిరసనకారులపై జరిగిన హింసను ఖండించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో ఒప్పందంపై మధ్యవర్తులు జరిగిన చర్చల్లో స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ పాల్గొన్నట్టు తెలిపారు. ఇరాన్ ఒప్పందానికి అంగీకరించకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. అదే సమయంలో ఒప్పందం కుదిరితే ఇరాన్ గొప్ప దేశంగా మారుతుందన్నారు. మరోవైపు రిపబ్లికన్ సెనేటర్ల విజ్ఞప్తి మేరకు మిత్ర దేశాలకు డీజిల్ ఎగుమతులు తాత్కాలికంగా నిషేధించే అంశం పరిశీలిస్తున్నట్టుగా తెలిపారు ట్రంప్. పూర్తిస్థాయి లేదా పాక్షిక నిషేధంపై చర్చిస్తున్నట్టుగా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ పేర్కొన్నారు. రాగల 2 రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్లో పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, బీహార్, జార్ఖండ్, కేరళ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మధ్యప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన ఉరుములు, మెరుపులు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. జపాన్లో ఐచి నాగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో 4 రోజు పోటీల్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మను బాకర్, సురిచి సింగ్, ఇషా సింగ్లు బరిలోకి దిగుతున్నారు. వెయిట్ లిఫ్టింగ్ 49 కేజీల ఫైనల్లో మీరాబాయ్ చాను ఈరోజు పోటీల్లో పాల్గొంటారు. పురుషుల సింగిల్స్ సెల్స్ రోయింగ్ ఫైనల్కు బాలరాజ్ పన్వార్ అర్హత సాధించారు. బ్యాడ్మింటన్ సెమీఫైనల్లో పురుషుల జట్టు చైనాతో, ఉషు సెమీఫైనల్స్లో రోషిబీనాదేవ్ ఇండోనేషియాతో తలపడనున్నారు. హాకీలో భారత మహిళల జట్టు థాయిలాండ్తో తలపడుతుంది. వార్తలు ముగించేందు ముఖ్యాంశాలు మరోసారి. భారతీయ సినిమా దేశంలో సాంస్కృతిక వైవిధ్యం ప్రతిబింబిస్తుందని, విభిన్న భాషలు, ప్రాంతీయ దృక్పథాలు జాతీయ ఆకాంక్షలను అనుసంధానించేలా పనిచేస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం జాతీయ కమిషన్ల మధ్య సమన్వయం ఉండాలని జాతీయ మానవ హక్కుల సంఘం చైర్పర్సన్ జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్ తెలిపారు. రాబోయే 2 రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్లో పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఈరోజు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మను బాకర్, వెయిట్ లిఫ్టింగ్ 49 కేజీల ఫైనల్లో మీరాబాయ్ చాను పోటీల్లో పాల్గొంటారు. ఆకాశవాణి వార్తలతో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఈ ప్రసారంలో 7:20 నుండి 7:45 వరకు తిరుమల సాలకట్ట బ్రహ్మోత్సవాల్లో చక్రస్నానంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఉంటుంది. వినడానికి ముందుగా వినండి ఈ చిత్రగీతం, అల్లరి పిల్లలు శీర్షిక. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల బృందం.

చిత్రగీతం విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 7:19:28గా వస్తోంది. మరికొద్ది క్షణాలలో తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా చక్రస్నానంపై ప్రత్యక్ష వ్యాఖ్యాన ప్రసారం. వ్యాఖ్యాతలు డాక్టర్ సి మధుసూదనరావు, శ్రీ రామకృష్ణ శేషశాయి బాబు గారు. విజయవాడ కేంద్ర సౌజన్యంతో.

0: ఆకాశవాణి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా చక్రస్నానంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ సి మధుసూదనరావు, శ్రీ రామకృష్ణ శేషసాయిబాబు. వినండి చక్రస్నానంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: ఓం నమో వెంకటేశాయ. అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తి రూప. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఆశ్రిత పరిపాలకుడైనటువంటి శ్రీవారు ఉభయ దేవేరులతో ఈ నవరాత్రి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు చివరి రోజు చక్రస్నానాన్ని భక్తుల మధ్య స్వామి జరుపుకుంటూ ఉన్నారు. సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంటే స్వామికి వార్షిక బ్రహ్మోత్సవాలు అనేటువంటి అర్థం కూడా మనం గ్రహించవచ్చు. అందులో మొదటి రోజు ధ్వజారోహణంతో ప్రారంభమైనటువంటి కార్యక్రమం తిరిగి మళ్ళీ ధ్వజ అవరోహణంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. సూర్యుడు కన్యారాశిలో ఉన్నప్పుడు శ్రవణ నక్షత్రం ఏ రోజైతే వస్తుందో ఆ రోజు చక్రస్నానం నిర్వహించడం తిరుమల క్షేత్రంలో అనాది కాలం నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయం. అంటే శ్రవణ నక్షత్రం రోజు చక్రస్నానం ఆచరించే విధంగా లెక్కగట్టి ముందు 9 రోజులు ముందు ఈ యొక్క బ్రహ్మోత్సవ

కార్యక్రమాన్ని అర్చక స్వాములు వైఖానస ఆగమోక్త ప్రకారంగా ప్రారంభం చేస్తూ ఉన్నారు. ఈ 9 రోజులు కూడా స్వామి అనేకమైనటువంటి వాహనాలని అధిరోహించి భక్తులందరినీ కూడా అనుగ్రహించి ఉన్నారు. మొదటి రోజు పెద్ద శేష వాహనంతో స్వామి ప్రారంభమై ఈనాడు చక్ర స్నానంతో స్వామివారి యొక్క ఈ సేవలన్నీ కూడా ముగింపు దశకు చేరుకుంటాయి. కాసేపట్లో చక్రతాళ్ళ వారు ఆ యొక్క పుష్కరిణిలో చక్కగా స్నానం ఆచరించి భక్తుల యొక్క మనోభావాలను మనోభీష్టాలను ఆయన సిద్ధింపజేస్తూ ఉన్నారు. అందులో ఈరోజు ఉదయాన్నే స్వామికి చక్ర స్నానానికి ముందు ఆలయంలో చక్కగా చూర్ణోత్సవం నిర్వహించినారు. ఆ చూర్ణోత్సవంలో దేవతలందరినీ కూడా ఆవాహన చేసినారు. ఆ పసుపు కొమ్ములను ఒక రోడ్డులో వేసి చక్కగా బ్రహ్మ విష్ణు రుద్రులను ఆవాహన చేసి ఆ పసుపు కొమ్ముల పైన లక్ష్మీ అమ్మవారిని కూడా ఆవాహన చేసి చక్కగా పసుపు దంచి అక్కడ మంచి చక్కటి సుగంధ తైలాన్ని స్వీకరించి అందులో విష్ణువును ఆవాహన చేసి ఆ యొక్క చూర్ణమును స్వామివారికి అమ్మవార్లకు చక్రతాళ్ళ వాళ్లకు మర్దన చేసి అటు పిమ్మట స్వామివారిని తిరుచి వాహనంలో అధిరోహింపజేసి ఇలా మాడి వీధులలో స్వామివారు ఊరేగింపుగా ఇచ్చేసి ఇప్పుడు స్వామివారి యొక్క ఆలయానికి ఈశాన్య ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీ స్వామి పుష్కరిణి అనేటువంటి దివ్యమైనటువంటి తీర్థంలో స్వామికి చక్కగా తిరుమంజనం నిర్వహిస్తూ ఉన్నారు. అందులోనూ ఆ అర్చక స్వాములు కూడా చక్కగా స్వామికి సంకల్పం చెప్పుకున్నారు. అస్య దేవదేవస్య శ్రీ స్వామినః సార్వకామిక నవాన్నిక బ్రహ్మోత్సవే నవమే అహని శ్రీ స్వామినః ఉత్సవ తాపోపశమనార్థం సర్వలోక హితార్థం చూర్ణోత్సవాఖ్యం కర్మకరిష్యేని చక్కగా వారు సంకల్పం కూడా పలికినారు. స్వామికి ఈ 9 రోజులు భక్తులందరినీ కూడా అనుగ్రహించి స్వామి కాస్త అలసట పొంది ఉంటారట. ఒకరా ఇద్దరా తండోపదండాలుగా ఈ తిరుమల క్షేత్రానికి విచ్చేసి చేతులు 2 ఎత్తి జోడించి నమస్కరించి స్వామిని అనేకమైనటువంటి కోరికలు నెరవేర్చమని భక్తులంతా కూడా కోరుకుంటూ ఉంటారు. ఇక్కడే కాదు దేశ విదేశాలలో అనేక ప్రాంతాలలో ఉన్నటువంటి శ్రీవారి భక్తులంతా కూడా ప్రతినిత్యము ప్రతి క్షణము ఏదో ఒక వరాన్ని ఇవ్వమని స్వామిని ప్రార్థిస్తూ ఉంటారు. కాబట్టి స్వామి అందరికీ ఆ వరాలను ఇచ్చి అలసి ఉంటారు. ఇలాంటి స్వామికి ఉత్సవ తాప ఉపశమనార్థం కాస్త అలసట పొంది ఉంటారు. స్వామికి కూడా కాస్త బడలిక అనేటువంటిది ఉంటుంది. ఒకరా ఇద్దరా ఈ విధంగా స్వామి అనేక మంది భక్తులతో ఉండడం వల్ల ఆ శమనం కోసము స్వామికి ప్రశాంతత కోసము చక్కగా చక్ర స్నానాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. హరిద్రా చూర్ణే శనివారి ఆవాహయామి అంటారు. ఆ దేవతను కూడా ఆవాహన చేసి సుగంధి తైలే ఆదిదేవం విష్ణుమావాహ్య అష్టోపచారై సంపూజ్య అని చక్కగా ఆ తైలంలోను ఆ చూర్ణంలోను హరిద్ర అంటే పసుపులోను దేవతను ఆవాహనం చేసి చక్కగా అదుగో చూడండి స్వామికి చక్కగా ఆ మలయప్ప స్వామికి ఉభయ దేవేరులకు చందనాన్ని సమర్పిస్తూ ఉన్నారు. అంతకంటే ముందు చక్కగా ఆవు పాలు ఆవు పెరుగు తేనె కొబ్బరి నీళ్లు సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్వామికి చక్కగా అవభృతం నిర్వహిస్తూ ఉన్నారు. అవభృతం దినేనైవ దివా ఏవ కురియాత్ రాత్రు ఉదకస్య అశుచి భావాత్ అన్నారు. మనం చూస్తూ ఉన్నాము అనాది నుండి కూడా ఎందుకు స్వామికి ఉదయాన్నే చక్రస్నానం నిర్వహిస్తారు అని ఒక ప్రశ్న రావచ్చు. కొన్ని వైదిక కార్యక్రమాలు ఉదయం పూటే చేయాలని కొన్ని సాయంత్రం పూటే చేయాలని ఆగమశాస్త్రం చెప్తూ ఉన్నది. మనకు మొదటి రోజు చూసినట్లయితే అంకురార్పణ అనేటువంటి కార్యక్రమం సాయంత్రమే నిర్వహిస్తారు. చంద్రుడు ప్రత్యక్షంగా ఉండాలి, ఆయన సమక్షంలోనే అంకురాలు నిర్వహిస్తారు. ఆ తర్వాత చక్రస్నానం అనేటువంటిది ఉదయమే చేయాలి. సూర్యుడు ప్రత్యక్షంగా ఇక్కడ ఆయన వీక్షిస్తూ ఉంటారంట. దివా ఏవ కురియాతు పగటిపూటే చేయాలి. రాత్రిపూట చేసినట్టయితే ఆ జలానికి అశుచి అనేటువంటిది ఉంటుంది, అది గొప్ప దోషంగా భావిస్తూ ఉంటారు. అందుకే ఆ అర్చక స్వామి వారు కూడా చక్కగా సంకల్పం చేసినారు. స్వామికి నానాలోక నివాసినాం సర్వేషాం భక్తజనానాం సకల పాప నివృత్త్యర్థం అశ్వమేధ ఫల అవాప్త్యర్థం లోక కళ్యాణార్థం తుష్ట్యర్థం పుష్ట్యర్థం శాంత్యర్థం నవమే దినే ప్రాతఃకాలే అవభృతోత్సవ కరిష్యేని లోకాలన్నిటికీ కూడా మంగళాలు చేకూరాలని ఆ దేవుణ్ణి చక్కగా ప్రార్థించి వారు ఈ అవభృతోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అందులో

0: ప్రాచ్యం అక్షతోదకం తూర్పు నాలుగు కలశాలు అక్కడ స్థాపించి ఉంటారు. ఒక కలశంలో అక్షతోదకాలు, ఇంకొక కలశంలో కుశోదకము, ఇంకొక కలశంలో జప్యోదకం, ఇంకొక కలశంలో రత్నోదకం. ఇలాంటి ద్రవ్యమైనటువంటి పరిమళమైనటువంటి ఆ ద్రవ్యాలతో చక్కగా స్వామికి అవభృత స్నానం నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఆ పంచామృత తినుమంజనం కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఈ యొక్క విశేషాలను గురించి శ్రీమాన్ అర్చక స్వాములు చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. అవభృతోత్సవం వల్ల ఫలితం ఏముంటుంది అంటే విష్ణోః అవభృత స్నానాత్ కోటి జన్మార్జితం పాపం తక్షణాదేవ నశ్యతే అంటారు. ఈ అవభృతం యొక్క విశేషాన్ని ఎవరైతే వీక్షిస్తారో, ఎవరైతే ఆ స్వామి యొక్క వైభవాలను చక్కగా వింటారో, వారికి కోటి జన్మలలో చేసినటువంటి సకల పాపాలన్నీ కూడా తొలగిపోతాయంట. అందుకే ఈ తిరుమల దివ్యక్షేత్రాన్ని ఉత్సవ క్షేత్రం అని కూడా మనం పిలవచ్చు. ప్రతి నిత్యము స్వామికి అనేకమైనటువంటి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. ఉత్సవా అనుష్ఠేయ ఉత్సాహ పరిపూర్తయే. ఎక్కడైతే పరమాత్మకు అనేకమైనటువంటి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారో ఆ స్వామి ద్విగుణీకృతమైనటువంటి తేజపుంజాలతో మనందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటారు. ఇక్కడ ప్రధానంగా ఆ స్వామికి స్నాపన తిరుమల నిర్వహిస్తారు. ఆయనతో పాటు చక్రతాళ్ళు వాళ్ళు కూడా ఉంటారు. వారికి కూడా స్నపనం నిర్వహించి ఆ తర్వాత స్వామి వారికి ప్రతినిధిగా ఉన్నటువంటి ఆ చక్రతాళ్ళు వారును స్వామి పుష్కరిణిలో చక్కగా నిమజ్జనం చేస్తారు. దీనిని అవభృతస్తము అంటూ ఉంటారు. ఈ చక్రము అనాది కాలం నుండి, అనేక యుగాల నుండి పరమాత్మకు ఆభరణంగా కూడా కనిపిస్తూ ఉన్నది. సుదర్శన చక్రం ఎందుకు స్వామి ధరించి ఉంటారు? దుష్ట శిక్షణకు, శిష్ట రక్షణకు, ధర్మ సంస్థాపనకు స్వామి అనాది కాలం నుండి దానిని స్వామి ఆభరణంగా ధరించి ఉన్నారు. ఆభరణంగా ధరించినటువంటి ఆ యొక్క ఆయుధమే ఈనాడు మనందరికీ కూడా శరణాగతిని శరణాగతిని ఇస్తూ ఉన్నది. అలాంటి స్వామివారి యొక్క ఈ చక్రతాళ్ళ వారి వైభవము, అవభృతోత్సవం వైభవాన్ని గురించి శ్రీమన్ రామకృష్ణ శేషశాయి గారు వారి యొక్క మాటలలో మనం విందాం. ఓం నమో
1: వెంకటరమణ గోవింద గోవింద వందే శ్రీ నయనోత్పలస్య శిశినం శేషాచలాధీశ్వరం బ్రహ్మాధ్యక్షిత పాద పద్మయుగలం లోకైకనేత్రోత్సవం వాసిష్ఠైః సనకాదిభిర్మునిగణైః సంస్తూయమానం సదా భక్తానాం అఖిలార్ధరాయినమహం శ్రీవేంకటేశం గురుం భక్తానాం అఖిలార్ధరాయినమహం శ్రీవేంకటేశం గురుం. సప్తగిరి సానువులలో స్వయం వ్యక్తమై ఆవిర్భవించినటువంటి వెంకట రమణుని యొక్క దివ్య వైభవం ఆకాశవాణి ద్వారా మనం చక్కగా వింటూ ఉన్నాం. స్వామివారు 9 రోజుల పాటు వివిధ వాహనాలలో చక్కగా భక్తులను అనుగ్రహించినటువంటి ఆ పరమాత్మ పరమపురుషుడు పురుషోత్తముడు ఈనాడు అవభృత స్నానం అని మన మధుసూదన శర్మ గారు చెప్పారు. ఈ యజ్ఞము అని అన్నారు. 9 రోజుల పాటు జరిగినటువంటి ఈ అద్భుతమైనటువంటి యజ్ఞం, దానికి పరిసమాప్తి. సామాన్యంగా మనం ఈ సనాతనమైన హిందూ ధర్మంలో, వేద సంస్కృతిలో యజ్ఞయాగాదులు చేస్తారు లోక కళ్యాణ సిద్ధ్యర్థం. అలాంటి యజ్ఞం ఇది ఈ 9 రోజుల పాటు జరిగినటువంటి బ్రహ్మగారు శుభారంభం చేసి ఏనాడో కలియుగ ఆరంభంలో ఆ దేవదేవునికి ఆలయాన్ని విశ్వకర్మ ద్వారా నిర్మాణమైనటువంటి ఆలయంలో స్వామివారు ప్రవేశించిన తదనంతరం బ్రహ్మదేవుడు ప్రార్థించి లోక కళ్యాణం కోసం, అంటే సమస్త లోకాలు, మనం ఉన్నది భూలోకమే, దీని పైన కొన్ని లోకాలున్నాయి, క్రింద కొన్ని లోకాలున్నాయి, అన్ని లోకాలలో ఉన్నటువంటి వారందరికీ కూడా శుభం కలగాలి అని ఈ ఉత్సవాన్ని

ఆ శాస్త్రరీత్యా ఐఖానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి 9 రోజుల పాటు సార్వకామిక నవాన్హిక బ్రహ్మోత్సవము అని అన్నారు. అంటే సర్వకామ్యములు దీనివల్ల తీరుతాయి అని. భక్తాభీష్ట వరప్రదాత ఆయన. అందువల్ల 9 రోజుల పాటు జరిగేటువంటి ఈ ఉత్సవ కైంకర్యాదులలో చివరి ఘట్టం ఇది. ఈ దీనిలో స్వామి యొక్క దక్షిణ హస్తంలో అలంకారంగా ఉండేది కాదు సుమా, ఆ చక్రం చక్రమా అని అన్నమయ్య అద్భుతంగా కీర్తిస్తాడు. సుదర్శనం జయ జయ ప్రతిభట శ్రేణి భీషణ వర గుణ స్తోమ భూషణ జని భజ స్థాన కారణ కారణ జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన అని ఆ సుదర్శన భగవానుణ్ణి చక్కగా ఉపాసిస్తారు చాలామంది మహానుభావు. సాక్షాత్తుగా పరమాత్మే ఆ రూపంలో కూడా ఉన్నారు. ఒక ఐతిహ్యం కూడా ఉన్నది ఈ తిరుమల క్షేత్రంలో. మనం వేద పాఠశాలకు వెళ్ళేటువంటి దారిలో శిలాతోరణం అని ఉన్నది. ఆ శిలాతోరణానికి కొద్ది దూరంలోని చక్రతీర్థం అని ఉన్నది. పద్మనాభుడు అనేటువంటి ఒక మహర్షి తపస్సు చేస్తూ ఉంటే రాక్షసులు బాధిస్తారు. అనాదిగా ఈ ధర్మము అధర్మము వీటి ఘర్షణ ఉంటూనే ఉంటుంది. పరమాత్మ ఎప్పుడూ రక్షణ చేస్తూనే ఉంటాడు. అప్పుడు ఆ పద్మనాభుడు ఆ బాధని తట్టుకోలేక ప్రార్థిస్తే వెంకటేశ్వర స్వామిని ఆ వెంకటరమణుడు ఆ సుదర్శనాన్ని పంపిస్తాడు. ఆ రాక్షస సంహారం చేస్తే అప్పుడు ఆయన అద్భుతంగా స్తుతిస్తాడు అని మనకు పురాణాలు చెబుతాయి. అందువల్లనే ఆ చక్రాన్ని అక్కడ స్థాపించి ఆయన ఉపాసించాడు చక్రతీర్థము అని అన్నారు. కాబట్టి ఆ సుదర్శన భగవానుడు ఆయన ఉపాసన స్ఫురత్ సహస్రాల శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం సురద్విషాం ప్రాణ వినాశి విష్ణోః చక్రం సదాహం శరణం ప్రపద్యే అని విష్ణోర్ముఖోత్థానిల పూరితస్య యస్య ధ్వనిర్ దానవ దర్పహంత ఇలాగా స్తోత్రాలు చేస్తారు. మహావిష్ణువు చేతిలో 5 ఆయుధాలు ఉన్నాయి, 5 ఆయుధాలు అని. ఇక్కడ ఎందుకని స్వామికి ప్రతిరూపంగా కొన్ని లక్షల మంది ఎదురు చూస్తూ ఉంటారు. స్వామి యొక్క ఈ అవబృధ స్నానంలో తాము కూడా పాలు పంచుకోవాలి అని. మా దైవం, మా ఇష్టదైవం, మా కులదైవం, మా దేవదేవుడు శ్రీనివాసుడు యొక్క దివ్య వైభవ స్ఫూర్తి మాలో పెరగాలి అని ఈ క్షణం కోసం ఆ చక్రతాల్వార్ అని పిలుచుకునేటువంటి ఆ సుదర్శన భగవానుడు ఎప్పుడు 3 మునకలు వేస్తే తాము కూడా స్వామితో మునగాలి, స్వామి మాలో అంతర్యామిగా ఉంటాడు అని భావన చేసేటువంటి కోట్ల కొలది ఆ భక్తాదులంతా కూడా ఈ మాధ్యమాలలో వినేటువంటి ద్వారా చూసేటువంటి ప్రక్రియల ద్వారా తమ గృహంలోనే స్వామి యొక్క దర్శనం చేస్తూ ఇందాక వారు చెప్పినట్లుగా స్వామివారికి ఈనాడు వరాహదేవుని యొక్క వరాహ మహావిష్ణువు యొక్క ఆ దేవాలయంలో పుష్కరిణి తీరంలో స్వామి స్వయంగా వేంచేసి అక్కడ చక్కగా పసుపుతో గంధంతో సుపుణ్య తీర్థ జలాలతో అభిషేకాన్ని అందుకుంటూ ఉన్నాడు. తులసి మాలికలను ధరిస్తూ ఉన్నాడు. నయన మనోహరమైనటువంటి ముగ్ధ మోహన కోమల శ్యామల స్వరూప స్ఫూర్తితో ఉండేటువంటి ఆ పరమాత్మ దివ్య రూపాన్ని దర్శించాలి అని, ఆయన నామాన్ని గానం చేయాలి అని ఈ స్వామివారి యొక్క నామరూప గుణ లీలా ధామ విశేష వైభవాలను మనోహర దృశ్యాన్ని రమణీయంగా మహానుభావులు వర్ణించారు. ఒక యజ్ఞంలాగా 9 రోజుల పాటు శ్రద్ధగా ఘనంగా వైభవంగా నిర్వహించి 9వ రోజు ఈ వైఖానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అవతార నక్షత్ర

0: శ్రవణం. అట్టి శ్రవణం ఆ రోజు ప్రధానం పెట్టుకొని, ప్రధానంగా పెట్టుకొని దానికి ముందు 8 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. చిట్ట చివరిగా యజ్ఞాంతంలో ఆచరించబడే అవబృధ స్నానం అంటారు, శ్రౌత ప్రక్రియలు ఆగమ శాస్త్రాన్ని అనుసరించి చక్రస్నానం అన్నారు. ఈ అవబృధ స్నానం ఎవరు చెయ్యాలి? యజ్ఞయాగాదులలో యజమాని చేస్తారు. యజమాని అనే పదానికి అర్థం యజ్ఞం చేసేటువంటి వారు, చేసేటువంటి కర్తృత్వాన్ని పొందినవారు, శాస్త్రవిహితం కూడా. అయితే ఇక్కడ బ్రహ్మోత్సవాలలో చివరి అంశంగా చక్రస్నానం జరుగుతోంది. దీన్ని తరిగొండ వెంగమాంబ కూడా వెంకటాచల మహాత్మ్యంలో చక్కగా వర్ణిస్తోంది. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, వీటితో తిరుమంజన కైంకర్యాన్ని చేస్తారు. ఇలాగా ఇక్కడ స్వామి సర్వానికి అధిపతి. ఈ స్వామి యొక్క దివ్య జలాలను సహస్రధారాభిషేకం, నక్షత్రహారతులు, ధూప దీపహారతులు, కుంభహారతి ఇలాగా స్నపణ తిరుమంజనం చేస్తూ ఉంటే వేదాధ్యయనం చేసిన మహానుభావులు శ్రీ సూక్తం, పురుష సూక్తం, భూసూక్తాలు పఠిస్తారు. వేద పాఠం అయిన తర్వాత ద్రావిడ వేద పాఠం చేస్తారు, నీరాట్టం సమర్పిస్తారు. అభిషేక జలాన్ని అర్చక స్వాములు పూతోభవా అని తమ మీద తల్లుకొని భక్తుల మీద తల్లుతారు. వస్త్రాలంకారం చేసి నివేదన చేస్తారు. చక్రతాల్ వారు మాత్రమే స్వామి పుష్కరిణిలో ఆ అవబృధ స్నానం చేస్తారు. ఉత్సవం వెంకటేశ్వర స్వామి అవబృధం ఆయనదైతే ఆయన యజమాని. కానీ సేవకుడైనటువంటి చక్రతాల్ వారు అంటే సుదర్శనమూర్తికి జరుగుతోంది. అందువలనే దీనికి సుదర్శన చక్రం కాబట్టి చక్రస్నానం అనే పేరు వచ్చేది. చాలా విచిత్రమైనటువంటి జపద్భిర్ వైదికాన్ మంత్రాన్ సహితశ్చ ద్విజోత్తమై చకార అవబృధ స్నానం భగవాన్ ఆదిపురుష అని మనకు చెప్పడం జరుగుతోంది. స్వామి పుష్కరిణీ తీర్థే సర్వలోకైక పావనౌ అవతార దినే తస్మిన్ నక్షత్రే శ్రవణే ప్రగే అని ఆ పురాణాలు చెబుతాయి. ఆ సమయంలో అర్చకులు భక్తులు అందరూ పవిత్ర స్వామి పుష్కరిణిలో స్నానం చేసి పవిత్రులవుతారు. ఇలాగా ఆ స్వామి యొక్క దివ్య వైభవం ఎంతో ఆనందాన్ని కలిగించేటువంటిది, శ్రవణ శుభగమైనది. మరికొన్ని విశేషాలు మా మధుసూదన శర్మ గారు అందిస్తారు, చక్కగా శ్రవణం చేద్దాం. జయ గోవింద హరే, జయ గోపాల హరే.
1: ధన్యవాదాలండి. ఈ యుగంలో భక్తులందరికీ కూడా స్వామి ధరించినటువంటి ఆభరణాలుగా ఉన్నాయి సుదర్శన చక్రము, ఇంకో పక్క శంఖము. ఈ యొక్క సుదర్శన చక్రమే ఒకనొక కాలంలో భక్తులందరినీ కూడా రక్షించినటువంటి చక్రము, శిశుపాల వధను చేసినటువంటి చక్రము, సూర్యపిధాన అని పిలువబడేటువంటి చక్రము, 16 రేఖలు కలిగి లక్ష్మీ నరసింహస్వామి ఒకవైపున ఉండగా అత్యంత ఆ మనోహరమైనటువంటి ఆయుధంగా స్వామివారు ధరించి ఉన్నారు. మనం గమనించినట్లయితే గజేంద్ర మోక్షం అనేటువంటి ఘట్టంలో స్వామి ఆ వైకుంఠం నుంచి భూమికి విచ్చేసి ఒక క్షణకాలంలో ఆ ముసలి యొక్క శిరస్సును ఛేదించినటువంటి ఆయుధమే ఈనాడు ఈ చక్రతాళ్వార్లు. ఈ విధంగా పరమాత్మ యొక్క మనస్సును తెలుసుకొని ఆయన యొక్క ఆజ్ఞ చేత క్షణకాలంలో ఆ యొక్క ఉనికికి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని భక్త రక్షణ చేస్తూ ఉంటుంది. కాబట్టి పరమాత్మకు అత్యంత ప్రీతికరమైనటువంటి ఆయుధాలలో మొదటి ఆయుధంగా చక్రతాళ్వార్ను కూడా కీర్తిస్తూ ఉన్నది మన యొక్క శాస్త్రము. అంతేకాకుండా స్వామివారి యొక్క మహిమ ఎంతో, స్వామివారి చెంతన ఉన్నటువంటి పుష్కరిణి కూడా అంత మహిమ కలిగినటువంటిది. స్వామి పుష్కరిణి స్నానం, సద్గురోహ పాదసేవనం, వెంకటేశ్వర దర్శనం ఏదాని అత్యంత దుర్లభాని అన్నారు. స్వామి యొక్క దర్శనము, ఆ పుష్కరిణిలో స్నానం ఆచరించడము, ఇవన్నీ కూడా ఎన్నో జన్మలలో పుణ్యం ఉంటే తప్ప మనం అవి లభించవు. మనకు స్వామి తీర్థం మహాపుణ్యం, సర్వపాప ప్రణాశనం, యశ్వతీరే జగన్నాథో రమతే రమయా సహా అన్నారు. ఈ స్వామి ఆ అమ్మవార్లతో కలిసి చక్కటి ఆ ఆనంద నిలయాన్ని విశ్వకర్మ ద్వారా నిర్మించుకొని అందులో నివసిస్తూ స్వామికి పక్కనే

పుష్కరిణిని స్వామి తయారు చేసుకున్నారు. సర్వదోష ప్రశమని మాయీష పరమేశ్వరి వరిష్ట సర్వతీర్థేభ్య స్వామి పుష్కరిణి రూప అన్నారు. అన్ని తీర్థాలు భూమిపైన అనేకమైనటువంటి తీర్థాలు ఉన్నాయి. దగ్గర దాపు కోటానుకోటి తీర్థాలు ఉన్నాయి. అన్ని తీర్థాలకు స్వామి పుష్కరిణి రాజము రాజుగా చెప్తూ ఉంటారు. ఎందుకంటే సకల దేవతలంతా కూడా ఇక్కడికి విచ్చేసి స్వామి పుష్కరిణిలో నిత్యము స్నానం ఆచరించి వారంతా తెలుస్తూ ఉంటారు. అందుకే ఏ నరాహ ప్రాతురుత్తాయ స్వామి పుష్కరిణీతి వై కీర్తయంతి మహాత్మాన తే యాంతి పరమాం గతిం. స్వామి పుష్కరిణి స్వామి పుష్కరిణి అని ఉదయాన్నే లేచి ఎవరైతే భక్తులు చెప్తారో వారి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. స్వామి పుష్కరిణి స్నానం ఒకటే కాదండి, స్వామి పుష్కరిణి స్మరణ ద్వారా కూడా జన్మలో చేసినటువంటి పాప సమూహమంతా కూడా నశిస్తుందంట. అందుకే తస్యాం స్నాత్వాచ తద్వారి దృష్టవాచ మహద్భుతం సర్వ పాప వినిర్ముక్తాః సర్వశోక వివర్జితాః అన్నారు. సర్వ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి ఆ స్వామి పుష్కరిణిని చూస్తేను అని. పృథివ్యాం యాని తీర్థాన్ని బ్రహ్మాండాంతర్గతాని చ తాని సర్వాణి వర్తంతే వెంకటాహ్వయ భూధరే. ఈ పుష్కరిణికి అంత పేరు అంత గొప్ప విశిష్టత రావడానికి కారణం కూడా భూమిపై ఉన్నటువంటి సకల తీర్థాలన్నీ కూడా స్వామి పుష్కరిణిలో కలుస్తూ ఉంటాయంట. అందుకని ఈ స్వామివారి యొక్క ఆలయానికి ఈశాన్య ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పుష్కరిణిలో స్వామివారు చక్కగా నీరాజనాన్ని అందుకుంటూ ఉన్నారు. అంతేకాదు పాలు పెరుగు తేనె నెయ్య చక్కెర ఇలాంటి ద్రవ్యాలతో అభిషేకం కూడా నిర్వహించినారు. ప్రతి సంవత్సరము కూడా బ్రహ్మోత్సవ సమయంలోనే కాకుండా మిగతా కొన్ని రోజుల్లో కూడా స్వామివారి యొక్క పుష్కరిణిలో చక్ర స్నానం నిర్వహిస్తూ ఉంటారు. అది ప్రధానంగా బ్రహ్మోత్సవము, ఆ తర్వాత రథసప్తమి వేడుకలలోను, అనంత పద్మనాభ చతుర్దశి నందు, వైకుంఠ ఏకాదశి, ఈ విధంగా సంవత్సరంలో 4 పర్యాయాలు స్వామి పుష్కరిణిలో చక్రస్నానం అనేటువంటిది నిర్వహిస్తూ ఉన్నారు. దశాపరాధ తోయేనా అన్నారు. సరే స్వామికి ఇన్ని ద్రవ్యాలతో అభిషేకం నిర్వహిస్తున్నారు కదా, ఏ ఏ ద్రవ్యానికి ఎలాంటి ఫలితము ఉంది అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు. స్వామి ఆ క్షీరంతో స్తపనం చేయించుకుంటే ఆవులు చక్కగా పాలిస్తాయట. అంతేకాదు వర్షాలు బాగా పడి భూమంతా కూడా సస్యశ్యామలంగా ఉండి సురుష్టి కలిగి ఆ అందరికీ కూడా ఆహార పానీయాలు లోటు ఉండదు అని చెప్పి చెప్తుంది. శుద్ధోదక దశాపరాధ తోయేనా. అంతేకాదండి, స్వామి పుష్కరంలో ఆ నీటితో అభిషేకం వల్ల అనేక వందల కొలది చేసిన పాప సమూహమంతా కూడా నశిస్తుంది అని చెప్తున్నారు. అలాంటి స్వామికి పాలుతో అదేవిధంగా పెరుగు ఒకటి ఉన్నది, ఆ పెరుగుతో అభిషేకం చేయడం వల్ల దదన ఆరోగ్య బలం యశ అన్నారు. ప్రజలందరికీ భక్తులందరికీ కూడా ఆరోగ్యము యశస్సు కీర్తి కలుగుతుంది. ఆజ్యైన ఐశ్వర్య వృద్ధిశ దుఃఖనాశస్య సర్గల అన్నారు. స్వామికి నెయ్యితో స్నపనం చేస్తే ఆ కష్టాలన్నీ తొలగిపోతాయి. తేజో వృద్ధిశ మధున, స్వామికి తేనెతో అభిషేకం చేసినట్లయితే తేజస్సు వృద్ధి కలుగుతుంది. ఇక్షుం ధనమిక్షుసారేణ రసేన, అంటే చెరుకు రసంతో అభిషేకం చేసినట్లయితే ధనం లభిస్తుంది. సర్వ సంపద సమృద్ధిశ్చ నారికేణ జలేన చ, సకల కామ్యములన్నీ కూడా కలిగి పుత్ర సమృద్ధి కలుగుతుంది నారికేణ జలముల చేత. గంధతోయేన సత్పుత్ర లాభాశ్చ. అంతేకాదు ఎవరికైతే సంతానం లేదో వారికి ఈ స్వామికి జరిగేటువంటి ఆ గంధోత్సవాన్ని దర్శించినట్లయితే మంచి సంతానం కలుగుతుంది. భూలాభ పుష్పతోయేనా, పుష్పము పుష్పతోయంతో స్వామికి అవభృతం చేస్తే భూలాభం కలుగుతుంది. స్వర్ణోదక అభిషేకేన ఘోర దారిద్ర్య నాశనం అన్నారు. ఆ సువర్ణ జలములతో అభిషేకం చేసినట్లయితే దారిద్ర్యం అంతా కూడా పోతుంది. అదిగో చూడండి, స్వామికి చక్కగా స్నపనం నిర్వహిస్తూ ఉన్నారు. శంఖు చక్రము ధరించినటువంటి ఆ పరమాత్మకు శంఖనిధి పద్మనిధి అనేటువంటి 2 చక్కటి ఆ పదార్థ ద్రవ్యములు స్వీకరించి వాటితో స్వామికి సహస్ర జలధారలతో అభిషేకం నిర్వహిస్తూ ఉన్నారు. అంతేకాదండి, స్వామికి ఆ విధంగా చక్ర స్నానం నిర్వహించిన పిమ్మట ఆ చక్రతాళ్ళు వారు వెళ్ళి పుష్కరంలో చక్కగా భక్తుల మధ్య ఆయన ఆ పుష్కరంలో స్నానం ఆచరిస్తారు. ఆ దానివల్ల సకల సౌభాగ్యాలన్నీ కూడా కలుగుతాయి అని మనకు
ఆ విమాన అర్చన కల్పం అనేటువంటి శాస్త్రంలో నిర్వ చెప్పడం జరిగింది. దివ్య మాల్యాంబరధరం, దివ్య గంధానులేపనం.

0: సర్వాశ్చర్మయం దేవం, అనంతం విశ్వకోముఖం. దివ్యమైనటువంటి ఆభరణాలు, దివ్యమైనటువంటి ఆ పుష్పాలన్నీ స్వామి ధరించి ఆ తులసి మాలికలు ధరించినారు. అందులో కూడా ఒక ఆంతర్యం ఉంది. యన్మూలే సర్వతీర్థాని, యన్మధ్యే సర్వదేవతాః, యదగ్రే సర్వవేదాశ్చ, తులసీం త్వాం నమామ్యహం అన్నారు. సమస్త వేదాలు, సమస్త తీర్థాలు, సమస్త దేవతలంతా కూడా నిత్యము ఎల్లప్పుడూ నివసించేటువంటిది ఏదైనా ఉంది అంటే అది తులసి వృక్షము. ఆ తులసి దళాలను స్వామివార్లకు, అమ్మవార్లకు సమర్పించి చక్కగా స్నపనం నిర్వహిస్తూ ఉన్నారు. అందులో కూడా వేద మంత్రాలు వారు ఉదాత్త అనుదాత్త స్వరితయుక్తంగా స్పష్టంగా స్వామివారికి వేదాన్ని గానం చేస్తూ ఉన్నారు. దద్యాత్ పురుష సూక్తేన పుష్పాన్ని అపయేవ అచ్యుతం స్యాత్ జగదిదం అని అన్నట్లుగా ఆ స్వామికి ఎప్పుడైతే పుష్పాలు కానీ పాలు కానీ లేక నీరు కానీ సమర్పించేటప్పుడు పురుష సూక్తాన్ని పఠించినట్లయితే ఈ విశ్వంలో ఉన్నటువంటి సమస్త దేవతలందరినీ కూడా ఆరాధన చేసినంత పుణ్యం వారికి లభిస్తుంది. అందులోనూ ఆరాధనానాం సర్వేషాం విష్ణోః ఆరాధనం పరం తస్మాత్ పరతరం ప్రోక్తం తదీయ ఆరాధనం పరం. సమస్త దేవతలంతా కూడా ఆనందించాలంటే తిరుమల వెంకటేశ్వర స్వామిని భక్తిగా మనం సేవిస్తే చాలు, దేవతలంతా కూడా వారు సంతృప్తి పొందుతారంట. అందుకని ఈ బ్రహ్మోత్సవాలలో, నవానిక బ్రహ్మోత్సవాలలో ఎవరైతే భక్తిగా ప్రధానంగా ఉండాలి, భక్తియే ప్రధాన మోక్ష సాధన సామగ్రియాం భక్తిరేవ గరీసి అన్నారు. పరమాత్మ యొక్క మనస్సును మనం పొందాలి, ఆయన అనుగ్రహానికి లోను కావాలి, ఆయన యొక్క కృప అమృత బిందువులు మనపైన ప్రసరించాలి అంటే మన దగ్గర ఉండవలసింది భక్తి. ఆ భక్తి ఎవరి దగ్గరైతే ఉంటుందో స్వామి వారి దగ్గరికే వస్తారంట. అందుకని మనం చూస్తే ప్రహ్లాదుని కోసం స్వామి సంభవం నుంచే ఉద్భవించినాడు. అలాంటి దయాళువైనటువంటి పరమాత్మ ఎప్పుడూ కూడా భక్తులపైన అపారమైనటువంటి ప్రేమ వాత్సల్యమన్నీ కూడా కలిగి ఉంటాయి. ఏతద్ ఉత్సవేన దేవేశః సుప్రీతః భవేతు అన్నారు. ఈ నవానిక బ్రహ్మోత్సవాలు చేస్తే స్వామి చాలా సంతోషిస్తారంట. అనేనైవ గోబ్రాహ్మణాది చాతుర్వర్ణ్యం సమృద్ధి, గవాది సర్వ జంతువులు, బ్రాహ్మణాది సర్వ వర్ణాల వారంతా కూడా సర్వ కోరికలన్నీ కూడా పొందుతారు. సస్య వివర్ధనం పాడి పంటలు పండుతాయి, సర్వ సంపత్కరం అని చెప్పినారు. గ్రామశాంతి, దేశశాంతి, రాజులంతా కూడా క్షేమంగా ఐశ్వర్యంగా ఉంటారు అని మనకు బ్రహ్మోత్సవ అనుక్రమణిక అనేటువంటి గ్రంథంలో శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవాన్ని చక్కగా వర్ణించడం జరిగింది.
1: చాలా అద్భుతంగా మనం ఇప్పటిదాకా విన్నాం. సహస్ర ధారలతో స్వామివారికి ఆ స్వపన తిరుమంజనాన్ని నిర్వహిస్తూ ఉన్నారు తిరుమల స్వామి సన్నిధానంలో. అలాంటి ఆ వైభవాన్ని మనం ఇప్పటిదాకా విన్నాం శ్రవణపేయంగా, శ్రీ ఆకాశవాణి ద్వారా మనం విన్నాం. తిరుపతి కేంద్రంగా తిరుమల క్షేత్ర వైభవాన్ని మనం ఇలాగనే నిరంతరంగా అనేకమైనటువంటి ఉత్సవాదులలో కూడా వినేటువంటి భాగ్యాన్ని కలిగించాలి అని, ఈ బ్రహ్మోత్సవాలు సమస్తమైనటువంటి లోకాలకు శాంతిని, ఆనందాన్ని, సంతోషాన్ని, సమన్వయ భావాన్ని, ఐకమత్యాన్ని కలిగించాలి అని, ఈ బ్రహ్మోత్సవ ఫలాన్ని అశ్వమేధయాగ ఫలితాన్ని ఎంత ఉంటుందో అంతటిదిగా శాస్త్రాలు చెప్తున్నాయి. ఆ విశేషాలన్నీ కూడా మనం విన్నాం. లోకా సమస్త సుఖినో భవంతు. శ్రీ

0: మంగళం. వెంకటరమణ గోవింద గోవింద గోవింద.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా చక్రస్నానంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ సి మధుసూదనరావు, శ్రీ రామకృష్ణ శేషసాయిబాబు. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. సహకారం శ్రీ వై శ్రీనివాస్. సాంకేతిక సహకారం కె రామాంజనేయులు, కె వాసుదేవకుమార్, ఏ రమేష్, ఎస్ అజిత్. సెప్టెంబర్ 15వ తేదీ నుండి 9 రోజులుగా ఆధ్యాత్మిక వైభవంతో భక్తి పారవస్వంతో సాగిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల ప్రత్యక్ష వ్యాఖ్యానం ఇంతటితో ముగుస్తుంది. స్వామివారి వివిధ వాహన సేవలు, విశేష అలంకారాలు, భక్తుల గోవిందనామ స్మరణతో తిరుమల కొండలు మార్మోగిన ప్రతీక

0: అర్థాన్ని మీ కళ్లకు కట్టినట్లుగా అందించే ప్రయత్నం చేసింది మీ ఆకాశవాణి. ఈ 9 రోజులు మా ప్రత్యక్ష వ్యాఖ్యానాన్ని ఆసక్తిగా వింటూ స్వామివారి సేవలను మా మాటల ద్వారా దర్శించిన మా శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగిసినా స్వామివారి వైభవాన్ని మీతో పంచుకునే మా ప్రయాణం మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. 12 నుండి 20 వరకు జరగనున్న నవరాత్రి బ్రహ్మోత్సవాలలో మళ్ళీ ప్రత్యక్ష వ్యాఖ్యానంతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, పుష్పాంజలి. శ్రీకృష్ణార్జున యుద్ధం చిత్రం నుండి ఘంటసాల కంఠంలో పద్యం, గానం.
2: ధరణి గర్భము దూరుగాక వటి పాదాళంబునం చేరుగాక రహస్యము భుగతి గజేంద్రముల వెంకంతాబునేగాక హర బ్రహ్మాదులే వాని రక్షణకు తోడైవచ్చురేగాక ముష్కర గంధర్వు శిరంబు దృంచద మహోగ్రక్రూ

0: ఉదయ సమీరాల కార్యక్రమంలో పుష్పాంజలి విన్నారు. ఇప్పుడు స్వచ్ఛత హీ సేవ. నడుస్తూ ఉంటాం, తిన్నగా నడిస్తే పర్వాలేదు, నవ్వులుతూ ఉంటాం. ఇప్పుడు నవ్వులుతూ నడుస్తూ ఉన్నా పర్వాలేదు, కావలసింది నవ్విలి మింగుతాం. అంతా కావాల్సింది ఉండాలని ఏం లేదు కదా, కొంత అక్కర్లేని ఉంటుంది. లేదా లోపలికి వెళ్ళాక మళ్ళీ ఈ శబ్దాలతో ఏదో, అసలు నడుస్తున్నప్పుడు తినడమే చాలా హీనమైన ఆలోచన. పోనీ ఆ ధవా తిన్నారే అనుకోండి, తింటే ఇంకేముంది, ఇంకా మళ్ళీ తేనుపులు అది అరుగుదా, ఈ వచ్చింది నడుస్తున్నాం కదా ఏం చేస్తారు, మింగరు, మనలోంచే వచ్చిందైనా మనకి ఇవ్వట చికాకు. వెంటనే ఆ పక్కన, అయ్యో ఇది 10 మంది నడిచే బాట, మనం కట్టిన పన్నులు మన డబ్బుని సద్వినియోగం చేయడానికి ప్రభుత్వం ఎలా అయితే జల సదుపాయం బాటలు ఇవన్నీ ఏర్పాటు చేస్తుందో, ఇది ప్రజల ఆస్తి, మనం దీన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని ఉండాలి కదా. అడుగులు నావి, నడక నాది, ఈ రోడ్డు బై ఇది ఎవరిదో అన్నట్టుగా మనం భావిస్తాం. అదే మన ఇంట్లో అయితే అలా ఉంటామా, బయటికి వెళ్ళో లేకపోతే కడుగుడుగోలేం అచ్చతెనుగులు, ఆంగ్లంలో వాష్ బేసిన్, అక్కడ ఆ శేషాన్ని పరిత్యజించి చక్కగా నోరు పుక్కిలించి కడుక్కొని ఇవన్నీ కూడా చెయ్యాలి. ఇవి కూడా మరి చేస్తారంటే కొంచెం సందేహమే. ఇది ఇదే మరి రహదారుల్లో రస్తాలో నడుస్తూ ఉంటే ఇంత శుభ్రత పాటిస్తే మంచిది, పాటించాలని చెప్తున్నారు. ఇలాగా ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేయకుండా, ఉమ్మి వేయకుండా, దానికోసం ఉన్న తొట్టెల్లో, ఉమ్మి తొట్టెల్లో ఈ పని కానివ్వాలి. ఇదొక్కటే కాదు, ఆరోగ్యానికి హానికరమైన నవనుడులు కొన్ని ఉన్నాయి, గుట్కాలు ఇలాంటి వాటిని గుటకేస్తూ, అలాగే ఇంకా వేరే వేరే ఘాటు ఘాటు పదార్థాలని నవ్వులుతూ, అందరూ తిరిగే చోట మసలే స్థలంలో సంచరించే ప్రాంతాల్లో దాన్ని చాలా చక్కగా మళ్ళీ ఎక్కడ మన శరీరం చుట్టుపక్కల, మన శరీరం చుట్టూ అంటే యువతల భుజము అవతల భుజము ఇది ఇక్కడెక్కడా పడకుండా 2 వేళ్ళు పెదవులకు అడ్డంగా పెట్టుకొని తుపుక్కున ఆ పని కానివ్వడం, అదేమిటో, అది ఎంత శబ్దం వస్తే అంత శ్రవణానందంగా ఉంటుందో ఏమో తెలియదు కానీ ఆ పని చేసేవాళ్ళకి, మిగతా వాళ్ళకి అసహ్యం వేస్తుంది. మళ్ళీ ఎవరు నడవలేరు, అంచేత రోడ్లు ఎలా ఉండాలి, చక్కగా తడతళ్ళాడుతూ నిగనిగలాడుతూ మనకి అందిస్తారు. మనం దాన్ని ఇగో ఇలా పాడు చేసుకుంటే అవన్నీ చేయకుండా ఉంటే అందం ఆనందం మీది మిక్కిలి ఆరోగ్యం. ఉదయ సమీరాలు విన్నారు. సమయం 8 గంటలు. సమాచార్ ప్రభాత్, హిందీ వార్తా ప్రసారం, ఢిల్లీ నుండి రిలే.
1: నమస్కార్, ఆకాశవాణి సే సమాచార్ ప్రభాత్ కే సాథ్ మే ప్రియంకా అరోడా. मुख्य समाचार. विदेश मंत्री डॉ एस जयशंकर ने संघर्षों, व्यापार दबावों और जलवायु चुनौतियों के बीच विकासशील और अल्प विकसित देशों के बीच सहयोग मजबूत करने पर बल दिया. उन्होंने लैटिन अमेरिका और कैरिबियाई देशों के साथ संबंध और मजबूत करने का आह्वान किया. अमेरिका के राष्ट्रपति डोनाल्ड ट्रंप ने भारत पश्चिम एशिया यूरोप आर्थिक गलियारे का समर्थन किया. ऊर्जा से जुड़ी बुनियादी व्यवस्था को ईरान की चौकियों से दूर स्थानांतरित करने की आवश्यकता पर बल दिया. 11वां आयुर्वेद दिवस आज देश भर में मनाया जाएगा. छत्तीसगढ़, तटीय आंध्र प्रदेश, उड़ीसा और तेलंगाना में आज मूसलाधार वर्षा का अनुमान. और जापान एशियाई खेलों में भारतीय रोवर्स ने पुरुष सिंगल्स और डबल्स स्कल्स स्पर्धा के फाइनल में जगह बनाई. अब समाचार विस्तार से. विदेश मंत्री डॉ एस जयशंकर ने बढ़ते भू राजनीतिक तनाव, आर्थिक चुनौतियों, जलवायु संबंधी आपदाओं और बहुपक्षीय व्यवस्था पर बढ़ते दबाव से निपटने के लिए विकासशील और अल्प विकसित देशों के बीच अधिक सहयोग की अपील की है. श्री जयशंकर कल अमरीका के न्यूयॉर्क में संयुक्त राष्ट्र महासभा की 81वीं बैठक से अलग

0: held tomorrow. India have also secured final berth in the men's double sculls event. Satnam Singh and Salman Khan finished second in their heat, clocking 6 minutes 15.63 seconds. They finished fourth overall across the two heats and advanced to the final. In canoeing, the Indian men's kayak 4 team has qualified for the final A. And now for a look at today's newspapers, it's over to Tanvi Khurana.
1: Thank you, Anuja. Hindustan Times refers to the President's speech at the 72nd National Film Awards ceremony near the Statue of Unity in Gujarat. Quoting President Murmu's message to the film actors, the paper writes, "Do not endorse harmful products." India joins a new international platform, P4M, for multilateralism amidst growing global tensions, cites the Pioneer. PM Modi announces Project Rhino, hails Assam's conservation success on World Rhino Day, is the headline in the Statesman. Financial Express cites a report by World Economic Forum saying 98% chief economists see India having strongest growth outlook. Toiletries must now reveal origin of ingredients with distinct symbols for vegetarian and non-vegetarian ingredients, says a headline in the Pioneer. And finally, all the dailies have covered the news of Indian women cricketers clinching first gold in Japan Asiad in an emphatic fashion. And with that, it's back to you, Anuja.
0: Thank you, Tanvi. And now, before we end the bulletin, the headlines once again. External Affairs Minister Dr. S. Jaishankar calls for Global South cooperation amid conflicts, trade pressures and climate challenges. Also stresses for stronger ties with Latin American, Caribbean states as trade crosses $50 billion. U.S. President Donald Trump backs India, Middle East, Europe economic corridor. Stresses on shifting energy infrastructure away from Iranian checkpoints. 11th Ayurveda Day being observed across the country today. Forecast of heavy to very heavy rain in Chhattisgarh, coastal Andhra Pradesh, Odisha and Telangana today. And at Asian Games in Japan, Indian rowers qualify for finals of men's singles and doubles sculls event. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి అన్నమయ్య జిల్లా సమాచార లేఖ వింటారు.
3: జిల్లాలో మంత్రుల పర్యటనలో కరువు నివారణకు అధికారులు తీసుకుంటున్న చర్యలు, కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా జిల్లాలో తాగునీటి సమస్యకు పరిష్కారం వంటి అంశాలతో కూడిన అన్నమయ్య జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా చేరువ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రులు మండపల్లి రాంప్రసాద్ రెడ్డి, గొట్టపాటి రవికుమార్, బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. జిల్లా అధికారులతో కలిసి రాయచోటి నియోజకవర్గ సమస్యపై చర్చించారు. పీఎం సూర్యఘర్ పథకం కింద బీసీలకు కూడా సోలార్ కనెక్షన్లు ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్ తెలిపారు. జిల్లాలో 700 కోట్ల రూపాయలతో పునరుద్ధరించిన పంపిణీ రంగ పథకం, ఆర్డీఎస్ఎస్ కార్యక్రమం అమలవుతోందని అన్నారు. విద్యుత్ రంగం బలోపేతానికి ఇప్పటి వరకు 6,200 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని మంత్రి తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 46 అభివృద్ది పనులకు 4 కోట్ల నిధులు మంజూరు చేశామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. రాయచోటి నియోజకవర్గంలో ఫ్లోరైడ్ సమస్యతో బాధపడుతున్న 46 గ్రామాలకు సురక్షిత తాగునీరు అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. మొదటి దశలో 20 గ్రామాల్లో సీఎస్ఆర్ నిధుల సహకారంతో మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్స్ ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. పీలేరు నియోజకవర్గంలో 18 ఆలయాల అభివృద్ధికి దేవాదాయశాఖ నుంచి 13 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా శ్రీవాణి ట్రస్ట్ నుంచి 11 కోట్ల రూపాయల నిధులు విడుదలయ్యాయి. వీటి ద్వారా నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఉన్న పురాతన దేవాలయాలను అభివృద్ధి చేయనున్నారు. జల్జీవన్ మిషన్ ద్వారా రాయచోటి నియోజకవర్గంలోని మారుమూల గ్రామాలకు కూడా తాగునీటి సౌకర్యం కలగబోతోంది. వెలిగల్లు ప్రాజెక్టు నుంచి 851 గ్రామాలకు తాగునీరు అందించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. 2027 అక్టోబర్ నాటికి ఈ పనులు పూర్తవుతాయని అధికారులు తెలిపారు. ఇందుకోసం 400 కోట్ల రూపాయలతో పైప్లైన్ వర్కులు, కుళాయి కనెక్షన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. మదనపల్లిలో చేపట్టిన రహదారి విస్తరణ పనుల్లో నాణ్యత పాటించాలని శాసనసభ్యులు షాజహాన్ బాషా పేర్కొన్నారు. పట్టణంలోని నీరుగట్టువారిపల్లె నుంచి అన్నమయ్య సర్కిల్ వరకు జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను

0: ఆయన పరిశీలించారు. మదనపల్లి జిల్లా కేంద్రం కావడంతో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉందని, రోడ్ల విస్తరణ ద్వారా ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం దొరుకుతోందని అన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో అభ్యంతరాలను గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఎస్ఐఆర్ ప్రక్రియ ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం మ్యాపింగ్ కాని ప్రతి ఓటరుకు నోటీసులిచ్చి పూర్తిగా విచారించిన తర్వాతనే ఆ ఓటును తొలగించాలని ఆయన అధికారులకు సూచించారు. తరగతి గదిలో పాఠ్యాంశాల బోధన విద్యార్థుల్లో ఆసక్తి రేకెత్తించేలా ఉండాలని జిల్లా సమగ్ర శిక్ష అడిషనల్ కోఆర్డినేటర్ అనురాధ తెలిపారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. ఉపాధ్యాయులు వినూత్న రీతిలో విద్యార్థులకు పాఠాలు బోధించినప్పుడే ఆ అంశాలు వారికి బాగా అర్థమవుతాయని అన్నారు. పీలేరి నియోజకవర్గంలో సాగునీటి కోసం 200 కోట్ల రూపాయలు మంజూరైనట్లు శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి వెల్లడించారు. హంద్రి నివా నీటి కోసం 2వ దశలో 472 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని తెలిపారు. ఇందుకోసం 200 కోట్లతో పీలేరు నియోజకవర్గంలోని 6 మండలాల్లో 7 ఏళ్లలోగా 80,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని అన్నారు. ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిసే అవకాశముందని, రైతులు వరికి బదులుగా ఆరుతడి పంటలు వేయాలని జిల్లా వ్యవసాయ అధికారి మురళి సూచించారు. పొలం పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ, తక్కువ పెట్టుబడయ్యే వేరుశనగ, కంది, రాగి, సజ్జ, జొన్న మొదలైన పంటలను సాగు చేసుకోవాలని కోరారు. బిందు సేద్యం విధానాన్ని పాటించడం ద్వారా తక్కువ నీటి వసతితో ఎక్కువ భూమిని సాగు చేయవచ్చునని ఆయన రైతులకు సూచించారు. తంబళ్లపల్లిలో పైలట్ ప్రాజెక్టుగా టమాటా శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ డిఆర్డిఎం ప్రాజెక్టు డైరెక్టర్ పిడి నాగేశ్వరరావు వెల్లడించారు. రైతులతో పాటు మహిళలకు ఉపయోగపడేలా టమాటా శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని తీర్మానించామని అన్నారు. ఇప్పటి వరకు అన్నమయ్య జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన ఎన్ సుదర్శన్ రెడ్డి, అన్నమయ్య జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కర్ణాటక సంగీత కార్యక్రమం. డాక్టర్ ఎన్ రమణి, శ్రీ త్యాగరాజన్, శ్రీ ఏ అతుల్ కుమార్ల వేణుగాన త్రయం, శ్రీ శ్రీధర్ వైలన్, శ్రీముష్ణం, శ్రీ రాజారావు మృదంగం, ఘటం శ్రీ ఈఎం సుబ్రహ్మణ్యం. కార్యక్రమంలో ముందుగా కాపీ రాగంలో త్యాగరాజస్వామి వారి సాహిత్యంతో ఇంత సౌఖ్యం. ఆదితాళం.

కార్యక్రమంలో చివరిగా స్వరరంజని రాగంలో పూచి శ్రీనివాస అయ్యంగార్ రచన రఘునాథ నన్ను ఆదితాళం.

కర్ణాటక సంగీత కార్యక్రమం విన్నారు. శ్రీతులు డాక్టర్ ఎన్ రమణి, త్యాగరాజన్, ఏ అతుల్ కుమార్ గారుల వేణుగానత్రయం విన్నారు. వయలిన్ శ్రీ శ్రీధర్, మృదంగం శ్రీముష్ణం శ్రీ రాజారావు, ఘటం శ్రీ ఈఎం సుబ్రహ్మణ్యం.

పాటల పల్లకి కార్యక్రమం వినే ముందు శ్రోతలకు గమనిక. ప్రత్యేక తుఫాన్ హెచ్చరిక. పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉధృత వాయుగుండం క్రమేపీ తుఫాన్గా రూపొందింది. గడచిన 6 గంటల్లో 12 కిలోమీటర్ల వేగంతో భారత కాలమానం ప్రకారం ఈ రాత్రి ఆంధ్రప్రదేశ్లోని కళింగపట్టణానికి తూర్పు ఆగ్నేయంగా 70 కిలోమీటర్ల దూరంలో, ఒడిషా గోపాల్పూర్కి దక్షిణంగా 150 కిలోమీటర్ల దూరంలో, ఒడిషా పురీ క్షేత్రానికి తూర్పు ఈశాన్యంగా 150 కిలోమీటర్ల దూరంలో, అలాగే పశ్చిమ వాయువు దిశగా విశాఖపట్నానికి

దగ్గరలో కేంద్రీకృతమై ఉంది. ఇది క్రమేపీ తూర్పు ఈశాన్య దిశగా కదులుతూ దక్షిణ ఒరిస్సా తీరంలో విశాఖపట్నం, గోపాల్పూర్, కళింగపట్నం మధ్యన తీరాన్ని దాటుతుంది. ఈ రాత్రి నుంచి రేపు వేకువజాము లోపున భారీ వర్షాలు కురుస్తాయి, బలమైన గాలులు వీస్తాయి. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలు, ఉభయ గోదావరి జిల్లాల్లో ఏలూరు ప్రాంతంలో ఎడతెరిపి లేని వర్షాలు, బలమైన ఈదురుగాలులు సముద్ర ఉపరితలం నుండి వీస్తాయి. మత్స్యకారులెవరూ కూడా చేపల వేటకు వెళ్లరాదు అని హెచ్చరిక. తుఫాన్ హెచ్చరిక విన్నారు. పాటల పల్లకి కార్యక్రమంలో శ్రోతలు డైల్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 2727244, 2727288 కోడ్ 081.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: హలో హలో, శుభోదయం అండి. నమస్కారం, చెప్పండి. ఏ సినిమా, ఏ పాట?
1: సార్ అనంతపురం నుంచి మధుసూదన్ రెడ్డి సార్.
0: చెప్పండి.
1: సార్ స్వయంవరం మూవీ నుంచి గాలివాన నీటిలో పడవ ప్రయాణం.
0: మీకు ఉందా గాలివాన అక్కడ?
1: తక్కువగా ఉంది.
0: ఇక్కడ కొంచెం ఎక్కువగా ఉంది. సరే వినండి.
1: ఓకే సార్.

0: హలో ఫోన్ ఇన్ లైన్.
1: హలో, నమస్కారం సార్.
0: నమస్కారం అండి. ఏ సినిమా?
1: బలేరంగడి చిత్రంకి అబ్బబ్బా చలి.
0: బలేరంగడిలో అంత చలిపాటు ఉందా?
1: అన్నారు సార్, పద్మనాభం విజయలలిత వాడు సార్. సార్
0: బలేరంగడు.
1: బలేరంగడు అబ్బబ్బా చలి.
0: మీ పేరేమిటి?
1: కాకి అప్పారావు, చెంగల్రాయపేట, తుమ్మలపల్లి వారి వీధి.
0: సరే, ఒకవేళ ఆ పాట కానీ మనకి లేదు అనుకోండి,
1: మీకు నచ్చిన పాట ఏంటి సార్?
0: అప్పుడు బలేరంగడిలోదే వేద్దాం.
1: అదే మీకు నచ్చింది ఏదైనా పర్వాలేదు.
0: బలేరంగడి అన్నీ బాగుంటాయా?
1: బాగుంటుంది సార్.
0: బలేరంగడిలో వినండి.
1: సార్,

0: హలో,
1: హలో,
0: నమస్తే సార్. బాగున్నారా?
1: నమస్కారం అండి, చెప్పండి.
0: నా పేరు ఎం రమణ, ఎల్మెట్లేరే పెద్ద
1: హలో,
0: ఎం రమణ ఎల్మెట్లేరే పెద్దపిల్లి.
1: చెప్పండి, ఏ సినిమా,
0: మనకాడ బిగ్ బాస్ ఉండేటి,
1: ఏమిటది?
0: బిగ్ బాస్ మెగాస్టార్ వాన్ వచ్చేసిందో వరద వచ్చేసిందో అన్న సాంగ్ ఉంటాయండి. లేదంటే చెప్పండి, ఇంకోటి కోరుకుంటాం.
1: ఇంకోటి కూడా కోరుకోండి, ఎందుకైనా మంచిది.
0: అది చూడండి ముందు మీరు, ఎందుకంటే మీరు తలుచుకుంటే ఏదైనా ఇస్తారని మా నమ్మకం.
1: మనం తలుచుకుంటే కాదు, ఇక్కడ తెరుచుకుంటే. అంచేత ఇక్కడ ఆ సినిమా తెరుచుకోలేదు. మీకు కావాల్సింది చక్కగా ఇంకోటి కోరుకోండి.
0: జస్టిస్ ఆఫ్ ది సినిమాలో అబ్బా ముసిరేసింది అన్న సాంగ్.
1: అందులోది ఏమి సినిమా అది?
0: జస్టిస్ ఆఫ్ ది
1: మీరు ఏ ప్రాంతం నుంచి మాట్లాడుతున్నారు?
0: ఎల్మెంట్లేరే పెద్దపల్లి మెసారమ్మ.
1: ఎలా ఉంది, వర్షం ఉందా అక్కడ? హలో,
0: ఉన్నారు ఉన్నది. 3 రోజులు బట్టి ఇడవకుండా అలాగో కొంచెం కొంచెం అలా కుడుతూ ఉంటుందండి.
1: అబ్బా ముసురేసింది.

కలిసి ముద్దుల గడియేసుకున్నా పెద్ద పెడలనే సరిగమలతో దుప్పిటిలోనే గుజ్జన గుండు ఆడించేసింది. సీతాకాలంలో సాయంకాలంలో.

0: హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ అండి.
0: శుభోదయం అండి. చెప్పండి, ఏ సినిమా?
1: మోగు మనుషుల చిత్రం నుంచి ఈనాడు ఈ బంధం ఏనాడు అనే పాటకు మాకు కావాలండి.
0: మీ పేరు?
1: నా పేరు సత్యారావు తుమ్మపాల.
0: సరేనండి, తప్పకుండా.
1: ఓకే, థ్యాంక్ యూ.
2: जी बिल्कुल, शूटिंग से बढ़िया खबर आ रही है. हालांकि अभी तक जो उम्मीद की जा रही वैसा प्रदर्शन नहीं है, लेकिन शूटिंग की स्कीट वर्ग से, महिला वर्ग से एक अच्छी खबर है भारत.

పందిరి వేసింది తొలి వల పుల్ల.

0: పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే
1: వస్తాను.
0: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
1: డిజిటల్ అరెస్ట్?
0: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
1: ఇంత డబ్బా?
0: సరే ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
1: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో అమ్మా.
1: హాయ్.
3: ఆర్బీఐ అంటోంది.
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: హలో.
5: నమస్తే సార్.
4: నమస్కారం అండి. ఏ సినిమా?
5: గురువును మించిన శిష్యుడు సార్.
4: గురువును మించిన శిష్యుడు?
5: అవును సార్.
4: మీ పేరు?
5: నా పేరు పుల్లన్న సార్. సనప గ్రామము, అనంతపూర్ జిల్లా సార్. బాగున్నారు సార్?
4: బాగున్నా. ఏ పాట?
5: పువ్వులు పూయును 10,000 భగవాను మెడలో పడియాలు అనే పాట సార్.

0: हेलो, फोन इन लाइव। हेलो,
1: హలో నమస్కారం సార్.
0: నమస్కారం
1: సార్,
0: అండి,
1: సుజాత గారు ప్రకటన మాట్లాడతాను సార్.
0: చెప్పండి, ఏ సినిమా?
1: నాకు దేవుడు చేసిన మనిషి సినిమా నుంచి ద్వార వయసు చిన్నది లాలా పాట కావాలండి.
0: లాలాలా కూడా కావాలా? సరే,
1: దేవుడు చేసిన సినిమా
0: అలాగే.

0: అలాగా
1: హలో.
2: నమస్తే సార్.
1: నమస్కారం.
2: నెల్లూరు సార్, నెల్లూరు నుంచి ఖాదర్ భాష సార్. బాగున్నా.
1: చెప్పండి.
2: జనతా గ్యారేజీలో జయ హో జనతా.

0: హలో హలో,
1: నమస్కారం సార్.
0: నమస్కారం అండి. మీ పేరు?
1: నా పేరు చిట్టూరు సత్యనారాయణమూర్తి అండి, ఫ్రమ్ చీమలాపల్లి.
0: చీమలాపల్లి. ఎక్కడ
1: జై
0: చీమలాపల్లి?
1: జవాన్లోని అనురాగపు కన్నులేలన్న పాట ఇవ్వండి సార్.
0: జై జవాన్.
1: అనురాగపు కన్ను

ఆటోల బల్లకి ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 9:59:49 మరికొద్ది క్షణాలలో ప్రకటించిన అంశం వింటారు.

0: సంకల్ప్ అభియాన్ లో భాగంగా భారత్ స్వేచ్ఛ వాణిజ్య విధానంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం.
1: ప్రపంచం నేడు భారతదేశాన్ని పెట్టుబడులకు ఆకర్షణీయ గమ్యంగా పరిగణిస్తోంది. అనేక కంపెనీలు భారతదేశంలో వ్యాపారాలను ప్రారంభించడానికి ఆసక్తి కనబరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాణిజ్య సౌలభ్యం పెంపు దిశగా ప్రగతిశీల మార్పులతో కూడిన పరిపాలన సహా ఆర్థిక సంస్కరణల అమలుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం కృషి చేస్తుండటంపై విశేషమైన ప్రశంసలు లభిస్తున్నాయి. అయితే వ్యాపారానికి సౌలభ్యమైన ప్రదేశంగా భారత్ను మలచడానికి గత 11 సంవత్సరాలలో ప్రభుత్వం అనేకమైన మార్పులు, చేర్పులు, సంస్కరణలు తీసుకురావడంతోనే ఇది సాధ్యమైంది. దశాబ్దాలుగా పేరుకుపోయిన నియంత్రణల భారాన్ని సమూలంగా మార్చివేసింది. ఎందుకంటే 21వ శతాబ్దం తొలి దశకంలో భారత్లో వ్యాపారం అంటే అనేక అడ్డంకులు, అవరోధాలు, కఠినమైన నిబంధనలు, ఇవన్నీ కలిసి వ్యాపారాలకి ప్రోత్సాహం అందించకపోగా ఓ మేర నిరుత్సాహపరిచేలా ఉండేవి. ఒక సాధారణ నిర్మాణం చేపట్టడానికే అనేక రోజుల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. ఒక అనుమతి పొందాలంటే దాదాపు 6 నెలలు వేచి చూడాల్సి వచ్చేది. అలాంటి నియంత్రణల భారం వలనే తొలి దశకంలో వ్యాపార సౌలభ్యం అంతగా సాధ్యపడలేదు. ఇదంతా యాదృచ్ఛికంగా జరగలేదు. దీనికి అనేక కారణాలున్నాయి. దశాబ్దాల నియంత్రణలు, వలసకాల చట్టాల వారసత్వం, వ్యాపారంపై లోతుగా పాతుకుపోయిన అపనమ్మకం, ఇవన్నీ కలిసి భారత్లో వ్యాపారాల ఏర్పాటుకు సంబంధించి కొంతమేర వెనకడుగు వేసే పరిస్థితి నెలకొంది. ఇలాంటి అవరోధాలన్నింటిపైన ప్రభుత్వం దృష్టి సారించి అనవసర నియంత్రణలను తొలగించి సంస్కరణలను తీసుకువచ్చి గత 11 ఏళ్లలో భారతదేశంలో వ్యాపార సౌలభ్యాన్ని ఒక అలవాటుగా మార్చింది ప్రభుత్వం. ఎప్పటినుంచో పేరుకుపోయిన నియంత్రణ భారాన్ని నెమ్మదిగా తగ్గిస్తూ స్థిరంగా ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు కొనసాగాయి. ఈ ప్రయాణంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. 2025 మాత్రం మిగతా సంవత్సరాల కంటే భిన్నం. ఎందుకంటే 2025లో భారత్ వ్యాపార సౌలభ్యం నుంచి వ్యాపారానికి పూర్తిగా స్వేచ్ఛ కల్పించే దశకు చేరుకుంది. 1991లో భారత ప్రభుత్వం తీసుకువచ్చిన ఉదారవాద సంస్కరణలతో వ్యాపారాలకు ప్రాణం పోసినట్లయితే 2025 మాత్రం ఆ ప్రాణానికి పూర్తిగా స్వేచ్ఛ కల్పించిన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. అందుకే 2025 మాత్రం భవిష్యత్తులో నియంత్రణల తొలగింపు సంవత్సరంగా గుర్తుండిపోతుంది. ఇక దశాబ్దాలుగా భారతీయ కంపెనీలు ఉద్దేశపూర్వకంగా చిన్నగానే ఉండేవి. విస్తృతమైన ఆశయం లేక కాదు. వ్యాపార సంస్థలను విస్తరించాలన్నా, వృద్ధి చేసుకోవాలన్నా అనేక అడ్డంకులు ఎదురయ్యే పరిస్థితి ఉండేది. ఒక సంస్థలో 10వ ఉద్యోగిని నియమిస్తే ఒక నియమం, 20వ ఉద్యోగిని నియమిస్తే మరో తనిఖీ, 100వ ఉద్యోగి అంటే కేసులు, నోటీసులు, ఇలా అనేక అడ్డంకులు. అలాగే ఈ ఉద్యోగ నియామక ప్రక్రియల్లో 29 కేంద్ర కార్మిక చట్టాలు కూడా కొంతమేర అవరోధంగా కూడా ఉండేవి. కాబట్టి కంపెనీల విస్తరణ అంటే

0: తనిఖీలు, కేసులు, ప్రమాదాలు వీటన్నింటినీ తట్టుకోలేక కంపెనీలు చిన్నవిగానే ఉండిపోయేవి. కానీ 2025లో మాత్రం ఈ ధోరణికి స్వస్తి పలుకుతూ చిన్న కంపెనీగా పరిగణించే టర్నోవర్ పరిమితిని 10 కోట్ల నుంచి ప్రభుత్వం 10 రెట్లు పెంచి 100 కోట్లకు పెంచింది. దీంతో అభివృద్ధిని కాంక్షించే సంస్థలకు తమ సంస్థలను మరింత విస్తరించడానికి ప్రోత్సాహం లభించింది. వీటికి అనుగుణంగానే 29 సంక్లిష్ట కార్మిక చట్టాలను సరళీకృతం చేసి కార్మికుల సంక్షేమం దృష్ట్యా 4 లేబర్ కోడ్స్ గా ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ నూతన 4 కార్మిక చట్టాలు అటు కార్మికులతో పాటు వ్యాపార సంస్థలకు కూడా అనుకూలంగా ఉంటూ తమ తమ వ్యాపార సౌలభ్యాన్ని మరింత పెంచుతున్నాయి. ఈ నూతన కార్మిక చట్టాలపై కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఒక సందర్భంలో ఈ విధంగా మాట్లాడారు.
1: Well-articulated modern labor codes, which will help Indian industry and the MSME sector particularly, which will ensure our workers get a better deal, which will ensure that our contractual workers, non-formal workers also get social security. It's a continuous process towards transforming our processes and procedures to encourage greater trade, industry, manufacturing and business.
0: ఇక భారతదేశంలో తయారీ రంగం ఎదుగుదలకి ప్రధాన అవరోధం నైపుణ్యం లేకపోవడం కాదు, నియంత్రణల అధిక భారం. ముఖ్యంగా ప్రభుత్వం తీసుకువచ్చిన నాణ్యతా నియంత్రణ ఉత్తర్వులు, క్యూసీఓలు, ఇవి ప్రారంభంలో మంచి ఉద్దేశం కోసమే ప్రభుత్వం తీసుకొచ్చినప్పటికీ కాలక్రమేణా పూర్తి స్థాయి ఉత్పత్తుల నుంచి కీలక ముడి సరుకుల వరకు తప్పనిసరి ధృవీకరణల జాలంగా మారిపోయాయి. దీని ఫలితం ప్రభుత్వం తీసుకొచ్చిన ఉద్దేశానికి విరుద్ధంగా మారాయి. మేక్ ఇన్ ఇండియాకి ప్రోత్సహిస్తూనే తయారీదారులు ఖరీదైన, ఆలస్యమైన క్యూసీఓ అనుగుణ దిగుమతులపై ఆధారపడవలసి వచ్చింది. దీనిని గుర్తించిన ప్రభుత్వం క్యూసీఓలపై సమగ్ర సమీక్ష చేపట్టింది. 76 ఉత్పత్తి విభాగాలకు తప్పనిసరి అనుగుణ్యతను తొలగించింది. మరో 200కు పైగా విభాగాలను నియంత్రణల తొలగింపుకు గుర్తించింది. తయారీ భారత్లోనే జరగాలి, కాగితాలపై మాత్రమే కాదనే మరో స్పష్టమైన సందేశాన్ని ప్రభుత్వం ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం ఎగుమతుల ప్రోత్సాహక మిషన్ ఈపీఎంను ప్రవేశపెట్టింది. 6 సంవత్సరాల కాలపరిమితితో ఈపీఎం కోసం ప్రభుత్వం 25,060 కోట్ల రూపాయల కేటాయింపులను చేసింది. ఇందులో ఎగుమతిదారులు, ఎంఎస్ఎంఈల కోసం 20,000 కోట్ల రూపాయల ఎగుమతి క్రెడిట్ హామీలు కూడా ఉన్నాయి. ఎగుమతుల ప్రోత్సాహక మిషన్ ఈపీఎం గురించి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఒక సందర్భంలో ఇలా వివరిస్తూ,
2: तो आज ये एक्सपोर्ट प्रमोशन मिशन स्टार्ट किया गया है. 25,060 करोड़ रुपए का इसका आउटले है. 6 साल की इसकी अवधि है और इसमें बहुत ही कॉम्प्रिहेंसिव तरीके से पूरे कंप्लीट एक्सपोर्ट की इकोसिस्टम को सपोर्ट करने का इसमें डिसीजन लिया. प्रायोरिटी उन सेक्टर्स को दी जाएगी जिनके ऊपर अभी एक एडवर्स इम्पैक्ट है, जैसे टेक्सटाइल है, लेदर है, जेम्स ज्वेलरी है, इंजीनियरिंग गुड्स और मेरीन प्रोडक्ट्स है. 2 इसके पिलर्स हैं. First pillar is Niryat Protsahan and second one is Niryat Disha. Niryat Protsahan is focused more on availability of credit and reducing the cost of capital. Sabse pehla iska element hai, wo hai interest subvention for pre and post shipment credit. Second pillar of this entire mission is Niryat Disha. Niryat Disha ka sara focus hai jo non-tariff barriers duniya mein kahi deshon ne bana ke rakhe hue hain, unko counter karna.
0: ఇక ప్రపంచ దేశాలతో వ్యాపార కార్యకలాపాలను విస్తరించేందుకు భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు, ఎఫ్టీఏలతో గ్లోబల్ మార్కెట్లకు ద్వారాలు తెరిచింది. ఎందుకంటే వ్యాపార సౌలభ్యం సాధించాలంటే మార్కెట్లు తప్పనిసరి. ఈ దిశగా ఆలోచించిన ప్రభుత్వం ఒక్క 2025లోనే 3 స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుంది. యునైటెడ్ కింగ్డమ్, యూకే, ఒమన్, న్యూజిలాండ్ దేశాలతో ఇప్పటికే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదిరాయి. ఇంకా మరికొన్ని దేశాలతో ఎఫ్టీఏలపై సానుకూల దిశగా చర్చలు సాగుతున్నాయి. ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవడం ద్వారా భారత్ గ్లోబల్ మార్కెట్లలో ప్రవేశ ఖర్చును తగ్గించింది. ఉదాహరణకు ఒమన్ దేశంతో కుదిరిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంలో టియర్డ్ రూల్స్ ఆఫ్ ఒరిజిన్ అనే ఒక ప్రత్యేక నిబంధన ఉంది. ఇది ధృవీకరణను సులభతరం చేసి భారత పెట్రోలియం ఉత్పత్తులు, ఆభరణాలకు తక్షణ 0 డ్యూటీ ప్రవేశాన్ని కల్పించింది. అలాగే న్యూజిలాండ్తో కుదిరిన ఒప్పందంలో భారత ఎగుమతులకు 0 సుంకం మార్కెట్ ప్రాప్తి లభించింది. ఇవన్నీ వెలసి భారత్ ప్రపంచవ్యాప్తంగా ఒక నమ్మదగిన భాగస్వామిగా అవతరించిందని, పెట్టుబడులకు భవిష్యత్ గమ్యస్థానంగా భారత్ నిలిచిందని పీయూష్ గోయల్ ఒక సందర్భంలో ఈ విధంగా చెప్పారు.
1: ఇండియా హాస్ ఎమర్జ్డ్ యాజ్ ది వరల్డ్స్ ట్రస్టెడ్ పార్ట్నర్. through consistent and principled engagement. Our trust-based diplomacy is reflected in our ever-expanding free trade agreements. We have recently signed free trade agreements with the United Kingdom. We have operationalized free trade agreements with the four-nation EFTA bloc, Switzerland, Norway, Liechtenstein, and Iceland. The world trusts India because we offer predictability through regulatory reforms, transparency through digital governance, and reliability in honoring commitments. We have removed more than 42,000 compliances and abolished 1,500 obsolete laws. Our next generation GST reforms will further ensure ease of doing business.
0: ఫోరంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, భారత్ స్వేచ్ఛ వాణిజ్య విధానానికి ప్రాధాన్యతనివ్వడంతో పాటు గత దశాబ్ద కాలంగా తీసుకువచ్చిన సంస్కరణలు ప్రపంచంలో భారత్ ను భవిష్యత్తులో చోదక శక్తిగా మారుస్తాయని చెప్పారు.
3: భారత్ ఆజ్ విశ్వ కి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీ హై. జల్ద్ హీ భారత్ 5 ట్రిలియన్ డాలర్ ఎకానమీ బన్ జాయేగా. ఇస్ బాత్ మే కోయి సందేహ నహీ కి ఆనే వాలే వర్షో మే భారత్ విశ్వ కా గ్రోత్ ఇంజిన్ హోగా. యే ఇస్లియే హై క్యోంకి భారత్ నే ఆపదా ఔర్ ముష్కిలో కే సమయ కో ఆర్థిక సుధార్ కే అవసర్ మే పరివర్తిత్ కియా. పిచ్లే కుచ్ వర్షో మే హమ్నే మిషన్ మోడ్ మే జో రిఫార్మ్స్ కియే హై ఉన్సే భారత్ మే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మే లగాతార్ బడోత్రీ హుయీ హై. హమ్నే కంప్లయన్స్ బర్డన్ కో కమ్ కియా హై. రెడ్ టేప్ కో హటాకర్ రెడ్ కార్పెట్ బిఛా రహే హై. जीएसटी और इंसॉल्वेंसी एंड बेसिक कोड के लागू होने से इन्वेस्टर कॉन्फिडेंस बढ़ा है. रक्षा और अंतरिक्ष जैसे क्षेत्र जिनको प्रतिबंधित माना जाता था आज प्राइवेट सेक्टर के लिए खोल दिए गए हैं.
0: एक व्यापार कीलकमें समुद्र रवाना के संबंधी 2013-14 समय नौकाश्रेय जाप्यम तीव्रंगा उंडेदे. मुख्यंगा मूलधन निलिचिपोवडं, वाणिज्य आलस्यं, పోటీ సామర్థ్యం తగ్గడం, ఇలాంటి కారణాలతో భారత నౌకాశ్రయాలో నౌకలు సగటున 4 రోజులు నిలిచిపోయేవి. 2025 వచ్చేసరికి ఈ సమయం 1 రోజు కంటే తక్కువకు తగ్గింది. ఎందుకంటే 1908-1925 నాటి వలస కాలపు చట్టాల స్థానంలో పార్లమెంటు 5 ఆధునిక సముద్ర చట్టాలను తీసుకొచ్చింది. ఇవన్నీ బిల్ ఆఫ్ ల్యాండింగ్ నుంచి పోర్టు పరిపాలన వరకు సమగ్రంగా అన్ని సేవలను సులభతరం చేశాయి. దీంతో లాజిస్టిక్ ఖర్చులు తగ్గి బ్లూ ఎకానమీని భారత్ పూర్తి స్థాయిలో వినియోగించుకునే స్థితికి చేరింది. ఇలా కాలం చెల్లిన అనేక చట్టాలను, పలు నిబంధనలను ప్రభుత్వం తొలగించి తప్పుదోవ పట్టించడం, వల్లమాలిన జాప్యం వంటి జాట్యాల స్థానంలో 2014 నుంచి ఎర్రతివాచి పరిచే విధానం అమల్లోకి తీసుకొచ్చింది. ఈ మేరకు పెట్టుబడులకు వెనుకాడిన వారికి ప్రభుత్వం ఎన్నడూ అవరోధం కాకుండా సముచిత రీతిన చేయూతనిచ్చింది. అందుకే దేశంలో నేడు వాణిజ్య సౌలభ్యం, ఆటంకాలను తొలగించే వాతావరణంతో పాటు ఫిర్యాదులను సత్వరం పరిష్కరించే ప్రభుత్వం కొనసాగడంపై పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వెనుక తేదీ నుంచి పన్ను విధింపు, ఏంజల్ ట్యాక్స్ రద్దు, కార్పొరేట్ పన్ను తగ్గింపు వంటి కీలక నిర్ణయాల ద్వారా ఈ వినూత్న మార్పు సాధ్యమైంది. నేడు జాతీయ ఏకగవాక్ష వ్యవస్థ ఒకే వేదిక ద్వారా అన్ని ఆమోదాల సౌలభ్యం కల్పిస్తోంది. మరోవైపు 1500కు పైగా కాలం చెల్లిన చట్టాలు, వేలాది నిబంధనల రద్దుతో ప్రభుత్వం అనవసర భారాన్ని తగ్గించింది. దీంతో భారతీయ సంస్థలకు అన్ని రకాల అనవసర వ్యయం, అవరోధాలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇవన్నీ వెలసి 2047 నాటికి భారత్ $35 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా పరిణమిస్తుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు.
1: వి గ్రో ఫ్రమ్ అ $4 ట్రిలియన్ ఎకానమీ టుడే టు అ 30-35 ట్రిలియన్ ఎకానమీ ఓవర్ ద నెక్స్ట్ 22 ఇయర్స్ by 2047 when we celebrate 100 years of independence. Friends, despite all the global headwinds, India and our economy has demonstrated tremendous ability to withstand headwinds, shock, challenges. From a fragile 5 economy barely 11 years ago, we are today amongst the top 5 economies, soon to become the world's third largest GDP. We have navigated the pandemic, we have navigated geopolitical tensions, supply shocks and are recognized the world over today as a beacon of hope, as an engine of economic growth.
0: ప్రభుత్వం గత 11 ఏళ్లలో సంస్కరణలపై దృష్టి సారించడంతో అంతర్జాతీయ స్థాయిలో భారత స్థానం మరింత బదిలిమైంది. గతంలోలా కాకుండా వ్యవస్థాపకులను సంపద సృష్టికర్తలుగాను జాతీయ ప్రగతిలో భాగస్వాములుగాను ప్రభుత్వం పరిగణిస్తోంది.

0: 2020 వచ్చేసరికి ఒక వ్యవస్థగా ప్రతిరోజు అనుసరించే అలవాటులా మారిపోయింది.
1: సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా భారత్ స్వేచ్ఛ వాణిజ్య విధానంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. రచన వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్. శ్రోతలు డయల్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 2727244, 2727288, కోడ్ 081.

0: हेलो हेलो।
1: సార్
0: చెప్పండి।
1: జీవితంలో సంతోషిస్తున్నాను, వెలగిరి సల్లన ఆ పాట కాదు సార్.

0: హలో,
1: హలో, నమస్తే సార్.
0: నమస్కారం అండి. ఏ సినిమా?
1: సరదా బుల్లోడ్లోని ఏదో ఒక పాట ఇవ్వాలి సార్.
0: మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: పార్థిపురం మన్యం జిల్లా సార్.
0: సరదా బుల్లోడు.
1: అవును సార్,
0: సరే.
1: ఉంటానండి.

ప్రత్యేక తుఫాన్ హెచ్చరిక. ఉధృతమైన వాయుగుండం పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడింది. 12 కిలోమీటర్ల వేగంతో ఇది భారత కాలమానం ప్రకారం ఈ సాయంత్రం 5:30 నుండి

నుండి వేకువజాము వరకు తూర్పు ఆగ్నేయ దిశగా 70 కిలోమీటర్ల దూరంలో ఆంధ్రప్రదేశ్లోని కళింగపట్నానికి, ఒడిశాలోని గోపాల్పూర్కి దక్షిణంగా 150 కిలోమీటర్ల దూరంలో, అలాగే ఒడిశా పురికి తూర్పు ఈశాన్య దిశగా 230 కిలోమీటర్ల దూరంలో, ఆంధ్రప్రదేశ్ విశాఖపట్టణానికి 150 కిలోమీటర్ల దూరంలో, తూర్పు ఈశాన్య దిశగా కేంద్రీకృతమై ఉంది. ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా మధ్య విశాఖపట్నం గోపాల్పూర్కి కళింగపట్నానికి సమీపంలో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్న ఈ తుఫాన్ తీరాన్ని దాటుతుంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయగోదావరి జిల్లా ప్రాంతాలు, యానాం ప్రాంతపు రైతులు, మత్స్యకారులు జాగరూకతతో ఉండాలి. మత్స్యకారులు ఎవరూ కూడా చేపల వేటకు సముద్రంలోకి వెళ్లరాదు. అలలు ఉవ్వెత్తును లేస్తాయి. సముద్ర ఉపరితలం నుండి బలమైన పెనుగాలులు వేస్తాయి. ఈ వేగ ఉద్ధృతి విస్తృతం కావచ్చు. ప్రత్యేక తుఫాన్ హెచ్చరిక విన్నారు.

0: హలో.
1: సార్ నమస్తే.
0: నమస్కారం.
1: పోకిరి రాజా అనే పాట కావాలి సార్.
0: పోకిరి రాజా మీ పేరు?
1: అవును సార్. మన్మథరావు అండి.
0: ఎక్కడి నుంచి?
1: జియ్యమ్మ వలస మండలం అండి.
0: పోకిరి రాజాలో ఏం పాట?
1: ఏదైనా పర్లేదు సార్.

0: హలో,
1: సార్ నమస్కారం అండి.
0: నమస్కారం అండి, చెప్పండి.
1: సార్ మాకు మా ఇద్దరి ఇక్కడ వచ్చిన అది చలి చలిగా.
0: మీ పేరు? మీ పేరు?
1: నా పేరు తాతయ్య, లేదా బాగాపని

బయట చెంగు పైకెగసి పైన పైన పడుతున్నా కొలులలోని ముత్యాలు మరి మరి ఊరిస్తున్న మాటలతో కంపిస్తూ చూపులతో వారిస్తే ఎలా

0: హలో,
1: హలో నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు ఎల్లప్ప వెంకట్రావు, అనకాపల్లి గౌరపాలి నుంచి మాట్లాడుతున్నానమ్మా.
0: ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: మాకు అక్క చెల్లి సినిమా నుంచి ఘంటసాల గారు సుశీల గారు పాడారమ్మా, తిట్టాపట్టా చెనుకలతో పురుషుండి వాన పాట వినిపించండి అమ్మా.
0: తప్పకుండానండి, మీరు కొన్ని పాట వస్తుందే వినండి.

0: హలో,
1: అమ్మా మేడం చెప్పమ్మా.
0: మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను అనకాపల్లి నుంచి మాట్లాడి, నా పేరు దమ్మకోటేశ్వరమ్మ. నాకు పాండురంగ మార్చేది రే కృష్ణ అని పాట ఉంది కదమ్మా, ఆ పాట కావాలమ్మా.
0: తప్పకుండానండి, మీరు కొన్ని పాట వస్తుంది వినండి.
1: ఓకే, థ్యాంక్స్ అమ్మా.
2: ఏ కృష్ణ

పాప నిర్వాపణోపాయ నామ ప్రశంసానుభావ భవ భావ హే వాసుదేవ సదానంద గోవింద సేవించు మా విందవై దందమానందముందింప ఎందున్ విచారంబులేమిన్ వచో గోచరా గోచరత్వంబులూషింపలేమైతి మో దేవా నీ పాదసేవాదరంబున్ మదిన్ గోరుచున్ వేదవాదు.

నారము నేరుషుల్ నిన్ను కన్నార కన్నారు, నా కన్నులెన్నంగయే పుణ్యములు చేసెనో నిన్ను దర్శింపగా. భవ్య యోగీంద్ర సాంద్రాదరా కాంక్షితైకాంత సంసేవన భావనాతీత కళ్యాణ నానా గుణశ్రీ సముద్భాసితాంగా దయాపూర రంగత్తరంగాంతరంగ నమా రుక్మిణీ సంగా హే పాండురంగ.

0: హలో.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: సుజాత నుంచి ప్రకాశం మాట్లాడుతున్నాను మేడం.
0: ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: ఎందుకు పాట కావాలి మేడం?
0: తప్పకుండానండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.

0: హలో
1: హలో నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు ఎల్లప్ప వెంకటరావు, అనకాపల్లి నుంచి మాట్లాడుతున్నామా.
0: ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: సినిమా నుంచి ఘంటసాల గారు పాడారమ్మా వందే మాత్రం, ఆ పాట వినిపించండి అమ్మా.
0: తప్పకుండానండి, మీరు కొన్ని పాట వస్తుంది వినండి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మధురిమ తెలుగు చిత్రగీతాలను వింటారు. ఈరోజు మధురిమ కార్యక్రమంలో అంశం కుటుంబం అనుబంధం. మనిషి జీవితంలో ఎన్నో పరిచయాలు వస్తాయి, ఎన్నో బంధాలు ఏర్పడతాయి, కానీ మనకు పరిచయమైన తొలి ప్రపంచం మాత్రం కుటుంబమే. అమ్మ ప్రేమతో మొదలైన మన ప్రయాణంలో నాన్న ఇచ్చే ధైర్యం, అన్నదమ్ములు అక్క చెల్లెలతో పంచుకున్న అనుబంధం, తాతయ్యలు అమ్మమ్మతో నాన్నమ్మతో గడిపిన జ్ఞాపకాలు, ఇలా ప్రతి బంధం మన జీవితాన్ని ఒక అందమైన జ్ఞాపకాల పుస్తకంగా మారుస్తుంది. కాలం గడిచే కొద్దీ మన జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి. మనం పెరిగి చదివి ఉద్యోగాలు చేస్తాం, కొత్త ప్రదేశాలకు వెళ్తాం, కొత్త మనుషులను కలుస్తాం, కానీ ఎంత దూరం వెళ్ళినా మనసు వెతుక్కునేది మాత్రం మన వాళ్ళనే. ఇప్పుడు కుటుంబ గౌరవం చిత్రంలోని ఈ పాటకు సంగీతం ఎంఎస్ విశ్వనాథన్ అందించగా పిబి శ్రీనివాస్, జమునారాణి ఎల్ఆర్ ఈశ్వరి పాడిన పాట వింటారు.

కుటుంబం అంటే కేవలం ఒకే ఇంట్లో కలిసుండే మనుషులు కాదు, ఒకరి సంతోషాన్ని మరొకరు పంచుకోవడం, కష్టంలో తోడుగా నిలవడం, మాటల కంటే ముందే మనసును అర్థం చేసుకోవడం. చిన్నప్పుడు మన ప్రపంచం చాలా చిన్నది. ఇల్లు, అమ్మా నాన్న, తాతయ్య నాన్నమ్మ, తోబుట్టువులు, పక్కింటి వాళ్ళు, చుట్టుపక్కల ఉన్న కొంతమంది బంధువులు, అదే మన ప్రపంచం. పెద్దయ్యే కొద్దీ ప్రపంచం విస్తరిస్తుంది, మన పరిచయాలు పెరుగుతాయి. కానీ చిన్నప్పుడు మనకు ప్రపంచంగా కనిపించిన ఆ కుటుంబం మాత్రం మనసులో ఒక ప్రత్యేకమైన స్థానంలోనే ఉంటుంది. ఎందుకంటే కుటుంబం మన వయసును చూడదు, మనసును చూస్తుంది. ఇప్పుడు మంచి కుటుంబం చిత్రం నుండి ఒక చక్కటి గీతం వింటారు.

0: కుటుంబం అనే ప్రపంచంలో మనకు మొదటగా ఎదురయ్యే ఇద్దరు వ్యక్తులు అమ్మ నాన్న. అమ్మ మనకు ప్రేమను నేర్పుతుంది, నాన్న మనకు ధైర్యాన్ని నేర్పుతారు. మన చిన్నతనంలో మనకు ఏది కావాలో అడగకుండానే అర్థం చేసుకునే అమ్మ, మన భవిష్యత్తు కోసం తన సంతోషాలను కూడా పక్కన పెట్టే నాన్న. వారి ప్రేమను చిన్నప్పుడు మనం అర్థం చేసుకోకపోవచ్చు, కానీ మనం పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ వాళ్ళ విలువ తెలుస్తుంది. ఇప్పుడు రాజ్ కోటి సంగీత దర్శకత్వంలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యం అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. చిత్రం ఇద్దరూ ఇద్దరే.
1: ఓనమాలు నేర్పాలని అనుకున్న కన్న అందరంత ఎదిగినని

తల్లిదండ్రుల తర్వాత మన బాల్యాన్ని ఎక్కువగా పంచుకునేది మన తోబుట్టువులతోనే కదా. అన్నయ్యతో గొడవ, అక్కతో రహస్యాలు, తమ్ముడి చిలిపితనం, చెల్లెలి అల్లరి. ఒకే ఇంట్లో పెరిగిన పిల్లల మధ్య ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు ఉండటం సహజమే. అప్పట్లో అవి పెద్ద విషయాల్లా అనిపిస్తాయి, కానీ సంవత్సరాలు గడిచిన తర్వాత అవే చిన్న గొడవలు కూడా మధురమైన జ్ఞాపకాలుగా మారిపోతాయి. ఈరోజు మనం పెద్దవాళ్ళమైనా మన చిన్ననాటి తోబుట్టువుల జ్ఞాపకాలు గుర్తొస్తే తెలియకుండానే ఒక చిరునవ్వు వస్తుంది. ఎందుకంటే బాల్యం తిరిగి రాదు, కానీ బాల్య జ్ఞాపకాలు మాత్రం మనతోనే ఉంటాయి. ఇప్పుడు పండంటి కాపురం చిత్రం నుండి ఘంటసాల పాడిన పాట వింటారు. సాహిత్యం సి. నారాయణరెడ్డి, సంగీతం కోదండపాణి.

0: మన బాల్యాన్ని మరింత అందంగా మార్చిన మరో బంధం తాతయ్యలు, అమ్మమ్మ, నానమ్మలది. వాళ్ళు చెప్పిన కథలు, వాళ్ళు పెట్టిన గోరుముద్దలు, చిన్న తప్పులు చేసినప్పుడు ప్రేమగా చెప్పిన మాటలు, వాళ్ళతో కలిసి గడిపిన వేసవి సెలవులు, ఇవన్నీ మనలో చాలామందికి ఇప్పటికీ గుర్తుండే ఉంటాయి. ముఖ్యంగా పాత తరాల వారికి తమ అమ్మమ్మ తాతయ్యల ఇల్లు అంటే ఒక ప్రత్యేకమైన ప్రపంచం. నేటి తరానికి ఆ అనుభవం కొంత భిన్నంగా ఉండవచ్చు, కానీ పెద్దల దగ్గర నుంచి ప్రేమను పొందాలనే కోరిక మాత్రం ప్రతి తరానికి ఒకటే. వారి అనుభవం, వారి మాటలు, వారి ఆశీర్వాదం కుటుంబానికి ఒక బలమైన పునాది. ఇప్పుడు
1: ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదే ఇదే ఈనాడు నయన.

కుటుంబం గురించి మాట్లాడుకుంటే పండగల్ని ఎలా మర్చిపోగలం? పండుగ రోజుల్లో ఇంట్లో ఉండే సందడి, అమ్మ చేసే వంటలు, పిల్లల ఆనందం, బంధువుల రాకపోకలు. ఒకప్పుడు పండుగ అంటే బంధువులంతా ఒక చోట చేరే సందర్భం. దూరంగా ఉన్నవాళ్ళు కూడా పండుగ కోసం తమ ఊరికి వచ్చేవారు. ఇప్పుడు ప్రయాణాలు సులభమయ్యాయి, ప్రపంచం చిన్నదైంది. కానీ అందరూ ఒకే చోట

చోట చేరి కలిసి గడిపే ఆనందం మాత్రం ఇప్పటికీ ప్రత్యేకమే. ఎందుకంటే పండుగకు అసలైన అందం అలంకరణలో కాదు, మన వాళ్ళంతా మన చుట్టూ ఉండటంలో ఉంటుంది. ఇప్పుడు మా అన్నయ్య చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఉన్ని మెనన్ కలిసి పాడిన పాట వింటారు. సాహిత్యం భువన చంద్ర, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

ఒక్కో దేశంలో ఉండడం సాధారణమైపోయింది. ఒకప్పుడు ఇంటి నుంచి దూరంగా వెళ్ళడం అంటే పెద్ద విషయం. ఇప్పుడు దూరం 1,000 కిలోమీటర్లైనా ఒక ఫోన్ కాల్తో వాళ్ళ స్వరం వినిపిస్తుంది. అయినా కొన్ని సందర్భాల్లో మనసు మాత్రం ఆ పాత ఇంటి దగ్గరే వెళ్తుంది. అమ్మ చేసిన భోజనం గుర్తొస్తుంది, నాన్నతో మాట్లాడిన మాటలు, తోబుట్టువులతో గడిపిన రోజులు గుర్తొస్తాయి. అప్పుడు అర్థమవుతుంది, దూరం అనేది ప్రదేశాల మధ్య ఉంటుంది, మనసుల మధ్య కాదు అని. ఇప్పుడు దొంగరాముడు చిత్రం నుండి పి సుశీల ఆలపించిన పాట వింటారు. సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు, సాహిత్యం రాఘవాచార్య.

ఒకే కుటుంబంలో మూడు తరాలు ఒక చోట ఉన్నప్పుడు అక్కడ మూడు రకాల అనుభవాలు కలుస్తాయి. పెద్దలు తన అనుభవాన్ని పంచుకుంటారు. మధ్యతరం తమ బాధ్యతలను మోస్తుంది. చిన్నతనం క్షమించాలి. చిన్నతరం కొత్త ఆలోచనలు తీసుకువస్తుంది. కొన్నిసార్లు ఆలోచనలు వేరుగా ఉండవచ్చు, అభిప్రాయాలు కూడా వేరుగా ఉండవచ్చు, కానీ ఒకరినొకరు అర్థం చేసుకోవడం, గౌరవించడం, ప్రేమతో మాట్లాడుకోవడం ఇవే తరాల మధ్య దూరాన్ని తగ్గిస్తాయి. పాత తరాల నుంచి వచ్చే విలువలు, కొత్త తరాల నుంచి వచ్చే మార్పులు రెండూ కలిసినప్పుడే కుటుంబం మరింత బలంగా ముందుకు సాగుతుంది. ఇప్పుడు శృతిలయలు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన పాట వింటారు.

ప్రత్యేక వాతావరణ సమాచారం. ఈరోజు ఉదయం 5:30 అందిన సమాచారం ప్రకారం పశ్చిమ మధ్య దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా కొనసాగుతుంది. గత 6 గంటల్లో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ దిశగా కదిలింది. అదే ప్రాంతంలో ప్రస్తుతం ఇది ఉత్తర అక్షాంశం 18 డిగ్రీలు, తూర్పు రేఖాంశం 24.7 డిగ్రీల వద్ద కేంద్రీకృతమై ఉంది. ఈ తీవ్ర వాయుగుండం ఆంధ్రప్రదేశ్లోని కళింగపట్నానికి ఆగ్నేయ దిశగా సుమారు 70 కిలోమీటర్ల దూరంలో, ఒడిశాలోని గోపాల్పూర్కి దక్షిణంగా 150 కిలోమీటర్ల దూరంలో, పూరీకి నైరుతి దిశగా 230 కిలోమీటర్ల దూరంలో, అలాగే ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నానికి తూర్పు ఈశాన్యంగా 150 కిలోమీటర్ల దూరంలో

ఉంది. ఈ తీవ్ర వాయుగుండం రానున్న సమయంలో పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది. ఈ రోజు రాత్రికి విశాఖపట్నం గోపాల్పూర్ మధ్య కళింగపట్నానికి సమీపంలో, ఉత్తర ఆంధ్రప్రదేశ్ దక్షిణ ఒడిశా తీరాలను వాయుగుండంగా దాటే అవకాశం ఉంది. వాతావరణ సమాచారం విన్నారు.

శ్రోతలు మధురిమ కార్యక్రమాన్ని వింటున్నారు. కొన్నిసార్లు కుటుంబంలో ఒక చిన్న గొడవ చాలా పెద్దదిగా మారుతుంది. మాటలు పెరుగుతాయి, మనసులు దూరమవుతాయి. ఇక వాళ్లతో మాట్లాడను అని అనిపిస్తుంది. కానీ సంవత్సరాలు గడిచిన తర్వాత అసలు గొడవ దేనికి వచ్చిందో కూడా బహుశా గుర్తుండదు. గుర్తుండేది మాత్రం మనం అప్పుడు కలిసి ఉండేవాళ్ళమే అనే జ్ఞాపకం. అందుకే ఆ బంధాన్ని గుర్తు చేసుకున్నప్పుడు చిన్న చిన్న భేదాలు కొంచెం చిన్నవిగా కనిపిస్తాయి. కుటుంబం అంటే సమస్యలు లేని చోట కాదు, సమస్యలు వచ్చినా కూడా బంధాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం. ఇప్పుడు మిస్సమ్మ చిత్రం నుండి పి సుశీల ఏఎం రాజా పాడిన పాట వింటారు.

మనకంటే ముందు తరాలు మనకు అందించిన ఈ అనుబంధాన్ని మనం కూడా తర్వాత తరానికి అందించాలి కదా. ఎందుకంటే మన ఈ కుటుంబ కథలో ఒక చిన్న భాగం మాత్రమే. మనకంటే ముందు మన పూర్వీకులు ఉన్నారు, మనతో పాటు మన కుటుంబం ఉంది. మన తర్వాత కూడా ఈ బంధాన్ని కొనసాగించే తరాలు వస్తాయి. అందుకే మన తరాల మధ్య ఒక వారధిలా ఉండాలి. మన పెద్దల జ్ఞాపకాలను కాపాడుతూ మన అన్న వాళ్ళను కలుపుకుంటూ తర్వాతి తరానికి ఈ అనుబంధాన్ని అందించాలి. ఇప్పుడు పెద్దర్నయ్య చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

కుటుంబంలో మనవాళ్లతోనే ఎక్కువగా వాదిస్తాం. మనసులో ఉన్నదంతా వాళ్ళ దగ్గరే కదా చెప్పుకోగలుగుతాం. అంత చనువు ఉన్న చోటే కొన్నిసార్లు అభిప్రాయ భేదాలు కూడా వస్తాయి. కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి, గొడవ అనేది ఒక సందర్భం మాత్రమే, కుటుంబం బంధం మాత్రం అంతకంటే పెద్దది. ఈరోజు మనకు కోపం తెప్పించిన మనిషి రేపు మనకు అవసరమైనప్పుడు ముందుగా నిలబడవచ్చు. అందుకే ఒక చిన్న సమస్య కోసం సంవత్సరాల అనుబంధాన్ని దూరం చేసుకోవడం ఎందుకు? మనకంటే ముందు ఎన్నో తరాలు కలిసి ఈ కుటుంబాన్ని ముందుకు తీసుకొచ్చాయి. వాళ్ళ నుంచి మనకు వచ్చిన ఈ బంధాన్ని మనం కూడా కాపాడుకోవాలి. అభిప్రాయాలు

వేరుగా ఉండొచ్చు, ఆలోచనలు వేరుగా ఉండొచ్చు, జీవించే విధానం వేరుగా ఉండొచ్చు, కానీ మూలాలు ఒకటే కదా. ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళం అనే ఆలోచన మన మధ్య ఉండాలి. ఎందుకంటే ఐక్యత అంటే గొడవలు అసలు లేకపోవడం కాదు, గొడవలు వచ్చినా మళ్ళీ కలవడం, మనస్పర్ధలు వచ్చినా బంధాన్ని వదులుకోకపోవడం, భేదాలు ఉన్నా కానీ కుటుంబంగా ఒకటిగా నిలబడటం. చివరికి మనం గుర్తుంచుకోవాల్సింది ఒకటే, మన మధ్య సమస్య ఉండొచ్చు కానీ మన మధ్య బంధం మాత్రం ఉండాలి. అదే కుటుంబం, అదే అనుబంధం.

0: లేదురా సుఖం, రాదురా గతం, ఏమిటో జీవితం. అరే ఫోన్ గుర్తుందిరా, గోడలు దూకిన రోజులు, మోకాలికి తగిలిన దెబ్బలు, చీకట్లో పిల్లనుకుని.
1: పక్కన పెళ్లి కావాల్సిన పిల్లలున్నారా,
0: నేర్చుకుంటారా?

0: కాలేజీలో క్లాస్ రూమ్ లో ఓ పాప మీద నువ్వు పేపర్ బాలు కొడితే ఆ పాప ఎడవగాలు
1: ఊరుకోరా, పిల్లలు వింటారు.
0: వింటే వింటారు,
1: పిల్లల పిల్లలకు పిట్టకథగా చెప్పుకుంటారు అంతే.

ఇచ్చే భరోసాయే వేరు. మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టే ప్రపంచం మనం ఓడిపోయినప్పుడు మాత్రం వెనక్కి వెళ్తుంది. కానీ నేనున్నాను అంటూ మనల్ని గుండెలకు హత్తుకునేది కేవలం మన కుటుంబం మాత్రమే. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాల్లో కష్టాలు పంచుకునేవాళ్ళు, సుఖాలు పెంచుకునేవాళ్ళు. ఈరోజు ఒకే ఇంట్లో ఉంటున్నాం కానీ ఎవరి గదుల్లో వాళ్ళే, ఎవరి ఫోన్లతో వాళ్ళే. గోడలు పెరిగాయి, దూరాలు పెరిగాయి. ఆస్తులు ఎంత సంపాదించినా ఆఖరికి మిగిలేది మనవారే కదా. ఈరోజే మీ అమ్మకో నాన్నకో లేదా దూరంగా ఉంటున్న మీ అన్నదమ్ములకో ఫోన్ చేసి మాట్లాడండి. ఆ చిన్న మాట ఇచ్చే సంతోషం కోట్లతో కొన్నా దొరకదు. ఎందుకంటే కుటుంబమే మన బలం, అనుబంధమే మన జీవన వేదం. ఇప్పుడు సీతారామయ్య గారి మనవరాలు చిత్రం నుండి కేఎస్ చిత్ర పాడిన పాట వింటారు.

మీరు ఇంతవరకు మధురిమ కార్యక్రమంలో కుటుంబం అనుబంధం ఈ అంశంపై వ్యాఖ్యానంతో కూడిన చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 12 గంటలకు కావస్తుంది.

ఇప్పుడు వినబోయే పాట ఆనంద్ చిత్రం నుండి. వేటూరి సుందరరామూర్తి సాహిత్యం అందించగా సంగీతం రాధాకృష్ణన్ సమకూర్చారు. శ్రేయ ఘోషల్ ఆలపించిన పాట వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గుజరాత్ వడోదరాలో మహారాజా సాయాజీరావ్ విశ్వవిద్యాలయంలో ఈరోజు జరిగే 75వ వార్షిక స్నాతకోత్సవంలో పాల్గొంటారు. భారత్లో పన్నుల వ్యవస్థ కాగితరహిత వ్యక్తిగత విధానాల నుంచి డేటా డిజిటల్ ఆధారిత వ్యవస్థలుగా వేగంగా మార్పు చెందుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న రాజకీయ ఆర్థిక వాతావరణ సవాళ్లు అధిగమించేందుకు గ్లోబల్ సౌత్ దేశాల మధ్య విస్తృత సహకారం అవసరమని విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ అన్నారు. జపాన్ లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ లో మహిళల టీమ్ స్కీట్ షూటింగ్ విభాగం, పురుషుల షాప్ టెన్నిస్ విభాగంలో భారత్ కాంస్య పతకాలు సాధించింది. ఇక వార్తల వివరంగా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు గుజరాత్ లో వడోదరాలో పర్యటిస్తున్నారు. మహారాజా సాయిజీరావు విశ్వవిద్యాలయం 75వ వార్షిక స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి విద్యార్థులకు డిగ్రీ పట్టాలు ప్రదానం చేస్తారు. డిగ్రీ పీజీ కోర్సుల్లో అత్యుత్తమ ప్రతిభ చూపించిన విద్యార్థులకు స్వర్ణ పతకాలు అందిస్తారు. అనంతరం వడోదరాలో బ్రహ్మకుమారి సంస్థకు చెందిన గ్లోబల్ స్పిరిచువల్ ప్యాలెస్ రిట్రీట్ సెంటర్ రాష్ట్రపతి ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ప్రపంచ నవీకరణ కోసం ఆధ్యాత్మిక మేల్కొలుపు ప్రాజెక్ట్ ప్రారంభిస్తారు. ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆయుర్వేదం అనేది కేవలం ఒక చికిత్సా విధానం మాత్రమే కాదని, ఆరోగ్యకరమైన సమతుల్యమైన జీవనశైలికి ఒక బలమైన మార్గమని సామాజిక మాధ్యమ వేదికగా మోదీ పేర్కొన్నారు. మహారాష్టలో నాగ్పూర్లో ఈరోజు ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం అనే ఇతివృత్తంతో 11వ ఆయుర్వేద దినోత్సవాన్ని ఆయుష్ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేద సంస్థలు, నిపుణులు ఈ వేడుకల్లో పాల్గొంటారు. ఆయుర్వేద రంగానికి చెందిన కీలక భాగస్వాములు ఒకచోట చేరి విజ్ఞాన మార్పిడికి, భాగస్వామ్యానికి ఈ వేడుకలు వేదికగా నిలుస్తాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. రాష్ట్రీయ కవి రామ్ధారి సింగ్ ధింకర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘనంగా ఆయనకు నివాళులర్పించారు. ప్రజల్లో జాగృతి నింపే ధింకర్ ఉద్వేగభరిత కవితలు నేటికీ దేశ ప్రజల హృదయాల్లో వీరత్వాన్ని, ఉత్సాహాన్ని, ఆత్మగౌరవాన్ని నింపుతూనే ఉన్నాయని సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. ఆయన రచనలు సాహిత్యాన్ని సుసంపన్నం చేయడమే కాకుండా మాతృభూమిపై భక్తిభావాన్ని కూడా పెంపొందిస్తున్నాయని తెలిపారు. అలాగే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా రామ్ధారి సింగ్ ధింకర్ కు నివాళులర్పించారు. హిందీ సాహిత్య గగనంలో ధింకర్ స్థానం కేవలం ఒక గొప్ప కవిగా మాత్రమే కాదని, జాతి చైతన్యాన్ని, ప్రజాభావాలను, సామాజిక స్పృహను తన కళంతో అక్షరరూపించిన సాహిత్యవేత్త అని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. న్యూయార్క్ లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య ఉన్నత స్థాయి సమావేశాల సందర్భంగా నిర్వహించిన గ్లోబల్ సౌత్ ప్రతినిధుల సమావేశంలో విదేశాంగ మంత్రి జైశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జైశంకర్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక సవాళ్లు, వాతావరణ మార్పుల ప్రభావాలు, అంతర్జాతీయ వ్యవస్థ ఎదుర్కొంటున్న ఒత్తిళ్లు అధిగమించేందుకు గ్లోబల్ సౌత్ దేశాల మధ్య విస్తృత సహకారం అవసరమని తెలిపారు. సరఫరా వ్యవస్థలో అడ్డంకులు, ఆర్థిక సవాళ్లు, కనెక్టివిటీ సమస్యలు సమిష్టిగా ఎదుర్కోవాలని సూచించారు.
1: We can see that in conflicts and geopolitical tensions, in the disruption of supply chains, in increasing trade barriers, fragmented investment flows, climate shocks, and the fact that international law and rules are under great pressure.
0: ఈ సమావేశంలో భాగంగా జరిగిన ఇండియా సెల్యాక్ విదేశాంగ మంత్రుల సమావేశంలో మాట్లాడిన జైశంకర్, లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాల కూటమితో భారత్కు ఉన్న ఆర్థిక అభివృద్ది భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం భారత్, సెల్యాక్ దేశాల మధ్య వార్షిక వాణిజ్యం 50 బిలియన్ అమెరికన్ డాలర్ల మార్కు దాటిందని వెల్లడించారు.
1: India has emerged as one of the major world economies. Our GDP has more than doubled. Growth has remained robust. And India today combines a large and increasingly skilled human resource base with increasing capabilities, growing market, a strong digital infrastructure and expanding technology capabilities.
0: భారత్లో పన్నుల వ్యవస్థ కాగితరహిత వ్యక్తిగత విధానాల నుంచి డేటా డిజిటల్ ఆధారిత వ్యవస్థలుగా వేగంగా మార్పు చెందుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. న్యూఢిల్లీలో ప్రారంభమైన బ్రిక్స్ పన్నుల విభాగాల అధిపతుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పేస్లెస్ అసెస్మెంట్, ప్రీపీల్ ఐటీ రిటర్న్స్, రియల్ టైమ్ ఇన్వాయిస్ అథెంటికేషన్, ఏఐ ఆధారిత పన్ను చెల్లింపుదారుల సహాయక వ్యవస్థల్లో భారత్ సాధించిన విజయాలు బ్రిక్స్ భాగస్వామ్య దేశాల్లో ఆసక్తి రేకెత్తించాయని తెలిపారు. ఈ సంవత్సరం బ్రిక్స్ పన్నుల విభాగం ప్రధానంగా సాంకేతికత, పరిపాలన, ప్రజలు అనే మూడు అంశాలపై దృష్టి సారించిందని వివరించారు.
2: Technology, the use of data and digital infrastructure to make tax administration more precise, more accessible, and less dependent on the discretionary powers of individuals. Administration, the governance structures, the shared standards, and the practical tools that give a cooperation like ours a durable institutional shape.
0: Akasavani, Vartali Vittunar. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ని ఫాలో అవ్వండి.

0: ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన దేశవ్యాప్తంగా కోట్లాది మందికి ఆరోగ్య సంరక్షణ సేవలు అందిస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. ఈ పథకం ప్రారంభమై 8 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశంలోని కుటుంబాలకు నాణ్యమైన వైద్యం, ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో ఈ పథకం చేపట్టామని పేర్కొన్నారు. ప్రపంచంలో అతిపెద్దదైన ఈ ఆరోగ్య బీమా పథకం 60 కోట్లకు పైగా ప్రజలకు రక్షణ కల్పిస్తోందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టితో కూడిన మార్గదర్శకత్వంలో అందరికీ అందుబాటులో ఉండే చౌకైన, సమగ్రమైన ఆరోగ్య వ్యవస్థ బలోపేతం చేయడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఏ ఒక్క పౌరుడు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనకుండా ప్రతి ఒక్కరూ నాణ్యమైన వైద్య సేవలు పొందేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని నడ్డా తెలిపారు. వ్యాపారులకు ప్రభుత్వ సేవలు మరింత వేగంగా, సులభంగా అందించేందుకు నగరాల్లో ఇంటిగ్రేటెడ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫీసెస్ ఏర్పాటు చేస్తామని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. వేర్వేరు ప్రభుత్వ విభాగాలు ఏజెన్సీల చుట్టూ తిరిగే పని లేకుండా సింగిల్ విండో విధానంలో అన్ని సేవలు ఒకే చోట అందించడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఎగుమతులు ప్రోత్సహించేందుకు భౌతిక, డిజిటల్ వ్యవస్థలు బలోపేతం చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా ఎగుమతిదారులకు అవసరమయ్యే ఉత్పత్తి ఆధారిత సమాచారం, హెచ్ఎస్ఎన్ కోడ్లు, సుంకాలు, ఉచిత వాణిజ్య ఒప్పందాల అవకాశాలు, కృత్రిమ మేధా సేవలు అందించేందుకు ట్రేడ్ కనెక్ట్ అనే డిజిటల్ ప్లాట్ఫామ్ సిద్ధం చేస్తున్నట్టు వివరించారు. భారత్ మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టుకు తమ ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాల సందర్భంగా గల్ఫ్ సహకార మండలి అరబ్ దేశాల అధినేతలతో సమావేశమయ్యారు. పశ్చిమాసియా ప్రాంతంలో యుద్దం తీవ్రమై దాడులు జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మధ్యప్రాచ్య ఇంధన మౌలిక వస్తువులు ఇరాన్ చెక్ పాయింట్లు అలాగే నియంత్రణ తప్పించాల్సిన అవసరం ఉందని ట్రంప్ ఉద్ఘాటించారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరలవైపు వేగంగా దూసుకొస్తోంది. దీని ప్రభావంతో ఒడిశాలో పలు దక్షిణ తీర ప్రాంత జిల్లాల్లో ఈ ఉదయం నుంచి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వాయుగుండం ఈ రాత్రికి తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం తీరం దాటే సమయంలో వరదలు, కొండచెట్టు విరిగిపడే ప్రమాదం ఉండడంతో ఒడిశా ప్రభుత్వం ముందస్తు విపత్తు నిర్వహణ చర్యలు తీవ్రతరం చేస్తుంది. తెలంగాణ, ఛత్తీస్గఢ్, కోస్తాంధ్ర, ఒడిశా రాష్ట్రాల్లో ఈరోజు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, సిక్కిం, బీహార్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మాహే, కొంకణ్, గోవా, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. మధ్యప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, రాయలసీమ ప్రాంతాల్లో మెరుపులు ఉరుములతో కూడిన ఈదురుగాలు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. జపాన్లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్లో భారత మహిళల టీమ్ స్కిట్ షూటింగ్ ఈవెంట్లో మహేశ్వరి సింగ్, పరిణాద్ ధాలివాల్, రైజా థిల్లాన్ త్రయం కాంస్య పథకం సాధించింది. పురుషుల సాఫ్ట్ టెన్నిస్ విభాగంలో భారత క్రీడాకారుడు జయమీనా కాంస్య పథకం సాధించారు. ఈరోజు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో జయమీనా 2-4 తేడాతో జపాన్కు చెందిన టకుయా కురోసాకా చేతిలో ఓటమిపాలే కాంస్యంతో సరిపెట్టుకున్నారు. పథకాలు సాధించిన క్రీడాకారులందరికీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర క్రీడాశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రత్యేక అభినందనలు తెలిపారు. మరోవైపు రోయింగ్లో బాలరాజ్ పన్వర్, సత్నాం సింగ్, సల్మాన్ ఖాన్ జోడి ఫైనల్స్ చేరుకున్నారు. బాక్సింగ్లో జాదుమణి సింగ్, సాక్షి చౌదరి ప్రీ క్వార్టర్స్ ప్రవేశించారు. పురుషుల బ్యాడ్మింటన్ సెమీఫైనల్, మహిళల ఉషు హాకీ మ్యాచ్లు ఈరోజు జరగనున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గుజరాత్ వడోదరాలో మహారాజా సాయేజీరావు విశ్వవిద్యాలయంలో ఈరోజు జరిగే 75వ వార్షిక స్నాతకోత్సవంలో పాల్గొంటారు. భారత్లో పన్నుల వ్యవస్థ కాగితరహిత, వ్యక్తిగత విధానాల నుంచి డేటా, డిజిటల్ ఆధారిత వ్యవస్థలుగా వేగంగా మార్పు చెందుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న రాజకీయ, ఆర్థిక వాతావరణ సవాళ్లు అధిగమించేందుకు గ్లోబల్ సౌత్ దేశాల మధ్య విస్తృత సహకారం అవసరమని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. జపాన్లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్లో మహిళల టీమ్ స్కిట్ షూటింగ్ విభాగం, పురుషుల షాప్ టెన్నిస్ విభాగంలో భారత్ కాంస్య పతకాలు సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: కార్మికుల కార్యక్రమం.

0: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో కళ్ళకు సంబంధించిన సమస్యలు, లక్షణాలు, చికిత్స ఈ అంశంపై నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ కిరణ్మయ్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ బేత రామసూర్య ప్రకాష్ రావు.
1: ఈరోజు మన స్టూడియోకి డాక్టర్ కిరణ్మయ్ గారు, నేత్ర వైద్య నిపుణులు వచ్చారు. వాళ్ళని అడిగి ఈ కళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు, లక్షణాలు, నివారణ ఏ విధంగా ఉంటుందో ఈరోజు తెలుసుకుందాం. నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: ఈ కళ్ళకు సంబంధించి ఏ విధమైనటువంటి సమస్యలు ఉత్పన్నం అవుతూ ఉంటాయండి? మీ హాస్పిటల్కి వచ్చే రోగులు ఏ విధంగా చెబుతూ ఉంటారు?
2: కంటికి సంబంధించిన చాలా రుగ్మతలు ఉంటాయండి. అది వయసును బట్టి ఉంటాయి. జనరల్గా చిన్నపిల్లల్లో ఎక్కువ శాతం చూసేది దృష్టిలోపం, అంటే రిఫ్రాక్టివ్ ఎర్రర్స్, సరిగ్గా కనిపించకపోవడం. అలాంటి పిల్లలు ఏంటంటే టీవీ బాగా దగ్గరికి వెళ్ళిపోయి చూడడం కానీ, కళ్ళు స్క్వీజ్ చేసి చూడడం కానీ చేస్తారు. అంటే వాళ్ళకి క్లియర్గా కనిపించట్లేదు అని, క్లాస్ రూమ్లో బ్లాక్ బోర్డ్ అది కూడా వాళ్ళకి క్లియర్గా కనిపించట్లేదు. సో అలాంటప్పుడు వాళ్ళకి ఐ చెకప్ చేసి కళ్ళ జోడిస్తే చాలా బాగా కనిపిస్తుంది. అది చాలాసార్లు మనం ఇగ్నోర్ చేస్తాం, ఎందుకంటే పిల్లలు వచ్చి చెప్పలేరు కదా నాకు కనిపించట్లేదు అని చెప్పి. సో అలాంటప్పుడు మనం ఇగ్నోర్ చేయకుండా ఉండాలి అంటే వాళ్ళకి జనరల్గా అట్లీస్ట్ ఎల్కేజీ జాయిన్ అయ్యే ముందు 5 ఇయర్స్ ఏజ్లో ఒకసారి ఐ చెకప్ చేయించుకుంటే, తర్వాత ఏదైనా ఐ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా చూపించాలి. అంటే ఎక్కువ శాతం కళ్ళు స్క్వీజ్ చేస్తారు, కళ్ళు ఇలా దగ్గరగా పెట్టుకుని చూస్తారు క్లియర్గా కనిపించడానికి. కళ్ళు ఎక్కువ నలుపుతూ ఉంటారు, కళ్ళు దురదలు వస్తుంటాయి. ఇవి జనరల్గా ఐ అలర్జీస్ ఉంటే ఇలా కళ్ళు దురదలు వస్తాయి. అలా కళ్ళు ఎక్కువ నలుపుతూ ఉంటే కార్నియా కర్వేచర్ మారి కెరటోకోనస్ అనే ప్రాబ్లం రావచ్చు. సో పిల్లలు ఎప్పుడన్నా ఎక్కువగా కళ్ళు నలుపుతూ ఉంటే పేరెంట్స్ అది కూడా దృష్టిలో పెట్టుకుని వెంటనే ఐ చెకప్ చేయించుకోవాలి. పెద్ద వయసుకి వచ్చేటప్పటికి జనరల్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే శుక్లాలు రావచ్చు, క్యాట్రాక్ట్ అంటారు. శుక్లంతో పాటు గ్లకోమా అనే ప్రాబ్లం రావచ్చు, నీటి కాసల వ్యాధి అంటారు. షుగర్, బీపీ ఉన్నప్పుడు డయాబెటిక్ రెటినోపతి, హైపర్టెన్సివ్ రెటినోపతి అనే ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు అండి.
1: ఇప్పుడు మీరు చెప్పారు క్యాట్రాక్ట్ అని చెప్పి, ఆ క్యాట్రాక్ట్ వచ్చినప్పుడు ఆ రోగికి ఏ విధమైనటువంటి లక్షణాలు ఉంటాయండి?
2: సో జనరల్గా ఏంటంటే అర్లీగా ఉన్నప్పుడు పెద్దగా సింటమ్స్ ఏమీ ఉండవు. గ్రాడ్యువల్గా క్యాట్రాక్ట్ పెరిగే కొద్దీ వాళ్ళకి మసగ్గా ఉంటుంది, ముందు కనిపించే అంత క్లియర్గా కనిపించదు. వెహికల్ అది డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎక్కువ గ్లేర్ ఉండడం, వెలుతురు వైపు చూస్తే చక్రాల్లాగా కనిపించడం, టీవీ సరిగ్గా కనిపించకపోవడం, న్యూస్ పేపర్ సరిగ్గా కనిపించకపోవడం, మెయిన్గా చూపు తగ్గుతుంది క్యాట్రాక్ట్ వచ్చినప్పుడు. ఎర్లీ స్టేజెస్లో తెలుసుకోలేకపోయినా క్యాట్రాక్ట్ ముదిరే కొద్దీ వాళ్ళకి క్రమంగా చూపు తగ్గుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం శుక్లాలకి ఆపరేషన్ చేసి ఆ క్యాట్రాక్ట్ రిమూవ్ చేసి వేరే ఆర్టిఫిషియల్ లెన్స్, ఇంట్రాక్యులర్ లెన్స్ అంటారు, దాన్ని కంట్లో అమరుస్తాం అన్నమాట.
1: ఈ ఆపరేషన్ ప్రక్రియ ఎన్ని రోజులు పడుతుందండి?
2: పూర్వకాలం లాగా కాదు. ఇప్పుడు క్యాట్రాక్ట్ అనేది రిలేటివ్గా బాగా అడ్వాన్సెస్ వచ్చాయి. సో క్యాట్రాక్ట్ అనేది పెద్ద ఆపరేషన్ కాదు, కుట్లు అవన్నీ జనరల్గా ఏమీ ఉండవు, చిన్న ఆపరేషనే. కంట్లో ఉన్న లెన్స్ని టెక్నాలజీ ద్వారా చిన్న చిన్న ముక్కలుగా బ్రేక్ చేసి మిషన్తో దాన్ని రిమూవ్ చేస్తాం అల్ట్రాసౌండ్ ఎనర్జీతో. తర్వాత మనము క్యాలిక్యులేట్ చేసి ఎంత పవర్ అద్దం పడుతుంది అనేది చూసుకుని నాచురల్ లెన్స్ ప్లేస్లో ఒక ఆర్టిఫిషియల్ లెన్స్ పెడతాము. జనరల్గా ఏంటంటే ఒక వారంలో పూర్తి రికవరీ ఉంటుంది. ఈ మధ్య కాలం చేసే క్యాట్రాక్ట్ ఆపరేషన్కి మత్తుకి ఇంజెక్షన్ కూడా అవసరం లేకుండా జస్ట్ డ్రాప్స్ వేసి కూడా చేస్తున్నాము, అదే రోజుకి పంపించేస్తాము. ఉండాల్సిన అవసరం కూడా లేదు, ఒక వారంలో వాళ్ళు అన్ని పనులు ఇదివరకటిలాగా చేసుకోవచ్చు.
1: ఇదివరకు అయితే ఈ విధమైనటువంటి క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేసినట్లయితే వారం రోజులు, 10 రోజులు హాస్పిటల్లో ఉండాల్సినటువంటి అవసరం పడేది. ఇప్పుడు ఏంటట్లయితే ఎప్పుడైతే ఆపరేషన్ చేస్తున్నారో ఆ రోజే పంపించే అవకాశం ఉందన్నమాట. ఇంకే విధమైనటువంటి రోగాలతో వస్తూ ఉంటారండి క్యాట్రాక్ట్ కాకుండా?
2: ముఖ్యంగా నేను ఎక్కువ చూసేది గ్లకోమా ప్రాబ్లం అండి. నేను గ్లకోమా స్పెషలిస్ట్ని. సో గ్లకోమా అంటే నీటి కాసల వ్యాధి. ఈ ప్రాబ్లం ఏంటంటే మన శరీరంలో బీపీ ఎలా ఉంటుందో కంట్లో కూడా బీపీ ఉంటుంది. ఎలా అయితే మనం బీపీ వస్తే బీపీ టాబ్లెట్స్ వేసుకుంటామో, ఈ గ్లకోమా అనే ప్రాబ్లం వస్తే జీవితాంతం ఐ డ్రాప్స్ వేసుకుంటామన్నమాట. సో ఈ ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి సాధారణంగా సింటమ్స్ ఏమీ ఉండవు. సో వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది అని కూడా తెలియదు. సో ప్రాబ్లం బాగా పెరిగే కొద్దీ సైడ్ చూపు తగ్గిపోతుంది. సో సెంటర్లో అంటే నేరుగా బాగా కనిపిస్తుంది, కానీ పెరిఫరీలో అంటే పక్క చూపు గ్రాడ్యువల్గా తగ్గిపోతూ ఉంటుంది. వాళ్ళకి బాగా చూపు తగ్గే వరకు ప్రాబ్లం వచ్చిందని కూడా తెలియదు. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే

0: రెగ్యులర్ ఐ చెకప్ ఒక 40 ఇయర్స్ దాటిన దగ్గర నుంచి. స్పెషల్గా ఫ్యామిలీలో ఎవరికైనా గ్లకోమా ఉన్నా కానీ, వాళ్ళు ఏదన్నా కారణం వల్ల స్టీరాయిడ్స్ వాడుతున్నా కానీ, ఆ శరీరానికి సంబంధించి వేరే ఇంకేమైనా మాత్రలు వాడుతున్నా కానీ, వాళ్ళు రెగ్యులర్ ఐ చెకప్ చేసుకోవాలి. హై మైనస్ పవర్ ఉన్నా, హై ప్లస్ పవర్ ఉన్నా, వాళ్ళకి గ్లకోమా వచ్చే అవకాశం ఉంటుంది. ఎర్లీగా ఈ ప్రాబ్లమ్ని మనం ఐడెంటిఫై చేస్తే వాళ్ళకి చూపు పోకుండా కాపాడగలము. ఒకసారి చూపు పోతే మళ్ళీ మనం తిరిగి తీసుకురాలేము. అందుకే దీన్ని చూపు దొంగ అంటారు. సైలెంట్ డిసీజ్ అన్నమాట ఇది.
1: గ్లకోమాని గుర్తించడం కష్టం అని చెప్పారు. మరి అలాంటప్పుడు ఒక వ్యక్తికి తనకు గ్లకోమా ఉందని తెలియదు కదా, మరి ఆ వ్యక్తి ఏం చేయాలి?
0: ఆ వ్యక్తికి గ్లకోమా ఉంది అని మనం ఎలా తెలుసుకుంటామంటే, వాళ్ళు జస్ట్ రెగ్యులర్ చెకప్కి వస్తేనే. సో అందుకే ఒక వయసు దాటిన తర్వాత ఐ చెకప్ని ఇగ్నోర్ చేయకూడదు. ఎలా అయితే మనం షుగర్ చెక్ చేసుకుంటాము, బీపీ చెక్ చేసుకుంటాము, అలా ఒక వయసు వచ్చిన తర్వాత ఐ హెల్త్ కూడా మనం చూసుకోవాలి. ఒక ఐ చెకప్ చేయించుకుని, కాంప్రిహెన్సివ్గా మొత్తం ఐ చెకప్ చేయించుకుని కంట్లో ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది తెలుసుకోవాలి.
1: సరేనండి, మరి ఇప్పుడు బీపీ ఉన్నా షుగర్ ఉన్నా సరే ఏ విధమైనటువంటి లక్షణాలు బయటపడతాయి ఈ కంటి వ్యాధికి సంబంధించినటువంటి విషయంలో?
0: సో షుగర్ బీపీ ఉంటే కూడా ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. డయాబెటిక్ రెటినోపతి అంటారు, హైపర్ టెన్సివ్ రెటినోపతి అంటారు. అంటే షుగర్ వచ్చిన 5 ఏళ్ళు దాటిన దగ్గర నుంచి, స్పెషల్గా షుగర్ కంట్రోల్లో లేదనుకోండి, వాళ్ళకి రెటీనాలో చేంజెస్ వస్తాయి. ఆ రెటీనాలో వచ్చే చేంజెస్లో 2 రకాలు ఉంటాయి. ఒక రకము చాలా సివియర్ ఫామ్, ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అంటారు. అందులో కొత్త రక్తనాణాలు వచ్చి కంట్లోకి బ్లీడింగ్ అవుతుంది. అలాంటప్పుడు చూపుకే ప్రమాదం ఉంది. సో అన్ఫార్చునేట్లీ ఈవెన్ షుగర్ వల్ల వచ్చే చేంజెస్కి కూడా పెద్దగా సింటమ్స్ ఏమీ ఉండవు. చూపు మెల్లిగా తగ్గుతుంది తప్పితే సింటమ్స్ ఏమీ ఉండదు. కాబట్టి షుగర్ వచ్చిన 5 ఇయర్స్ దగ్గర నుంచి ప్రతి సంవత్సరం కంపల్సరీగా రెటీనా చెకప్ చేయించుకోవాలి. అదే రెటీనా ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది అని తెలిసాక ఎవ్రీ 6 మంత్స్కి చెకప్ చేయించుకోవాలి. అండ్ ఈ ప్రాబ్లం వచ్చిందని తెలిసాక దీనికి ట్రీట్మెంట్ ఉంటుంది. రెటీనాలో ఇంజెక్షన్స్ ఉంటాయి, లేజర్స్ ఉంటాయి. సో మనం ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే వాళ్ళకి చూపు మనం పోకుండా మనం కాపాడచ్చు. ఒకసారి రెటీనా అంతా డ్యామేజ్ అయిపోయాక మనం ఆపరేషన్ చేసినా పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు.
1: ఇప్పుడు మీరు పరీక్షలు చేయించుకోమని చెప్పారు కదా, ఏ విధమైనటువంటి పరీక్షలు ఉంటాయండి?
0: సో నార్మల్గా ఎక్కువ మంది ఏమనుకుంటారంటే, నాకు చూపు అంతా బాగానే ఉంది కదా, చెకప్ చేసుకోకపోయినా పర్వాలేదు అని చెప్పి. సో ఐ చెకప్లో ఒట్టి సైట్ చెకప్ే కాదు, ఇంకా చాలా ఎక్కువ చెకప్స్ ఉంటాయి. సైట్ చెకప్ అనేది జస్ట్ ఐ చెకప్లో ఒక చిన్న భాగము. సో సైట్ చెకప్ అయిపోయిన తర్వాత మనం కంట్లో ఉన్న కన్ను పాప ప్యూపుల్ ఎలా రియాక్ట్ అవుతుందో లైట్ వేసి చూస్తాము. కంట్లో ఉన్న మజిల్స్ అన్ని సరిగ్గా పనిచేస్తున్నాయా, మూమెంట్ బాగుందా అనేది చూస్తాము. స్లిట్ ల్యాంప్ అనే మెషిన్ ద్వారా కన్ను మొత్తం చెక్ చేస్తాము. నల్లగుడ్డ ఎలా ఉంది, లెన్స్లో ఏమైనా శుక్లం ఉందా, కంట్లో నీరు ప్రవహించే మార్గం సరిగ్గా ఉందా లేదా అని. తర్వాత డ్రాప్స్ వేస్తాము. డ్రాప్స్ వేసిన ఒక అరగంట సేపు ఆగిన తర్వాత లోపల రెటీనా చెకప్ చేస్తాము. ఆ రెటీనా చెకప్ చేశాక మనకి ఈ డయాబెటిక్ రెటినోపతి ఉందా, గ్లకోమా ఉందా, షుగర్ వల్ల ఏమైనా చేంజెస్ ఉన్నాయా, బీపీ వల్ల చేంజెస్ ఉన్నాయా తెలుస్తాయి. తర్వాత కంట్లో ప్రెషర్ కూడా చెక్ చేస్తాము. ఇంట్రాఆక్యులర్ ప్రెషర్ అంటారు. సాధారణంగా 20 లోపల ఉండాలి. సో ఈ ఐ చెకప్లో భాగంగా ప్రెషర్ కూడా చెక్ చేస్తాము. ఇవన్నీ నార్మల్గా ఉంటే పర్వాలేదు. వీటిల్లో ఏమైనా తేడా ఉంటే అప్పుడు మనం స్పెషల్ టెస్టులు చేస్తాము. గ్లకోమాకి ఫీల్డ్ టెస్ట్ అనేది చేస్తాము. అలా చాలా రకరకాల టెస్టులు ఉంటాయి.
1: అప్పుడప్పుడు పిల్లలకి దెబ్బలు తగులుతుంటాయండి కంటికి, అప్పుడు కార్నియా దెబ్బ తిందని లేకపోతే మరొక కంటికి సంబంధించినటువంటి ఏదో ఒక లోపం జరిగిందని అంటూ ఉంటారు. యూజువల్గా అలా దెబ్బలు తగిలినప్పుడు కానీ, కిందకు పడినప్పుడు కానీ ఏ విధమైనటువంటి లోపం వచ్చే అవకాశం ఉందండి కంటికి?
0: కంట్లో దెబ్బ తగిలినప్పుడు 2 రకాల ప్రాబ్లమ్స్ రావచ్చు. ఒకటి బ్లంట్ ఇంజరీ అంటారు. అంటే ఏ భాగము టేర్ అవ్వడం అలా ఏమీ ఉండదు. దెబ్బ బాగా గట్టిగా తగలడం వల్ల కంట్లో బ్లీడింగ్ అవ్వడం కానీ, కంట్లో నీరు ప్రవహించే మార్గము డ్యామేజ్ అవ్వడం వల్ల కంట్లో ప్రెషర్ పెరిగి గ్లకోమా వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా డైరెక్ట్గా ఏదన్నా పదునైన ఆబ్జెక్ట్, పెన్సిల్ కానీ ఆర్ ఏదన్నా చాక్ కానీ అలాంటిది ఏమన్నా కంటికి తగిలితే కార్నియా పైన ఉన్న పొర టేర్ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు లోపల ఉండే భాగాలన్నీ లెన్స్కి డ్యామేజ్ అవ్వచ్చు, రెటీనాలో బ్లీడింగ్ అవ్వచ్చు, అలా అయ్యే ప్రాబ్లం ఉంది. అలా ఉంటే వాళ్ళకి ఇమీడియట్గా మనం ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. సో కంటికి ఇంజురీ ప్రివెంట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో పిల్లల దగ్గర ఎప్పుడు మనం షార్ప్ ఆబ్జెక్ట్స్ అనేవి వాళ్ళకి అందుబాటులో ఉండకుండా చూసుకోవాలి, స్పెషల్లీ పెన్సిల్స్ ఇలాంటివి.
1: మంటల దగ్గరికి వెళ్ళినప్పుడు కళ్ళు డ్యామేజ్ అవుతుంటాయి కొంతమందికి, ఇమీడియట్గా వాళ్ళు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలండి?
0: కంటికి మంట నిప్పు ద్వారా మెయిన్గా ఎక్కువగా దివాళీ టైంలో అవుతుంది. దివాళీ క్రాకర్స్ పేల్చేటప్పుడు ఎక్కువ శాతం పిల్లలకి దెబ్బలు తగులుతూ ఉంటాయి. దాన్ని ప్రివెంట్ చేయడానికి ఏంటంటే మరీ దగ్గరగా వెళ్ళి క్రాకర్స్ కాల్చకూడదు. రెండోది ఏంటంటే ఎప్పుడూ ఐ ప్రొటెక్షన్కి సేఫ్టీ గాగిల్స్ కానీ సేఫ్టీ గ్లాసెస్ కానీ వేసుకుని కాల్చాలి. అండ్ ఆల్వేస్ దివాళీ క్రాకర్స్ కాల్చేటప్పుడు పేరెంట్స్ పక్క నుండి సూపర్వైజ్ చేస్తూ ఉండాలి.
1: డాక్టర్ గారు, ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్న వేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలకి స్కూళ్ళకి వెళ్లకుండా ఆన్లైన్ పాఠాలు కానీ, అలాగే పెద్దలు కూడా ఆఫీసులు కూడా ఆన్లైన్ వర్క్ చేయడం జరుగుతుంది కదా, ఈ సందర్భంగా కంప్లీట్గా కంటిన్యూస్గా ఆ యొక్క టీవీ తెర దగ్గర కానీ లేకపోతే మొబైల్ వాడకం కానీ పెరిగింది కదా, వీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటండి?
0: అవునండి, స్పెషల్గా ఈ కరోనా వచ్చిన దగ్గర నుంచి ఎక్కువ శాతము పిల్లలకి ఆన్లైన్ క్లాసులు అవుతున్నాయి, పెద్దవాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ అవుతుంది. దీనివల్ల గ్యాడ్జెట్ యూసేజ్ ఎక్కువైపోయింది. మొబైల్ ఫోన్ కానీ టీవీ కానీ ఆర్ ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ, దీనివల్ల మన కళ్ళు స్ట్రెయిన్ అవుతాయి. ఎందుకంటే మనకు తెలియకుండానే మనం రెప్పలు ఆర్పకుండా అదే పనిగా స్క్రీన్ని చూస్తూ ఉంటాము. దానివల్ల మనకి కంట్లో ఉండే టియర్ ఫిల్మ్ డిస్టర్బ్ అవుతుంది. దీనికోసం మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఒకటి ఏంటంటే ఆ గ్యాడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి బ్రైట్నెస్ని మనం తగ్గించుకోవాలి, బాగా బ్రైట్గా పెట్టుకోకూడదు. సో దానిలో మనం ఆటో లెవెల్ అడ్జస్ట్ చేసుకుంటే పక్కనున్న లైట్ని బట్టి ఆ లెవెల్ ఆఫ్ లైట్ అనేది కంట్రోల్ అవుతుంది. సో మనం స్క్రీన్ బ్రైట్నెస్ తగ్గించుకోవాలి. రెండోది ఏంటంటే 20-20-20 రూల్ అనేది ఒకటి ఉంటుంది. ప్రతి 20 నిమిషాలు మనము సిస్టమ్ చూసినప్పుడు ఒక 20 మినిట్స్ అయిన తర్వాత ఒక 20 ఫీట్ డిస్టెన్స్లో ఉన్న ఏదైనా ఒక వస్తువుని మనం 20 సెకండ్స్ చూడాలి, అంటే బ్లింక్ చేయాలి. ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకుని కళ్ళు రెప్పలు ఆర్పుతూ ఉండాలి. ఇలా కాకుండా ఎక్కువ సిస్టమ్ చూడడం వల్ల ఎక్కువగా తరచుగా రీజన్ లేకుండా హెడేక్ రావడము, కళ్ళు మంటలుగా ఉండడము, కరకరలాడడం ఇలా ఉంటుంది. ఇవన్నిటికీ కారణం మనం బ్లింక్ చేయకపోవడము. సో ఈ టైంలో మనం ఏంటంటే గుర్తుపెట్టుకుని బ్లింక్ చేయాలి. ఇంకొకటి ఆర్టిఫిషియల్ టియర్ డ్రాప్స్ వాడచ్చు. నాచురల్గా మన కంట్లో టియర్స్ తగ్గిపోయాయి కాబట్టి దానికోసం ఆల్టర్నేటివ్గా ఆర్టిఫిషియల్ టియర్ సప్లిమెంట్స్, లూబ్రికేటింగ్ డ్రాప్స్ అంటారు, అలాంటివి యూజ్ చేయొచ్చు. అండ్ సిస్టమ్ వాడేటప్పుడు యాంటీ గ్లేయర్ గ్లాసెస్ విత్ బ్లూ ఫిల్టర్ అనేది పెట్టుకోవచ్చు. దానివల్ల కూడా కొంచెం బెటర్గా ఉంటుంది.
1: డాక్టర్ గారు, ఒక చిన్న ప్రశ్న. కళ్ళను దానం చేయడం అంటారు, అంటే ఏమిటండి?
0: కళ్ళ దానం అనేది చాలా మంచి పని అండి. సో మనం చనిపోయాక కూడా మన ద్వారా ఇంకొక ఇద్దరికి చూపు మనం ప్రసాదించవచ్చు. సో కళ్ళ దానం అంటే కన్నుగుడ్డు మొత్తం తీసేయరండి. కన్నుదానం అంటే మెయిన్గా కార్నియల్ ట్రాన్స్ప్లాంట్, నల్లగుడ్డు ఉంటుంది కదా మనకి, అది చనిపోయిన వ్యక్తి నల్లగుడ్డు తీసుకుని ఎవరికైనా నల్లగుడ్డు ద్వారా అంధత్వం వచ్చిందనుకోండి ఆ పార్ట్ని రీప్లేస్ చేస్తారు, కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. సో చనిపోయిన వాళ్ళ నల్లగుడ్డుని వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ చేయడం వల్ల వాళ్ళకి చూపు వస్తుందండి.
1: ఎంత సమయం లోపు తీస్తే బాగుంటుందంటారు? అప్పుడు దానికి ప్రాణం ఉండాలి కదా.
0: సో జనరల్గా 6 గంటల లోపల, చనిపోయిన 6 గంటల లోపల మనం నల్లగుడ్డును తీసుకుని ప్రిజర్వ్ చేయగలిగితే ఇంకొక పేషెంట్కి మనం ఆ కార్నియాను ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చండి.
1: ఈ విషయంలో భయపడాల్సినటువంటి అవసరం ఏమాత్రం లేదండి.
0: ఏమీ లేదండి, అది చాలా మంచి పని. సో కార్నియల్ డొనేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వీలైనంత వరకు అందరూ అది చేస్తే చాలా బాగుంటుంది.
1: ఇంకేమైనా జాగ్రత్తలు ఉంటే చెప్పండి.
0: ఏదైనా ఒక జాగ్రత్త అంటే అన్నిటికన్నా ముఖ్యమైన జాగ్రత్త ఏంటంటే రెగ్యులర్ ఐ చెకప్. సో కంట్లో ఏ ప్రాబ్లం రాకుండా రెగ్యులర్గా ఐ చెకప్ చేయించుకోండి. దానివల్ల పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ మనం ప్రివెంట్ చేయగలుగుతాము.
1: చక్కటి విషయాలు తెలియజేశారండి. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు కళ్ళకు సంబంధించిన సమస్యలు, లక్షణాలు, చికిత్స ఈ అంశంపై నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ కిరణ్ మై గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ బేత రామసూర్య ప్రకాష్ రావు. ఇప్పుడు ప్రేమ దివ్వెలు కథానిక ప్రసారమవుతుంది. రచన సత్యవాడ సోదరిమణులు, పఠనం శ్రీమతి డి శ్రీదేవి.
3: ఏమిటే నీ వాలకం, 2 రోజుల నుండి పూర్తిగా తిండీ తిప్పలు మానేశావు. నువ్విలా మొండికేస్తే ఆ పసికందేమైపోతుంది? దానికి పాలివ్వడానికైనా కాస్త తినవే తల్లి. నిస్త్రాణంగా కూర్చున్న కూతురి ముందు అన్నం ప్లేట్ ఉంచింది. ఏం పసిబిడ్డో ఏం కర్మో, పాడు బ్రతుకు అంది సారిక. నువ్విలా మాట వినవుగాని బిడ్డ ఉసురు తీసేట్టున్నావు. శివాని బలవంతాన్న ఒక్కో ముద్ద నోటికి అందించింది. ఎంత ఉన్నతమైంది కన్నతల్లి ప్రేమ. మరి తనేమిటి,

చంటిదాన్ని పట్టించుకోకుండా ఇలా తనలో మాతృత్వం ఆవిరైపోతుందా? చప్పున ఊయల్లో పాపను తీసుకుని ఒడిలో వేసుకుంది. బిడ్డకు పాలిస్తూ ఉంటే కన్నీళ్లు ఆగడంలేదు. అమ్మా, చెల్లి ఎంత ముద్దుగా ఉందో, నాకైతే భలే సరదాగా ఉంది. చెల్లిని ఒడిలో పెట్టుకుని నువ్వెందుకేడుస్తావు? 5 ఏళ్లు నిండని స్మిత మాటకి కళ్ళు తుడిచేసుకుని, చెల్లంటే నాక్కూడా బోలెడంత ఇష్టమేనమ్మా, మీరిద్దరూ అయిపోయారు కదా తల్లి అనేసి చటుక్కున నాలుక కరుచుకుంది. అయితే ఏమైందమ్మా, నేను చెల్లిని ఆడిస్తాను, అది పెద్దయ్యాక ఇద్దరం కలిసి ఆడుకుంటాం, బడికి వెళతాం. చెల్లి బంగారు పాపను ముద్దు పెట్టుకుంది. తను అలానే కలలు కంది. ఇద్దరు పిల్లలతో భర్త అనురాగాన్ని పొందుతూ కళకళ్లాడే కాపురం సాగించాలని తన కలలను భగ్నంచేసిందెవరు? తను మనసారా ప్రేమించిన సంతోష్ కదూ. ఇంత కర్కశంగా ప్రవర్తిస్తాడని ఎలా ఊహించగలదు? తనని ప్రాణప్రదంగా ప్రేమించాడు. తను ఎంతో ఆరాధించింది. ఈ ప్రేమలు దోమలు అన్నీ గాలిబుడగలు, ఆకర్షణలు. మోజు తీరిపోగానే ఇట్టే తుస్సుమంటాయి. అలాంటి భావాలు ఎవరు వ్యక్తపరిచినా ఊరుకునేవాడా? ఒంటి కాలిమీద లేచేవాడు. మా జంటని చూసి మీకు కళ్ళు కుడుతున్నాయి. మా ప్రేమ ఎప్పటికీ చెదరనివ్వం, ఒకరికోసం ఒకరే జీవిస్తాము అని ప్రగల్భాలు పలికిన ప్రబుద్ధుడేంచేశాడు? రెండోసారి ఆడపిల్ల పుడితే తన ముఖమే చూడ్డం మానేశాడు. తన ఫోన్లో నిలదీస్తే ఏమన్నాడు? అబ్బాయి పుడతాడనుకుంటే అమ్మాయిని కన్నావు, 2 ఆడపిల్లలను ఎలా పెంచగలననుకున్నావు? మనం వంశోద్ధారకుణ్ణి ఇవ్వలేదనే మా అమ్మకి నాన్నకి చాలా కోపంగా ఉంది. అటు వాళ్లకి సర్ది చెప్పలేను, 2 ఆడపిల్లల్ని నా సంపాదనతో పోషించనూ లేను. ఈ పరిస్థితులకు నాకు పిచ్చెక్కిపోతుంది. నా మానాను నన్ను వదిలి నీదోవ నువ్వు చూసుకో. కర్ణ కఠోరంగా వినిపించాయి ఆ మాటలు. సమాజం ఎంత మారిందనుకున్నాను? వేళ్లానుకుని పోయి ఉన్న ఈ భావాలు స్త్రీజాతికి ఎప్పటికీ తీరని శాపాలేనా? తండ్రి ప్రేమకు నోచని బిడ్డ ఎలా పెరుగుతుంది, ఎలా బతుకుతుంది? చూసావా సారిక, మనం ప్రేమలో నెగ్గాం, ఆలు మగలైపోయాం. ఇంత అందాల రాశి నా సొంతం, ఈ అల్లరి ప్రియుడు నావాడైపోయాడు. తను కొంటెగా అంది. ఈ ప్రణయ సామ్రాజ్యంలో మనిద్దరం ఇలా ఒకరినొకరు కవ్వించుకుంటూ ఇలానే హత్తుకుపోయి హాయ్ హాయిగా విహరించేద్దాం. ఆగాగు, అదెలా కుదురుతుంది? మన ప్రేమ సామ్రాజ్యంలోకి ఓ బుల్లి యువరాణి వచ్చి అబ్బాయిగారి ఆట కట్టించేస్తుంది. రాణి అంటావేమిటి సారిక? బాలరాజు రావాలి. ఎవరైతేనేం, ఇద్దరం ముగ్గురవుతాం, భర్త మాట పూర్తి కాకుండా అనేసింది. మన ప్రేమనంతా కలబోసి మన రాజాబాబుని పెంచాలి. సారిక గలగలా నవ్వుతూ, పుట్టకుండా పేరు పెట్టేస్తున్నావు, అమ్మాయి అయితేనో? భర్త కళ్లల్లోకి సూటిగా చూసింది. మరో ఛాన్స్ తీసుకుందాం, తేలిగ్గా అనేశాడు. తీరా తొలి కాన్పు ఆడపిల్లైతే చిన్నబుచ్చుకున్నాడు. పాప అచ్చన్ నీపోలికే సంతోష్, చూసావా? చూసేదేముంది, ఆడపిల్లేగా. నీకు తెలీదేమో, ఆడపిల్లకు తల్లిదండ్రుల పట్ల అభిమానం ఎక్కువుంటుంది. చూడు, నిన్ను చూసి ఎలా బుడగలేస్తుందో. పాపను భర్త చేతికి అందించింది. ఈ కబుర్లకేం ఇన్నేనా చెప్పచ్చు, మోసేవాడికే తెలుస్తుంది కావడి బరువు. చదువు చెప్పించి లక్షలకు లక్షలు కట్నాలు గుమ్మరించి అత్తవారింటికి పంపడం అంటే తమాషా ఏం కాదు. అలాంటి వెర్రిమొర్రి ఆలోచనలు కట్టిపెట్టు సంతోష్, ఆడపిల్లంటే నీకింత చులకన పనికిరాదు. కన్నతండ్రి ప్రేమకు నోచుకోకపోతే ఆ కూతురి భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఈ రోజుల్లో ఆడామగా సమానమే. మనిద్దరి పరిపూర్ణమైన ప్రేమానురాగాలు పంచి ఈ బంగారు తల్లిని పెంచాలి. భర్తనెత్తిన సన్నగా మొట్టికాయలు వేసి అంది సారిక. భార్యను దగ్గరగా తీసుకున్నాడు సంతోష్. కూతుర్ని ముద్దాడాడు. భర్త మనసులో ఉన్న పిచ్చి కలుపు ముక్కల్ని పెరికి పారేశాననుకుంది అతని కళ్లల్లో మెరుపును చూస్తూ. మూర్ఖుల మనసు మార్చడం ఎవ్వరికీ సాధ్యపడదేమో. తను అల్లుకున్న ఆశలు, తామిద్దరూ చేసుకున్న బాసలు అన్నీ మసిచేశాడు. ఎంత అవివేకి అయిపోయాడు. వెనుకపాటుగా కళ్ళు మూసేసరికి అప్రయత్నంగా సంతోష్ అంది. అమ్మా అంతా చెప్పారే, ప్రతీ సమస్యకి పరిష్కారం ఉంటుంది. ఇంత చదువు సంస్కారం ఉన్నా నువ్వు ఇలా బేలవైపోవటం నాకేం నచ్చలేదు. సారిక కళ్ళు తుడిచి అంది సాగరిక. నిన్నూ పాపని చూడాలని ఎంత ఆత్రంగా వచ్చానో, నీ అవతారం చూస్తే ఇలా ఉంది. మరేం చేయనే, మనసారా ప్రేమించాను, సంతోష్ తప్ప వేరే లోకమనేదే లేదనుకున్నాను. మా మధ్య పొరపచ్చలే రావని
ఈ ఒడిదుడుకులు ఉండవని భ్రమలో పడి కొట్టుకుపోయాను. మళ్లీ నీ కళ్లలో నీళ్లా? అతగాడు దారికొచ్చే మార్గం నేను చెప్పనా? నువ్వు ధైర్యంగా ఉండు, నీ భర్త కళ్ళు తెరిపిస్తాను. సంతోష్ తన తప్పిదం తెలుసుకుంటాడు. మీ కాపురం కమ్మగా సాగిపోతుంది. స్నేహితురాలి వెన్ను నిమిరి ఊరడించింది సాగరిక. హాయ్ నాన్న, మేమొచ్చేసాం అంటూ తండ్రి భుజమెక్కేసింది స్మిత. అరే సంతోష్, ఇలా చీకట్లో కూర్చున్నావు? గబాళున లైటు వేసింది సారిక. గదంతా ఒక్కసారిగా వెలుగుపరుచుకుంది. సారిక, నువ్వు? నువ్వు? నేనే సంతోష్. మన ప్రేమ నన్ను నీ నుంచి దూరం చేస్తుందా? నీకోసం ఎలాంటి త్యాగమైనా చేస్తాను. మన ప్రేమ నెగ్గిందన్నావుగా, అది అలాగే నిలబెట్టుకోవాలి. విస్మయంగా భార్యవైపు చూశాడు. అదిరిపడ్డాడు. ఆమె చేతుల్లో పాపాయి లేదు. అలా వింతగా చూస్తావేం? మనం ముగ్గురమే. మన ప్రేమ పునాదులు గట్టిపడ్డం కోసం నేనేమైనా చేస్తాను. భార్య మాటలకు సంతోష్ తల తిరిగిపోయింది. దోషిలా ఆమె నుండి తప్పించుకొని బెడ్రూంలోకి మంచం మీద వాలిపోయాడు. అంటే పేగుబంధాన్ని తెంచుకుందా? 9 నెలలు మోసికన్నా పసిబిడ్డని పాలించి లాలించి పెంచాలని తల్లి హృదయం ఎంత తపిస్తుంది? అయితే ఈ ఆశలన్నీ సారిక చంపేసుకుందా? నీమాటే నాకు వేదమంటుంది, నీతోటిదే లోకమంటుంది. పాపకి మాతృప్రేమను అందించలేక ఎంత విలవెల్లాడిపోతుందో, మరింతగా మదనపడుతుందో. తన ప్రేయసి, తన ఇల్లాలు, ప్రాణానికి ప్రాణమైన అర్ధాంగిని మానసికంగా ఎంత హింసించాడు! అసలు ప్రేమకి అర్థం తెలుసా తనకి? లేనిపోనివి ఊహించుకుని ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడు! టీ తీసుకో సంతోష్, చల్లారిపోతుంది. నువ్వు పొగలు గ్రక్కుతున్నా టీ తాగేస్తావుగా. ఆలోచనలు చెదరగొట్టి చిరునవ్వుతో అతని ముందు నిలబడింది. 2 చేతులు పట్టుకుని, నన్ను క్షమించు సారిక, ఇంతకీ పాపనేంచేశావ్ అడిగాడు. ఆమె నుండి జవాబు రాలేదు. మౌనంగా ఖాళీ కప్పందుకొని వెళ్ళిపోతున్న భార్యవైపు అయోమయంగా చూస్తుండిపోయాడు. ఆ రాత్రి తనకిష్టమైన వంటలన్నీ చేసింది. కొసరి కొసరి వడ్డించింది. తమ ప్రేమ గురించి ఎన్నెన్నో ముచ్చట్లాడింది. పశ్చాత్తాప హృదయుడై, మన పాప ఎక్కడుంది? ఎన్నిసార్లు అడిగినా ఆమె నుండి సమాధానం రాలేదు. కమ్మని భోజనం చేశాడేమో, కమ్ముకొచ్చేసింది నిద్ర. అర్ధరాత్రి మగతలో చేయి చాపాడు. సారిక స్పర్శ. చేయి వెనక్కి తీసుకోబోయాడు. ఆమె దగ్గరకు వచ్చి అల్లుకుపోయింది. అతని మనసరిగి కోరిక తీర్చేసింది. నాన్నా, నాన్నా, నువ్వు లేవలేదుగా. అమ్మైతే నన్ను స్కూల్కి రెడీ చేసేసింది. తండ్రికో ముద్దిచ్చి టాటా చెప్పి హుషారుగా వెళ్ళిపోయింది స్మిత. లేవండి దొరగారు, కాఫీ టిఫిన్లు సిద్ధంగా ఉన్నాయి. రాత్రి సంఘటన గుర్తొచ్చి అతని తల నేలకు వాలిపోయింది. తనలో తను కుచించుకుపోతూ మౌనంగా ఉండిపోయాడు. సారిక, నువ్వు జాబ్ చేస్తానన్నావుగా. అప్లికేషన్ తీసుకొచ్చాను, నింపి ఆఫీసుకురా. ఇంటర్వ్యూ ఇవ్వు, నామక మాత్రమే. మా స్కూల్లో టీచర్ పోస్ట్ నీ ఖాయమైపోయినట్లే. సాగరిక రివ్వున దూసుకొచ్చి సారిక చేతిలో అప్లికేషన్ ఫామ్ పెట్టి చెప్పింది. దిగ్గును లేచి, మీరైనా చెప్పండి మేడం. ఎంత బ్రతిమాలినా పాపజాడ చెప్పకుండా ఉంది. ఎలా చెప్తుంది సంతోష్? ఆడపిల్లతో ఎన్ని తిప్పలో ఏకరువు పెట్టావుగా. పైగా తన దోవతనను చూసుకోమన్నావు. నీ దృష్టిలో ప్రేమంటే ఇంతేనా? ఏ ఒడిదుడుకులు ఎదుర్కోవా? మీ ప్రేమ గాఢమైనదని నమ్మి నేను మీ పెద్దవాళ్లని ఒప్పించి మీ పెళ్లి జరిపించాను కదా. నీ పిరికి మనస్తత్వానికి ఈ అమాయకురాలు బలి కాకూడదు. ఆ బాధ్యత నాదే. ఒప్పుకుంటున్నాను మేడం, నేనే అమానుషంగా ప్రవర్తించాను. సారిక నిష్కల్మషమైన ప్రేమ ముందు ఓడిపోయాను. 2వసారి ఆడపిల్ల పుడితే తలకు మించిన బరువు అనుకున్నాను. ప్రేమ ఎంత ఉన్నతమైనదో రుజువు చేసింది మీ స్నేహితురాలు. నా కళ్లకు కట్టిన పొరలు తొలగిపోయాయి. ఇక ఎప్పటికీ సారిక మనసు కష్టపెట్టను. మా ప్రేమదీపాలు ఈ ఇద్దరే మాకు చాలు. ఎవ్వర్నీ లెక్క చెయ్యను. అపురూపంగా పెంచి వాళ్లకు ఉజ్వలమైన భవిష్యత్తును కల్పిస్తాను. నన్ను నమ్మండి మేడం. దయచేసి పాప ఎక్కడుందో చెప్పండి మేడం, సాగరిక అప్పుడు చెప్పింది. వినేసరికి సంతోష్ తల దిమ్మెక్కిపోయింది. ఇంత పని చేశారా మేడం? తల్లి తండ్రులుండి మా పాప అనాథ కాకూడదు. ఆడపిల్ల పట్ల నీ వైఖరి ఇలా ఉంటే ఇంతకన్నా చేయగలిగింది ఏముంది? నీ కూతురు అనాథాశ్రమంలోనే పెరగాలి. అలా అనద్దు మేడం. వెంటనే పాపను తీసుకొచ్చేద్దాం. పిల్లలకు ఏ లోటు రానివ్వను. తండ్రిగా వాళ్ల పట్ల నా కర్తవ్యాన్ని నెరవేర్చుకుంటాను, దృఢంగా అన్నాడు సంతోష్. 1 నిమిషం మేడం, చిటికెలో ఫ్రెష్ అప్ అయి వచ్చేస్తా.
వెంటనే పాపని తెచ్చేసుకుందాం.

0: బెడ్రూమ్ వైపున నడిచాడు. సంతోష్ ఆరాటం చూస్తుంటే నాకు పూర్తి నమ్మకం కలిగిందే. ఒక్క కొరడా రొళిపింపుతో అదరగొట్టేశావు. నీ ఉపకారం ఎప్పటికీ మర్చిపోలేనే. సాహసించి మా కాపురాన్ని నిలబెట్టావు. సాగరికను అల్లుకుపోతూ అంది సారిక. ముగ్గురూ బయలుదేరారు. మా మామయ్య స్థాపించిన అనాథాశ్రమం ఇదే. బహుశా పాపను తిరిగి ఇవ్వడానికి ఆయన ఒప్పుకోరు అంటూ రమణయ్యను పరిచయం చేసింది. సాగరిక అన్నట్టు రమణయ్య ఒక పట్టాన అంగీకరించలేదు. ఏం ముఖం పెట్టుకుని వచ్చావయ్యా? ఆడపిల్లలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్న ఈ రోజుల్లో ఆడపిల్లల పట్ల నీకిలాంటి భావాలు ఉండనే కూడదు. బరువు భారం అన్నావుగా, ఇక్కడే పెరగని నీ కూతుర్ని. మా నిర్ణయమైతే ఇదే అనేశాడు. సంతోష్ ఎంతో ప్రాధేయపడ్డాడు. ఇచ్చేద్దాం మామయ్యా. సాగరిక నచ్చజెప్పడంతో బిడ్డని తండ్రి చేతుల్లో ఉంచాడు. తమ ప్రేమ గెలిచినందుకు, తమ బిడ్డలు ప్రేమదివ్వెలై తమ ఇంట వెలుగులు విరజెమ్మినందుకు తృప్తిగా ఊపిరి పీల్చుకుంది సారిక.
1: మీరు ఇంతవరకు ప్రేమ దివ్వెలు కథానిక విన్నారు. రచన సత్యవాడ సోదరి మనులు. పఠనం శ్రీమతి డి శ్రీదేవి.

ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.

ప్రత్యేక వాతావరణ హెచ్చరిక. ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రకాష్ జైస్ గారు విడుదల చేసిన వాతావరణ సమాచారం ప్రకారం వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతుంది. గడిచిన 6 గంటల్లో గంటకు సుమారు 7 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న ఈ తీవ్ర వాయుగుండం ప్రస్తుతం గోపాల్పూర్కు సుమారు 150 కిలోమీటర్లు, కళింగపట్నానికి 100 కిలోమీటర్లు, ఒడిశాలోని పూరికి 220 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 180 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ తీవ్ర వాయుగుండం ఈరోజు రాత్రికి విశాఖపట్నం గోపాల్పూర్ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఈరోజు, రేపు కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో చాలా భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఉరుములు మెరుపులతో వర్షం పడుతున్న సమయంలో చెట్లు, హోర్డింగుల దగ్గర నిలబడకండి. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. జిల్లాల వారీగా వర్షాల పరిస్థితి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కృష్ణ, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉంది. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్లాలి. వాతావరణ శాఖ, విపత్తు నిర్వహణ అధికారులు జారీ చేసిన సూచనలు తప్పకుండా పాటించాలి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రకాష్ జైస్ గారు అందించిన వాతావరణ సమాచారం. విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వచ్ఛతా హీ సేవ. మన చుట్టూ ఉన్న పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే మనసుకి కూడా ఎంతో హాయిగా అనిపిస్తుంది కదా. కానీ ఒక్కసారి మనం బయటకు వెళ్ళి చూస్తే రోడ్డు పక్కన చెత్త, ప్లాస్టిక్ కవర్లు, తినేసిన ప్యాకెట్లు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ ఎవరో ఒకరు వచ్చి శుభ్రం చేస్తారులే అని వదిలేయడం కంటే మన వంతుగా ఆ చెత్తను అక్కడ వేయకుండా ఉండటం ఎంతో మంచిది. రోడ్డుపై నడుస్తున్నప్పుడు చేతిలో ఉన్న కాగితం కావచ్చు, టిష్యూ కావచ్చు, ప్లాస్టిక్ కవర్ కావచ్చు, ఏదైనా సరే రోడ్డు మీద పడేయకుండా చెత్తబుట్టలో వేయండి. ఒకవేళ చెత్తబుట్ట కనిపించకపోతే కాసేపు మన దగ్గరే ఉంచుకొని సరైన ప్రదేశంలో వేయవచ్చు. ఇక మరో ముఖ్యమైన విషయం, గుట్కా, పాన్ మసాలా వంటివి తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. అంతేకాదు, వాటిని నమిలి రోడ్లపైన, గోడలపైన ఊయడం వలన మన పరిసరాలు కూడా అపరిశుభ్రంగా మారిపోతాయి. మన ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో మన వీధిని, మన ఊరిని కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే స్వచ్ఛత అనేది కేవలం పారిశుద్ధ్య సిబ్బంది బాధ్యత మాత్రమే కాదు, మనందరి బాధ్యత. ఒకసారి ఆలోచించండి, మనం ఒక చోట చెత్త వేస్తే దానిని చూసి ఇంకొకరు కూడా అక్కడే చెత్త వేయవచ్చు. అలా ఒక చిన్న నిర్లక్ష్యం పెద్ద చెత్త కుప్పగా మారుతుంది. అదే మనం చెత్త వేయకుండా ఉంటే ఇతరులకు కూడా ఆదర్శంగా నిలుస్తాం. ఇది ఒక మంచి మార్పుగా మొదలవుతుంది. అందుకే చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకండి. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్ము వేయకండి. గుట్కా, పాన్ మసాలా వంటి హానికరమైన అలవాట్లకు దూరంగా ఉండండి. మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకుందాం. మార్పు కోసం ఇంకెవరో రావాల్సిన అవసరం లేదు. ఆ మార్పు మన నుంచే మొదలవ్వాలి. స్వచ్ఛమైన పరిసరాలు, ఆరోగ్యకరమైన జీవితం, ఇదే మనందరి లక్ష్యం కావాలి. స్వచ్ఛతను పాటిద్దాం, పరిశుభ్రమైన సమాజాన్ని నిర్మిద్దాం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. రాష్టంలోని ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రులు, ఔషధాలయాల అభివృద్దికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఎల్నినో ప్రభావంతో రైతులకు నష్టం కలగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతోందని మంత్రి కొలసు పార్థసారథి పేర్కొన్నారు. ఇక వివరాలు. వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ వాయుగుండం ఈ రోజు రాత్రి నుంచి రేపు తెల్లవారుజామున విశాఖపట్నం, గోపాల్పూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని తెల్లడించింది. మరిన్ని వివరాలను వాతావరణ కేంద్ర సంచాలకులు కె నాగరత్న తెలియజేస్తూ,
1: ఇది విశాఖపట్నం, గోపాల్పూర్ ప్రాంతాల్లోని తీవ్ర వాయుగుండంగా తీరం తాకే అవకాశాలు ఉన్నాయి. మనకు శ్రీకాకుళం

0: విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, ఏలూరు ప్రాంతాలకు ఎక్కువగా కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండి భారీ అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నాయి.
1: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను అప్రమత్తం చేశారు. ప్రభుత్వ కార్యదర్శి, డీజీపీ, మంత్రులు, వివిధ శాఖల అధికారులతో రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఉత్తరాంధ్రతో పాటు గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కాగా వాగులు, వంకలు, ఆకస్మిక వరదలు వచ్చే అవకాశమున్న ప్రాంతాల్లో ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా అధికారులకు సూచించారు. పునరావాస కేంద్రాల్లో ఆహారం, తాగునీరు, మందులు అందుబాటులో ఉంచాలని, పశువులకు మేత, నీటి ఏర్పాట్లు చేయాలని సూచించారు. వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులను మంత్రులు పి నారాయణ, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అప్రమత్తం చేశారు. వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా అదనపు సిబ్బందితో ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రభావం ఎక్కువగా ఉన్నందున మున్సిపల్, పారిశుద్ధ్య, ఆర్టీసీ, రవాణా సిబ్బంది అత్యవసర పరిస్థితుల్లో తక్షణ చర్యలకు సిద్దంగా ఉండాలని మంత్రులు ఆదేశించారు. విజయవాడలో కొండ ప్రాంతాల ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని మంత్రి నారాయణ ఆదేశించారు. వర్షాల పరిస్థితిని అమరావతి నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సంబంధిత అధికారులకు మంత్రులు సూచించారు. ఉత్తరాంధ్రలో భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈరోజు సమీక్ష నిర్వహించారు. వర్షాల దృష్ట్యా ఈపీడీసీఎల్ అధికారులు, సిబ్బంది పూర్తి అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే త్వరితగతిన పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని సూచించారు. సిబ్బందిని అందుబాటులో ఉంచి విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యుత్ అంతరాయాలు ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గం ఈరోజు సమావేశమైంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో 60కి పైగా అజెండా అంశాలపై మంత్రివర్గం చర్చిస్తోంది. ఈ సమావేశంలో పెట్టుబడులు, పరిశ్రమలు, అమరావతి అభివృద్దికి సంబంధించిన పలు ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశముంది. పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, పరిశ్రమల ఏర్పాటుకు భూ కేటాయింపులపై చర్చించి ఆమోదం తెలిపే అవకాశముందని అధికారులు తెలిపారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప్ అభియాన్ ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలో స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత కోసం చేపట్టిన ఒక జిల్లా ఒక ఉత్పత్తి కార్యక్రమం గురించి ఈరోజు తెలుసుకుందాం. భారతదేశంలోని అనేక జిల్లాల ఆర్థిక వ్యవస్థల్లో స్థానిక ప్రత్యేకతలకు తగిన గుర్తింపు, మార్కెట్ అందుబాటు గతంలో పరిమితంగానే ఉండేది. స్థానిక ఉత్పత్తులకు సరైన ఆదాయాలు కూడా ఆశించిన స్థాయిలో ఉండేవి కావు. ఈ పరిస్థితిని మార్చేందుకు దేశంలోని జిల్లాల ప్రత్యేకతలకు ప్రాధాన్యం ఇస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వన్ డిస్టిక్ట్ వన్ ప్రొడక్ట్ ఒక జిల్లా ఒక ఉత్పత్తి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లోనూ ఒక జిల్లా ఒక ఉత్పత్తి కార్యక్రమం కింద ధర్మవరం చీరలు, ఏటికొప్పాక బొమ్మలు, నరసాపురం అల్లిక లేసులు వంటి ప్రత్యేక ఉత్పత్తులను గుర్తించి ప్రోత్సహిస్తున్నారు. ఒక జిల్లా ఒక ఉత్పత్తి ద్వారా ప్రతి జిల్లా తన సొంత ప్రాంతంలో ప్రత్యేకంగా తయారు చేసే ఒక ఉత్పత్తికి అభివృద్ది, బ్రాండింగ్, మార్కెట్కు అవకాశం కలుగుతుందని ప్రధానమంత్రి తెలియజేస్తూ
1: इस योजना के माध्यम से स्थानीय स्तर पर स्किल डेवलपमेंट, प्रोडक्ट की मार्केटिंग, पैकेजिंग, ब्रांडिंग उसके कार्य भी बहुत ही आसानी से किए जा सकते हैं।

0: సమగ్రమైన వైద్య చికిత్స పద్దతిగా ఆయుర్వేదాన్ని ప్రోత్సహించేందుకు ఈరోజు ఆయుర్వేద దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 2016లో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ దినోత్సవాన్ని ప్రారంభించింది. అప్పటి నుండి ప్రతి ఏటా సెప్టెంబర్ 23న ఆయుర్వేద దినోత్సవాన్ని జరుపుకుంటారు. నివారణ ప్రధానమైన ఆరోగ్య సంరక్షణలో ఆయుర్వేద వైద్య చికిత్స పద్దతి ఒక కీలక పాత్రను పోషిస్తోంది. ఆయుర్వేద వైద్య విధానంపై పలు కార్యక్రమాల ద్వారా ఈరోజు అవగాహన కల్పిస్తారు. రాష్టంలోని ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రులు, ఔషధాలయాల అభివృద్దికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి ప్రకటన విడుదల చేశారు. ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం అనే ఇతివృత్తంతో ఈరోజు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మంత్రి చెప్పారు. 6 జిల్లాల్లో 50 పడకల సమీకృత ఆయుష్ ఆసుపత్రుల నిర్మాణం, పరికరాల కొనుగోలుకు 27 కోట్ల రూపాయలు ఆమోదించినట్లు చెప్పారు. ఎల్నినో ప్రభావంతో రైతులకు నష్టం కలగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతోందని బాపట్ల జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో జరిగిన జిల్లా అభివృద్ది కమిటీ సమావేశంలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఎల్నినో ప్రభావంపై రైతులకు అవగాహన కల్పించాలని, తాగునీరు, పశుగ్రాసం కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆక్వా రంగంపై ప్రభావాన్ని అంచనా వేసి నివారణ చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విశాఖపట్నానికి చెందిన స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విశాఖపట్నం మహానగరపాలక సంస్థ జీవీఎంసీ పరిధిలో పార్టీ పరిస్థితులు, ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణతో పాటు స్థానిక రాజకీయ పరిణామాలపై జగన్మోహన్ రెడ్డి చర్చించారు. కాగా విజయవాడలోని లోక్భవన్లో రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్తో ఈరోజు సాయంత్రం జగన్మోహన్ రెడ్డి సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా శాప్ కార్యాలయం వద్ద జరిగిన ఘటనలపై గవర్నర్కు ఫిర్యాదు చేయనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. దసరా, దీపావళి పండుగల సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్లోని నరసాపురం నుంచి ప్రత్యేక రైలు నడపనున్నట్లు కేంద్ర ఉక్కు పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఒక ప్రకటనలో తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని నరసాపురం, చెర్లపల్లి, నరసాపురం, తిరువన్నామలై మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడపనుందని చెప్పారు. ఇందులో భాగంగా 07062 నెంబర్ కలిగిన నరసాపురం చెర్లపల్లి ప్రత్యేక రైలు, 07291 నెంబర్ కలిగిన నరసాపురం తిరువన్నామలై రైళ్లు అక్టోబర్ 4 నుంచి నవంబర్ 29వ తేదీ వరకు ప్రతి ఆదివారం నడుస్తాయని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రులు, ఔషధాలయాల అభివృద్దికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఎల్నినో ప్రభావంతో రైతులకు నష్టం కలగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతోందని మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: వర్షాలు కురుస్తున్న సమయంలో విద్యుత్ ప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ అధికారులు సూచిస్తున్నారు. విశాఖపట్నం జిల్లాలోని నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రతికూల వాతావరణం వల్ల ఎక్కడైనా విద్యుత్ లైన్లు లేదా స్తంభాలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీఈపీడీసీఏఎల్ పర్యవేక్షక ఇంజనీర్ బి సింహాచలం నాయుడు గారు సూచించారు. రోడ్లపై గాని పొలాల్లో గాని తెగిపడిన విద్యుత్ తీగలు, నేలకూలిన స్తంభాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టుకోవద్దని స్పష్టం చేశారు. నీటిలో విద్యుత్ వైర్లు పడి ఉండే ప్రమాదం ఉన్నందున వర్షపు నీరు నిలిచిన ప్రదేశాలకు దూరంగా ఉండాలని, చెట్లు లేదా ట్రాన్స్ఫార్మర్ల కింద నిలబడకూడదని కోరారు. ఇళ్లల్లో తడి చేతులతో స్విచ్లను తాకవద్దని, ఉరుములు మెరుపులు వస్తున్న సమయంలో ఎలక్ట్రానిక్ పరికరాల ప్లగ్లను తీసివేయాలని విజ్ఞప్తి చేశారు. పశువుల కాపరులు తమ పశువులను విద్యుత్ స్తంభాలకు కట్టేయకూడదని హెచ్చరించారు. ఎక్కడైనా ప్రమాదకర పరిస్థితులు కనిపిస్తే వెంటనే స్థానిక విద్యుత్ శాఖ సిబ్బందికి సమాచారం అందించాలని, అత్యవసర మరమ్మతుల కోసం ప్రత్యేక బృందాలను సిద్ధంగా

ఉంచామని వెల్లడించారు. విద్యుత్కు సంబంధించిన అత్యవసర సేవల కోసం విశాఖపట్నం సర్కిల్ కార్యాలయంకు సంప్రదించవలసిన నెంబర్లు 7382249881. ములకలపల్లి డివిజన్ 1, క్షమించాలి, మహారాణిపేట జోన్ 1 డివిజన్కు 9490610019. కంచరపాలెం జోన్ 2 డివిజన్ 9894682880. మధురవాడ జోన్ 3 డివిజన్ 9491037222. వర్షాలు కురుస్తున్న సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ శాఖ సిబ్బందికి సహకరించాలని అధికారులు కోరారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా, చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మహిళావాణి స్త్రీల కార్యక్రమం.

మహిళావాణి హెలో బాగున్నారా ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. కేవలం మహిళలు మాత్రమే పాల్గొనే కార్యక్రమం. మహిళలు వారు ఇష్టమైన పాటను వినాలి అనుకుంటే డయల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 0891-2727-2444. మరి కార్యక్రమాన్ని ముందుగా ఒక చక్కటి పాటతో ప్రారంభిద్దాం.

0: హలో
1: హలో,
0: హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు?
1: నా పేరు శాంభవి అండి. చెన్నూరు నుంచి మాట్లాడుతున్నాను.
0: ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: డ్యూయెట్ మూవీ నుంచి అంజలి అంజలి సాంగ్.
0: తప్పకుండానండి, మీరు కొన్న పాట వస్తుంది, వినండి.

0: హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను వాసవి కాలేజ్ గన్నేరు వీధి నుంచి మాట్లాడుతున్నాను.
0: ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: దాగుడుమూతల మూవీ నుంచి గోరంక గుటికే చేరావ చిలక.
0: తప్పకుండానండి, మీరు కొన్ని పాట వస్తుంది వినండి.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: బాగున్నాను మేడం గారు.
0: బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను మేడం గారు.
0: ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: నా పేరు సుబ్బలక్ష్మి అండి. క్రాప్ నుంచి వస్తున్నాను మేడం గారు. మాకు గ్యాంగ్ లీడర్ సినిమా లేదండి. వాన వాన ఇల్లు అనే పాట కావండి. ఈ పాట మనందరి కోసం మేడం గారు.
0: తప్పకుండానండి. మీరు కొన్ని పాట వస్తుంది వినండి.
1: ఆయన నమస్తే.

0: హలో.
1: హలో, నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? శుభ మధ్యాహ్నం అండి. మీ పేరు?
1: నా పేరు కళ్యాణ్. వైజాగ్ మురళి నుంచి మాట్లాడుతున్నాను మేడం గారు.
0: ఏ సినిమా నుంచి పాట వినాలి?
1: ఈరోజు మేడం గారు అంతర్జాతీయ కూతురు దినోత్సవం మేడం గారు. ఈ సందర్భంగా మంచి వాళ్ళు అమ్మాయే పుడుతుంది ఆ పాట వేయండి మేడం గారు.
0: తప్పకుండానండి. మీరు కొన్ని పాట వస్తుంది
1: మేడం గారు.

కోల కళ్ళు లేత కొబ్బరంటి చెక్కెళ్ళు చిలిపి నవ్వులు కోటేరు లాంటి ముక్కు కోల కళ్ళు లేత కొబ్బరంటి చెక్కెళ్ళు చిలిపి నవ్వులు ఆ నవ్వుల్లో వస్తాయి చిన్ని నొక్కులు.

0: హలో,
1: హలో,
0: మీ పేరండి?
1: నా పేరు అనురాధ అండి. గోపాలపట్నం నుంచి మాట్లాడుతున్నాను.
0: ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: అవునండి, కాదండి, సినిమా నుంచి ప్రేమించానని చెప్పిన పాట.
0: తప్పకుండానండి, మీరు కోన పాట వస్తుంది వినండి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 2 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో మిడ్ డే కాంపోజిట్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు, అనంతరం 2 గంటల 15 నిమిషాలకు హిందీలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి.

0: ऊर्जा और संस्कृति के क्षेत्र में सहयोग पर चर्चा की गई। तीनों नेताओं ने संस्कृति और विरासत सहित आपसी हित के क्षेत्रों में त्रिपक्षीय सहयोग की प्रगति की समीक्षा की। बंगाल की खाड़ी के ऊपर बने गहरे निम्न दबाव के कारण उड़ीसा में मौसम खराब है। यही स्थिति उत्तर आंध्र प्रदेश दक्षिण उड़ीसा तट की ओर बन रही है। इसके चलते राज्य के दक्षिणी और तटीय जिलों में तेज बारिश हो रही है।
1: राज्य सरकार ने उड़ीसा डिजास्टर रैपिड एक्शन फोर्स की 33 टीमें तैनात की है और चक्रवात और बाढ़ आश्रय स्थलों को तैयार रखा गया है। कई संवेदनशील जिलों में स्कूल और आंगनवाड़ी केंद्र बंद कर दिए गए हैं। भूस्खलन और अचानक बाढ़ के खतरे को देखते हुए एहतियात के तौर पर कंधमाल में कलिंगा घाट को यातायात के लिए बंद कर दिया गया है। लोगों को सलाह दी गई है कि वो उफान पर चल रही नदियों और नालों से दूर रहे और स्थानीय प्रशासन की सलाह का पालन करें। प्रकाश दास, आकाशवाणी समाचार, भुवनेश्वर।
0: भारत की मीराबाई चानू ने एशियाई खेलों की भारोत्तोलन प्रतियोगिता में महिलाओं के 49 किलोग्राम वर्ग में रजत पदक जीत लिया है। भारत के जय मीणा ने आज सॉफ्ट टेनिस के पुरुष सिंगल्स का कांस्य पदक जीतकर इतिहास रचा। भारत ने एशियाई खेलों में निशानेबाजी की स्कीट स्पर्धा के महिला और पुरुष वर्ग के कांस्य पदक भी जीते। अनंत जीत सिंह नरुका, मेराज अहमद खान और भवदेव सिंह गिल की टीम ने 346 अंक प्राप्त कर तीसरा स्थान हासिल किया। महिला वर्ग में महेश्वरी सिंह, परिनाज धालीवाल और रायजा ढिल्लों की भारतीय टिकड़ी ने तीसरा स्थान प्राप्त किया। भारतीय टीम ने महिला कबड्डी में आज दूसरे ग्रुप मैच में ईरान को 23 के मुकाबले 37 अंक से हराया। इससे पहले भारतीय टीम ने बांग्लादेश को 21 के मुकाबले 42 अंक से मात दी थी। राष्ट्रपति द्रौपदी मुर्मू, प्रधानमंत्री नरेंद्र मोदी और खेल मंत्री मनसुख मांडविया ने एशियाई खेलों में महिला स्की टीम स्पर्धा में कांस्य पदक जीतने पर परिनाज धारीवाल, रायजा ढिल्लों और महेश्वरी चौहान को बधाई दी है। और अंत में मुख्य समाचार एक बार फिर। राष्ट्रपति द्रौपदी मुर्मू ने कहा, युवाओं के प्रयासों से भारत 2047 से पहले विकसित राष्ट्र बन जाएगा। वित्त मंत्री निर्मला सीतारामन ने ब्रिक्स कर प्रमुखों की बैठक का उद्घाटन किया। वैश्विक करदाताओं से ब्रिक्स की मजबूत भूमिका का आह्वान। भारतीय रेलवे ने दक्षिण मध्य रेलवे पर पहली बार कवच के चौथे चरण की शुरुआत की। आयुष्मान भारत, प्रधानमंत्री जन आरोग्य योजना के देश भर में सार्वजनिक स्वास्थ्य सेवाओं में 8 वर्ष पूरे। विदेश मंत्री सुब्रमण्यम जयशंकर ने संयुक्त अरब अमीरात और फ्रांस के विदेश मंत्रियों के साथ आर्टिफिशियल इंटेलिजेंस, अंतरिक्ष और ऊर्जा क्षेत्रों में सहयोग पर चर्चा की। और जापान एशियाई खेलों में मीराबाई चानू ने भारोत्तोलन स्पर्धा में रजत पदक जीता। इसके साथ ही दोपहर समाचार का यंग समाप्त हुआ। नमस्कार।
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రత్యేక వాతావరణ సమాచారం. పశ్చిమ మధ్య దానికి ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం గత 6 గంటల్లో గంటకు 5 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ దిశగా కదిలింది. ఈరోజు ఉదయం 8:30 ఇది అదే ప్రాంతంలో 18 degrees ఉత్తర అక్షాంశం, 84.6 degrees తూర్పు రేఖాంశం వద్ద కేంద్రీకృతమై ఉంది. ప్రస్తుతం ఇది ఆంధ్రప్రదేశ్లోని కళింగపట్నానికి ఆగ్నేయంగా సుమారు 60 kilometers దూరంలో, విశాఖపట్నానికి తూర్పు ఈశాన్యంగా 140 kilometers దూరంలో ఉంది. అలాగే ఒడిశాలోని గోపాల్పూర్కు దక్షిణంగా 150 kilometers, పూరికి దక్షిణ నైరుతి దిశలో 240 kilometers దూరంలో ఉంది. ఈ తీవ్ర అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది. ఈరోజు రాత్రికి ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల మధ్య, విశాఖపట్నం గోపాల్పూర్ మధ్య కళింగపట్నానికి సమీపంలో తీవ్ర అల్పపీడనంగా తీరం దాటే అవకాశం ఉంది. ప్రత్యేక వాతావరణ సమాచారం విన్నారు. ఇప్పుడు విశాఖపట్నం తుఫాన్ హెచ్చరికల కేంద్రం వారు అందజేసిన వాతావరణ వివరాల ప్రకారం వాల్తేర్లో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 26.8 degrees, కనిష్ట ఉష్ణోగ్రత 24.7 degrees, వర్షపాతం 95.4 millimeters నమోదైంది. పౌర విమానయాన కేంద్రం వద్ద నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 26.6 degrees, కనిష్ట ఉష్ణోగ్రత 24.8 degrees, వర్షపాతం 72.4 millimeters నమోదైంది. విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. అక్కడక్కడ ఎడతెరిపి లేకుండా వర్షం లేదా చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కొన్ని గాత్రాలు పాటను వినడమే కాదు మనస్సుతో అనుభూతి చెందేలా చేస్తాయి. అలాంటి గాత్రాల్లో హరిహరన్ గారి స్వరం కూడా ఒకటి. మరి అలాంటి మధుర గాత్రంతో హరిహరన్ గారు ఆలపించిన కొన్ని పాటలను వింటారు. ముందుగా సూర్యవంశం చిత్రం నుండి, సాహిత్యం షణ్ముఖ శర్మ, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

మీరు ఇంతవరకు హరిహరన్ ఆలపించిన మధురమైన పాటలను విన్నారు. ప్రత్యేక వాతావరణ సమాచారం. విశాఖపట్నం తుఫాన్ హెచ్చరికల కేంద్రం నుండి ముఖ్యమైన హెచ్చరిక. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరింత బలపడి పశ్చిమ దిశగా పయనిస్తుంది. ఇది ఈ రాత్రికి ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశాల తీరాల మధ్య విశాఖపట్నం గోపాల్పూర్ నడుమ, కళింగపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. ఈదురుగాలుల తీవ్రత. ఉత్తర ఆంధ్రప్రదేశ్, యానాం మరియు ఒడిశా తీర ప్రాంతాల్లో గంటకు 55 నుండి 65 కిలోమీటర్ల వేగంతో, గరిష్టంగా 75 కిలోమీటర్ల వేగంతో అతి తీవ్ర ఈదురుగాలు వీస్తాయి. దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరంలో గంటకు 45 నుండి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. అలాగే పశ్చిమ బెంగాల్ తీరంలో కూడా గంటకు 45 నుండి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. మత్స్యకారులకు అత్యంత ముఖ్యమైన హెచ్చరిక. సముద్రం తీవ్ర అనుకూలంగా మారినందున ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులు ఈ నెల 27వ తేదీ వరకు సముద్రంలో చేపల వేటకు వెళ్ళవద్దని ఖచ్చితంగా ఆదేశం ఇవ్వబడింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్ మరియు బంగాళాఖాతంలో మత్స్యకారులకు కూడా చేపల వేటకు వెళ్లరాదని వాతావరణం హెచ్చరిస్తుంది. ఎత్తైన అలలు హెచ్చరిక. ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం తీరాల్లో 2.7 నుండి 3.6 మీటర్ల ఎత్తు వరకు ఎత్తైన అలలు ఎగసిపడతాయి. ఒడిశాలోని భద్రక్, గంజాం, జగత్సింగ్పూర్, కేంద్రపారా, పూరి తీరాల్లో 2.8 నుండి 3.6 మీటర్ల ఎత్తు వరకు అలలు వస్తాయి. ఈశాన్య, దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఒడిశా మరియు తమిళనాడు తీరాల్లో సముద్ర ప్రవాహాలు వేగం ఎక్కువగా ఉంటుంది. ఓడరేవుల ప్రమాద సంకేతాలు. కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం మరియు నిజాంపట్నం పోర్టుల్లో 3వ నంబర్ స్థానిక ప్రమాద హెచ్చరిక సంకేతం ఎగురవేశారు. కృష్ణపట్నం పోర్టులో DC-1 సిగ్నల్ అమర్చారు. తీర ప్రాంత ప్రజలు, రేవుల సిబ్బంది మరియు వినోద కార్యకలాపాలకు వెళ్లేవారు అత్యంత జాగ్రత్త వహించాలని భారత వాతావరణ హెచ్చరిస్తుంది. ప్రత్యేక వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 3:07:07. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. ఎఫ్ఎం 102 MHz ప్రసారాలు కొనసాగుతూనే ఉంటాయి. మీడియం వేవ్పై ప్రసారాలు తిరిగి సాయంత్రం 4:58 323.6 మీటర్లు అనగా 927 kHz పై రెండో ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్కారం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ మీడియం వేవ్ ద్వారా ఈనాటి సాయంత్రం ప్రసారం ప్రారంభం. ఈ ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెర్ట్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెర్ట్స్, కాకినాడలో 100.1 మెగాహెర్ట్స్ ఫ్రీక్వెన్సీలలో కూడా వినవచ్చు. ఇప్పుడు నిలయంలో సమయం 5:57. శ్రోతలకు నమస్సులతో శుభ సాయంత్రం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం యువవాణి యువజనుల కార్యక్రమంలోనికి స్వాగతం.

వాతావరణ సమాచారం. భారత వాతావరణ శాఖ ఒక తీవ్ర వాతావరణ హెచ్చరికను జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఈరోజు రాత్రికి కళింగపట్నం సమీపంలో విశాఖపట్నం, గోపాల్పూర్, మధ్య ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరాలను దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తీర ప్రాంతాల్లో గంటకు 55 నుండి 65 కిలోమీటర్ల వేగంతో, గరిష్టంగా 75 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. సెప్టెంబర్ 23-24 తేదీలలో కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, తెలంగాణ రాష్ట్రాలలో పలుచోట్ల భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలకు, అధికారులకు ముఖ్య సూచనలు. మత్స్యకారులు సెప్టెంబర్ 24 వరకు ఆంధ్రప్రదేశ్, ఒడిశా మరియు పశ్చిమ బెంగాల్ తీరాల వెంబడి సముద్రంలోకి చేపల వేటకు వెళ్లరాదని తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. ప్రజలు వాతావరణ మార్పులను గమనిస్తూ పరిస్థితులు క్షీణిస్తే సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలి. సెప్టెంబర్ 23-24 తేదీలలో ప్రజలందరూ సురక్షితమైన ప్రదేశాలలో మాత్రమే ఉండాలి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నందున చెట్ల కింద ఆశ్రయం పొందవద్దు. పిడుగులు పడే ప్రమాదం ఉన్న సమయంలో ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్ వస్తువుల ప్లగ్లను తీసివేయండి. అలాగే నీటి వనరులకు దూరంగా ఉండండి. ఇప్పుడు వర్షం సినిమా నుండి ఎస్పి చరణ్, సుమంగళి పాడిన పాట.

ప్రజలకు ముఖ్య గమనిక. విశాఖపట్నం జిల్లాలో నిన్నటి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రతికూల వాతావరణం వల్ల ఎక్కడైనా విద్యుత్ లైన్లకు లేదా స్తంభాలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీఈపీడీసీఎల్ పర్యవేక్షక ఇంజనీర్ బి సింహాచలం నాయుడు గారు సూచించారు. రోడ్లపై గాని పొలాల్లో గాని తెగిపడిన విద్యుత్ తీగలు, నేలకూలిన స్తంభాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టుకోవద్దని స్పష్టం చేశారు. నీటిలో విద్యుత్ వైర్లు పడి ఉండే ప్రమాదం ఉన్నందున వర్షపు నీరు నిలిచిన ప్రదేశాలకు దూరంగా ఉండాలని, చెట్లు లేదా ట్రాన్స్ఫార్మర్ల కింద నిలబడకూడదని కోరారు. ఇళ్లలో తడి చేతులతో స్విచ్లను తాకవద్దని, ఉరుములు మెరుపులు వస్తున్న సమయంలో ఎలక్ట్రానిక్ పరికరాల ప్లగ్లను తీసివేయాలని విజ్ఞప్తి చేశారు. పశువుల కాపరులు తమ పశువులను విద్యుత్ స్తంభాలకు కట్టేయకూడదని హెచ్చరించారు. ఎక్కడైనా ప్రమాదకర పరిస్థితులు కనిపిస్తే వెంటనే స్థానిక విద్యుత్ శాఖ సిబ్బందికి సమాచారం అందించాలని, అత్యవసర మరమ్మతుల కోసం ప్రత్యేక బృందాలను సిద్ధంగా ఉంచామని వెల్లడించారు. విశాఖపట్నం ఆపరేషన్ సర్కిల్లో అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు సర్కిల్ కార్యాలయం మహారాణిపేట 7382249881, జోన్ 1 డివిజన్ మహారాణిపేట 9490610019, జోన్ 2 డివిజన్ కంచరపాలెం 9849682880, జోన్ 3 డివిజన్ మధురవాడ 9491030722. ఇప్పుడు రచ్చ సినిమా నుండి రాహుల్ చైత్ర పాడిన పాటను వింటారు.

ప్రస్తుత తీవ్ర వాయుగుండం పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ గారు ప్రజలకు తెలియజేస్తున్న ముఖ్య గమనిక. ఈరోజు, రేపు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున చెట్లు, హోర్డింగ్స్ వద్ద నిలబడరాదు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదు. నేడు, రేపు కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు, చెదురుమదురుగా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం జిల్లాలలో భారీ వర్షాలు, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో మోస్తారు వర్షాలు, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆకస్మిక వరదల పట్ల లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు ఆవార సినిమా నుండి రాహుల్ సైంధవి పాడిన పాటను వింటారు.

పౌర సంబంధాల అధికారి జీవీఎంసీ వారి సూచన. నగరంలో తీవ్ర వాయుగుండం నేపథ్యంలో జీవీఎంసీ యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉంది. 56 ప్రభావిత ప్రాంతాలకు 56 పునరావాస కేంద్రాలు సిద్ధం. అవసరమైతే ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు. కొండవాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని విజ్ఞప్తి. అత్యవసర సహాయక చర్యలను 22 జేసీబీలు, 149 టిప్పర్లు, టాటా ఎస్లు, 30 మినీ ఎక్స్కవేటర్లు సిద్ధం. సిటీ ఆపరేషన్స్ సెంటర్, జోనల్ కంట్రోల్ రూముల ద్వారా 24 గంటల నిరంతర పర్యవేక్షణ. సిఓసీను అదనపు కమిషనర్ ఎస్ఎస్ వర్మ నిరంతరం మానిటరింగ్ చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ జీవీఎంసీ కమిషనర్ ఆదేశం. అత్యవసర సహాయానికి జీవీఎంసీ టోల్ ఫ్రీ 1800-425-0009, జీవీఎంసీ వాట్సప్ నెంబర్ 9014-218-870. వర్షాలకు సంబంధించిన సంఘటనలను వెంటనే తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి. ఇప్పుడు వైశాలి సినిమా నుండి రంజిత్ పాడిన పాటను వింటారు.

శ్రోతలకు ముఖ్య గమనిక. ప్రస్తుతం కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం పరిస్థితుల నేపథ్యంలో వాతావరణానికి సంబంధించిన తాజా సమాచారాన్ని భారత వాతావరణ శాఖ సూచనలను ఎప్పటికప్పుడు మీకు అందించేందుకు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఈరోజు రాత్రంతా ప్రసారాలను కొనసాగిస్తుంది. వాతావరణ పరిస్థితుల్లో వచ్చే మార్పులు, వర్షాలు, గాలుల తీవ్రతకు సంబంధించిన తాజా సమాచారాన్ని, అలాగే రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎప్పటికప్పుడు తెలియజేసే సమాచారాన్ని మీ ముందు ఉంచుతాం. అందువలన శ్రోతలు, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మీడియం వేవ్ ఎఫ్ఎం ప్రసారాలను కొనసాగిస్తూ ఉండండి. ఎప్పటికప్పుడు అందించే వాతావరణ సమాచారాన్ని గమనించండి. ఇంతవరకు యువజనుల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సంధ్యారాగాలు, తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా రుద్రవీణ సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. సంగీతం ఇళయరాజా, సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి.

0: ప్రజలకు ముఖ్య గమనిక. ప్రస్తుత తీవ్ర వాయుగుండం పరిస్థితుల్లో వాతావరణ స్థితిగతుల గురించి విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ పిఎల్ఎన్ మూర్తిగారు అందించే వివరాలు వింటారు.
1: వాయు బంగాళాఖాతంలో ఉన్నటువంటి తీవ్ర వాయుగుండం గడిచిన 6 గంటల్లో గంటకు 5 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ దిశగా ప్రయాణిస్తూ ప్రస్తుతం విశాఖపట్నానికి 140 కిలోమీటర్లు, కళింగపట్నానికి 60 కిలోమీటర్ల దూరంలో తీవ్ర వాయుగుండంగా కేంద్రీకృతమై ఉంది. ఇది రానున్న 12 గంటల్లో పశ్చిమ వాయు దిశగా ప్రయాణిస్తూ విశాఖపట్నం మరియు గోపాల్

0: బెంగుళూరు తీరాల మధ్యన కళింగపట్నానికి సమీపంలో ఈరోజు రాత్రి 8 గంటల నుండి 12 గంటల మధ్యన తీవ్ర వాయుగుండంగా తీరాన్ని దాటే అవకాశం ఉంది. తీరం దాటుతున్నప్పుడు అరౌండ్ ద టైమ్ ఆఫ్ ల్యాండ్ ఫాల్ ఎదురుగాలులు గంటకు 55 నుండి 60 కిలోమీటర్లు గరిష్టంగా 75 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఈ తీవ్ర వాయుగుండం వలన ముఖ్యంగా ఈరోజు అత్యంత భారీ వర్షపాతం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీ పరమణ్యం, ఏఎస్ఆర్ జిల్లాల్లో నమోదయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా రేపు ఏఎస్ఆర్ మరియు ఏలూరు జిల్లాల్లో ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా వెరీ హెవీ రైన్ఫాల్ అంటే అత్యంత భారీ వర్షపాతం ఈరోజు విశాఖపట్నం, అంకాపల్లి, ఏలూరు, ఈస్ట్ వెస్ట్ గోదావరి, కోనసీమ కాకినాడలో ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా రేపు విశాఖపట్నం, పార్వతీ పరమణ్యం, శ్రీకాకుళం, కాకినాడ జిల్లాల్లో ఉండే అవకాశం ఉంది. ఈ భారీ అతి భారీ వర్షపాతం మరియు అత్యంత భారీ వర్షపాతంతో పాటు ఉరుములు మరియు మెరుపులు కూడా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా మత్స్యకారులకు ఈ రోజు నుండి నెక్స్ట్ 4 డేస్ కూడా ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి మరియు ఆవల మరి చేపలు పట్టడానికి వెళ్ళకూడదని హెచ్చరిక జారీ చేస్తున్నాం. అదేవిధంగా మనకు పోర్ట్ వార్నింగ్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి ఉన్న పోర్ట్లన్నింటికి కూడా 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక అనగా LC3 వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఈ తీవ్ర వాయుగుండం ల్యాండ్ ఫాల్ అవుతున్నప్పుడు దానికి ముందు 6 అవర్స్ తర్వాత కూడా అరౌండ్ ద టైమ్ ఆఫ్ ల్యాండ్ ఫాల్ విండ్ స్పీడ్ ఎక్కువ ఉండటం చేత మనకి పీక్ స్ట్రక్చర్స్ అనగా చిన్న స్మాల్ హట్స్, అరటి చెట్లు, అలాగే ఇంకా ఏమైనా బలహీనమైన చెట్లు, బలహీనమైన కట్టడాలు, రేకుల షెడ్లు ఇలాంటివి డామేజ్ అయ్యే అవకాశం ఉంది. సో దానివల్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. భారీ నుండి అతి భారీ వర్షపాతం ఉండే అవకాశం ఉండడం చేత ఫ్లాష్ ఫ్లడ్స్, ఎక్కడైతే నదీ పరివాహక ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ఫ్లాష్ ఫ్లడ్స్ ఉండే అవకాశం. అందుచేత ఆ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎలివేటెడ్ ఏరియాస్ అంటే ఎత్తైన ప్రదేశాలకి మొబిలైజ్ అవ్వాలి.
1: గీతాంజలి సినిమా నుండి కేఎస్ చిత్ర పాడిన పాట. సంగీతం ఇమయరాజా, సాహిత్యం వేటూరి సుందరరామ్మూర్తి.

లాహిరి లాహిరి లాహిరిలో సినిమా నుండి ఉదిత్ నారాయణ్ కేఎస్ చిత్ర పాడిన పాట. సంగీతం ఎంఎం కీరవాణి, సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి.

శ్రోతలకు ముఖ్య గమనిక. ప్రస్తుతం కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం పరిస్థితుల నేపథ్యంలో వాతావరణానికి సంబంధించిన తాజా సమాచారాన్ని భారత వాతావరణ శాఖ సూచనలను ఎప్పటికప్పుడు మీకు అందించేందుకు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఈరోజు రాత్రంతా ప్రసారాలను కొనసాగిస్తుంది. వాతావరణ పరిస్థితుల్లో వచ్చే మార్పులు, వర్షాలు, గాలుల తీవ్రతకు సంబంధించిన తాజా సమాచారాన్ని, అలాగే రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎప్పటికప్పుడు తెలియజేసే సమాచారాన్ని మీ ముందు ఉంచుతాం. అందువల్ల శ్రోతలు, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మీడియం వేవ్ ఎఫ్ఎం ప్రసారాలను కొనసాగిస్తూ ఎప్పటికప్పుడు అందించే వాతావరణ సమాచారాన్ని గమనించగలరు. ఇంతవరకు సంధ్యారాగాలు తెలుగు సినిమా పాటలు విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 5:55 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో బి రాజు అందించబోతున్న ఉద్యోగ వార్తలు వింటారు.

0: కేంద్ర ప్రభుత్వానికి చెందిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ సిహెచ్ఎస్ఎల్ 2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, ట్రిబ్యునల్స్ మొదలైన వాటిలో లోయర్ డివిజనల్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ పోస్టులను భర్తీ చేయనుంది. ఇంటర్మీడియట్ లేదా తత్సమాన అర్హత ఉన్న వారెవరైనా 7వ తేదీలోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఖాళీల వివరాలు, మొత్తం ఖాళీల సంఖ్య 2536, పోస్టులు లోయర్ డివిజనల్ క్లర్క్ ఎల్డిసి, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్. అర్హతలు: ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత, డిఈఓ, డిఈఓ గ్రేడ్ ఏ పోస్టుల కోసం అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు లేదా తత్సమానం నుంచి గణితం ఒక సబ్జెక్టుగా సైన్స్ స్ట్రీమ్లో 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 1 అక్టోబర్ 2026 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే 2 ఆగస్టు 1999 నుంచి 1 ఆగస్టు 2008 మధ్య జన్మించిన వారు అర్హులు. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ళు, దివ్యాంగులకు 15 ఏళ్ళు గరిష్ట వయసులు సడలింపులు వర్తిస్తాయి. ఎంపిక విధానం: టైర్ 1, టైర్ 2 పరీక్షలు నిర్వహిస్తారు. ఇది కేవలం అర్హత పరీక్ష. ధృవపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల అనంతరం ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు 100 రూపాయలు. మహిళలు, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు ఎటువంటి ఫీజు చెల్లించిన అవసరం లేదు. ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ 7 సెప్టెంబర్ 2026 నుంచి 7 అక్టోబర్ 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ఫీజు చెల్లింపు చివరి తేదీ 8 అక్టోబర్ 2026. దరఖాస్తు సవరణ తేదీలు 14 అక్టోబర్ 2026 నుంచి 16 అక్టోబర్ 2026 వరకు. మరిన్ని వివరాలకు www.ssc.nic.in వెబ్సైట్ను సందర్శించగలరు. తరువాత ఉద్యోగ ప్రకటన: టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సెంటర్ TIFR ముంబై అప్రెంటిస్ యాక్ట్ 1961 ప్రకారం 10 ట్రేడ్మెన్స్ ట్రైనీలు, ట్రేడ్మెన్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి వాక్ఇన్ సెలక్షన్ కోసం ప్రకటన విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు 30 సెప్టెంబర్ నిర్వహించే వాక్ఇన్ ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు. పోస్టుల వివరాలు: ట్రేడ్ అప్రెంటిస్, మొత్తం ఖాళీల సంఖ్య 10. విభాగాలు: కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్, పెయింటర్, మెషనిస్ట్, టర్నర్ తదితరాలు. అర్హతలు: సంబంధిత విభాగాల్లో ఎన్సీవీటి గుర్తించిన కార్పెంటర్ ట్రేడ్లో కనీసం 60% మార్కులతో ఐటీఐ లేదా నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. వయోపరిమితి 28 సంవత్సరాల వరకు ఉండాలి. ఎంపిక ప్రక్రియ: వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ 2026 సెప్టెంబర్ 30. మరిన్ని వివరాలకు www.tifr.res.in వెబ్సైట్ను సందర్శించగలరు.
1: ఇంతవరకు బి రాజు అందించిన ఉద్యోగ వార్తలు విన్నారు. శ్రోతలకు ముఖ్య గమనిక: విశాఖపట్నం జిల్లాలో నిన్నటి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రతికూల వాతావరణం వల్ల ఎక్కడైనా విద్యుత్ లైన్లకు లేదా స్తంభాలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీఈపీ డీసీఎల్ పర్యవేక్షక ఇంజనీర్ బి సింహాచలం నాయుడు గారు సూచించారు. రోడ్లపై గాని పొలాల్లో గాని తెగిపడిన విద్యుత్ తీగలు, నేలకూలిన స్తంభాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టుకోవద్దని స్పష్టం చేశారు. నీటిలో విద్యుత్ వైర్లు పడి ఉండే ప్రమాదం ఉన్నందున వర్షపు నీరు నిలిచిపోయిన ప్రదేశాలకు దూరంగా ఉండాలని, చెట్లు లేదా ట్రాన్స్ఫార్మర్ల కింద నిలబడకూడదని కోరారు. ఇళ్లలో తడి చేతులతో స్విచ్లను తాకవద్దని, ఉరుములు మెరుపులు వస్తున్న సమయంలో ఎలక్ట్రానిక్ పరికరాల ప్లగ్లను తీసివేయాలని విజ్ఞప్తి చేశారు. పశువుల కాపరులు తమ పశువులను విద్యుత్ స్తంభాలకు కట్టేయకూడదని హెచ్చరించారు. ఎక్కడైనా ప్రమాదకర పరిస్థితులు కనిపిస్తే వెంటనే స్థానిక విద్యుత్ శాఖ సిబ్బందికి సమాచారం అందించాలని, అత్యవసర మరమ్మతుల కోసం ప్రత్యేక బృందాలను సిద్ధంగా ఉంచమని వెల్లడించారు. విశాఖపట్నం ఆపరేషన్ సర్కిల్లో అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు: సర్కిల్ కార్యాలయం మహారాణిపేట 7382249881, జోన్ 1 డివిజన్ మహారాణిపేట 9061001019. జోన్2 డివిజన్ కంచరపాలెం 9849682880. జోన్3 డివిజన్ మధురవాడ 9491037222. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమాచారవాణి. వాతావరణ సమాచారం. తుఫాను హెచ్చరికల కేంద్రం విశాఖపట్నం వారు విడుదల చేసిన సమాచారం ప్రకారం పశ్చిమ మధ్య మరియు దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. ఇది ఈరోజు రాత్రికి విశాఖపట్నం నుండి గోపాల్పూర్ మధ్య కళింగపట్నానికి సమీపంలో ఉత్తర ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ ఒడిశా తీరాలను దాటే అవకాశం ఉంది. ప్రజలు ఈ క్రింది విషయాలను గమనించగలరు. ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి గంటకు 55 నుండి 65 కిలోమీటర్ల వేగంతో, గరిష్టంగా 75 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం మరియు అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో 1 లేదా 2 చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి మరియు ఏలూరు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయి. సముద్రంలో అల్లకల్లోలంగా ఉంటుంది కాబట్టి మత్స్యకారులు సెప్టెంబర్ 27వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి సముద్రంలోకి చేపల వేటకు వెళ్లరాదని కఠినంగా హెచ్చరించబడింది. ప్రజలు ముఖ్యంగా సెప్టెంబర్ 23-24 తేదీలలో సురక్షిత ప్రదేశాలలో ఉండాలి. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున చెట్ల కింద ఆశ్రయం పొందవద్దు. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో ఎలక్ట్రానిక్ మరియు విద్యుత్ ఉపకరణాల ప్లగ్లను తీసివేయాలి. నీటి వనరులకు మరియు విద్యుత్ ప్రవహించే వస్తువులకు దూరంగా ఉండాలి. దయచేసి వాతావరణంలో వచ్చే మార్పులను గమనిస్తూ సురక్షితంగా ఉండండి. ప్రస్తుత తీవ్ర వాయుగుండం పరిస్థితుల్లో వాతావరణ స్థితిగతుల గురించి విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ పిఎల్ఎన్ మూర్తి గారు అందించే వివరాలు వింటారు.
2: వాయు బంగాళాఖాతంలో ఉన్నటువంటి తీవ్ర వాయుగుండం గడిచిన 6 గంటల్లో గంటకు 5 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ దిశగా ప్రయాణిస్తూ ప్రస్తుతం విశాఖపట్నానికి 140 కిలోమీటర్లు, కళింగపట్నానికి 60 కిలోమీటర్ల దూరంలో తీవ్ర వాయుగుండంగా కేంద్రీకృతమై ఉంది. ఇది రానున్న 12 గంటల్లో పశ్చిమ వాయువు దిశగా ప్రయాణిస్తూ విశాఖపట్నం మరియు గోపాల్పూర్ తీరాల మధ్యన కళింగపట్నానికి సమీపంలో ఈరోజు రాత్రి 8 గంటల నుండి 12 గంటల మధ్యన తీవ్ర వాయుగుండంగా తీరాన్ని దాటే అవకాశం ఉంది. తీరం దాటుతున్నప్పుడు అరౌండ్ ద టైమ్ ఆఫ్ ల్యాండ్ఫాల్ ఎదురుగాలులు గంటకు 55 నుండి 60 కిలోమీటర్లు, గరిష్టంగా 75 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఈ తీవ్ర వాయుగుండం వలన ముఖ్యంగా ఈరోజు అత్యంత భారీ వర్షపాతం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, ఏసార్ జిల్లాల్లో నమోదయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా రేపు ఏఎస్ఆర్ మరియు ఏలూరు జిల్లాల్లో ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా వెరీ హెవీ రైన్ఫాల్ అంటే అత్యంత భారీ వర్షపాతం ఈరోజు విశాఖపట్నం, అంకాపల్లి, ఏలూరు, ఈస్ట్ వెస్ట్ గోదావరి.
3: ఆకాశవాణి, ది న్యూస్ రీడ్ బై విసి ప్రమోద్. the Defense Ministry has signed a contract of over 810 crore rupees with Bharat Dynamics Limited BDL for the procurement of 160 satellite smart anti-airfield weapons along with associated equipment for Indian Air Force. The contract was signed in the presence of Defense Secretary Rajesh Kumar Singh in New Delhi today. The delivery of SAAW is scheduled between 2027-28 and 2028-29. SAAW is an air-to-ground precision-guided glide bomb which can be launched from platforms like Jaguar, Hawk and Su-30 MKI and has the capability to neutralize enemy airfields from a long standoff range. President Draupadi Murmu inaugurated the Global Spiritual Palace Retreat Center of Brahma Kumaris in Vadodara today. During the event, the President launched the Spiritual Awakening for World Renewal project. She virtually launched the Youth for Vikasit Bharat, Awakening in a Strength for Nation Building campaign. On this occasion, she said that we need such youth power that is inspired by honesty, responsibility, compassion, coexistence and patriotism. She added, India has given the world ideals like yoga, meditation, non-violence, compassion and Vasudhaiva Kutumbakam. External Affairs Minister S. Jaishankar, UAE Foreign Minister Sheikh Abdullah bin Zayed Al Nahyan, and French Foreign Minister Jean-Noël Barrot participated in the India-UAE-France trilateral on the sidelines of the 81st session of the United Nations General Assembly UNGA in New York. They discussed collaboration in artificial intelligence, AI, space, health sciences, energy and culture. The three ministers reviewed progress in trilateral cooperation across agreed areas of mutual interest, including space energy, artificial intelligence and culture and heritage. According to the statement released by the Ministry of External Affairs, the leaders also discussed the situation in West Asia. The three ministers emphasized further strengthening and expanding trilateral cooperation in the areas of mutual interest and further building upon the strong and friendly ties that exist between India, France and the UAE. The Election Commission has said that all the decisions, including the electoral rule revision, were taken unanimously. The Commission informed that it has taken numerous decisions, introduced around 40 new initiatives, and undertaken many electoral reforms, including special intensive revision in the recent months across the country. The Commission emphasized that difference in views and observations are a normal part of deliberation in any institution and it is a part of the decision-making process before taking a final decision. It said every officer of the Commission is fully authorized to give his suggestions to the Commission for improving the electoral system. The Commission has recently successfully conducted major elections in Bihar, Kerala, Tamil Nadu, Puducherry, Assam and West Bengal and election-related exercises during this period. MY Bharat platform has crossed more than 3 crore registered youth since its launch in the year 2023. The achievement reflects the ever-expanding youth participation who takes part in learning, volunteering leadership, civic engagement and youth-led initiatives. BJP President Nitin Nobin has appointed the party's in-charges and co-in-charges for all 36 states and union territories. Former Union Minister Smriti Irani has been appointed BJP in-charge for Chhattisgarh and Haryana, while Harish Dwivedi will oversee Bihar. Vinay Sahasrabuddhe has been given the charge of Delhi, while Jamyang Sering Namgyal and Darshana Ben Jardosh have been named as co-in-charges. Vinod Tavade has been appointed Uttar Pradesh in charge, with Jagdish Patel, Medha Kulkarni, Pradeep Verma and Anant Oja named as co-in charges. Ram Madhav has been given charge of Tamil Nadu and Uttarakhand, while Tarun Chugh will oversee Gujarat. Satish Punia has been appointed in charge of Jammu and Kashmir and Punjab. Anil Antony will handle Goa and Nagaland. Indian men's badminton team settled for the bronze medal after a 3-1 defeat to China in the semi-final in Aichi, Japan today. Indian player Lakshya Sen lost the opening match 21-16-21-18 to Shi Hui Ki before Sattvik Sairaj Ranki Reddy and Chirag Shetty levelled the tie with a 21-11-22-20 win over reigning world champion Liang Wei-Qing and Wang Chang. And that is the end of this news bulletin.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు: నాలెడ్జ్ ఎకానమీ పరిశోధన, ఆరోగ్యం, మానవ అభివృద్ధికి అమరావతి కేంద్రంగా మారుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నామని మంత్రి కొందుల దుర్గేష్ వెల్లడించారు. టెక్కల సమీపంలో ఈరోజు జరిగిన రైలు ప్రమాదంపై ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం ఈరోజు రాత్రి విశాఖపట్నం, గోపాల్పూర్ల మధ్య తీరం దాటే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. వివరాలు: శరవేగంగా నిర్మితమవుతున్న రాజధాని అమరావతికి ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వంటి సంస్థ రావడం గర్వకారణమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తొళ్లూరు మండలం అబ్బరాజుపాలెం వద్ద ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ నిర్మాణానికి ముఖ్యమంత్రి ఈరోజు భూమి పూజ చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, మొత్తం 12 ఎకరాల్లో ఏటా 3 లక్షల మందికి చికిత్స అందించేలా ఈ సంస్థ ఏర్పాటవుతోందని తెలియజేశారు. కంటి చికిత్సలకే పరిమితం కాకుండా పరిశోధన, శిక్షణ వంటి కార్యక్రమాలు కూడా అందించేలా ఇక్కడ నిర్మాణం చేపట్టడం ఎంతో సంతోషదాయకమన్నారు. ప్రపంచంలోని అత్యుత్తమ నేత్ర వైద్య పరిశోధన సంస్థగా అమరావతిలోని కేంద్రాన్ని నిలపాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. నాలెడ్జ్ ఎకానమీకి పరిశోధన, ఆరోగ్యం, మానవ అభివృద్ధి కేంద్రంగా అమరావతి తయారవుతోందని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: ఎల్వి ప్రసాద్ ల్యాబ్ ఇన్స్టిట్యూట్ మన అమరావతికి రావడం మనందరికీ గర్వ కారణం. ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ పెట్టారు. సంవత్సరానికి 3 లక్షల మందికి సేవలు అందిస్తామని ముందుకు వచ్చారు. ట్రీట్మెంటే కాదు, రీసెర్చ్, ఎడ్యుకేషన్, ట్రైనింగ్, రీహాబిలిటేషన్, అదే మరి కమ్యూనిటీ ఐ హెల్త్, ఇవన్నీ కూడా ఇక్కడ అభివృద్ధి చేయాలనేది ఒక ధ్యేయంగా పెట్టుకున్నారు.
0: ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను రాజమహేంద్రవరంలో అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కొందుల దుర్గేష్ వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలోని ఆ శాఖాధికారులతో మంత్రి ఈరోజు కీలక సమావేశం నిర్వహించి రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధి, భవిష్యత్ ప్రణాళికలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ నెల 27న పర్యాటక దినోత్సవ వేడుకలు ఘనంగా ఏర్పాటు చేయాలని, రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని పర్యాటక శాఖ తరపున చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించాలన్నారు. రాష్ట్రానికి పర్యాటకుల సంఖ్యను గణనీయంగా పెంచేందుకు సరికొత్త ప్యాకేజీలు, ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల సౌందర్యాన్ని తెలిసేలా దేశంలోని ప్రధాన నగరాలతో పాటు విదేశాల్లోనూ రోడ్ షోలు నిర్వహించాలన్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగం ద్వారా స్థానిక యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి దుర్గేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస సమీపంలో ఈరోజు రైలు ప్రమాదం చోటు చేసుకుంది. రాజ్యారాణి ఎక్స్ప్రెస్ రైలు 5 ఢీకొట్టిన ఘటనలో 4 మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. రైల్వే ట్రాక్పై నడిచి వెళుతుండగా వారిని రైలు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని అధికారులను ఆదేశించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని కోరారు. వాయువ్య బంగాళాఖాతంపై కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలోని కోస్తా ఆంధ్రలో ఈరోజు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు, 1-2 చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలియజేసింది. గంటకు 50 నుంచి 60, గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. కాగా పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో వేగంగా కదులుతోన్న తీవ్ర వాయుగుండం ఈరోజు రాత్రికి విశాఖపట్నం, గోపాల్పూర్ల మధ్య కళింగపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేసింది. దీని ప్రభావంతో ఈరోజు, రేపు కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

0: ఆకస్మిక వరదల పట్ల లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలోని సచివాలయంలో ఈరోజు అధికారులతో సమీక్ష చేపట్టారు. వాయుగుండం తీరం దాటే సమయంలో గాలుల వేగం గంటకు 85 కిలోమీటర్ల వరకు ఉండవచ్చునని వివరించిన అధికారులు పార్వతీపురం, శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పోలవరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేశారు. రేపు ఎల్లుండి కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆకస్మిక వరదలు, భారీ వర్షాలకు అవకాశం ఉండే ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప్ అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలు అందిస్తోంది. అందులో భాగంగా వోకల్ ఫర్ లోకల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో తయారయ్యే స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా ఆత్మనిర్భర్ భారత్, స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం వోకల్ ఫర్ లోకల్కు పిలుపునిచ్చింది. ప్రజల్లో ఆత్మనిర్భర్త స్ఫూర్తిని ప్రోత్సహించి వారిని సుస్థిర వృద్ధి, శ్రేయస్సు వైపు నడిపించేందుకు చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం ఇది. స్థానికంగా ఉన్న చేతి వృత్తుల వారు, చిన్న వ్యాపారస్తులు, తయారీదారులను ప్రోత్సహించడం ద్వారా స్థానిక ఉత్పత్తులకు గిరాకీ పెరిగి గ్రామీణ కుటీర పరిశ్రమలు అభివృద్ధి చెంది తద్వారా ఉపాధి అవకాశాలను పెంపొందించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. అలాగే విదేశీ వస్తువులపై ఆధారపడటాన్ని తగ్గించి దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో వోకల్ ఫర్ లోకల్ ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఈ కార్యక్రమం కింద దేశంలో వస్తువుల ఉత్పత్తితో పాటు స్థానిక బ్రాండ్లు, తయారీ, సరఫరా గొలుసును ప్రోత్సహించాలని ప్రభుత్వం పేర్కొంది. జీవనోపాధి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న స్థానిక కుటీర పరిశ్రమదారులు, చేతి వృత్తులు, హస్తకళాకారులను బలోపేతం చేయాలనే సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వోకల్ ఫర్ లోకల్ని ప్రోత్సహించాలని ఒక సందర్భంలో పేర్కొంటూ,
1: వోకల్ ఫర్ లోకల్ కే మంత్ర కో మజబూత్ కర్నే కా సంకల్ప లే, వికసిత్ భారత్ బనానే కే లియే హమే లోకల్ ఎకానమీ కో బఢావా దేనా హీ హోగా. హమే యాద్ రఖనా హై, జబ్ హమ్ స్థానీయ ఉత్పాద్ ఖరీదతే హై తో హమే ఏక్ పరివార్, ఏక్ ఛోటే ఉద్యమ్ ఔర్ స్థానీయ సప్లై చైన్ కో సీధే సశక్త బనాతే హై. ఇసీ సే ఆత్మనిర్భర్ భారత్ కా రాస్తా భీ తయార్ హోతా హై.
0: వికసిత్ భారత్ నిర్మాణంలో మహిళలు, భావి భారత పౌరుల ఆరోగ్యానికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు అన్నారు. జాతీయ పోషణ్ మాసోత్సవాలను పురస్కరించుకుని రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్న పోషణ్ అభియాన్ ఫోటో ఎగ్జిబిషన్ను ఈరోజు ఆయన సందర్శించారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఈ 2 రోజుల సమాచార అవగాహన కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు, శిశువులకు పౌష్టికాహారం, ఆరోగ్య సేవలు అందిస్తున్నట్టు తెలిపారు.
2: సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నరేంద్ర మోడీ గారి యొక్క 70 సంవత్సరాల నుండి 76వ సంవత్సరం వచ్చిన సందర్భంలో అనేక కార్యక్రమాలను రూపకల్పన చేయడం జరిగింది. పిల్లలకి కాంపిటీషన్స్, డ్రాయింగ్ పోటీలు గాని, రక్తదాన శిబిరాలు గాని, మొక్కలు నాటే కార్యక్రమం గాని, ఈవేళ పోషణ అభియాన్ గాని, ఇలాంటి 13 రకాల కార్యక్రమాలని డిజైన్ చేయడం, ఇవి ప్రజల దగ్గర తీసుకెళ్లే విధంగా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
0: గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు సమగ్ర పోషణ, ఆరోగ్యం, పౌష్టికాహారంపై అవగాహన కలిగజేయడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ రమేష్ చంద్ర తెలియజేస్తూ,
3: దేశవ్యాప్తంగా జరుగుతున్న పోషణ్ మాసోత్సవాల్లో భాగంగా రాజమండ్రిలో 2 రోజుల చిత్ర ప్రదర్శన పోషణ్ మాసోత్సవాల్లో భాగంగా ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ICDS ఆధ్వర్యంలో స్టాల్ కూడా ఏర్పాటు చేశారు. ఆ స్టాల్ లో వివిధ రకాల తృణధాన్యాలు, ధాన్యాలు ప్రదర్శనలో పెట్టడం ద్వారా పిల్లలకి కొత్త తృణధాన్యాలు కానివ్వండి, ధాన్యాలు కానివ్వండి కూడా పరిచయం అవుతున్నాయి.
0: అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్ల సేవలను వివరిస్తూ రూపొందించిన సేవా సంకల్ప్ అభియాన్ ప్రచురణలను సోము వీర్రాజు సందర్శించారు. గతంలో ఎవరూ చేయని విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని మాజీ ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దినట్టు తెలియజేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లెలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గ్రేటర్ విశాఖ వైసీపీ నేతలతో జగన్మోహన్ రెడ్డి ఈరోజు సమావేశమయ్యారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. నాలెడ్జ్ ఎకానమీ, పరిశోధన, ఆరోగ్యం, మానవ అభివృద్ధికి అమరావతి కేంద్రంగా మారుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు మంత్రి కొందుల దుర్గేష్ వెల్లడించారు. టెక్కలి సమీపంలో ఈరోజు జరిగిన రైలు ప్రమాదంపై ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి వెలిబుచ్చారు. బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం ఈరోజు రాత్రి విశాఖపట్నం, గోపాల్పూర్ల మధ్య తీరం దాటే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

మత్స్యకారులు వేటకు వెళ్లరాదు? ఈరోజు రేపు కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు, చెదురుమదురుగా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం జిల్లాల్లో భారీ వర్షాలు. విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు. పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో మోస్తారు వర్షాలు, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆకస్మిక వరదల పట్ల లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు చిరునవ్వుతో సినిమా నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. సంగీతం మణిశర్మ, సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి.

0: సాయం సమీరం కార్యక్రమంలో వికాసం శీర్షికన అంతర్జాతీయ సంకేత భాషల దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు ఎస్ ప్రమీల కుమారి గారు అందిస్తారు.
1: శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ సంకేత భాషా దినోత్సవం గురించి తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 23న అంతర్జాతీయ సంకేత భాషా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా చెవిటి వినికిడి లోపం ఉన్న ప్రజల హక్కులను, వారి భాషా గుర్తింపును, సమాజంలో సమాన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం ప్రధాన ఉద్దేశం. ఐక్యరాజ్యసమితి 2017లో సెప్టెంబర్ 23ను అంతర్జాతీయ సంకేత భాషా దినోత్సవంగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 70 మిలియన్లకు పైగా వినికిడి లోపం ఉన్న ప్రజలు ఉన్నారని వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ది డెఫ్ చెబుతుంది. వారు 300కు పైగా సంకేత భాషలను ఉపయోగిస్తున్నారు. సంకేత భాషలు కేవలం చేతి సంజ్ఞలు మాత్రమే కాదు, సొంత వ్యాకరణం, నిర్మాణం కలిగిన సంపూర్ణ సహజ భాషలు. అందువల్ల ఈరోజు మనకు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది. సంకేత భాషా హక్కులు లేకుండా వినికిడి లోపం ఉన్న ప్రజలు హక్కులు సంపూర్ణం కావు. సంకేత భాషను గౌరవించడం, నేర్చుకోవడం, వినియోగానికి అనుకూలమైన సమాజాన్ని నిర్మించడం మనందరి బాధ్యత. భారత ప్రభుత్వం ఇండియన్ సైన్ లాంగ్వేజ్ ద్వారా వినికిడి లోపం ఉన్నవారికి విద్య, సమాచారం, ప్రభుత్వ సేవలు మరింత అందుబాటులోనికి తీసుకురావడానికి పలు చర్యలు చేపడుతుంది. పిఎం ఈ విద్యాలో ప్రత్యేక ఐఎస్ఎల్ డిటిహెచ్ ఛానల్ 31ను ప్రభుత్వం 2024 డిసెంబర్లో ప్రారంభించింది. ఇందులో భారతీయ సంకేత భాషలో విద్యా కార్యక్రమాలు, శిక్షణా కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నారు. ఎన్సిఈఆర్టీ, ఐఎస్ఎల్ఆర్టీసీ కలిసి పాఠ్యపుస్తకాలు, విద్యా సామాగ్రిని ఇండియన్ సైన్ లాంగ్వేజ్లోనికి మార్చే కార్యక్రమాన్ని చేపట్టాయి. 1వ తరగతి నుండి 12వ తరగతుల వరకు పాఠ్యాంశాలను ఐఎస్ఎల్లో అందుబాటులోనికి తీసుకుని రావడం ఈ ప్రయత్నంలో భాగం. 2025లో విద్యామంత్రిత్వ శాఖ 5 రోజుల ప్రత్యేక ఇండియన్ సైన్ లాంగ్వేజ్ కార్యక్రమాన్ని నిర్వహించింది. పిఎం ఈ విద్య ఐఎస్ఎల్ ఛానల్ 31 ద్వారా ప్రసారం చేసి సమానమైన మరియు సమగ్ర విద్యపై అవగాహన కల్పించింది. ప్రస్తుతం కేంద్ర వికలాంగుల సాధికారత విభాగం ఆధ్వర్యంలో 14,456 జాతీయ హెల్ప్ లైన్లకు సంకేత భాష ద్వారా సేవలను అందించే వీడియో రిలే సర్వీస్ కూడా అందుబాటులో ఉంది. 2026లో సాంకేతికతను ఉపయోగించి ఏఐ ఆధారిత రియల్ టైమ్ సైన్ లాంగ్వేజ్ అనువాదంను ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిత్లో ప్రదర్శించారు. దీని ద్వారా కార్యక్రమాల్లో వినికిడి లోపం ఉన్నవారి భాగస్వామ్యాన్ని మరింత సులభతరం చేసే ప్రయత్నం జరిగింది. ఈ ఏడాది అంతర్జాతీయ సంకేత భాషల దినోత్సవం డిక్లరింగ్ డెఫ్ పీపుల్స్ హ్యూమన్ రైట్స్ అనే థీమ్తో జరుగుతుంది. 2026 వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ది డెఫ్ స్థాపనకు 75 సంవత్సరాలు, అలాగే ఐక్యరాజ్యసమితి వికలాంగుల హక్కులపై కన్వెన్షన్ ఆమోదానికి 20 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. సంకేత భాష కేవలం సంభాషణకు ఒక మార్గం కాదు, అది విద్య, ఉపాధి, సమాచారం, సమాన హక్కులకు వారధి. ప్రతి ఒక్కరికీ అర్థమయ్యే సమాజాన్ని నిర్మించడంలో సంకేత భాషకు మనమందరం ప్రోత్సాహం అందిద్దాం. వినిపించని స్వరాలకు సంకేత భాషే వంతెన. ఆ వంతెనను బలపరచడం ద్వారా సమానత్వం, గౌరవం, మానవ హక్కులను అందరికీ చేరువ చేద్దాం.
0: ఎస్ ప్రమీల కుమారి గారు అందించిన అంతర్జాతీయ సంకేత భాషల దినోత్సవం గురించి వికాసం శీర్షికన విన్నారు. ఇప్పుడు బొబ్బిలి పులి సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను వింటారు.

సాయం సమీరం కార్యక్రమంలో తరువాత అంశం స్వచ్ఛత హీ సేవ. మన ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నప్పుడు మనం సాధారణంగా ఆహారం, వ్యాయామం, నిద్ర గురించి మాట్లాడతాం. కానీ ఒకసారి మన చుట్టూ కూడా చూద్దాం. మన ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటాం, మన గదిని శుభ్రంగా ఉంచుకుంటాం, కానీ బయటకు వెళ్ళిన తరువాత మన బాధ్యత అక్కడితో ముగిసిపోతుందా? రోడ్డుపై నడుస్తున్నప్పుడు చేతిలో ఉన్న చిన్న పేపర్ను అక్కడే పడేయడం, ఖాళీ వాటర్ బాటిల్ని రోడ్డు పక్కనే వదిలేయడం, చిన్న ఫుడ్ ప్యాకెట్స్ను

కింద పడేయడం. ఒక్కటే కదా అని అనిపించొచ్చు, కానీ ఇలాగే ఒక్కొక్కరు అనుకుంటే ఆ ఒక్కొక్క చెత్త ముక్కే పెద్ద సమస్యగా మారుతుంది. అందుకే స్వచ్ఛత అనేది కేవలం ప్రభుత్వం చేయాల్సిన పని కాదు, మనలో ప్రతి ఒక్కరి బాధ్యత. ముఖ్యంగా యువత ఇందులో చాలా పెద్ద మార్పు తీసుకురాగలదు. ఇంకో విషయం, రోడ్లపై లేదా బహిరంగ ప్రదేశాల్లో గుట్కా, పాన్ మసాలా వంటి వాటిని తీసుకుని ఉమ్మివేయడం కూడా మన పరిసరాలను అపరిశుభ్రంగా చేస్తుంది. ఒక భవనం గోడను చూస్తే ఎక్కడికక్కడ మరకలు కనిపిస్తుంటాయి. కొత్తగా వేసిన పెయింట్ కూడా కొద్ది రోజుల్లోనే పాడైపోతుంది. మనకు అది చిన్న విషయం అనిపించవచ్చు, కానీ అక్కడ పనిచేసే వ్యక్తికి, ఆ భవనం యజమానికి, ఆ ప్రదేశాన్ని ప్రతిరోజు ఉపయోగించే వందలాది మందికి అది అసౌకర్యమే. అందుకే ఒక చిన్న నియమం పెట్టుకుందాం, నేను చెత్త వేయను, ఇంకొకరు వేస్తే చూస్తూ ఊరుకోను. అంటే ప్రతి ఒక్కరితో గొడవ పడాలని కాదు, ముందుగా మనం పాటిద్దాం. మన దగ్గర ఉన్న చెత్తను డస్ట్బిన్లో వేయటానికి కొద్దిసేపు పడుతుంది. డస్ట్బిన్ కనిపించకపోతే మన దగ్గరే ఉంచుకొని దొరికినప్పుడు వేయొచ్చు. అంత చిన్న పని కూడా మన పరిసరాలను మార్చగలదు. మరి ఈ గుట్కా, పాన్ మసాలా విషయానికి వస్తే, పబ్లిక్ ప్లేస్లో ఉమ్మివేయకుండా ఉండటం పరిశుభ్రతకు సంబంధించిన బాధ్యత. అంతేకాదు, గుట్కా, పాన్ మసాలా వంటి పొగాకు కలిగిన ఉత్పత్తులు ఆరోగ్యానికి హానికరం. వాటిని ఉపయోగించకుండా ఉండటం ఆరోగ్యపరంగా కూడా ముఖ్యమే. మనలో ఎవరైనా వాటిని వాడుతున్నవారైతే మానేయటానికి ప్రయత్నించటం మన ఆరోగ్యానికి చేసే మంచి నిర్ణయం. మన చుట్టూ ఉన్న గోడలు శుభ్రంగా ఉంటే మనకు కూడా ఒక మంచి అనుభూతి కలుగుతుంది. రోడ్లు చెత్త లేకుండా ఉంటే నడవటానికి కూడా బాగుంటుంది. పార్కులు పరిశుభ్రంగా ఉంటే పిల్లలు, పెద్దలు అందరూ సంతోషంగా ఉపయోగించగలుగుతారు. అందుకే స్వచ్ఛత అంటే కేవలం ఓడ్చడం కాదు, మనం చెత్త వేయకుండా ఉండటం కూడా స్వచ్ఛతే. మీరు ఇంతవరకు స్వచ్ఛతా హి సేవ శీర్షిక విన్నారు. ఇప్పుడు స్టైల్ సినిమా నుండి కార్తీక్ పాడిన పాటను వింటారు.

ముఖ్య గమనిక. పౌర సంబంధాల అధికారి జీవీఎంసీ వారి సూచన. నగరంలో తీవ్ర వాయుగుండం నేపథ్యంలో జీవీఎంసీ యంత్రాంగం పూర్తి అప్రమత్తం. 56 ప్రభావిత ప్రాంతాలకు 56 పునరావాస కేంద్రాలు సిద్ధం. అవసరమైతే ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు. కొండవాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని విజ్ఞప్తి. అత్యవసర సహాయక చర్యలకు 22 జేసీబీలు, 149 టిప్పర్లు, టాటాఎస్లు, 30 మినీ ఎక్స్కలవేటర్లు సిద్ధం. సిటీ ఆపరేషన్ సెంటర్, జోనల్ కంట్రోల్ రూముల ద్వారా 24 గంటల నిరంతర పర్యవేక్షణ. సిఓసీను అదనపు కమిషనర్ ఎస్ఎస్ వర్మ నిరంతరం మానిటరింగ్ చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్ ఆదేశం. అత్యవసర సహాయానికి జీవీఎంసీ టోల్ ఫ్రీ 1800425000009, జీవీఎంసీ వాట్సప్ నెంబర్ 9014218870. వర్షాలకు సంబంధించిన సంఘటనలను వెంటనే తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి. ఇప్పుడు సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా నుండి రఘు దీక్షిత్, సూరత్ సంతోష్, రీటా త్యాగరాజన్ పాడిన పాటను వింటారు.

ఇంతవరకు సాయం సమీరం కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఈనాటి ప్రసార విశేషాలు వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 పల్లె సీమలు కార్యక్రమంలో ముందుగా పశువులలో వ్యాధుల వ్యాప్తి నియంత్రణ, మెరుగైన విధానాలు అనే అంశంపై పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ ఎన్ హిమజ గారు అందించే వివరణ వింటారు. తదుపరి అంశంగా జానపద గీతం వింటారు. వ్యవసాయ సమాచారం శీర్షికన ఆర్ పార్వతీ గారు అందించనున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం వింటారు. 7:45 వికసిత్ భారత్, 8:00 దార్శనిక భారత్ ఈ రెండు కార్యక్రమాలు విజయ

0: వడ కేంద్రం నుండి రిలే. 10 గంటలకు జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడల తాజా రోజువారీ క్రీడా విశేషాలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే కొనసాగింపుగా ఆపాత మధురాలు, తెలుగు పాత పాటలు ఉంటాయి. ఇవి ఈనాటి ప్రసార విశేషాలు. రేపటి ప్రసారాల్లో ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం కార్యక్రమంలో ముచ్చటగా ఎగురుతున్న బృందగానం వింటారు. రచన శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి, సంగీతం శ్రీ బి రాజారావు. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో పురంధరదాసు కీర్తనలు వింటారు. 6:30 చింతన కార్యక్రమం వింటారు వ్యాఖ్యాత శ్రీ జోస్యుల శ్యామసుందరం. 6:35 పొలం పనులు కార్యక్రమంలో భాగంగా ఘన ద్రవ జీవన ఎరువుల ఉపయోగాలు అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి అందించే సూచనలు వింటారు. 7:15 ఉదయ సమీరాలు కార్యక్రమంలో భాగంగా నేటి మాటలో జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు వింటారు. అలాగే బహుభాషావేత్త, తెలుగు రచయిత చక్రపాణి గారి వర్ధంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు వింటారు. తరువాత అంశంగా న్యూస్ పేపర్ నాటిక వింటారు. రచన శ్రీ కెవిఎండి ప్రసాద్, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. అలాగే పుష్పాంజలి, స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాలు కూడా ఉంటాయి. 8:30 వైఎస్ఆర్ కడప జిల్లా సమాచార లేఖ శ్రీ బి శ్రీనాథ్ రెడ్డి అందించనున్నారు. విజయవాడ కేంద్రం నుండి రిలే 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గానం వింటారు. వైలన్ శ్రీ అన్నవరపు రామస్వామి, మృదంగం శ్రీ మహాదేవులు లక్ష్మీ నారాయణరాజు, ఘటం శ్రీ టిహెచ్ సుభాష్ చంద్రన్, వేణువు శ్రీ బసవరాజు వి బాలసాయి. 10:00 సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వ్యవసాయ రంగ అభివృద్ధిపై ప్రత్యేక ముఖాముఖి విజయవాడ కేంద్రం నుండి రిలే. 1:33 ముత్యాల ముంగిళ్ళు కార్యక్రమంలో ఆరోగ్యవంతమైన రేపటి కోసం ఆయుర్వేదం అనే అంశంపై విశాఖపట్నం ప్రభుత్వ ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ టి శిరీష గారితో పరిచయం. పరిచయకర్త శ్రీమతి ఏ బృందాకుమారి. 2:31 జానపద రంజని మొదటి అంశంగా శ్రీ పి గన్నయ్య బృందంచే రామాయణంలో సీతా వనవాసం తప్పిడిగుళ్ళు వింటారు. 2 అంశంగా శ్రీ ఎల్ పాపారావు బృందంచే డప్పు విన్యాసం చతురస్ర జాతి త్రిపుర తాళం వింటారు. సాయంత్రం ప్రసారం 5:00 యువవాణితో మొదలు. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర, వికాసం, స్వచ్ఛతాహి సేవ, వ్యక్తిత్వం శీర్షికలు ఉంటాయి. వికాసం శీర్షికన ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి యోజన గురించి తెలుసుకుంటారు. 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో పశువులు, గొర్రెలు, కోళ్లలో వ్యాధులు, టీకాలపై అవసరమైన అవగాహన అనే అంశంపై విజయనగరం జిల్లా గరివిడి పశు వైద్య కళాశాల పశు వైద్య శాస్త్రవేత్త బాలం దీప్తి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. కార్యక్రమంలో జానపద గీతాలు, వ్యవసాయ సమాచారం కూడా ఉంటాయి. 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:00 దార్శనిక భారత్ ఉంటుంది విజయవాడ కేంద్రం నుండి రిలే. 10:00 జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడల తాజా రోజువారీ క్రీడా విశేషాలు ఉంటాయి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి రేపటి ప్రసార విశేషాలు. శ్రోతలకు ముఖ్య గమనిక. ప్రస్తుతం కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం పరిస్థితుల నేపథ్యంలో వాతావరణానికి సంబంధించిన తాజా సమాచారాన్ని భారత వాతావరణ శాఖ సూచనలను ఎప్పటికప్పుడు మీకు అందించేందుకు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఈరోజు రాత్రంతా ప్రసారాలను కొనసాగిస్తుంది. శ్రోతలు ఆకాశవాణి విశాఖపట్నం సమాచారాన్ని మీడియం వేవ్ ఎఫ్ఎం ప్రసారాలను కొనసాగిస్తూ ఎప్పటికప్పుడు అందించే వాతావరణ సమాచారాన్ని గమనించగలరు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 7:05 కావస్తుంది. తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్కరాజ్ నిర్మల్. దేశం కోసం, సమాజం కోసం విద్యను ఉపయోగించినప్పుడే చదువుకున్న విద్యకు సార్థకత ఏర్పడుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఓటర్ల జాబితా సవరణతో సహా ఇతర నిర్ణయాలను ఏకగ్రీవంగా తీసుకున్నామని ఎన్నికల సంఘం

తెలిపింది. బీజేపీ అధిష్టానం ఈరోజు 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇన్ఛార్జీలను ప్రకటించింది. తెలంగాణ ఇన్ఛార్జిగా సునీల్ బన్సల్ను నియమించారు. కోస్తాంధ్ర, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్లలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆసియా క్రీడల్లో చారిత్రాత్మకంగా సాఫ్ట్ టెన్నిస్ బాల్ విభాగంలో భారత్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. యువత కృషి వల్ల దేశం 2047 కంటే అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆశాభావం వ్యక్తం చేశారు. వడోదరాలో మహారాజా షాయాజీరావు యూనివర్సిటీ ఆఫ్ బరోడా 75వ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ఈరోజు ప్రసంగించారు. దేశం కోసం, సమాజం కోసం విద్యను ఉపయోగించినప్పుడే చదువుకున్న విద్యకు సార్థకత ఏర్పడుతుందని ఆమె చెప్పారు. ప్రతి ఒక్క రంగంలో టెక్నాలజీ పరివర్తన చెందుతుందని, నేడు ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు బహుళ రంగాల విధానం అవసరమని ఆమె పేర్కొన్నారు. వివిధ రంగాల్లో మహిళల పాత్ర పట్ల ఆమె అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 201 బంగారు పథకాలను 160 విద్యార్థులకు అందించడమే కాక సుమారు 12,600 విద్యార్థులకు పట్టాలు బహుకరించారు. ఓటర్ల జాబితా సవరణతో సహా అన్ని నిర్ణయాలను ఏకగ్రీవంగా తీసుకున్నామని ఎన్నికల సంఘం తెలిపింది. గత కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా అనేక నిర్ణయాలు తీసుకున్నామని, 40 నూతన కార్యక్రమాలు రూపొందించామని, ప్రత్యేక సమగ్ర ఓటర్ సర్వేతో సహా అనేక కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఎన్నికల సంస్కరణలో భాగంగా జరుగుతున్నాయని ఎన్నికల సంఘం పేర్కొంది. సాధారణ ఎన్నికల్లో కూడా ఒక నిర్ణయం తీసుకునే ముందు భేదాభిప్రాయాలు ఉంటాయని, తుది నిర్ణయం తీసుకునే ముందు సమగ్ర చర్చలు జరుగుతాయని కమిషన్ తెలిపింది. ఎన్నికల విధానాలపై కమిషన్లోని ప్రతి ఒక్క అధికారికి సూచనలు, సలహాలు చేసే అధికారం ఉందని, ఇటీవల బీహార్, కేరళం, తమిళనాడు, పుదుచ్చేరి, అస్సాం, వెస్ట్ బెంగాల్లో ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించామని సంఘం పేర్కొంది. ఈసీ వెబ్సైట్లతో సహా కమిషన్ డిజిటల్ ప్లాట్ఫామ్లు డేటా భద్రతా ప్రోటోకాల్లతో ఉండడం వల్ల ఎన్నికల సంఘం డేటా సురక్షితమైందని పేర్కొంది. 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలకు పార్టీ ఇన్ఛార్జీలను, కో ఇన్ఛార్జీలను బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబ్బిన్ ఈరోజు ప్రకటించారు. హర్యానా, ఛత్తీస్గఢ్ ఇన్ఛార్జిగా కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీని నియమించారు. ఏపీకి ఇన్ఛార్జిగా అరవింద్ భదౌరియా, తెలంగాణకు సునీల్ బన్సల్ను నియమించారు. సునీల్ బన్సల్కు సహాయకులుగా అభయ్ పాటిల్, రేఖా శర్మలను బీజేపీ అధిష్టానం ప్రకటించింది. భారత డైనమిక్స్ లిమిటెడ్ బీడీఎల్తో 810 కోట్ల రూపాయల విలువైన 160 శాటిలైట్ స్మార్ట్ యాంటీ ఎయిర్ఫీల్డ్ ఆయుధాల తయారీ ఒప్పందాన్ని రక్షణ శాఖ కుదుర్చుకుంది. రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సమక్షంలో న్యూఢిల్లీలో ఈరోజు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఈ శాటిలైట్ ఆయుధాలు 2027-28 సంవత్సరాల్లో అందుబాటులోకి వస్తాయి. జాగ్వార్, హక్, SU-M30, MKI విమానాల ద్వారా సురక్షితంగా వీటిని ప్రయోగించి శత్రు దేశాల వైమానిక స్థావరాలను నిర్వీర్యం చేయవచ్చు. ఈ ఆయుధాల ద్వారా భారత రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస వద్ద రాజ్యరాణి ఎక్స్ప్రెస్ రైలు ఢీకొని 4 ఇంటర్మీడియట్ విద్యార్థులు మరణించారు, 1 గాయపడ్డారు. రైల్వే ట్రాక్పై విద్యార్థులు నడుస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో గాయపడిన విద్యార్థిని టెక్కెలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పట్ల కేంద్ర పౌర విమానయాన మంత్రి కె రామ్మోహన్ నాయుడు దిగ్భ్రాంతికి గురయ్యారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కోస్తాంధ్ర, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్లలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, బీహార్లతో పాటు కర్ణాటకలలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ బెంగాల్, అండమాన్ నికోబార్ దీవులలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఒక ప్రకటన ద్వారా తెలిపింది. మొరార్జీ దేశాయ్ జాతీయ యోగా ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో 9వ రాష్ట్రీయ పోషణ మహా 2026 ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. వివిధ ఆహార అలవాట్లు, ఆరోగ్యకర ఆహార పద్ధతులు, అవసరమైన ప్రోటీన్ ద్వారా ఆహారం తీసుకోవడం ఇతివృత్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ సహకారంతో

0: నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆహార ఎంపిక, పోషణతో కూడిన ఆహారం ఆవశ్యకతపై అవగాహన కల్పించాలని నిర్ణయించారు. అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు ఈరోజు పెరిగినప్పటికీ 2 వారాల కనిష్టంలోనే ఇంకా కొనసాగుతున్నాయి. సరఫరా మెరుగుపడడంతో మార్కెట్లో ధర కనిష్ట స్థాయిలోనే ఉంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 1% అధికంగా ట్రేడ్ అయి $100 వద్ద నిలిచింది. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య ఉన్నత స్థాయి సమావేశాల సందర్భంగా నిర్వహించిన గ్లోబల్ సౌత్ ప్రతినిధుల సమావేశంలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయశంకర్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక సవాళ్లు, వాతావరణ మార్పుల ప్రభావాలు, అంతర్జాతీయ వ్యవస్థ ఎదుర్కొంటున్న ఒత్తిళ్లను అధిగమించడానికి గ్లోబల్ సౌత్ దేశాల మధ్య విస్తృత సహకారం అవసరమని అన్నారు. సరఫరా వ్యవస్థల్లో అడ్డంకులు, ఆర్థిక సవాళ్లు, కనెక్టివిటీ సమస్యలను సమిష్టిగా ఎదుర్కోవాలని సూచించారు. ఈ సమావేశంలో భాగంగా ఇండియా సెల్యాక్ విదేశాంగ మంత్రుల సమావేశంలో మాట్లాడిన డాక్టర్ జయశంకర్, లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాల కూటమితో ఉన్న భారత్ ఆర్థిక అభివృద్ధి భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం భారత్, సెల్యాక్ దేశాల మధ్య వార్షిక వాణిజ్యం $50 బిలియన్ మార్కును దాటిందని వెల్లడించారు. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన దేశవ్యాప్తంగా కోట్లాది మందికి ఆరోగ్య సంరక్షణ సేవలను అందిస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. ఈ పథకం ప్రారంభమై 8 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశంలోని వివిధ కుటుంబాలకు నాణ్యమైన వైద్యం, ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని చేపట్టామని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన ఈ ఆరోగ్య బీమా పథకం 60 కోట్లకు పైగా ప్రజలకు రక్షణ కల్పిస్తోందని నడ్డా సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దూరదృష్టితో కూడిన మార్గదర్శకత్వంలో అందరికీ అందుబాటులో ఉండే చౌకైన, సమగ్రమైన ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఏ ఒక్క పౌరుడు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనకుండా ప్రతి ఒక్కరూ నాణ్యమైన వైద్య సేవలు పొందేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని నడ్డా తెలిపారు. పన్నుల వ్యవస్థ కాగితరహిత వ్యక్తిగత విధానాల నుంచి డేటా డిజిటల్ ఆధారిత వ్యవస్థలను వేగంగా మార్పు చెందుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. న్యూఢిల్లీలో ప్రారంభమైన బ్రిక్స్ పన్నుల విభాగాల అధిపతుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆమె ప్రసంగించారు. ఫేస్లెస్ అసెస్మెంట్, ఫ్రీ ఫీల్డ్ ఐటీ రిటర్న్లు, రియల్ టైమ్ ఇన్వాయిస్ అథెంటికేషన్, ఏఐ ఆధారిత పన్ను చెల్లింపుదారుల సహాయక వ్యవస్థల్లో భారత్ సాధించిన విజయాలు బ్రిక్స్ భాగస్వామ్య దేశాల్లో ఆసక్తి రేకెత్తిచ్చాయని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ సంవత్సరం బ్రిక్స్ పన్నుల విభాగం ప్రధానంగా సాంకేతికత, పరిపాలన, ప్రజలు అనే 3 అంశాలపై దృష్టి సారించిందని వివరించారు. ఆసియా క్రీడల్లో 49 కిలోల వెయిట్ లిఫ్టింగ్ మహిళల విభాగంలో రజత పథకాన్ని సాధించిన మీరాబాయి చానుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు. 28 సంవత్సరాల తర్వాత వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో చాను ఘనత సాధించిందని సామాజిక మాధ్యమం ద్వారా ముర్ము తెలిపారు. ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు, ఇతర ప్రపంచ ఛాంపియన్షిప్లలోనూ చాను ప్రయాణం యువతకు అథ్లెటిక్స్ విభాగంలో ఒక స్ఫూర్తిదాయకంగా ఉందని అన్నారు. పురుషుల సింగిల్ సాఫ్ట్ టెన్నిస్ విభాగంలో కాంస్య పథకాన్ని గెలుచుకున్న జై మీనాకు కూడా రాష్ట్రపతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ విభాగంలో భారత్ మొట్టమొదటిసారి చారిత్రాత్మక ప్రతిభ కనపరిచిందన్నారు. మొట్టమొదటిసారి సాఫ్ట్ టెన్నిస్ బాల్ విభాగంలో భారత్ విజయాన్ని అందించిన జై మీనాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. దేశంలో ఈ క్రీడకు ఒక నూతన అధ్యాయాన్ని జై మీనా సృష్టించారని సామాజిక మాధ్యమం ద్వారా మోడీ తెలిపారు. ఆసియా క్రీడల్లో భాగంగా జపాన్లో జరుగుతున్న పురుషుల బ్యాడ్మింటన్ పోటీల్లో భాగంగా చైనాను 3-1 తేడాతో భారత్ ఓడించి కాంస్య పథకాన్ని గెలుచుకుంది. ఆసియా క్రీడల పథకాల పట్టికలో భారత్ 1 బంగారు, 5 రజిత, 6 కాంస్య పథకాలతో మొత్తం 12 పథకాలు సాధించింది. విశేషాలు మరొకసారి. దేశం కోసం, సమాజం కోసం విద్యను ఉపయోగించినప్పుడే చదువుకున్న విద్యకు సార్థకత ఏర్పడుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఓటర్ల జాబితా సవరణతో సహా ఇతర నిర్ణయాలను ఏకగ్రీవంగా తీసుకున్నామని ఎన్నికల సంఘం తెలిపింది. బీజేపీ అధిష్టానం ఈరోజు 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇన్ఛార్జీలను ప్రకటించింది. తెలంగాణ ఇన్ఛార్జిగా సునీల్ బన్సల్ను నియమించారు. కోస్తాంధ్ర, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్లలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పల్లె సీమలో.

0: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: పల్లె సేవలు కార్యక్రమంలో ముందుగా పశువులలో వ్యాధుల వ్యాప్తి నియంత్రణ మెరుగైన విధానాలు అనే పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకురు డాక్టర్ ఎన్ హిమజ గారు అందించే వివరణ వింటారు.
3: పశువుల్లో వ్యాధుల వ్యాప్తి నియంత్రణకు మెరుగైన విధానాలు. పశువుల్లో వ్యాధులు వైరస్, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు అంటే ఫంగస్, ఏకకణ పరాన్నజీవులు అంటే ప్రోటోజోవా, బాహ్య పరాన్నజీవులైన గోమార్లు, దోమలు, పిడుదులు, అంతరపరాన్నజీవులైన ఏలికపాములు, బద్దెపురుగులు, పొట్టజలగలు, కాలేయపు జలగలు మొదలగు వాటి వలన వస్తాయి. ఈ వ్యాధికారక క్రిములు తినే ఆహారం, త్రాగే నీరు ద్వారా అంటే నోటి ద్వారా కానీ, నాసిక రంధ్రాల ద్వారా కానీ అంటే గాలి ద్వారా కానీ, తాకడం ద్వారా కానీ, బాహ్య పరాన్నజీవుల ద్వారా కానీ పశువుల శరీరంలోనికి ప్రవేశించి వ్యాధిని కలుగజేస్తాయి. ఒక్కొక్క వ్యాధికారక క్రిమి ఒక్కొక్క విధానంలో లేదా ఒకటి కంటే ఎక్కువ విధానాలలో ఒక పశువు నుండి వేరొక పశువు యొక్క శరీరంలోనికి ప్రవేశిస్తుంది. వ్యాధి వ్యాప్తి చెందే విధానాలు. మొదటిగా గాలి ద్వారా. వ్యాధి సోకిన పశువు యొక్క నాసిక రంధ్రాల నుండి వెలువడే స్రావాల ద్వారా వ్యాధికారక క్రిమి గాలిలో ప్రయాణించి ఆరోగ్యకరమైన పశువు శ్వాస తీసుకున్నప్పుడు శ్వాసకోశ నాళంలోనికి ప్రవేశించి వ్యాధిని కలుగజేస్తాయి. ముఖ్యంగా ఆవులు, గేదెల్లో వచ్చే గాలుకుంటు వ్యాధిని కలుగజేసే వైరస్సు, మాలిగ్నెంట్ కెటారల్ ఫీవర్ మరియు బొవైన్ వైరల్ డయేరియా కలుగజేసే వైరస్లు గాలి ద్వారా ఒక పశువు నుండి మరి ఒక పశువుకు వ్యాప్తి చెందుతాయి. అదేవిధంగా యాంథ్రాక్స్ లేదా దొమ్మ రోగం కలుగజేసే యాంథ్రాక్స్ బ్యాక్టీరియా మరియు యాంథ్రాక్స్ బ్యాక్టీరియాకు సంబంధించిన సిద్ధ బీజాలు కూడా గాలి ద్వారా ఒక పశువు నుండి మరొక పశువుకు వ్యాప్తి చెందుతాయి. రెండవ విధానం ఏంటంటే కలుషితమైన ఆహారం మరియు నీటిని తీసుకోవడం ద్వారా ఈ వ్యాధులు ఒక పశువు నుండి మరొక పశువుకి వ్యాప్తి చెందుతాయి. వ్యాధికారక క్రిమితో కలుషితమైన ఆహారం మరియు నీరు తీసుకున్నప్పుడు ఆరోగ్యకరమైన పశువు శరీరంలో వ్యాధికారక క్రిమి ప్రవేశించి వ్యాధిని కలుగజేస్తుంది. ఉదాహరణకు ఆవుల్లో వచ్చే జబ్బవ్యాపు వ్యాధి, గొర్రెలు మేకల్లో వచ్చే చిటిక వ్యాధిని కలుగజేసే క్లాస్ట్రిడియం బ్యాక్టీరియా, మరియు క్లాస్ట్రిడియం బ్యాక్టీరియా యొక్క బీజాలు మరియు ఆంథ్రాక్స్ వ్యాధిని కలుగజేసే ఆంథ్రాక్స్ బ్యాక్టీరియా మరియు ఆంథ్రాక్స్ సిద్ధ బీజాలు, గొంతు వాపును కలుగజేసే ప్యాస్చురెల్లా బ్యాక్టీరియా, ఈసుకుపోయే వ్యాధిని కలుగజేసే బ్రూసెల్లా బ్యాక్టీరియా, అంతరపరాన్నజీవుల లార్వాలు మరియు గుడ్లు మేత మరియు నీటి ద్వారా ఆరోగ్యకరమైన పశువు శరీరంలోనికి ప్రవేశించి వ్యాధిని కలుగజేస్తాయి. మూడవ విధానం తాకడం ద్వారా. రాబీస్ వ్యాధిని కలుగజేసే వైరస్ పశువు లాలాజలం లేదా చొంగ ద్వారా బయటకు వస్తుంది. ఆరోగ్యకరమైన పశువు చర్మానికి గనక గాయాలుంటే దాన్ని తాకడం వల్ల శరీరంలోనికి ప్రవేశిస్తుంది. అదేవిధంగా జబ్బవ్యాధిని కలుగజేసే క్లాస్ట్రిడియం బ్యాక్టీరియా యొక్క బీజాలు కూడా, అదేవిధంగా యాంథ్రాక్స్ కలుగజేసే యాంథ్రాక్స్ బ్యాక్టీరియా సిద్ధ బీజాలు కూడా గాయపడిన చర్మం ద్వారా ఆరోగ్యకరమైన పశువు యొక్క శరీరంలోనికి ప్రవేశించి వ్యాధిని కలుగజేస్తాయి. కౌపాక్స్, బఫెలో పాక్స్, షీప్ పాక్స్, గోట్ పాక్స్, ఆవుల్లో వచ్చే ముద్ద చర్మ వ్యాధి, గొర్రెలు మేకల్లో వచ్చే కంటేజియస్ ఎక్తీమా, ఇవన్నీ కూడా పాక్స్ విరిడే అనే కుటుంబానికి చెందిన వైరస్ ద్వారా వస్తుంది. ఈ వైరస్లన్నీ కూడా తాకడం ద్వారా, కాంటాక్ట్ ద్వారా ఒక పశువు నుంచి ఇంకొక పశువుకు వ్యాప్తి చెందుతాయి. నాలుగో విధానం బాహ్య పరాన్నజీవులు లేదా కీటకాల ద్వారా వ్యాధుల వ్యాప్తి. గొర్రెల్లో వచ్చే నీలి నాలుక అంటే బ్లూ టంగ్ వ్యాధి కలుగజేసే వైరస్ క్యూలికాయిడస్ అనే దోమకాటు ద్వారా ఒక గొర్రె నుండి మరొక గొర్రె శరీరంలోనికి ప్రవేశిస్తుంది. ఆవుల్లో వచ్చే లంపీ స్కిన్ డిసీజ్ లేదా ముద్ద చర్మ వ్యాధిని కలుగజేసే వైరస్ స్టొమాక్సిస్ జాతి ఈగలు, ఏడిస్ జాతి దోమలు, రిపిసిఫాలస్ జాతి పిడుదల ద్వారా ఒక పశువు నుండి మరొక పశువుకు వ్యాప్తి చెందుతాయి. అలాగే కుందేటి వేరిని కలుగజేసే ట్రిపనిజోమా అనే ఏకకణ ప్రోటోజోవా ఒక పశువు నుండి మరొక పశువుకి స్టొమాక్సిస్ అనే ఈగ ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఏకకణ పరాన్నజీవులు అనగా ప్రోటోజోవాకి చెందిన పరాన్నజీవులైన బెబీషియా, థైలీరియా, అనాప్లాస్మా ఇవన్నీ కూడా

పిడుదులు గోమార్ల ద్వారా ఒక పశువు నుండి మరొక పశువుకి వ్యాప్తి చెందుతాయి. మరి ఒక విధానం నిర్జీవ వస్తువుల ద్వారా వ్యాప్తి. కలుషితమైన యంత్రాలు, దుస్తులు, చెప్పులు, బూట్లు, వాహనాల ద్వారా కొన్ని వ్యాధులు ఒక పశువుల శాల నుండి మరి ఒక

ఒక ఊరు నుంచి మరి ఒక ఊరికి లేదా ఒక పశువుశాల నుండి మరి ఒక పశువులశాలకి ఈ నిర్జీవ వస్తువుల ద్వారా వ్యాప్తి చెందడం జరుగుతుంది. కొన్ని వ్యాధికారక క్రిములు ఒకటి కంటే ఎక్కువ మార్గాల ద్వారా ఒక పశువు నుండి మరి ఒక పశువుకు వ్యాప్తి చెందుతాయి. ఉదాహరణకు దొమ్మ రోగాన్ని కలుగజేసే ఆంథ్రాక్స్ బ్యాక్టీరియా మరియు బ్యాక్టీరియా తాలూకా సిద్ధ బీజాలు గాలి ద్వారా గాని, అంటే శ్వాస పీల్చుకున్నప్పుడు శ్వాస ద్వారా శరీరంలోకి ప్రవేశించడం గాని, కలుషితమైన మేత నీరు తీసుకోవడం వలన గాని, గాయాలున్న పశువు యొక్క చర్మాన్ని ఈ బీజాలు తాకడం వల్ల గాని ఒక పశువు నుండి మరొక పశువుకు వ్యాప్తి చెందుతాయి. అదేవిధంగా లంపీ స్కిన్ వ్యాధి దోమకాటు ద్వారా గాని, వ్యాధి సోకిన పశువు మరొక పశువును తాకడం ద్వారా గాని వ్యాధి వ్యాప్తి చెందుతుంది. జబ్బవాపు వ్యాధి గాయాలున్న చర్మాన్ని వ్యాధికారక క్రిమి తాకడం వలన మరియు కలుషితమైన నీరు మేత తీసుకోవడం వలన, అంటే రెండు రకాలుగా, ఒకటి చర్మం ద్వారాను ఒకటి కలుషితమైన ఆహారం తీసుకుంటా, రెండు రకాలుగా కూడా ఈ వ్యాధి ఆవుల్లో వస్తుంది. గాలికుంటు వ్యాధి కూడా గాలి ద్వారా వస్తుంది, అంటే గాలిలో ఉన్న ఈ వైరస్ వేరొక ఆరోగ్యకరమైన పశువు ఆ గాలిని పీల్చడం వల్ల శ్వాసకోశనాళంలోనికి ప్రవేశిస్తుంది. అంతేకాకుండా కలుషితమైన మేత నీరు తీసుకోవడం ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది వ్యాధి. గొంతు వ్యాపు వ్యాధిని కలుగజేసే ప్యాస్చురల్లా బ్యాక్టీరియా గాలి ద్వారా మరియు కలుషితమైన మేత నీరు ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈసుకుపోయే వ్యాధిని కలుగజేసే బ్రూసెల్లా బ్యాక్టీరియా కలుషితమైన మేత నీరు తీసుకోవడం వలన, అంటే వ్యాధికారక క్రిమితో కలుషితమైన మేత నీరు తీసుకోవడం వలన మరియు గాయాలున్న శరీరాన్ని కానీ ఆ స్రావాలని తాకడం వల్ల గాని, పొరపాటున అది కంట్లో గనక పడితే కంటి ద్వారా గాని ఈ వ్యాధి ఒక పశువు నుంచి ఇంకో పశువుకు రావడమే కాకుండా జననావయవముల ద్వారా కూడా ఒక పశువు నుంచి మరొక పశువుకు వ్యాప్తి చెందుతుంది. ఇప్పటి వరకు మనం వ్యాధులు ఒక పశువు నుంచి మరొక పశువుకి ఏ విధంగా వ్యాప్తి చెందుతాయో చూసుకున్నాం. ఇప్పుడు వ్యాధుల వ్యాప్తి నియంత్రణకు ఎలాంటి పద్ధతులు ఉపయోగిస్తే మనం అరికట్టవచ్చో చూద్దాం. వ్యాధులు వ్యాప్తి చెందే విధానం మీద అవగాహన ఉంటే వ్యాధి వ్యాప్తి చెందే మార్గాన్ని అరికట్టవచ్చు. తద్వారా అధిక మొత్తంలో పశువులు వ్యాధి బారిన పడకుండా కాపాడవచ్చు. ఇది పరోక్షంగా రైతుకి ఎంతో మేలు చేస్తుంది. వ్యాధిని తగ్గించడానికి లేదా చికిత్స చేయడానికి అయ్యే ఖర్చు తగ్గించడమే కాకుండా పశువుల్లో ఉత్పాదక శక్తి తగ్గిపోకుండా కూడా నివారించవచ్చు. చికిత్స కంటే నివారణ మేలు అన్నారు పెద్దలు. క్షేత్రంలోని పశువులను అనారోగ్యం నుండి సంరక్షించాలి అంటే ఆ క్షేత్రంలో అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని పద్ధతులను అవలంబించినట్లయితే పశువులు అంటువ్యాధుల బారిన పడకుండా రక్షించుకోవచ్చు. అవేంటంటే, మొదటిగా వ్యాధి వచ్చే లేదా వ్యాధి కలిగే మార్గాన్ని అరికట్టాలి. రెండవది, వ్యాధులు రాకుండా సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వడం. మొదటి విధానం చూద్దాం, వ్యాధి వచ్చే లేదా కలిగే మార్గాన్ని అరికట్టడం. ముందుగా వివరించినట్లు సహజంగా వ్యాధికారక క్రిములతో కలుషితమైన గాలి, నీరు, మేత లేదా ఆహారం, పరికరాలు, గాయాలను తాకడము, దోమలు, ఈగలు, పిడుదులు, గోమార్లు మొదలగు మార్గాల ద్వారా ఒక పశువు నుండి మరొక పశువుకి వ్యాధి వ్యాపిస్తుంది. ఈ మార్గాల్ని నివారించాలంటే కొన్ని ముఖ్యమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. వాటిలో ప్రధానమైనది, వ్యాధి సోకిన పశువులను మంద నుండి వేరు చేయాలి, ఐసోలేషన్ చేయాలి. క్షేత్రంలో లేదా పశువుల మందలో ఏదైనా ఒక పశువుకు వ్యాధి కలిగినట్లయితే ఆ పశువును తక్షణమే మంద నుండి వేరు చేసి చికిత్స చేయించాలి. ఆ పశువును తిరిగి మందలోకి పూర్తిగా వ్యాధి నుండి కోలుకున్న తర్వాత మాత్రమే కలపాలి. ముఖ్యంగా సన్నజీవాలు, అంటే గొర్రెలు మేకల రైతులు ఈ విషయాన్ని గమనించాలి. ఎందుకంటే గొర్రెలు మేకలు పదులు మరి వందల సంఖ్యలో కలిసి ఉండి ఒకే దగ్గర మేతమేస్తూ ఉంటాయి. వ్యాధి సోకిన గొర్రె లేదా మేకను వెంటనే వేరు చేయకపోతే వ్యాధికారక క్రిమి వ్యాధి సోకిన పశువు యొక్క స్రావాల నుండి, పేడ నుండి, నేసల్ డిశ్చార్జెస్ నుండి విసర్జించబడి మిగతా జీవాలకు త్వరితంగా వ్యాప్తి చెందడం వలన పదుల సంఖ్యలో జీవాలు వ్యాధి బారిన పడతాయి. అన్నింటికీ వైద్యం చేయించడం రైతుకు భారమవుతుంది మరియు ఉత్పాదకత కూడా తగ్గిపోతుంది. కాబట్టి ముఖ్యంగా సన్నజీవాలున్న రైతులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వ్యాధి సోకిన పశువుని వెంటనే మంద నుండి వేరు చేసి చికిత్స చేయించాలి. రెండవది, వ్యాధి సోకిన పశువు ఉన్న పరిసరాలను శుభ్రపరిచి క్రిమిసంహారక మందులు చల్లి క్రిమిరహితంగా చెయ్యాలి. దీనివలన వ్యాధి సోకిన పశువుల నుండి స్రావాల ద్వారా బయటకు వచ్చిన వ్యాధికారక క్రిములు చనిపోయి వేరే పశువుకు వ్యాపించే అవకాశం ఉండదు. గాలికుంటు వ్యాధి సోకిన పశువుల పరిసరాలను 4% సోడియం బైకార్బనేటు లేదా సోడియం కార్బనేటు చాకల సోడాతో డిసిన్ఫెక్షన్ చేయవచ్చు. దమ్మ రోగం లేదా ఆంథ్రాక్స్ వ్యాధితో చనిపోయిన పశువుల పరిసరాలను
2% ఫార్మాలిన్ ద్రావణంతో పిచికారీ చేయాలి. దీనివలన

యాంథ్రాక్స్ బ్యాక్టీరియా మరియు యాంథ్రాక్స్ బ్యాక్టీరియాకు సంబంధించిన సిద్ధ బీజాలు కూడా నిర్వీర్యం అవుతాయి. రేబీస్ వ్యాధి సోకిన పశువులు ఉన్న పరిసరాలను సోడియం హైపోక్లోరైడ్ ద్రావణంతో శుభ్రం చేయాలి. గొంతు వాపు వ్యాధి సోకిన పశువు ఉన్న పరిసరాలను ఫీనాల్ గాని 1% సోడియం హైపోక్లోరైడ్ ద్రావణంతో గాని శుభ్రం చేయాలి. ఈ పద్ధతి పాటించడం ద్వారా వ్యాధి సోకిన పశువు శరీరం నుండి వెలువడిన వ్యాధికారక క్రిమిని అప్పుడే నిర్వీర్యం చేసి ఇతర పశువులకు సోకే అవకాశం లేకుండా చేయవచ్చు. 3, వ్యాధి కలిగి ఉండి లక్షణాలు బయటకు చూపించని పశువులను మంద నుండి పూర్తిగా తీసివేయాలి. కొన్ని వ్యాధుల్లో పశువు కోలుకున్నప్పటికీ ఆ పశువు నుండి వ్యాధికారక క్రిములు బయటకు వెలువడుతూ ఇతర పశువులకి వ్యాధిని వ్యాపింపజేస్తాయి. ఇటువంటి పశువులను క్యారియర్ పశువులు అంటారు. వీటిని గుర్తించి మంద నుండి పూర్తిగా తొలగించాలి. ఉదాహరణకి బ్రూసెల్లోసిస్ వ్యాధి. ఈ వ్యాధి సోకిన పశువులు చూలుగా ఉన్నప్పుడు త్రైమాసికంలో, అంటే ఆవులు గేదెలు అన్నట్లయితే 7-8 నెలల గర్భం ఉన్నప్పుడు ఈసుకుపోవడం జరుగుతుంది, అంటే అబార్షన్ అవుతుంది. తర్వాత 1 వారం 10 రోజుల్లో పశువు ఆరోగ్యంగా మారుతుంది, తిరిగి చూలు కట్టడానికి వస్తుంది. చూలు కట్టించిన తర్వాత 2వసారి ఈసుకుపోవడం జరగదు, కానీ మాయి ఉండిపోవడము. ఆ 2వసారి ఈనినప్పుడు ఆ గర్భస్రావాల ద్వారా అధిక మొత్తంలో ఈ వ్యాధికారక క్రిమి అయిన బ్రూసెల్లా బ్యాక్టీరియా బయటికి రావడం, పరిసరాలను అక్కడ ఉన్న మేతను నీటిని కలుషితం చేయడం ద్వారా ఇతర పశువులకు వ్యాపిస్తుంది. అంతేకాకుండా ఈనేటప్పుడు గ్లౌజులు లేకుండా దూడను పట్టుకోవడం, మాయి తీయడం ద్వారా మనుషులకు కూడా ఈ వ్యాధి సోకుతుంది. మనుషుల్లో ఇది ఆండ్యులెంట్ ఫీవర్ను కలుగజేస్తుంది. వ్యాధి సోకిన మగవారిలో మందత్వం రావడము, వృషణాల వాపు, కేళ్లవాపు రావడం జరుగుతుంది. అందుకే ఈసుకుపోయిన పశువు రక్త నమూనాను ఈసుకుపోయిన రోజు మరియు 21 రోజుల తర్వాత పరీక్ష చేయించి బ్రూసెల్లా వ్యాధి గనక ఉన్నట్లయితే పూర్తిగా మంద నుండి తొలగించాలి. మరలా పునరుత్పత్తికి వాడరాదు. లేంచు త్రాప కింద నీరులాగా బ్రూసెల్లా బ్యాక్టీరియా క్యారియర్ పశువు నుండి అడపాదడపా గర్భస్రావాల ద్వారా వెలువడుతూ మందలోని మిగతా పశువులకు వ్యాధిని కలుగ చేయడమే కాకుండా పాల ద్వారా కూడా విసర్జించబడి సరిగా కాయని పాలు తాగినట్లయితే మనుషులకు కూడా ఈ వ్యాధి వస్తుంది. అందుకే సంవత్సరానికి 1 పాడి పశువులకు మరియు గొర్రెల మేకలకు కూడా బ్రూసెల్లా వ్యాధి తనిఖీ చేయించి క్యారియర్ పశువులను మందు నుండి పూర్తిగా తీసివేయాలి. అదేవిధంగా క్షయవ్యాధి, టీబీ మరియు పారుడు రోగం, అంటే జోన్స్ డిసీజ్ అంటారు, ఈ వ్యాధులకు కూడా సంవత్సరానికి 1 తనిఖీ చేయించి ఈ వ్యాధిని క్యారీ చేసే పశువులని ఉన్నట్లయితే గనక మందలో నుండి పూర్తిగా తీసివేయాలి. 4వ విధానం, క్వారంటైన్. అంటే కొత్తగా తెచ్చిన పశువుల్ని వెంటనే మందులో కలపరాదు. ఆ పశువులకు బ్రూసెల్లోసిస్, క్షయవ్యాధి అంటే టీబీ వ్యాధి, జోన్స్ డిసీజ్కి పరీక్షలు చేయించి వ్యాధి లేనట్లయితేనే మందలో ఉంచాలి. 40-60 రోజుల వరకు వేరుగా ఉంచి ఏ వ్యాధి లేదని నిర్ధారించుకున్నప్పుడే వాటిని మందలో కలపాలి. 5వ, వ్యాధితో చనిపోయిన పశువుల కళేబరాలను జాగ్రత్తగా పూడ్చిపెట్టాలి లేదంటే ఖననం చెయ్యాలి. వ్యాధితో చనిపోయిన పశువును ఊరి బయట చెరువుల దగ్గర పారవేసినట్లయితే చెరువుల్లోని నీరు వ్యాధికారక క్రిమితో కలుషితం అయ్యి ఊర్లోని పశువులన్నిటికీ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంటుంది. అదేవిధంగా చనిపోయిన పశువుల కళేబరాలను కుక్కలు ఈడ్చుకుపోవడం వల్ల వ్యాధికారక క్రిమి అనేక ప్రదేశాలకు వ్యాప్తి చెందుతుంది. కాబట్టి వ్యాధితో చనిపోయిన పశువును, ముఖ్యంగా యాంథ్రాక్స్ వ్యాధితో చనిపోయిన పశువు యొక్క సహజ రంధ్రాలను గడ్డితో గాని పాత గుడ్డతో గాని మూసివేసి, ఎందుకంటే యాంథ్రాక్స్ లో సహజ రంధ్రాల ద్వారా బ్లడ్ కారడం జరుగుతుంది, వాటిలో బ్యాక్టీరియా అధికంగా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా గాలికి ఎక్స్పోజ్ అవ్వగానే అది సిద్ధ బీజాలుగా మారి ఆ సిద్ధ బీజాలు 60 సంవత్సరాల వరకు నేలలో సజీవంగా ఉండి ఎప్పటికీ ఆ ప్రదేశంలో జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి యాంథ్రాక్స్ వ్యాధితో చనిపోయిన పశువుని యొక్క సహజ రంధ్రాలను గడ్డితో గాని పాతగుడ్డతో గాని మూసివేసి వాటిని బయటికి రాకుండా జాగ్రత్తగా తీసుకుని వెళ్లి 6 అడుగులు లోతు ఉండే గొయ్యిలో పూడ్చిపెట్టి గొంత మూసిన తర్వాత పైన 1 అడుగు సున్నం కప్పాలి. మరి ఒక విధానం, గోమార్లు, దోమలు, పిడుదల ద్వారా రక్తహీనత, చర్మ అలర్జీ రావడం మాత్రమే కాకుండా వివిధ వ్యాధులు కూడా వ్యాప్తి చెందుతాయి. అందుకే పిడుదలు, గోమార్ల నివారణకై డీటికింగ్ చేయించాలి. బుటాక్స్ స్ప్రే చేయడం ద్వారా గోమార్లు చనిపోతాయి. కింద పడ్డ గోమార్లను, పిడుదలను ఒక చోట చేర్చి కాల్చివేయడం చెయ్యాలి. పశువుల పాకల్లో కూడా ఈ గోమార్లు లేకుండా డీటిక్కింగ్ స్ప్రే చేయాలి. వర్షాకాలంలో దోమలు ప్రబలకుండా ఉండడానికి పశువుల పాకల పరిసరాల్లో మరుగునీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. సాయంకాలం వేపాకుతో పొగ పెట్టడం ద్వారా దోమలు పశువుల పాకల్లోకి రాకుండా నివారించవచ్చు.

పశువులకు కొబ్బరి నూనె పూయడం ద్వారా కూడా దోమలు కుట్టకుండా నివారించవచ్చు. వీలైతే దోమతెరలు వాడి దోమలు కుట్టకుండా చూసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల ఎనాప్లాస్మా, తైలీరియా, బెబీషియా, ట్రిపనిజోమియాసిస్ అనే వ్యాధుల్ని వ్యాప్తిని అరికట్టవచ్చు. అదే సన్నజీవాల్లో గొర్రెలు మేకల్లో అయితే బ్లూటంగ్ వ్యాధి, ఆవుల్లో అయితే లంపిస్కిన్ డిసీజ్ వ్యాధి, ఈ బాహ్య పరాన్న జీవుల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులన్నింటినీ కూడా ఈ గోమార్లు, దోమలు, పిడుతులను అరికట్టడం ద్వారా మనం ఈ వ్యాధులను అరికట్టవచ్చు. అంతరపరాన్న జీవుల వ్యాప్తిని అరికట్టడం, పెద్ద పశువులు లేదా సన్నజీవాలు అంటే గొర్రెలు మేకల్ని పేడ పరీక్షలు జరిపించి సరైన డివామింగ్ మందును సరైన మోతాదులో వాడాలి. ఒకే మందును ప్రతిసారి వాడడం వల్ల ఆ పారసైట్కి ఆ మందు పట్ల రెసిస్టెన్స్ వచ్చి ఏమి పనిచేయకుండా పోవచ్చు. కాబట్టి ప్రతిసారి ఒకే రకమైన డివామింగ్ మందు కాకుండా మార్చి మార్చి మందులు వేయాలి. ఇంకొక పద్ధతి రొటేషనల్ గ్రేజింగ్, అంటే పశువుల యొక్క గడ్డి భూములను ఒక నెల ఒక దగ్గర మేపితే ఇంకొక నెల ఇంకొక దగ్గర మేపాలి. ఈ విధంగా ఏమవుతుందంటే మొదటి నెలలో మేపినప్పుడు అక్కడ పారసైట్కి సంబంధించిన గుడ్లను విసర్జించినట్లయితే రెండవ నెలలో పశువు వేరే పచ్చిక భూమికి వెళ్ళినప్పుడు మొదటి నెలలో విసర్జించబడిన గుడ్లు చనిపోతాయి. అదే గనక ఇంకొక పశువు అదే ప్లేస్లో గనక మేతకు వెళ్ళినట్లయితే వాటి శరీరంలోకి ప్రవేశిస్తాయి. కాబట్టి రొటేషనల్ గ్రేజింగ్ చేయాలి, ఒకే చోట మేపకుండా పశువుల్ని గడ్డి భూములు మార్చి మార్చి మేపాలి. తర్వాత బయోసెక్యూరిటీ పద్ధతులను పాటించడం ద్వారా కూడా ఈ వ్యాధుల వ్యాప్తిని అరికట్టవచ్చు. బయోసెక్యూరిటీ అనేది ఒక వ్యాధికారకం పశువుల శాలలోనికి ప్రవేశించకుండా మరియు పశువుల శాలలో పశువుల మధ్య వ్యాప్తి చెందకుండా నిరోధించే ప్రణాళిక. ఇది సాధారణ జ్ఞానం. వ్యాధులు పశువుల శాలలో ఎలా ప్రవేశిస్తాయి, ఎలా కొనసాగుతాయి మరియు వ్యాప్తి చెందుతాయి అనే దానిపై ప్రాథమిక అవగాహన కలిగి ఉండాలి. తద్వారా నియంత్రణను శాస్త్రీయంగా చేపట్టవచ్చు. బయట నుంచి వచ్చే మనుషులు పశువుల శాలలోకి ప్రవేశించకుండా నియంత్రించాలి. బయట వాహనాలు కూడా పశువుల శాలల పరిసరాల్లోనికి రాకుండా నియంత్రించాలి. ఈ విధంగా చేయటం వలన వేరే ఊర్లలో గాని వేరే శాలల్లో గాని పశువులకు సోకిన వ్యాధులు మన శాలల్లోకి, మన ప్రదేశాల్లోకి రాకుండా నియంత్రించవచ్చు. పశువుల శాలల ముఖద్వారం వద్ద ఫుట్ పాత్ అంటే యాంటీసెప్టిక్ ద్రావణాన్ని వేయడం ద్వారా బయట నుంచి వచ్చిన వాహనాలు కానీ మనుషులు కానీ దాన్ని దాటుకుని వచ్చినప్పుడు ఆ బ్యాక్టీరియా, వైరస్లు నిర్వీర్యం అవుతాయి. పశువుల శాలలో ఒక పశువు నుండి ఇంకో పశువుకు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే వ్యాధి సోకిన పశువును వేరు చేసి చికిత్స చేయడము, పశువుల శాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడము, ఎలుకలు, పందుకుక్కులు లేకుండా నివారించటము, ఆరోగ్యకరమైన పశువుకు ముందుగా మేత, నీరు అందించి తర్వాత అనారోగ్యంతో ఉన్న పశువు దగ్గరికి వెళ్ళాలి, పొదుగువాపు వచ్చిన పశువులు ఉన్నచో ఆరోగ్యంగా ఉన్న పశువుకు ముందు పాలు పితికి తర్వాత పొదుగువాపు ఉన్న పశువుని పాలను పితకాలి. పశువులకు ఇంజెక్షన్ లేదా టీకాలు ఇచ్చేటప్పుడు ఒక్కొక్క పశువుకు ఒక్కొక్క సూదిని వాడాలి. ఒక పశువు నుండి ఇంకొక పశువు దగ్గరికి వెళ్లే ముందు యాంటీసెప్టిక్ ద్రావణంతో చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. ఇంతే మాత్రం కాకుండా పశువుల పాకలు ఎత్తైన స్థలాల్లో పొడిగా ఉండేలాగా చూసుకోవాలి. వర్షం పడినా నీరు నిల్వ లేకుండా ఉండేలా చూసుకోవాలి. పశువుల పాకల్లోనికి తగినంత గాలి ప్రవేశించేటట్లు జాగ్రత్త తీసుకోవాలి. పశువుల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి ప్రతిరోజు వాటికి మంచి పోషక

0: వేయించాలి. ఆగస్టు మాసంలో ఆవులకు గేదెలకు గాలికుంటు వ్యాధి టీకాలు తప్పకుండా వేయించాలి. సన్నజీవాల్లో చీడపారుడు అనగా పీపీఆర్ వ్యాధి నిరోధక టీకాలు సెప్టెంబర్ మాసంలో వేయించాలి. అక్టోబర్ మాసంలో గొంతు వాపు ఎక్కువగా వచ్చే ప్రదేశాలు అంటే ఎండమిక్ విలేజెస్, అంటే తరచుగా ఆ ప్రదేశంలో గొంతు వాపు వ్యాధి వస్తున్నట్లయితే మనం మే జూన్లలో ఒకసారి వేయిస్తాము, మళ్ళీ అక్టోబర్లో రెండోసారి గొంతు వాపు వ్యాధికి టీకాలు వేయించాలి. నవంబర్ మాసంలో గొర్రెలు మేకల్లో మసూచి టీకాలు అంటే షీప్ పాక్స్ గోట్ పాక్స్ వ్యాధికి సంబంధించిన టీకాలు వేయించాలి. డిసెంబర్ మరియు జనవరి మాసాల్లో కోళ్లకు కుక్కర్ తెగులు రాకుండా టీకాలు వేయించాలి. ఫిబ్రవరి మాసంలో రెండోసారి ఆవులు గేదెలు పందులకి గాలికుంటు వ్యాధి టీకాలు వేయించాలి. సంవత్సరానికి 2 సార్లు చొప్పున ఆగస్టులో ఒకసారి ఫిబ్రవరి మాసంలో ఒకసారి 2 సార్లు గాలికుంటు వ్యాధి టీకాలు వేయడం ద్వారా ఈ పశువుల్లో గాలికుంటు వ్యాధి రాకుండా నివారించవచ్చు. గొర్రెలు మేకల్లో మార్చి నెలలో ఒకసారి, జూన్లో ఒకసారి, డిసెంబర్లో ఒకసారి అనగా సంవత్సరానికి 3 సార్లు చొప్పున నట్టల నివారణ మందులు వేయించాలి. నట్టల నివారణ మందులు వేయించే ముందు పేడ పరీక్షలు చేసి ఏ విధమైన అంతర ప్రాణజీవులు ఉన్నాయో, ఏలిక పాముల, బద్దె పురుగుల, పొట్టజలుగులు, కాలేయంజలుగులు ఏ ఉంటే గనక దానికి సంబంధించిన డీవామింగ్ మెడిసిన్ని వేయించాలి. ఈ చర్యలన్నీ తీసుకోవడం ద్వారా పశువుల్లో వచ్చే సాధారణంగా వచ్చే వ్యాధులన్నింటినీ కూడా వాటి వ్యాప్తిని అరికట్టడం ద్వారా రైతులకు ఎంతో ఆర్థికంగా మేలు చేకూరుతుంది.
1: పల్లెసీమలు కార్యక్రమంలో పశువులలో వ్యాధుల వ్యాప్తి నియంత్రణ, మెరుగైన విధానాలు అనే అంశంపై పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ ఎన్ హిమజ గారు అందించిన వివరణ విన్నారు. చివరగా వ్యవసాయ సమాచారం శీర్షికన ఆర్ పార్వతీ గారు అందించే వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం వింటారు.
2: రైతు సోదర సోదరిమణులకు నమస్కారం. ఈనాటి మన కార్యక్రమంలో ఆచార్య ఇంజనీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వ్యవసాయ శాస్త్రవేత్తలు కోనసీమ జిల్లా రైతు సోదరులకు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు వింటారు. భారత వాతావరణ విభాగం వారు అందించిన సమాచారం ప్రకారం 0.3 నుంచి 44.2 మిల్లీమీటర్ల మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 28.8 నుంచి 30.7 డిగ్రీ సెంటీగ్రేడ్ల మధ్య ఉండవచ్చు. కనిష్ట ఉష్ణోగ్రతలు 27.4 నుంచి 28 డిగ్రీ సెంటీగ్రేడ్ల వరకు ఉండవచ్చు. గాలిలో తేమ శాతం ఉదయం పూట 88 నుంచి 92% వరకు ఉంటుంది. మధ్యాహ్న వేళలో 80 నుంచి 90% వరకు ఉంటుంది. గాలి వేగం గంటకు 9 నుంచి 15 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వాతావరణ హెచ్చరిక: అత్యంత భారీ వర్షం, ఉరుములు ఇంకా పిడుగులతో కూడిన వర్షాలు, అలాగే బలమైన ఎదురుగాలులు వీచే అవకాశం ఉంది. ప్రస్తుత వెచ్చని మరియు మోస్తరు వర్ష సూచనలు పంటల సాధారణ వృద్ధికి అనుకూలంగా ఉన్నందున ఆశించిన తేలికపాటి వర్షాలు నేలలో తేమను నిలుపుకోవడంలో సహాయపడతాయి. అయినప్పటికీ రైతులు పొలం పరిస్థితులను గమనించి పొడి వాతావరణం ఎక్కువ రోజులు ఉంటే కనుక అవసరానికి అనుగుణంగా తేలికపాటి నీటిపారుదల ఇచ్చుకోవాలి. మోస్తరు తేమ ఇంకా అడపదడప మేఘవృతమే ఉండడం వల్ల తెగుళ్ళు ఇంకా వ్యాధులు ప్రబలత ఉండే అవకాశం ఉంది. కాబట్టి రైతులు క్రమం తప్పకుండా పొలాన్ని పరిశీలించి వాతావరణం స్పష్టంగా ఉన్నప్పుడు మాత్రమే, ముఖ్యంగా ఉదయం లేదా సాయంత్రం వేళల్లో అంటే ఏ వర్షం లేని సమయంలో, మొక్కల సంరక్షణ చర్యలు చేపట్టవలసి ఉంటుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. వర్షం లేని సమయంలో అంతర్కృషి ఇంకా కలుపు నివారణ పనులు రైతులు చేసుకోవచ్చు. నేలలో తేమను నిలుపుకోవడానికి ఇంకా నేల ఉష్ణోగ్రతను నియంత్రించుకోవడానికి మల్చింగ్ పద్ధతులను తప్పనిసరిగా ఆచరిస్తే మంచిది. వర్షాల సమయంలో నీరు నిల్వ ఉండకుండా పొలాల్లో సరైన నీటి కాలువలు రైతులు ఏర్పాటు చేసుకోవాలి. పశువులకు శుభ్రమైన త్రాగునీరు, అలాగే వేడి, అలాగే వర్షం నుండి రక్షణ కల్పించడానికి తగు ఆశ్రయాన్ని పశువులకు కల్పించాలి. వ్యవసాయ సలహాలు: వరి పంటలో నీరు 5 నుంచి 7 సెంటీమీటర్లు నీరు నిలిచి ఉండేలా చూసుకోవాలి. భారీ వర్షాల తర్వాత 24 గంటలలోపు అదనపు నీటిని తీసివేయాలి. కలుపు మొక్కలు నీరు నిస్సారంగా ఉన్నప్పుడు 2 నుంచి 3 సెంటీమీటర్లు రెండవ చేతి కలుపు తీయడం కోనోవిడి చేసుకోవాలి. ఆకుల కనుక కుదురు గాయాలు చూపిస్తే ట్రైసైక్లోజెల్ 75 WP 0.4 గ్రాములు లీటర్ నీటికి లేదా ఐసోప్రోథోయులిన్ 40 EC మందును 1.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. గవ్వకుల వ్యాధి, నిలువు గాయాలు, ఆకు చనిపోయిన గుబ్బలు కనిపిస్తే కనుక హెక్సాకోనోజెల్ 5 EC మందును 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి లేదా థిఫ్లూజైమైడ్ 24 SC మందును 0.6 మిల్లీలీటర్లు పందిరి దిగువ నేరుగా పిచికారీ చేసుకోవాలి. అరటి పంటలో యాజమాన్యం: నీటి పారుదల, నీరు నిలిచిపోకుండా అలాగే వేర్లు కనుక

0: ఎక్కువగా నీటిలో నానిపోతే కనుక గుంటలు, బేసిన్లలో, పక్కా కాలువలను తెరవాల్సి ఉంటుంది. బలమైన గాలులు వీచినప్పుడు వర్షాలలో అరటి మొక్కలు పడిపోకుండా, సూడోష్ణం విరిగిపోకుండా ఉండడానికి వెదురు కర్రలను ఆసరాగా ఉంచడం మంచిది. పోషక నిర్వహణ కొరకు ఎరువుల వాడకాన్ని చిన్న మోతాదులుగా విభజించాలి. తేమతో కూడిన వాతావరణంలో సిగటోక లేదా ఆకుమచ్చ తెగులు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ వ్యాధి ప్రబలత ఎక్కువగా ఉంటే కనుక ఎప్పటికప్పుడు ఆకులను తొలగించి, ఆకులు ఎండిపోయినప్పుడు ప్రోపికోనోజోల్ 1 మిల్లీలీటరు ప్లస్ 0.5% మినరల్ ఆయిల్ను పిచికారీ చేసుకోవాలి. కూరగాయల పంటలో యాజమాన్యం. నీటి పారుదల కొరకు నీరు నిలుచుకోవడం, ఇంకా కాలర్ తెగులు నివారించడానికి చానల్ గట్లను రైతులు తెరిచి ఉంచితే మంచిది. నర్సరీ సంరక్షణ కొరకు పాలీకవర్ లేదా ఎత్తిన పడకలతో మొలకలను రక్షించాలి. విత్తనం నేలను ట్రైకోడెర్మాతో చికిత్స చేసుకోవాలి. అలాగే మడత ఎండుగడ్డి ఆకుమచ్చ తెగులు పెరిగే అవకాశం ఉంటుంది. రసం పీల్చే పురుగులు కనుక ఆశిస్తే థ్రిప్స్, అఫిడ్స్, తెల్లదోమ ఈ తెగుళ్లకు వర్షం తర్వాత వేప నూనె 3% లేదా థయోమిథాక్సిన్ 0.25 గ్రాములు లీటర్ నీటికి పిచికారీ చేసుకోవాలి. ఆకుకూరల్లో అయితే పురుగు మందుల పిచికారీ వర్షాలు పడిన వెంటనే కొయ్యకుండా కుళ్ళిపోకుండా ఉండడానికి అదనపు నీటిని ఎప్పటికప్పుడు తీసివేస్తూ ఉండాలి. ఆకుకూరల పంట పోషణకు ఒత్తిడికి గురైన పంటల్లో కోలుకోవడానికి స్పష్టమైన వాతావరణంలో 1% యూరియా ప్లస్ 0.5% పొటాషియం సల్ఫేట్ను పిచికారీ చేసుకోవాలి. కొబ్బరి పంటలో యాజమాన్యం. నీటి పారుదల కొరకు చెట్టు చుట్టూ ఉన్న వృత్తాకార బేసిన్లను, అంటే కాండం నుండి దాదాపు 5 అడుగుల దూరంలో శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే నిలిచిపోయిన నీటిని ఎప్పటికప్పుడు తీసివేస్తూ ఉండాలి. భారీ వర్షాల తర్వాత మొగ్గు తెగులను నివారించడానికి కిరీటంలో నీటి ప్యాకెట్లను క్లియర్ చేసుకోవాలి. తడి వాతావరణంలో మొగ్గ పండ్ల తెగులు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కిరీటం అలాగే చిన్న గుత్తులపైన 1% బోర్డియాస్ మిశ్రమాన్ని లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. వర్షం లేని సమయంలో వేలు ఆరోగ్యంగా ఉండడానికి ట్రైకోడెర్మా లేదా వేప కేకును వేసుకోవాలి. పశువుల్లో యాజమాన్యం. పశువుల షెడ్లను పొడిగా అలాగే వెంటిలేషన్ బాగా ఉండేలా చూసుకోవాలి. తేమను నియంత్రించడానికి నేలపైన సున్నం వేసి పొడిగా ఉండేలా చూడాలి. పశువులకు గొట్టం తెగులు, పాద ఇన్ఫెక్షన్లను నివారించడానికి వారానికి 1-2% కాపర్ సల్ఫేట్ వాడితే సరిపోతుంది. పరాణజీవి సంక్రమణలు ఇంకా ఉబ్బరం నివారించడానికి నీటితో నిండిన పచ్చిక బళ్ళలో జంతువులను మేపకుండా ఉండాలి. వర్షాల తర్వాత పచ్చని గడ్డిని తినిపించే ముందు పశువులకు మేతను పొడిగా అందించవలసి ఉంటుంది. పశువుల్లో లోపాలను నివారించడానికి ఖనిజ మిశ్రమం ప్లస్ ఉప్పును తినిపించాలి. రైతులు వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. రైతులు వాతావరణ ఆధారిత పంట సలహా అలాగే వాతావరణ సూచన కోసం మేఘదూత్ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించుకోవాలి. అలాగే రైతులు పిడుగులు ఇంకా ఉరుములతో కూడిన హెచ్చరికల కోసం దామిని మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని వ్యవసాయ అధికారులు తెలియజేస్తున్నారు.
1: వ్యవసాయ సమాచారం శీర్షికన ఆర్ పార్వతి గారు అందించిన వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం విన్నారు. ఇంతవరకు పల్లె సీమలు కార్యక్రమం విన్నారు.

0: కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం ఎన్సీఈఆర్టీ రూపొందించిన డిజిటల్ స్క్రీనింగ్ టూల్ ప్రశస్తి గురించి శ్రీ కె రామకృష్ణ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ సలివోజు కృష్ణ శరద్ బాబు, సహకారం మానేటి భూమేశ్వర్.
1: శ్రోతలకు నమస్కారం. సమ్మిళిత

0: విద్య అనేది నేడు ప్రతి తరగతి గదిలోనూ అత్యంత కీలకమైన అంశం. పాఠశాల స్థాయిలోని ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలను గుర్తించి వారికి సరైన విద్యా వనరులను అందించేందుకు ఎన్సీఆర్టీ ప్రవేశపెట్టినటువంటి వినూత్న సాధనమే ప్రశస్త్. ప్రశస్త్ అంటే ప్రీ అసెస్మెంట్ హోలిస్టిక్ స్క్రీనింగ్ టూల్. అయితే మరి అసలు ఈ ప్రశస్త టూల్ అంటే ఏమిటి? ఇది సాధారణ ఉపాధ్యాయులకు, స్పెషల్ ఎడ్యుకేటర్లకు ఎలా ఉపయోగపడుతుంది? సమాజంలో ఉన్నటువంటి దివ్యాంగ పిల్లల విద్యా ప్రయాణాన్ని ఇది ఎలా సులభతరం చేస్తుంది అనే అంశాలపై మాట్లాడడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు స్పెషల్ ఎడ్యుకేటర్ కొట్టాల రామకృష్ణ గారు. వారిని అడిగి ఈ ప్రశస్త టూల్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి రామకృష్ణ గారు.
1: నమస్కారం సార్.
0: సార్, అసలు ముందుగా మన శ్రోతల కోసం ఒక విషయం చెప్పండి, అసలు ఈ ప్రశస్త టూల్ అంటే ఏంటి, దేనికోసం ఉద్దేశించబడింది ఈ టూల్?
1: ఈ ప్రశస్త్ యాప్ గురించి తెలుసుకునే ముందు, భారత ప్రభుత్వం దివ్యాంగుల కోసం ప్రారంభించిన ఒక ముఖ్య కార్యక్రమం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. భారత ప్రభుత్వం వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా దివ్యాంగుల కోసం ఒకే దేశం ఒకే ధ్రువపత్రం నినాదంతో యుడిఐడి, యునిక్ డిజబిలిటీ ఐడెంటిటీ కార్డ్ని 2021 జూన్ 1 ప్రారంభించడం జరిగింది. మరి దివ్యాంగుల విభజన గురించి తెలుసుకోవాలంటే, పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ పిడబ్ల్యూడి యాక్ట్ 1995 7 రకాల వైకల్యాలను గుర్తించడం జరిగింది. మరి అభివృద్ధి చెందిన సాంకేతికత సహాయంతో ప్రస్తుతం భారత ప్రభుత్వం ఈ యాక్ట్కు సంస్కరణ చేస్తూ ఆర్పిడబ్ల్యూ యాక్ట్, రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ 2016 ప్రకారం 21 వైకల్యాలను ధృవీకరణ పత్రాలు ఇవ్వడం కోసం గుర్తించడం జరిగింది. మరి ఈ వైకల్యాలు గల వారిని గుర్తించడం కోసం మొట్టమొదటగా పాఠశాల, కళాశాల స్థాయిలో పిల్లలను పరిశీలించడం కోసం భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ, పాఠశాల విద్యా అక్షరాస్యత శాఖ, జాతీయ విద్యా సాంకేతిక సంస్థ, జాతీయ విద్యా పరిశోధనా సంస్థ వారి సంయుక్త సహకారంతో ప్రశస్త్ అనే యాప్ను రూపొందించడం జరిగింది. ప్రశస్త్ అంటే ప్రీ అసెస్మెంట్ హోలిస్టిక్ స్క్రీనింగ్ టూల్. ఇది ధృవీకరణ కాదు, కేవలం పరిశీలన మాత్రమే. దీనిలో ముఖ్యంగా 3 భాగాలు ఉంటాయి. మొదటి భాగంలో ప్రతి విద్యా సంస్థలోని, అది ప్రభుత్వానిది కావచ్చు, ఎయిడెడ్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, ప్రతి విద్యా సంస్థలోని ప్రతి ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయిని మరియు ఉపన్యాసకులు 21 వైకల్యాలను ఏ విధంగా గుర్తించగలుగుతారు తమ విద్యార్థుల్లో, వాటికి సంబంధించిన అవగాహనకు సంబంధించి 10 వీడియోలు ఉంటాయి. ఈ వీడియోలన్నింటినీ వారు ఖచ్చితంగా చూడవలసిన అవసరం ఉంది. ఈ వీడియోలు చూసిన తర్వాత స్క్రీనింగ్ పార్ట్ 1 అనే 2 భాగం వారికి అందుబాటులోకి వస్తుంది. మరి ఈ వీడియోలు ఉపాధ్యాయులకే ఎందుకు ఇవ్వడం జరిగింది అంటే, ఒక పిల్లవాడు పాఠశాలలోనే ఎక్కువ సమయం గడుపుతాడు, మరియు ఆ పిల్లవాడిని వివిధ సందర్భాలలో పరిశీలించే అవకాశం ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులకు, ఉపన్యాసాలకు మాత్రమే ఉంటుంది. కావున వారికి ఉద్దేశించి ఈ వీడియోలను చేయడం జరిగింది.
0: సరే, మరి ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ 2016 ప్రకారం 21 డిజబిలిటీస్ ఉన్నాయి అంటున్నారు కదా, ఈ 21 డిజబిలిటీస్ ని గుర్తించడంలో ఈ టూల్ ఎలా ఉపయోగపడుతుంది, అంటే ఎలా చెక్లిస్ట్ చేస్తారు మీరు?
1: సో ఈ యాప్ లో మొదటగా ఏంటంటే, స్క్రీనింగ్ పార్ట్ 1 లో సంబంధిత ఉపాధ్యాయుడు వారి పిల్లలందరినీ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ అయిపోయినాక ఈ 21 వైకల్యాలకు సంబంధించి, ఒక్కొక్క వైకల్యానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు ఆ యాప్లో రావడం జరుగుతుంది. వాటిలో ఏ లక్షణాలు ఆ పిల్లవాడికి ఉన్నవో వాటిని టిక్ చేయడం ద్వారా ఆ పిల్లవాడికి ఆ సంబంధిత వైకల్యం ఎంత శాతం ఉందో గుర్తించడం జరుగుతుంది.
0: ఇప్పుడు ఈ స్క్రీనింగ్ టూల్ ద్వారా మీరు అసెస్ చేసి ఈ పిల్లవాడికి ఫలాని ప్రాబ్లం ఉంది అని తెలిసిన తర్వాత డాక్టర్కి చూపిస్తారా, ఓన్లీ మీరే అసెస్మెంట్ ద్వారా యాప్లో నమోదు చేస్తారు?
1: ఈ ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, ఉపన్యాసకులు ఈ స్క్రీనింగ్ పార్ట్ 1 విద్యార్థిని పరిశీలించిన తర్వాత వారు ఎవరైతే పిల్లల్ని అనుమానిస్తారో, వీళ్ళకు వైకల్యం ఉందని చెప్పేసి, దానిని స్క్రీనింగ్ పార్ట్ 2 ప్రత్యేక ఉపాధ్యాయులు వారి డేటాలో చూసుకొని సంబంధిత విద్యార్థిని వారు కూడా పరిశీలించి వారి దృష్టిలో కూడా ఈ పిల్లవాడికి, ఈ అమ్మాయికి ఈ వైకల్యం ఉందని భావిస్తే వారిని తదుపరి పరిశీలన కోసం సంబంధిత వైద్యుని వద్దకు తీసుకువెళ్ళడం జరుగుతుంది.
0: మరి మీరు చెప్పినట్టు దీంట్లో పార్ట్ 1, పార్ట్ 2 ఉంటాయని చెప్పారు. పార్ట్ 1 పాత్రలో సాధారణ ఉపాధ్యాయులు, స్పెషల్ ఎడ్యుకేటర్లు ఇద్దరు ఉంటారా? పార్ట్ 1 ఉపాధ్యాయులు, పార్ట్ 2 స్పెషల్ ఎడ్యుకేటర్స్ ఉంటారా?
1: పార్ట్ 1 సాధారణ ఉపాధ్యాయులు మాత్రమే తాము చూసిన 10 వీడియోల అవగాహనతో స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. పార్ట్ టూలో మాత్రం ప్రత్యేక ఉపాధ్యాయులు మాత్రమే స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది.
0: ఇప్పుడు పార్ట్ వన్ పార్ట్ టూ కంప్లీట్ అయిన తర్వాత తదుపరి చర్యలు ఏంటి?
1: పార్ట్ టూలో కూడా ప్రత్యేక ఉపాధ్యాయులు పిల్లలకు వైకల్యాలు ఉన్నాయని గుర్తించినచో వారిని

0: సంబంధిత వైద్యుల దగ్గరికి, ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షింపజేసి వారికి సంబంధిత ధృవీకరణ పత్రం ఆ వైకల్యానికి సంబంధించిన శాతం ప్రకారం ఇప్పించడం జరుగుతుంది.
1: సరే, ఇంకొకటి, ఈ కేంద్ర ప్రభుత్వం డెవలప్ చేసినటువంటి టూల్ ఏదైతే ఉందో, ఇది కేవలం ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి స్కూళ్లకు కళాశాలకేనా, అన్ని స్కూళ్ళు కళాశాలలు దీన్ని అమలుపరచాలా?
0: ఇది ప్రభుత్వ మరియు ఎయిడెడ్ ప్రైవేటు అన్ని విద్యా సంస్థల్లో దీన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం సూచన.
1: మీరు యాప్ ద్వారా గుర్తించిన తర్వాత, అంటే పిల్లల్లో ప్రత్యేక అవసరాలున్న పిల్లలను గుర్తించిన తర్వాత, వాళ్ళకి సర్టిఫికేట్ ఇప్పించిన తర్వాత, వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ అందుతాయి, ఎటువంటి చర్యలు తీసుకుంటారు వాళ్ళకి ఆ డిజబిలిటీ నుంచి బయటికి రావడం కోసం, లేదా వాళ్ళ ప్రత్యేక అవసరాల కోసం?
0: దీంట్లో ముఖ్యంగా మనం ఒక విషయం తెలుసుకోవాలి. ఇంతకు ముందు ప్రతి రాష్ట్రం తన సొంతంగా సదరం అని ఒక సర్టిఫికేట్ ఇచ్చేది. అయితే భారత ప్రభుత్వం ఈ దివ్యాంగులందరినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావడం కోసం ఒకే దేశం ఒకే ధృవపత్రం నినాదంతో UDID, యూనిక్ డిజబిలిటీ ఐడెంటిటీ కార్డ్ని జూన్ 2021 ప్రారంభించడం జరిగింది. సో దీనిలో భాగంగా ప్రభుత్వ వైద్యులు ఆ విద్యార్థులను పరిశీలించిన తర్వాత వారి వైకల్యం యొక్క శాతం ప్రకారం వారికి సంబంధిత సర్టిఫికేట్ను ఇవ్వడం జరుగుతుంది. ఆ సర్టిఫికేట్లోని శాతం ప్రకారం వారికి సంబంధిత సంక్షేమ పథకాలు లభించడం జరుగుతుంది. ఉదాహరణకు స్కాలర్షిప్స్, బస్ పాస్లు, రైల్వే పాస్లు. అదేవిధంగా చదువుకునే విద్యార్థులకు వారి అభ్యసన వైకల్యాలు, స్పెసిఫిక్ లెర్నింగ్ డిజేబిలిటీ, నిర్దిష్ట అభ్యసన వైకల్యం ఏదైనా ఉంటే దానికి సంబంధించిన సంబంధిత ధృవపత్రం కానీ, ఇంటలెక్చువల్ డిజబిలిటీ, ప్రజ్ఞా వైకల్యం ఏమన్నా ఉంటే దానికి సంబంధించిన ధృవపత్రం కానీ ఉంటే వాళ్లకు పరీక్షలలో కొన్ని మినహాయింపులు కూడా లభిస్తాయి. ఉదాహరణకు భాషలలో కొన్ని పేపర్లు రాయవలసిన అవసరం ఉండదు. మిగతా విషయాలలో 10 మార్కులకే పాస్ ఇవ్వడం జరుగుతుంది. అవసరమైన వారికి సహాయకులను, స్క్రైబ్ని ఇవ్వడం జరుగుతుంది. తద్వారా పిల్లలు తమ వైకల్యం ద్వారా తక్కువ విద్యను అభ్యసించినప్పటికీ వాళ్ళు సర్టిఫికేట్ పొందే అవకాశం లభిస్తుంది. మరియు వాళ్ళు తమ సెకండరీ స్థాయి విద్యను పూర్తి చేసిన తర్వాత ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో భాగంగా స్వయం ఉపాధి కోసం ఆర్థిక సహాయం కూడా పొందవచ్చు ఈ UDID సర్టిఫికేట్ ద్వారా. అదేవిధంగా వారు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నప్పుడు 5% ఉద్యోగాలలో కూడా వాళ్ళకు రిజర్వేషన్ లభిస్తుంది.
1: మనం మాట్లాడుకున్న దాంట్లో పర్సన్స్ విత్ డిజబిలిటీస్ లో ఒకే పర్సన్ కి మల్టిపుల్ డిజబిలిటీస్ ఉండొచ్చు, అప్పుడు వాళ్ళకి మల్టిపుల్ ఫెసిలిటీస్, అంటే సంక్షేమ పథకాల్లో డిఫరెంట్ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతారా, అన్ని కలిపి ఒకటే కింద ట్రీట్ చేస్తారా డిజబిలిటీని?
0: వాళ్ళకు మల్టిపుల్ డిజబిలిటీ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. దానిలో మేజర్ గా ఏదైతే ఉందో దాని కిందనే వాళ్ళకు లబ్ధి ఇవ్వడం జరుగుతుంది.
1: ఇక డిజబిలిటీ అనేది ఎంత శాతం ఉంటే మీరు డిజబిలిటీగా గుర్తిస్తారు?
0: భారత ప్రభుత్వ సూచనల ప్రకారం 40% కంటే ఎక్కువ ఉన్న వారికి మాత్రమే సంబంధిత సంక్షేమ పథకాలు అందుతాయి.
1: ఇంకా మీరు క్లాస్ రూమ్ లో చూసినా, కళాశాలలో చూసినా, ఇది డిజబిలిటీ అని గుర్తించని కొన్ని ఏమైనా ఉన్నాయి? అంటే సాధారణ ఎడ్యుకేటర్లు గాని, ఉపాధ్యాయులు, సాధారణ ప్రజలు ఇతనికి డిజబిలిటీ ఇది అనేది గుర్తించని అటువంటి వ్యాధులు చూసారా మీరు, ప్రాబ్లమ్స్ ఏమైనా చూసారా?
0: సాధారణంగా వైకల్యాలు అనగానే మనకు గుర్తుకొచ్చేది శారీరక వైకల్యాలు, దృష్టిలోపం, అంటే బాహ్యంగా కనిపించేవే వైకల్యాలని మనం అనుకుంటాం. కానీ RPW Act 2016 ప్రకారం భారత ప్రభుత్వం ప్రవర్తన వైకల్యాలు, మానసిక వైకల్యాలను కూడా, కొన్ని ఇతర వైకల్యాలు, ఉదాహరణ యాసిడ్ దాడి బాధితులను కూడా వైకల్యం కింద చూపించడం జరిగింది. అదేవిధంగా కుష్టు వ్యాధి నయమైన వ్యాధిగ్రస్తులను కూడా వైకల్యం గలవారిగా గుర్తించడం జరిగింది. అదేవిధంగా తలసేమియా, ఎర్ర రక్త కణాలు చనిపోవడం, ఈ వ్యాధికి సంబంధించిన వారిని కూడా వైకల్యం గలవారిగా గుర్తించింది. సికిల్ సెల్ వ్యాధి, అదేవిధంగా పార్కిన్సన్స్ వ్యాధి. ముఖ్యంగా మన పాఠశాల స్థాయిలో విద్యార్థుల్లో కనిపించేది SLD, నిర్దిష్ట అభ్యసన వైకల్యం, స్పెసిఫిక్ లెర్నింగ్ డిజేబిలిటీ. మామూలుగా ప్రతి పాఠశాలలో, ప్రతి తరగతిలో బాగా చదివే విద్యార్థులు ఉంటారు, వెనుకబడిన విద్యార్థులు ఉంటారు. ఇంతవరకు మనకు ఈ నిర్దిష్ట అభ్యసన వైకల్యం, స్పెసిఫిక్ లెర్నింగ్ డిజేబిలిటీ గురించి అవగాహన లేనంత మటుకు మనం వెనుకబడిన విద్యార్థులను పట్టించుకోకపోయేది, వాళ్లకు సమస్య ఎక్కడ ఉందనేది గుర్తించలేకపోయాం. ఈ నిర్దిష్ట అభ్యసన వైకల్యం గురించి అవగాహన కలిగిన తర్వాత ప్రతి ఉపాధ్యాయుడు కూడా ఆ అబ్బాయి చదువులో ఎందుకు వెనుకబడినానో గుర్తించి సంబంధిత నివారణ చర్యలు చేపట్టడం ద్వారా అతన్ని కూడా చదువులో ముందుకు తీసుకురాల్సే అవకాశం ఉంది.
1: సార్, ఇప్పుడు ప్రశస్త టూల్ ద్వారా నిర్దిష్ట వైకల్యాన్ని గుర్తిస్తామంటున్నారు, అలాగే గుర్తించిన తర్వాత వాళ్ళకు సర్టిఫికేట్ కూడా అందజేస్తామంటున్నారు. అయితే కొన్ని డిసబిలిటీస్ క్యూర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కదా, మరి క్యూరింగ్ కోసం, అంటే వాళ్ళ హెల్త్ రికవరీ కోసం మీరేమైనా ప్రయత్నాలు చేస్తారా, లేదు కేవలం గుర్తించడం వరకే మా బాధ్యత అని అంటారా?
0: వైకల్యాలను గుర్తించిన తర్వాత కొన్ని ఎర్లీ ఇంటర్వెన్షన్ ద్వారా

0: బిహేవియర్ థెరపీ ద్వారా వాటిని నయం చేయవచ్చు. వాటిని సంబంధిత స్పెషలిస్ట్ కి చూపించి వాళ్ళకి సంబంధిత థెరపీలు చేయించి వాటిని నివారించే స్థాయికి తీసుకువస్తాం. ఒకవేళ నివారించలేని స్థాయికి ఉంటే వాటికి పర్మనెంట్ డిసేబిలిటీ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. నివారించే స్థాయి ఉన్న వాటికి టెంపరవరీగా 5 సంవత్సరాలకు కానీ 3 సంవత్సరాలకు కానీ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఆ 3 సంవత్సరాల తర్వాత వాళ్ళ వైకల్య స్థాయిని బట్టి మళ్ళీ ఆ సర్టిఫికేట్ని రినివల్ చేయడమా క్యాన్సిల్ చేయడమా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మానసిక రుగ్మతలకు సంబంధించి కొన్ని మందులు వాడడం ద్వారా పిల్లల్లో మానసిక రుగ్మతలను మనం నయం చేయవచ్చు. ఇప్పుడు ప్రవర్తన దోషాలకు సంబంధించి వాళ్లకు ప్రవర్తన చికిత్స చేయడం ద్వారా వాళ్ళకు కౌన్సిలింగ్ చేయడం ద్వారా ఆ దోషాలను కూడా మనం నివారించవచ్చు.
1: రామకృష్ణ గారు, మరి మీరు నిజామాబాద్ జిల్లాలో స్పెషల్ ఎడ్యుకేటర్ గా పనిచేస్తున్నారు, మీరు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నప్పుడు ఈ విషయంలో ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి?
0: చాలా మటుకు మేము పిల్లల్ని వైకల్యం గల వారిగా గుర్తించినప్పటికీ తల్లిదండ్రులు వాళ్లకు సర్టిఫై చేయడానికి తీసుకెళ్తామంటే ముందుకు రావడం లేదు. వాళ్ళు తమ పిల్లల వైకల్యాలను దాచడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల నష్టపోయేది వారి పిల్లలు, వారి కుటుంబం మాత్రమే. కాబట్టి తమ పిల్లల బంగారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ వైకల్యాలు అనేవి శాశ్వతంగా ఉండేవి కావు, కొన్ని ప్రాథమిక స్థాయిలో గుర్తిస్తే నివారించవచ్చు. కాబట్టి నివారించగలిగిన వాటిని నివారించే ప్రయత్నం చేద్దాం, నివారించలేని వాటిని ధృవపత్రాలు ఇప్పించి తద్వారా వారి పిల్లలు లబ్ధి పొందే విధంగా ప్రయత్నం చేస్తే వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, అదేవిధంగా వాళ్ళు భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడే మానవ వనరులుగా కూడా మారుతారు.
1: అలాగే ఈ విషయంలో మీరు సాధారణ ఉపాధ్యాయులు అంటే స్పెషల్ ఎడ్యుకేటర్స్ కాకుండా చాలా స్కూల్లో సాధారణ ఉపాధ్యాయులు ఉంటారు, వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు?
0: ముఖ్యంగా ఏంటంటే మన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రశస్త్ యాప్ని, అందులోని వీడియోలను సరిగా చూడగలిగితే ఒక ప్రత్యేక ఉపాధ్యాయుడు ఏ విధంగా అయితే పిల్లల్లోని వైకల్యాలను గుర్తించగలరు, మీరు కూడా అలాగే గుర్తించగలుగుతారు. కాబట్టి మన పిల్లలలోని వైకల్యాలను ప్రాథమిక స్థాయిలోనే మనం గుర్తిస్తే వాటికి నివారణోపాయాలుగా మనం సూచించగలిగితే వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన వాళ్ళం అవుతాం.
1: విన్నారు కదా రామకృష్ణ గారి మాటల్లో స్పెషల్ ఎడ్యుకేషన్ కి సంబంధించి ఈ ప్రశస్త్ టూల్ ఎలా ఉపయోగపడుతుందో. ప్రతి చిన్నానికి నాణ్యమైన చదువు పొందే సమాన హక్కు ఉంది. చిన్న వయసులోనే వారి ప్రత్యేక అవసరాలను గుర్తించి తగిన చేతునిస్తే వారు కూడా అద్భుతమైనటువంటి ప్రతిభను కనబరుస్తారు. అందుకు ఈ ప్రశస్త్ టూల్ ఎంతగానో దోహదపడుతుందని చాలా స్పష్టంగా వివరించారు రామకృష్ణ గారు. మన స్టూడియోకు వచ్చి ఎంతో విలువైన సమాచారాన్ని మనతో పంచుకున్నందుకు రామకృష్ణ గారికి శ్రోతల తరపున ప్రత్యేక ధన్యవాదాలు.
0: నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు సార్.
2: ఇంతవరకు మీరు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం NCERT రూపొందించిన డిజిటల్ స్క్రీనింగ్ సాధనం ప్రశస్త్ గురించి పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ సలివోజి కృష్ణ శరద్ బాబు, సహకారం మానిటి భూమేశ్వర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణ.
3: శ్రోతలకు ముఖ్య గమనిక. ప్రస్తుతం కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం పరిస్థితుల నేపథ్యంలో వాతావరణానికి సంబంధించిన తాజా సమాచారాన్ని, భారత వాతావరణ శాఖ సూచనలను ఎప్పటికప్పుడు మీకు అందించేందుకు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఈరోజు రాత్రంతా ప్రసారాలను కొనసాగిస్తూ ఉంది. వాతావరణ పరిస్థితుల్లో వచ్చే మార్పులు, వర్షాలు, గాలులు, తీవ్రతకు సంబంధించిన తాజా సమాచారాన్ని, అలాగే రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎప్పటికప్పుడు తెలియజేసే సమాచారాన్ని మీ ముందు ఉంచుతాం. శ్రోతలు, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మీడియం వేవ్ FM ప్రసారాలను కొనసాగిస్తూ ఎప్పటికప్పుడు అందించే వాతావరణ సమాచారాన్ని గమనించగలరు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం దార్శనిక భారత్ విజయవాడ కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి దార్శనిక భారత్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవనీయ భారత ఉపరాష్ట్రపతి శ్రీ సిపి రాధాకృష్ణన్ గారు పాలు పంచుకున్న వ్యవసాయ ఆధారిత పరిశ్రమల అభివృద్ధిపై ప్రత్యేక కార్యక్రమం వింటారు.

0: A stronger, more self-reliant and more developed India tomorrow.
1: దేశానికి వెన్నెముక వంటి వ్యవసాయ రంగంలో సాంకేతికత అందిపుచ్చుకోవడం ద్వారా ఎల్ నీనో వంటి వాతావరణ విపత్తులను వ్యవసాయ రంగం ఏ విధంగా ఎదుర్కోవచ్చో హిస్ ఎక్సలెన్సీ గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ గారి మాటల్లో విందాం.
0: డిస్పైట్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ అండ్ సర్వీస్ సెక్టర్స్, ద రోల్ ఆఫ్ అగ్రికల్చరల్ సెక్టర్ ఇన్ బ్యాలెన్సింగ్ అవర్ కంట్రీస్ ఎకానమీ రిమైన్స్ ఇండిస్పెన్సబుల్. The agriculture sector acts as a stabilizer during the periods of fluctuation in the other sectors. Maize is the third most important food crop in India after rice and wheat, and it is grown across 16.9 million hectares, and our country produces over 43 million tons annually. Globally, the conditions of El Nino are developing rapidly, and this year it is expected to be strongest event in 140 years. When there is a deficit rainfall, agriculture is hit first. The effects then cascade through crops, livestock, household assets and food security. Despite the looming El Nino, the impact on India's agriculture sector is expected to be limited to the improved early warning systems. There is an urgent need for scientists to develop drought tolerant varieties of maize and rice that use water efficiently and maintain good yields even when rainfall is low, ensuring food security and giving steady income to farmers despite changing weather conditions.
1: ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల అవకాశాలను, నదుల అనుసంధానం ద్వారా రైతులకు కలుగుతున్న మేలును గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మాటల్లో విందాం.
2: స్వదేశీ విధానంతో మనం అందరం కూడా స్వయం సమృద్ధి సాధించడమే కాదు, ప్రపంచానికి మనం ఉత్పత్తి చేసిన వస్తువుల్ని ఎగుమతి చేసే రోజు చాలా దగ్గరలో ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎన్డీఏ ప్రభుత్వం అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో వ్యవసాయాన్ని ఒక జీవనోపాధిగా చూడడం లేదు. వ్యవసాయాన్ని ఒక ఆర్థిక శక్తిగా, రైతుల్ని ఒక ఆంటర్ప్రెన్యూర్గా చూడాలనేది మా విధానం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్వా, అరకు కాఫీ, పామ్ ఆయిల్, ఇంకో పక్క మీద చూసి కోకో, మిరప, మామిడి, టమోటా, పసుపు, మొక్కజొన్న, మీరు వాణిజ్య పంటలు ఏమి తెలుసుకున్నా ప్రపంచంలో పండించే వాణిజ్య పంటలు మన రాష్ట్రంలో పండడం మనందరికీ గర్వకారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే దీనికి ప్రాసెస్ చేసి, వాల్యూ యాడ్ చేసి, బ్రాండ్ ప్రమోట్ చేసి అంతర్జాతీయ మార్కెట్లు తీసుకుపోతే దాని విలువ అనేక రెట్లు పెరుగుతుంది. అప్పుడే భారత రైతాంగం రాజుగా ఎదిగే పరిస్థితికి వస్తారు. ఈరోజు చాలా మంది కుటుంబాలు నేను చూస్తున్నాను, ఒకప్పుడైతే మన రాష్ట్రం నుంచి ఎక్కడ నీళ్లుంటే అక్కడికి మన రైతులు, ఆదర్శ రైతులు వెళ్ళి వ్యవసాయం చేసేవాళ్ళు. ఇప్పుడు నేను పిలిపిస్తున్నాను, ప్రతి ఒక్క రైతు కుటుంబం ఆలోచించాలి, మీరంతా ఫుడ్ ప్రాసెసింగ్ రావాలి, ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఇవ్వాలి. ఈరోజు మనం అంతా కూడా ప్రపంచానికి అక్వా, ప్రాన్స్ గాని, చేపలు గాని, రొయ్యలు గాని ఇవన్నీ ఎగుమతి చేస్తున్నాం, కానీ 10% మనం ప్రాసెస్ చేస్తున్నాం. ఈ 10% గాని 50, 60, 70 తీసుకెళ్తే ఉపాధి వస్తుంది, వాల్యూ అడిషన్ వస్తుంది, ఫారిన్ ఎక్స్చేంజ్ కూడా పెరిగే అవకాశం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకే యువతకు పిలిపిస్తున్నాను, ఆంధ్రానంగానే టెక్నాలజీలో ముందున్నాం. ఒకప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ. ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు వ్యవసాయ రంగాన్ని జోడించి ఫుడ్ ప్రాసెసింగ్ వస్తే ఆకాశమే అద్దుగా ఎదిగే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు టెక్నాలజీ నాలెడ్జ్ ఉంది, ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం. ప్రతి ఒక్క కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త రావాలనేది నా ఉద్దేశం. ఆ పారిశ్రామికవేత్త కూడా ఏదో ఇక్కడ చేయడమే కాదు, లేకపోతే మనం ఉత్పత్తి చేసినటువంటి ప్రోడక్ట్ ని గ్లోబల్ ప్రోడక్ట్ గా చేయాల్సిన అవసరం ఉంది. ఆహారపు అలవాట్లు మారాయి.

0: దానికి అనుగుణంగా పంటలు సాగు కూడా మారాలి. ఒకప్పుడు వరినే పండించేవాళ్ళం, ఇప్పుడు బియ్యం తినే తగ్గించారు. కార్బోహైడ్రేట్స్ తగ్గించి ప్రోటీన్ గాని ఫ్రూట్ గాని ఇలాంటి ఫుడ్ పోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు రాష్ట్రంలో అక్వాకల్చర్ ని ఆర్టికల్చర్ ని వాణిజ్య పంటలనే పండిస్తున్నాం. ఒకప్పుడు రాయలసీమ కరువు సీమ, ఇప్పుడు రాయలసీమలో సిరులు పండించే పరిస్థితికి వచ్చాం. రాబోయే రోజుల్లో 20-30 సంవత్సరాల్లో ఎలాంటి పంటలు ఉండాలి, ఎలాంటి ఆర్థిక వ్యవస్థ ఉండాలి, దేనికి భవిష్యత్తు ఉంటుందో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ మాటల్లోనే కాదు యాక్షన్లో కూడా చేయడం కోసం రాయలసీమని ప్రపంచానికే ఒక హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తున్నాం. వచ్చే 3 ఏళ్లలో 36 సాగునీటి ప్రాజెక్టుల్ని 35,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పూర్తి చేస్తున్నాం. ఒకప్పుడు గోదావరి నీళ్లు సముద్రం లేకపోయేటివి. 12 ఏళ్లకు మునుపు పట్టి సీమ ద్వారా గోదావరి నీళ్లు కృష్ణా డెల్టాకు తీసుకొస్తే ఈ సంవత్సరం ఎల్లినో ప్రాబ్లం ఉన్నా గోదావరి నీళ్ల వల్ల కొంతవరకు కృష్ణా రైతాంగాన్ని కాపాడామంటే అది ఈ ప్రభుత్వం యొక్క దూరదృష్టిని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ వస్తే ఈ 2-3 ఏళ్లలోనే పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది ఈ ప్రభుత్వం యొక్క పట్టుదల. అదే మరి అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ముందుకు పోతున్నాం. ప్రకృతి సేద్యం ద్వారా ఆల్టర్నేటివ్ క్రాప్లు కూడా పోయే పరిస్థితికి వచ్చాం. పప్పు ధాన్యాలు గాని చిరుధాన్యాలు గాని ప్రోత్సహిస్తున్నాం. ఒక సంక్షోభాన్ని సవాలుగా తీసుకుని రైతాంగాన్ని అప్రమత్తం చేసి ప్రత్యామ్నాయ పంటలే కాకుండా మళ్లీ ప్రతి ఒక్క రైతు కూడా భూమిని ఖాళీగా పెట్టకుండా ఎన్జిఎల్లో గైడ్ చేసే పరిస్థితికి వస్తున్నాం. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం రైతులపైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ మనం చేయగలిగితే తాత్కాలికంగా మనం సమస్యను ఎదుర్కోవడం, శాశ్వతంగా నీటి సమస్యను పరిష్కారం చేసి వాటర్ సెక్యూరిటీ తెచ్చుకోగలిగితే సమస్యల పరిష్కారం అవుతాయి. 5 నదుల్ని కలిపే పరిస్థితి ఉంది. గోదావరి, కృష్ణ, తుంగభద్ర, అదే సమయంలో పెన్న, అదే సమయంలో కావేరి. ఈ 5 నదులు కలపగలిగితే 4 రాష్ట్రాల్లో సమస్య పరిష్కారం అవుతుంది. నీళ్లు తీసుకపోవడమే కాదు, దీనివల్ల కష్టకాలంలో ఇది ఒక స్టెబిలైజర్ గా స్థిరీకరణ చేసే అవకాశం వస్తుంది.
1: ఇన్ని ఉపయోగాలు కలిగిన వ్యవసాయ విలువ ఆధారిత పరిశ్రమల అభివృద్ధి ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోగతి సాధనకు తోడ్పడుతుందని ఆశిద్దాం. మీరు ఇంతవరకు దార్శనిక భారత్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవనీయ భారత ఉపరాష్ట్రపతి శ్రీ సిపి రాధాకృష్ణన్ గారు పాలుపంచుకున్న వ్యవసాయ ఆధారిత పరిశ్రమల అభివృద్ధిపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా వాతావరణ హెచ్చరిక. ఈరోజు సాయంత్రం 5:30 భారత వాతావరణ శాఖ జారీ చేసిన వివరాలు. పశ్చిమ మధ్య మరియు దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం గత 6 గంటల్లో గంటకు 7 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదిలింది. ఈరోజు సాయంత్రం 5:30 ఇది ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలో 18.1 డిగ్రీల ఉత్తర అక్షాంశం మరియు 84.0 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద కేంద్రీకృతమై ఉంది. ప్రస్తుతం ఈ తీవ్ర వాయుగుండం ఆంధ్రప్రదేశ్లోని కళింగపట్నానికి దక్షిణ నైరుతి దిశలో 30 కిలోమీటర్లు, విశాఖపట్నానికి తూర్పు ఈశాన్య దిశలో 90 కిలోమీటర్లు, అలాగే ఒడిశాలోని గోపాల్పూర్కి నైరుతి దిశలో 160 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది మరింత పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రాబోయే 3-4 గంటల్లో కళింగపట్నానికి నైరుతి సమీపంలో విశాఖపట్నం, గోపాల్పూర్,

మధ్య ఉత్తర ఆంధ్రప్రదేశ్ మరియు దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశా తీరాలను దాటే అవకాశం బలంగా ఉంది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ తెలియజేస్తున్నారు. ప్రజలకు ముఖ్య గమనిక: విశాఖపట్నం జిల్లాలో నిన్నటి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రతికూల వాతావరణం వల్ల ఎక్కడైనా విద్యుత్ లైన్లకు లేదా స్తంభాలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీఈపీ డీసీఎల్ పర్యవేక్షక ఇంజనీర్ బి సింహాచలం నాయుడు గారు సూచించారు. రోడ్లపై గాని పొలాల్లో గాని తెగిపడిన విద్యుత్ తీగలు, నేలకూలిన స్తంభాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టుకోవద్దని స్పష్టం చేశారు. నీటిలో విద్యుత్ వైర్లు పడి ఉండే ప్రమాదం ఉన్నందున వర్షపు నీరు నిలిచిన ప్రదేశాలకు దూరంగా ఉండాలని, చెట్లు లేదా ట్రాన్స్ఫార్మర్ల కింద నిలబడకూడదని కోరారు. ఇళ్లల్లో తడి చేతులతో స్విచ్లను తాకవద్దని, ఉరుములు మెరుపులు వస్తున్న సమయంలో ఎలక్ట్రానిక్ పరికరాల ప్లగ్లను తీసివేయాలని విజ్ఞప్తి చేశారు. పశువుల కాపరులు తమ పశువులను విద్యుత్ స్తంభాలకు కట్టేయకూడదని హెచ్చరించారు. ఎక్కడైనా ప్రమాదకర పరిస్థితులు కనిపిస్తే వెంటనే స్థానిక విద్యుత్ శాఖ సిబ్బందికి సమాచారం అందించాలని, అత్యవసర మరమ్మతుల కోసం ప్రత్యేక బృందాలను సిద్ధంగా ఉంచామని వెల్లడించారు. విశాఖపట్నం ఆపరేషన్ సర్కిల్లో అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు: సర్కిల్ కార్యాలయం మహారాణిపేట 7382249881, జోన్ 1 డివిజన్ మహారాణిపేట 9490610019, జోన్ 2 డివిజన్ కంచర్పాలెం 9849628880, జోన్ 3 డివిజన్ మధురవాడ 9491030722. ఇప్పుడు ఇంద్రా సినిమా నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, మల్లికార్జున్ పాడిన పాట, సంగీతం మణిశర్మ, సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి.

ప్రస్తుత తీవ్ర వాయుగుండం పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ గారు ప్రజలకు తెలియజేస్తున్న ముఖ్య గమనిక. ఈరోజు, రేపు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున చెట్లు, హోల్డింగ్స్ వద్ద నిలబడరాదు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదు. ఈరోజు, రేపు కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు, చెదురుమదురుగా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం జిల్లాలలో భారీ వర్షాలు, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో మోస్తారు వర్షాలు, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆకస్మిక వరదల పట్ల లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు వర్షం సినిమా నుండి కెఎస్ చిత్ర పాడిన పాట వింటారు. సంగీతం దేవిశ్రీప్రసాద్, సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి.

ఇంతవరకు స్వరమాలిక తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. యువత సమిష్టి కృషితో 2047 లక్ష్యానికి ముందే భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారగలదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఆయుర్వేద అనుగుణమైన జీవన శైలి ఆరోగ్య సంరక్షణకు సంపూర్ణమైన విధానమని కేంద్ర మంత్రి ప్రతాప్రావు జాదవ్ అన్నారు. ఓటర్ల జాబితా సవరణతో పాటు అనేక కీలక నిర్ణయాలు ఏకగ్రీవంగా తీసుకున్నామని భారత ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కోస్తాంధ్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లో రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. ఆసియా క్రీడల్లో భారతదేశ పతకాల సంఖ్య 12కు చేరుకుంది. వివరాలు. యువత సమిష్టి కృషితో 2047 లక్ష్యానికి ముందే భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారగలదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. గుజరాత్లోని వడోదరలో మహారాజా సాయాజీరావు యూనివర్సిటీ ఆఫ్ బరోడా 75వ స్నాతకోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ఈరోజు పాల్గొని ప్రసంగించారు. విద్యను దేశానికి సమాజానికి ఉపయోగించినప్పుడే దానికి అర్థం చేకూరుతుందని తెలిపారు. నేడు ప్రతి రంగంలోనూ సాంకేతిక పరివర్తన జరుగుతోందని, నిత్యం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు బహుళ రంగాల విధానమే పరిష్కారమని తెలియజేశారు. విద్యారంగంతో సహా వివిధ రంగాల్లో మహిళల భాగస్వామ్యం అధికంగా పెరుగుతోందని రాష్ట్రపతి పేర్కొంటూ,
1: ఆఫ్ కొత్త వ్యూహన చాయి టెక్నిక్ ఆఫ్ గతి దే సకే.

0: लेकिन ये तय करना है आपका काम है कि आपको किस दिशा में जाना। डेटा आपको सूचना दे सकता है लेकिन उस सूचना के नैतिक उपयोग कैसे करना है ये निर्णय आपको ही करना है।
1: అలాగే ఈరోజు సాయంత్రం వడోదరలో బ్రహ్మకుమారిస్ గ్లోబల్ స్పిరిచువల్ ప్యాలెస్ రిట్రీట్ సెంటర్ ప్రారంభించడంతో పాటు వికసిత్ భారత్ కోసం యువత, దేశ నిర్మాణం కోసం అంతర్గత శక్తిని మేల్కొల్పడం అనే ప్రచారాన్ని రాష్ట్రపతి వర్చువల్ గా ప్రారంభించారు. ఆయుర్వేద అనుగుణమైన జీవనశైలి ఆరోగ్య సంరక్షణకు ఒక సంపూర్ణమైన విధానమని కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్రావు జాదవ్ అన్నారు. నాగపూర్లో ఈరోజు జరిగిన 11వ ఆయుర్వేద దినోత్సవ జాతీయ వేడుకలను ఉద్దేశించి కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ సమతుల్య ఆహారం, క్రమశిక్షణతో కూడిన దినచర్య, మంచి నిద్ర, యోగా, ప్రకృతితో సామరస్యం వంటి వాటితో కూడిన జీవనశైలి అనేక వ్యాధులను నివారించి ఆరోగ్యాన్ని కాపాడుతుందన్నారు. ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం అనేది ఈ ఏడాది ఆయుర్వేద దినోత్సవ ఇతివృత్తమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. కేవలం మందులు మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైన జీవనశైలే ఆరోగ్యానికి మొదటి పునాదని అన్నారు. మధుమేహం, ఊబకాయం, అధిక రక్తపోటు, మానసిక ఒత్తిడి, నిద్రలేమి, వయస్సు సంబంధిత సమస్యలతో సహా జీవనశైలి సంబంధిత ఆరోగ్య సవాళ్లను ప్రపంచం ఎదుర్కొంటోందన్నారు. గత 12 సంవత్సరాల్లో ఆయుష్ రంగం గణనీయమైన పురోగతిని సాధించినట్లు ప్రతాప్రావు జాదవ్ పేర్కొంటూ
2: హమారే ఆయుష్ మంత్రాలయ ని జో థీమ్ చునియే హే వో హే బెహతర్ కల్ కే లియే ఆయుర్వేద్, యానీ కి అగర్ బుఢాపే మే భీ అగర్ హమ్ అచ్చా స్వాస్థ్య రఖనా చాహతే హై, జిందగీ హమ్ వహాన్ పర్ జీనా చాహతే హై, తో అభీ సే ఆయుర్వేద్ ఔర్ ఆయుష్ కో యోగా కో అప్నాయియే. ఔర్ ఇస్కా జో ఆయోజన్ హై హమారా యే 23 సితంబర్ కా, యే సాల్ హమ్ మహారాష్ట్ర కే నాగపూర్ మే ఇస్కో హమ్ మనా రహే హై.
1: ఆయుర్వేద దినోత్సవ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయుర్వేదం కేవలం ఒక చికిత్సా విధానం మాత్రమే కాదని, ఆరోగ్యకరమైన సమతుల్యమైన జీవనశైలికి ఇది ఒక శక్తివంతమైన సాధనమని సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. ఈ గొప్ప వారసత్వాన్ని మరింత దృఢంగా స్వీకరించాలని ప్రజలకు ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితా సవరణతో పాటు అనేక కీలక నిర్ణయాలు ఏకగ్రీవంగా తీసుకున్నామని భారత ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో తెలియజేసింది. సుమారు 40 కొత్త కార్యక్రమాలు ప్రవేశపెట్టామని, ప్రత్యేక విస్తృత పునర్విమర్శతో సహా పలు ఎన్నికల సంస్కరణలు చేపట్టామని కమిషన్ తెలియజేసింది. ఏ సంస్థలోనైనా చర్చల సమయంలో అభిప్రాయాలు, పరిశీలనలో భేదాభిప్రాయాలు ఉండడం సాధారణమని, తుది నిర్ణయం తీసుకునే ముందు అది నిర్ణయ ప్రక్రియలో ఒక భాగమని కమిషన్ స్పష్టం చేసింది. ఎన్నికల వ్యవస్థను మెరుగుపరచడానికి కమిషన్కు తమ సూచనలు ఇచ్చేందుకు కమిషన్లోని ప్రతి అధికారికి పూర్తి అధికారం ఉందని పేర్కొంది. ఇటీవల బీహార్, కేరళం, తమిళనాడు, పుదుచ్చేరి, అస్సాం, పశ్చిమ బెంగాల్లో ప్రధాన ఎన్నికలను, ఎన్నికలకు సంబంధించిన కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించామని ఎన్నికల సంఘం తెలియజేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశంలో గత 12 ఏళ్లలో రహదారులు, విమానాశ్రయాలు, రైల్వేలు, నౌకాయానం, జలమార్గాలు, కమ్యూనికేషన్ రంగాల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. న్యూఢిల్లీలో ఒక ప్రైవేటు మీడియా సంస్థ ఈరోజు నిర్వహించిన ఐకానిక్ టూరిజం సమ్మిట్లో మాట్లాడుతూ ప్రజలు అనుభవపూర్వక పర్యాటకానికి ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. ప్రపంచం సరఫరా గొలుసు అంతరాయాలు, రాజకీయ అస్థిరత, ఇంధన సంక్షోభం ఎదుర్కొంటున్నప్పటికీ భారతదేశం మొదటి త్రైమాసికంలో 7.5% పైగా వృద్ధిని నమోదు చేసినట్టు తెలియజేశారు. సేవలు, సాంకేతిక రంగాలపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రభావం గురించి ఉన్న ఆందోళనలు కూడా ఆయన ప్రస్తావించారు. సవాళ్లతో కూడిన ప్రపంచ వాతావరణం ఉన్నప్పటికీ సేవలు, తయారీ ఎగుమతుల్లో భారతదేశం వృద్ధిని నమోదు చేస్తూనే ఉందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం యుఎన్జీఏ 81వ సదస్సు సందర్భంగా భారత్, యుఏఈ, ఫ్రాన్స్ త్రైపాక్షిక సమావేశంలో యుఏఈ విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జయద్ అల్ సహ్యాన్, ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్ నోయెల్ బారోడ్తో కలిసి భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ పాల్గొన్నారు. అంతరిక్షం, ఇంధనం, కృత్రిమ మేధస్సు, సంస్కృతి, వారసత్వంతో సహా పరస్పర ఆసక్తి ఉన్న రంగాల్లో త్రైపాక్షిక సహకారంలో పురోగతిని ఈ సమావేశంలో సమీక్షించారు. అలాగే పశ్చిమాసియాలోని పరిస్థితిపై కూడా ముగ్గురు మంత్రులు చర్చించారు. పరస్పర ఆసక్తి ఉన్న రంగాల్లో త్రైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసి విస్తరించాలని, అలాగే భారత్, ఫ్రాన్స్, యుఏఈల మధ్య ఉన్న బలమైన స్నేహపూర్వక సంబంధాలను మరింత పెంపొందించుకోవాలని స్పష్టం చేశారు. బంగాళాఖాతంలోని వాయుగుండం ప్రభావంతో ఈరోజు, రేపు ఛత్తీస్గఢ్, కోస్తాంధ్ర, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ అత్యంత

0: భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. ఈ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, సిక్కిం, బీహార్, జార్ఖండ్, అంతర్గత కర్ణాటక, కేరళం, మహే, కొంకణ్, గోవా, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అదేవిధంగా మధ్యప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. జపాన్లోని ఇచ్చి నాగియో వేదికగా జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో భారతదేశ పతకాల సంఖ్య 12 చేరుకుంది. ఒక స్వర్ణం, 5 రజతాలు, 6 కాంస్యాలతో పతకాల పట్టికలో 8వ స్థానంలో కొనసాగుతోంది. మహిళల 49 కిలోల వెయిట్ లిఫ్టింగ్ ఈవెంట్లో మీరాబాయి చాను రజత పతకం గెలుచుకోగా, పురుషుల వ్యక్తిగత విభాగంలో ఈరోజు జరిగిన సాఫ్ట్ టెన్నిస్లో జై మీనా కాంస్య పతకం గెలుచుకున్నారు. మహిళల స్కీ టీమ్ ఈవెంట్లో పరీనాస్ థాలివాల్, రైజా థిల్లాన్, మహేశ్వరి చౌహాన్లు, పురుషుల స్కీట్ జట్లో అనంత్జీత్ సింగ్ నరుక, భవతేక్ సింగ్ గిల్, మైరాజ్ అహ్మద్ ఖాన్లు కాంస్య పథకం సాధించారు. అలాగే పురుషుల బ్యాడ్మింటన్ జట్టు కాంస్య పథకం కైవసం చేసుకుంది. కాగా ఆసియా క్రీడల్లో పలు విభాగాల్లో పథకాలు సాధించిన క్రీడాకారులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. వారి నైపుణ్యం, పట్టుదల, జట్టు స్ఫూర్తి దేశానికి గర్వకారణం అని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 25వ తేదీ సాయంత్రం వరకు పంపించవచ్చు. పన్ను విధానాలు డేటా ఆధారిత డిజిటల్ ప్రక్రియల వైపు మళ్లుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన బ్రిక్స్ పన్నుల అధిపతుల సమావేశం ప్రారంభోపన్యాసంలో ఆమె ప్రసంగిస్తూ, రాబోయే కొన్నేళ్లలో బహుపాక్షిక పన్ను చర్చల్లో తీసుకునే నిర్ణయాలు ఒక తరం పాటు సరిహద్దు పన్నుల విధానాన్ని తీర్చిదిద్దుతాయని అన్నారు. బ్రిక్స్ దేశాలు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలని, ఇవి తక్కువ స్థాయిని నుంచి గణనీయమైన దేశ పన్ను సామర్థ్యాన్ని పెంపొందించుకున్నట్టు పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. యువత సమిష్టి కృషితో 2047 లక్ష్యానికి ముందే భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారగలదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఆయుర్వేద అనుగుణమైన జీవనశైలి ఆరోగ్య సంరక్షణకు సంపూర్ణమైన విధానమని కేంద్ర మంత్రి ప్రతాప్రావు జాదవ్ అన్నారు. ఓటర్ల జాబితా సవరణతో పాటు అనేక కీలక నిర్ణయాలు ఏకగ్రీవంగా తీసుకున్నట్లు భారత ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కోస్తా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లో రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. ఆసియా క్రీడల్లో భారతదేశ పతకాల సంఖ్య 12 చేరుకుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమర్పణ. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. విశాఖపట్నం జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి ఇచ్చిన సమాచారం ప్రకారం గురువారం కూడా అన్ని యాజమాన్య పాఠశాలలకు సెలవు. తీవ్ర వాయుగుండం, భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఎం అభిషేక్ కిషోర్ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 24 గురువారం విశాఖపట్నం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్య పాఠశాలలకు హాలిడేగా సెలవు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్ ప్రేమ్ కుమార్ తెలిపారు. జిల్లాలోని డిప్యూటీ ఈవోలు, ఎంఈఓలు తమ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, యాజమాన్యాలకు ఈ ఆదేశాలను తెలియజేసి గురువారం పాఠశాలలకు సెలవు అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రకటన ద్వారా ఆదేశించారు. తుఫాను పరిస్థితుల దృష్ట్యా విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు ఒక తెలుగు సినిమా పాట వింటారు. గ్యాంగ్ లీడర్ సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర పాడిన పాట వింటారు.

0: మెడిసిన్స్. ఆయుర్వేద సే దేట్ ది నానోషధీభూతం జగతి, దాట్ మీన్స్ నథింగ్ ఈస్ ఎక్సెప్ట్ ఫ్రమ్ ది మెడిసిన్, ఎవ్రీథింగ్ ఆర్ మెడిసిన్, అవర్ ఫుడ్ ఈజ్ ఆల్సో మెడిసిన్. ఇఫ్ వి టేకింగ్ ప్రోపర్లీ, వి యూజింగ్ దీస్ థింగ్స్ ప్రోపర్లీ, దే యూజ్ లైక్ ఏ మెడిసిన్. Efficacy before these establishment or the before the initiations of WHO, the social charming of Ayurveda was not very good. But now after the initiation of our government and the acceptance of WHO, now this is in the streamline and the acceptance is increasing day by day, so that the out product is the National Ayurveda Day is now established in the 23rd September.
1: With the theme Ayurveda for a healthier tomorrow, the focus is not merely on preserving an ancient tradition, but on carrying its wisdom forward in a way that is relevant, evidence-formed and accessible to people today. Dr. Rajaram Mahato, thank you very much for sparing your time and sharing such insightful thoughts with us. Thank you, sir.
0: Thank you.
2: You were listening to a discussion on observance of 11th National Ayurveda Day. The participants were Dr. Rajaram Mehto, Additional Professor, All India Institute of Ayurveda, and Sarabjit Kaur, Anchor. This program was produced and presented by the News Services Division of Akashvani. You can listen to it on our mobile app, News on AIR. This program is also available on our YouTube channel, News on AIR Official. You may share your feedback about this program through email at airnsttalks@gmail.com or WhatsApp on 9289094044. Spotlight.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, స్వరమాలిక, తెలుగు సినిమా పాటలు వింటారు. ముఖ్య గమనిక: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అందించిన సమాచారం ప్రకారం స్టేట్ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లో 1-1-2-1-0-7-0-1-8-0-0-4-2-5-0-1-0-1. తీవ్ర వాయుగుండం నేపథ్యంలో ప్రభావిత జిల్లాల కంట్రోల్ రూమ్ నెంబర్లు తెలియజేశారు. శ్రీకాకుళం 0-8-9-2-2-4-0-5-5-7. మరొక నెంబర్ 6-3-9-9-0-9-3-3. విజయనగరం జిల్లా కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 0-8-9-2-2-3-6-9-4-7. పార్వతీపురం మన్యం జిల్లా కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 0-8-9-3-4-5-0-3-4-7. అల్లూరి సీతారామరాజు జిల్లా కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 9-4-9-3-4-1-5-6-7-0. మరొక నెంబర్ 7-8-3-0-1-8-2-0. విశాఖపట్నం జిల్లా కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 0-8-9-1-5-9-0-1-0-2. మరొక నెంబర్ 0-8-9-2-5-9-0-1-0-0. అనకాపల్లి జిల్లా కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 0-8-9-2-4-2-2-8-8-8. మరొక నెంబర్ 0-8-9-2-4-2-2-6-5-9-9. మరొక నెంబర్ 0-8-9-2-4-2-2-5-9-9. ఇప్పుడు ప్రేమయుద్ధం సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాటను వింటారు.

ముఖ్య గమనిక. పౌర సంబంధాల అధికారి జీవీఎంసీ వారి సూచన. నగరంలో తీవ్ర వాయుగుండం నేపథ్యంలో జీవీఎంసీ యంత్రాంగం పూర్తి అప్రమత్తం. 56 ప్రభావిత ప్రాంతాలకు 56 పునరావాస కేంద్రాలు సిద్ధం. అవసరమైతే ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు. కొండవాళ్ళు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని విజ్ఞప్తి. అత్యవసర సహాయక చర్యలు 22 జేసీబీలు, 149 టిప్పర్లు, టాటాఎస్లు, 30 మినీ ఎక్స్కవేటర్లు సిద్ధం. సిటీ ఆపరేషన్ సెంటర్ జోనల్ కంట్రోల్ రూముల ద్వారా 24 గంటల నిరంతర పర్యవేక్షణ. సిఓసీను అదనపు కమిషనర్ ఎస్ఎస్ వర్మ నిరంతరం మానిటరింగ్ చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ జీవీఎంసీ కమిషనర్ ఆదేశం. అత్యవసర సహాయానికి జీవీఎంసీ టోల్ ఫ్రీ నెంబర్ 1800425000009, జీవీఎంసీ వాట్సాప్ నెంబర్ 9014218870. వర్షాలకు సంబంధించిన సంఘటనలను వెంటనే తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి. ఇప్పుడు అడవి దొంగ సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాటను వింటారు.

0: ముఖ్య గమనిక. కొన్ని నిమిషాల క్రితం విశాఖపట్నం తుఫాన్ హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ డాక్టర్ పిఎల్ఎన్ మూర్తి గారు అందించిన సమాచారం వింటారు.
1: పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు దాని ఆంధ్రీయ ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఉన్నటువంటి తీవ్ర వాయుగుండం ప్రస్తుతం కళింగపట్నానికి సౌత్ వెస్ట్ దిశగా తీరానికి అతి సమీపంలో కేంద్రీకృతమై ఉంది. ఇది రానున్న 3 నుంచి 4 గంటల వ్యవధిలో తీరాన్ని మొత్తం దాటే అవకాశం ఉంది. తీరాన్ని తీవ్ర వాయుగుండంగానే దాటుతుంది. తీరాన్ని దాటుతున్నప్పుడు ఈదురుగాలు గంటకు 55 నుండి 65, గరిష్టంగా 75 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ఇప్పుడు బంగారు బుల్లాడు సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర పాడిన పాటను వింటారు.

0: ముఖ్య గమనిక. విశాఖపట్నం తుఫాన్ హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ డాక్టర్ టిఎల్ఎన్ మూర్తి గారు అందించిన సమాచారం వింటారు.
1: పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు దాని ఆంధ్రీయ ఉన్న వాయువ బంగాళాఖాతంలో ఉన్నటువంటి తీవ్ర వాయుగుండం ప్రస్తుతం కళింగపట్నానికి సౌత్ వెస్ట్ దిశగా తీరానికి అతి సమీపంలో కేంద్రీకృతమై ఉంది. ఇది రానున్న 3 నుంచి 4 గంటల వ్యవధిలో తీరాన్ని మొత్తం దాటే అవకాశం ఉంది. తీరాన్ని తీవ్ర వాయుగుండంగానే దాటుతుంది. తీరాన్ని దాటుతున్నప్పుడు ఈదురుగాలు

0: గంటకు 55 నుండి 65, గరిష్టంగా 75 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
1: ఇప్పుడు రౌడీ ఇన్స్పెక్టర్ సినిమా నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కేఎస్ చిత్ర పాడిన పాటను వింటారు.

శ్రోతలకు ముఖ్య గమనిక. ప్రస్తుతం కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం పరిస్థితుల నేపథ్యంలో వాతావరణానికి సంబంధించిన తాజా సమాచారాన్ని, భారత వాతావరణ శాఖ సూచనలను ఎప్పటికప్పుడు మీకు అందించేందుకు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఈరోజు రాత్రంతా ప్రసారాలను కొనసాగిస్తుంది. వాతావరణ పరిస్థితుల్లో వచ్చే మార్పులు, వర్షాలు, గాలుల తీవ్రతకు సంబంధించిన తాజా సమాచారాన్ని, అలాగే రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎప్పటికప్పుడు తెలియజేసే సమాచారాన్ని మీ ముందు ఉంచుతాం. అందువలన ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మీడియం వేవ్ ఎఫ్ఎం ప్రసారాలను కొనసాగిస్తూ ఎప్పటికప్పుడు అందించే వాతావరణ సమాచారాన్ని గమనించగలరు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడల తాజా రోజువారీ క్రీడా విశేషాలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే కొనసాగింపుగా ఆపాత మధురాలు ఉంటాయి.

ఆపాత మధురాలు వింటున్నారు. ఆత్మబలం చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పాడిన పాట ఇది. సంగీతం కేవీ మహాదేవన్, సాహిత్యం ఆచార్య ఆత్రేయ. తర్వాత వేటగాడి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట విందాం. సంగీతం కె చక్రవర్తి, సాహిత్యం వేటూరు సుందర రామ్మూర్తి.

ఒక మాటు పిల్ల తడిసే తాగు చాటు పిల్ల తడిసే ఒక మాటు పిల్ల తడిసే ఆకాశ కంగొచ్చింది రంధారం ముంచెత్తింది గోదావరి పొంగొచ్చింది కొంగు

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆపాత మధురాలు వింటున్నారు. ప్రజలకు ముఖ్య గమనిక. విశాఖపట్నం జిల్లాలో నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులను ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ప్రతికూల వాతావరణం వల్ల ఎక్కడైనా విద్యుత్ లైన్లు లేదా స్తంభాలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీఈపీడిసిఎల్ పర్యవేక్షక ఇంజనీర్ బి సింహాచలం నాయుడు గారు సూచిస్తున్నారు. రోడ్లపై కానీ పొలాల్లో కానీ తెగిపడిన విద్యుత్ తీగలు, నేలకూలిన స్తంభాలను ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోవద్దని స్పష్టం చేస్తున్నారు. ఇక నీటిలో విద్యుత్ వైర్లు పడే ప్రమాదం ఉన్నందున వర్షపు నీరు నిలిచిన ప్రదేశాలకు దూరంగా ఉండాలని, చెట్లు ఇంకా ట్రాన్స్ఫార్మర్ల కింద నిలబడకూడదని కోరుతున్నారు. అదేవిధంగా ఇళ్లల్లో తడి చేతులతో స్విచ్లు తాకవద్దని, ఇకపోతే ఉరుములు మెరుపులు వస్తున్న సమయంలో ఎలక్ట్రిక్ పరికరాల ప్లగ్లను తీసివేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పశువుల కాపరులు తమ పశువులను ఈ సమయాల్లో విద్యుత్ స్తంభాలకు కట్టేయకూడదని హెచ్చరిస్తున్నారు. ఎక్కడైనా ప్రమాదకర

పరిస్థితులు కనిపిస్తే వెంటనే స్థానిక విద్యుత్ శాఖ సిబ్బందికి సమాచారం అందించాలని, అత్యవసర మరమ్మతుల కోసం ప్రత్యేక బృందాలను సిద్ధంగా ఉంచామని తెలియజేస్తున్నారు. విశాఖపట్నం ఆపరేషన్ సర్కిల్లో అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు ఈ విధంగా ఉన్నాయి. ఏపీ ఈపీడీసీఎల్ విశాఖపట్నం జిల్లా డివిజన్ కార్యాలయం కంట్రోల్ రూమ్ నెంబర్లు సర్కిల్ కార్యాలయం మహారాణిపేటలో 7-3-822-4-9-8-8-1, ఇక జోన్ 1 డివిజన్ మహారాణిపేటలో 9-4-9-6-1-0-0-1-9 అనే నెంబర్ సంప్రదించవచ్చు. కంచరపాలెం అయితే 9-8-4-9-6-2-8-8-0. మధురవాడ పరిసర ప్రాంతాల వారు 9-4-9-1-0-3-0-7-2-2 అనే నెంబర్ను ప్రయత్నించి మీ సహాయాన్ని పొందవచ్చు. ప్రజలకు ఒక ముఖ్య గమనిక విన్నారు. తర్వాత భార్యాభర్తల సవాల్ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పడిన పాట విందాం ఆపాత మధురాల్లో.

నడక నడుమ కడుసు.

నగరంలో తీవ్ర వాయుగుండ నేపథ్యంలో జీవీఎంసీ యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉంది. 56 ప్రభావిత ప్రాంతాలకు 56 పునరావాస కేంద్రాలను సిద్ధం చేసి అవసరమైతే ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేస్తుంది. కొండవాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇక పునరావాస కేంద్రాలకు తరలివేందుకు సిద్ధంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. అత్యవసర సహాయ చర్యలకు 22 జేసీబీలు, 149 టిప్పర్లు, ఇంకా టాటా ఎస్లు, 30 మినీ ఎక్స్కావేటర్లు సిద్ధం చేశారు. సిటీ ఆపరేషన్ సెంట్రల్ జోనల్ కంట్రోల్ రూమ్ల ద్వారా 24 గంటల నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుంది. సిఓసీని అదనపు కమిషనర్ ఎస్ఎస్ వర్మ నిరంతరం మానిటరింగ్ చేస్తూ, ఇక విశాఖ జిల్లా కలెక్టర్ జీవీఎంసీ కమిషనర్ ఆదేశం ప్రకారం నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుంది. అత్యవసర సహాయానికి జీవీఎంసీ టోల్ ఫ్రీ 1800425009 కానీ, ఇక జీవీఎంసీ వాట్సాప్ 901218870 ఈ నెంబర్లకు వాట్సాప్ చేసి సంబంధిత సంఘటనలను ప్రజలకు తెలియజేసి అప్రమత్తం చేయాలని పౌర సంబంధాల అధికారి జీవీఎంసీ వారు సూచన చేస్తున్నారు.

ఆపాత మధురాలు వింటున్నారు. ఎలిబాబ '49 చిత్రం నుంచి పి సుశీల పాడిన పాట అది. తర్వాత ఆత్మబలం చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పాడిన పాట విందాం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 3.6 మీటర్ అనగా 920 కిలోహెర్ట్జ్ మీడియం ఎఫ్ఎం 102 MHz పై ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలు వింటున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఈ రాత్రికి తీరాన్ని దాటే అవకాశం ఉంది. కావున ప్రజల కోసం ప్రతి గంట గంటకు వాతావరణ సమాచారం అందించడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రతి గంటకు సంబంధిత శాఖల నుంచి హెచ్చరికలు, జాగ్రత్తలు తెలియజేస్తూ ఉంటారు. ఈ రాత్రి 12 గంటల 5 నిమిషాలకు త్యాగరాజస్వామి నాటకం, 1 గంట 5 నిమిషాలకు వారధి నాటకం, 2 గంటల 5 నిమిషాలకు నానా నాటకం ప్రసారమవుతుంది. 3 గంటల 5 నిమిషాలకు ఏకచిత్రగానం వింటారు. ఇక 4 గంటల 5 నిమిషాలకు కర్ణాటక శాస్త్రీయ సంగీతం ప్రసారమవుతుంది. తర్వాత 5 గంటల 5 నిమిషాలకు శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి పాడిన భక్తి గీతాలు వింటారు. ఇప్పుడు ఆపాత మధురాలు. డైరెక్టర్ గారి పెళ్ళాం చిత్రం నుంచి కేజే యేసుదాస్ పాడిన పాఠం.

0: వాతావరణం
1: పశ్చిమ మధ్య దాన్ని ఆనుకున్న వాయు బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కళింగపట్నానికి దక్షిణ నైరుతి దిశగా, ఇంకా విశాఖపట్నానికి తూర్పు ఈశాన్య దిశగా, ఒడిశాలోని గోపాల్పూర్కు నైరుతి దిశగా కదులుతూ ఉంది. ఈ తీవ్ర వాయుగుండం పశ్చిమ వాయు దిశగా కదులుతూ విశాఖపట్నం గోపాల్పూర్ల మధ్య కళింగపట్నానికి దగ్గరలో ఉత్తరాంధ్ర తీరంలో, ఇంకా దక్షిణ ఒడిశా తీరాల్లో తీరాన్ని దాటే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్ళవద్దని వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్నారు. ఇక ప్రస్తుత తీవ్ర వాయుగుండం పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ MD ప్రఖర్ జైన్ గారు ప్రజలకు తెలియజేస్తున్న ముఖ్య గమనిక, ఈరోజు రేపు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇక ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నందున చెట్లు హోర్డింగ్స్ వద్ద నిలబడరాదని, అదేవిధంగా మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరిస్తున్నారు. ఇక విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోనూ, అదేవిధంగా కృష్ణా జిల్లాలోనూ ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వాతావరణ సమాచారం విన్నారు. ఆపాత మధురాలు వింటున్నారు.

మల్లమ్మ చేతు నుంచి పి సుశీల కౌశల్య బృందం పాడిన పాట విన్నారు. తర్వాత పులిబిడ్డ చేతు నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట విందాము.

కొన్ను పట్టయ్యన కన్ను కొట్టయ్యన నా కౌగిళ్ళలో ఇల్లు కట్టేసుకోన ఎంచక్క ఎంచక్క ఎంచక్క ఎంచక్క చుక్కలు ముట్టే చక్కని చుక్క అక్కడికొచ్చేదాకా కొన్ను పట్టయ్యన కన్ను కొట్టయ్యన నా కౌగిళ్ళలో ఇల్లు కట్టేసుకోన ఎంచక్క ఎంచక్క ఎంచక్క ఎంచక్క చుక్కలు ముట్టే చక్కని

0: ఇక చూస్తా మా అమ్మి సత్తా ఏ పిల్ల ఏ అయ్యోరు గుయ్యం అన్నారా
1: మునులున్నా

0: తేలికగా
1: చిరునవ్వు వల్లికే దిన దాన నే కాదన్నది నువ్వు నన్నగలవా
0: సందేహమా
1: ఆహా

అయ్యోరా, మాటలతో ఇరకాటం కాదు సజావైన సవాలు వెయ్. నీటి పైన కలక

ఆపాత ముద్రలు వింటున్నారు. తర్వాత నాగమోహిని చేత నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట.

ఎన్నో నవ్వులు పడి నువ్వు కనిపిస్తే మనసేనా.

ప్రేమ కానుక చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట విన్నారు. తర్వాత సుగుణ సుందరి కథ నుంచి ఎల్ఆర్ ఈశ్వరి పాడిన పాట.

నలి ఊరుకున్నాను. ఆపాత మధురాలు వింటున్నారు. చివరిగా వినండి. రాముడు భీముడు చేతి నుంచి ఘంటసాల పై సుశీల పడిన పాఠం.

0: ఏమిటేమిటేమిటి మంచి కాలం ఉంటనా ఎలాగుంటదా అది సిద్ధంగా చెప్పు.
1: దేశ సంపద పెరిగే రోజు మనిషి మనిషిగా బ్రతికే రోజు.
2: గాంధీ మహాత్ముడు కలగన్న రోజు,
1: నెహ్రూ అమ్మ చూడు నెలకొల్పు రోజు.

0: బాగా చెప్పావు, కానీ అందుకు మనమేం చెయ్యాలో అది కూడా నువ్వే చెప్పు.
1: అందరి కోసం ఒక్కడు నిలిచి, ఒక్కరి కోసం అందరూ కలిసి

ఆపాత మధురాలు విన్నారు శ్రోతలకు. ముఖ్య గమనిక: తీవ్ర వాయుగుండం ప్రభావం వల్ల శ్రోతలకు గంట గంటకు తాజా సమాచారాన్ని ప్రజా ప్రయోజనార్థం అందిస్తున్నాము. కొద్ది క్షణాల క్రితం తీవ్ర అల్పపీడనం భూభాగాన్ని దాటే ప్రక్రియ ప్రారంభమైందంటే ల్యాండ్ఫాల్ ప్రక్రియ జరుగుతున్నట్లు వాతావరణ శాఖ వారు సమాచారాన్ని అందించారు. ఈ ల్యాండ్ఫాల్ ప్రక్రియ రాబోయే 3 గంటల పాటు కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ తీవ్ర అల్పపీడనం ఉత్తర ఆంధ్రప్రదేశ్ ఇంకా దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలను దాటుతూ ఉంది. ఇది విశాఖపట్నం గోపాల్పూర్ మధ్య కళింగపట్నానికి నైరుతి దిశగా తీరాన్ని దాటే ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రస్తుత తీవ్ర వాయుగుండం పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ప్రజలకు తెలియజేస్తున్న ముఖ్య గమనిక ఏమిటంటే, ఈరోజు రేపు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నారు. ఈదురుగాలు వీస్తున్నందున చెట్లు హోర్డింగ్స్ వద్ద నిలబడకూడదు. అదేవిధంగా మత్స్యకారులు ఈ సమయంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది కాబట్టి సముద్రంలో చేపల వేటకు ఏమాత్రం వెళ్ళరాదు. ఇక ఇవాళ కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి చతుర్మధు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, సీతారామరాజు, పోలవరం జిల్లాలో భారీ వర్షాలు, ఇక విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు ఇక 1 మోస్తరు వర్షాలు కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పర్నాలు జిల్లాలో పడే అవకాశం ఉంది. రాయలసీమ జిల్లాలో తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రాంతాల్లో ఆకస్మిక వరదలకు అవకాశం ఉంది కాబట్టి ప్రజలు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా విపత్తుల నిర్వహణ సంస్థ MD ప్రఖర్ జైన్ తెలియజేస్తున్నారు. ఇక ప్రజలకు ముఖ్య గమనిక ఏమిటంటే, విశాఖపట్నం జిల్లాలో నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులను అప్రమత్తం చేయడం జరిగింది. ఈ ప్రతికూల వాతావరణం వల్ల ఎక్కడైనా విద్యుత్ లైన్లు తెగిపడే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా ఈ నీరు చేరిన ప్రాంతాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ వర్షపు నీటిలో తెగిపడిన వైర్లు కనిపించకుండా ఉండే అవకాశం ఉంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని APEPDCL పర్యవేక్షక ఇంజనీర్ బి సింహాచలం నాయుడు గారు కొన్ని సూచనలు చేస్తున్నారు. అవి ఏమిటంటే, రోడ్లపై కానీ ఇంకా పొలాల్లో కానీ తెగిపడిన విద్యుత్ తీగలు ఇంకా నేలకొల్లిన స్తంభాలను ఎట్టి పరిస్థితులను తాకకూడదు. ఇక నీటిలో విద్యుత్ వైర్లు మనకు కనిపించే అవకాశం ఉండదు కాబట్టి నీరు చేరిన ప్రదేశాలకు వెళ్ళకుండా ఉండటం మంచిది. చెట్లు లేదా ట్రాన్స్ఫార్మర్ల కింద నిలబడకూడదని కోరుతున్నారు. ఇంకా ఈ వర్షం వల్ల తేమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తడి చేతులతో స్విచ్లను తాకవద్దని, ఒకవేళ ఉరుములు మెరుపులు వస్తున్న సమయంలో ఎలక్ట్రిక్ పరికరాలను పగులు తీసివేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పశువుల కాపులు తమ పరిసర ప్రాంతాల విద్యుత్ స్తంభాలకు కట్టకూడదని హెచ్చరిస్తున్నారు. ఎక్కడైనా ప్రమాదకర పరిస్థితులు కనిపిస్తే వెంటనే స్థానిక విద్యుత్ శాఖ సిబ్బందికి సమాచారాన్ని అందించాలని కోరుతున్నారు. ఇక అదేవిధంగా అత్యవసర మరమ్మతుల కోసం ప్రత్యేక బృందాలను సిద్ధంగా ఉంచామని తెలియజేస్తున్నారు. విశాఖపట్నం ఆపరేషన్ సర్కిల్లో అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు ఎలా ఉన్నాయి? మహారాణిపేటలో అయితే 9490601009

0: కంచరపాలెం డివిజన్లో 9849692888 మధురవాడ పరిసర ప్రాంత ప్రజలు 9491037722 అనే నెంబర్లకి విద్యుత్ సంబంధమైన ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఈ నెంబర్లో సంప్రదించి మీకు కావాల్సిన సమాచారాన్ని సహాయాన్ని పొందవచ్చు. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: ఆకాశవాణి త్యాగరాజస్వామి. రచన శ్రీ కొత్తూర్తి భాస్కర్రావు. సంగీతం శ్రీ తిరుపతి రామానుజసూరి. నిర్వహణ శ్రీ సివి సూర్యనారాయణ. త్యాగరాజస్వామి నాటకం.

ఎందరో మహాత్ములు, ఎందరో మహర్షులు, దివ్యజనులు, త్యాగధనులు ప్రాదుర్భవించి ప్రభవించి ప్రసిద్ధులైన ఈ పుణ్య భారత సీమలో ఋషి సత్తముడు, పరమ భాగవతోత్తముడు, నాద బ్రహ్మోపాసనా నిరతుడు, పవిత్రచరితుడు అయిన ఓ మహనీయమూర్తి అనుపమాన పాండితీ విభవ సంపన్నుడై ధనాన్ని త్రిణీకరించి ధర్మవ్రతుడై మానవ పరమార్థ ప్రబోధానికి నాదాన్ని సాధనంగా ధరించి తెలుగు సాహిత్యాన్ని, దాక్షిణాత్య సంగీతాన్ని, భారతీయ సంస్కృతిని అజరామరంగా తీర్చిదిద్దారు ఆ అమృతమూర్తి శ్రీ త్యాగరాజస్వామి. అది 2 శతాబ్దాల నాటి పూర్వ చరిత్ర, అపూర్వ చరిత్ర. సర్వజిన్నామ సంవత్సర వైశాఖ శుద్ధ షష్ఠీ శుభముహూర్తాన తిరువారూరులో జన్మించి ప్రసిద్ధులైన శ్రీవారి దివ్య జీవనానికి సామవేదము, రామపాదము ఉచ్ఛ్వాస నిశ్వాసాలైనాయి.

0: మీరంతా తీర్థప్రసాదాలు స్వీకరించి మరీ వెళ్ళండి బాబు. అమ్మా సీత.
1: ఏం నాన్నగారు?
0: ఇవి అందరికీ పంచమ్మా.
1: అలాగే నాన్నగారు.
0: కమల, ఓసారి తంజావూరు వచ్చి దర్శనం చేసుకోమని గురుబ్రహ్మడు వెంకటరమణ మహోదయుల ఆదేశం అయింది. అది శిరోధార్యం. ఓ సుముహూర్తాన వారి దర్శనం చేసుకుని రావాలి.
2: తప్పక వారి దర్శనం పొంది ఆశీర్వాదాలు అందుకుని రండి. పెద్దల ఆశీస్సులు మనకు శ్రీరామ రక్ష. అమ్మా సీత, భక్తులంతా వెళ్ళిపోయారమ్మా?
1: వెళ్ళిపోయారమ్మా.
2: ఇలా ఇంట్లో కూసారా అమ్మా?
0: గురు సాన్నిధ్యం ఎందరో మహానుభావులకు నిలయం. శ్రీరామచంద్ర కృపాసాగర నిరంతర

0: నిరంతర అధ్యయనం, నిత్య సాధన నాలోని ఆవేదనను చల్లార్చడం లేదు స్వామి. ఏదో నిర్వేదం వెన్నంటి మనసును కలవరపరుస్తూనే ఉంది.
1: సదివితి జ్ఞాన సిద్ధికై

0: రాఘవా.
1: నాన్నగారు, నాన్నగారు.
2: ఏంటమ్మా?
1: ఎవరో స్వాముల వారు మీకోసం వాకిట్లో నిలిచి ఉన్నారు. ఉద్దపుండ్రాలు తులసి మాలతో అచ్చం మునీశ్వరుల వలె ఉన్నారు.
2: ఓ అలాగా. కమలా,
3: వస్తున్నానండి.
2: అర్ఘ్యపాద్యాదులు సిద్ధం చేయి. వారిని ఇంట్లోకి ఆహ్వానించడానికి వెళుతున్నాను.
3: అలాగే. అమ్మా సీత, ఈ పళ్ళను అలా ఉంచమ్మా.
1: ఇలాతే
3: ఇదిగో ఈ కృష్ణార్జునం ఇక్కడవి.
1: అలాగే.
2: దయచేయండి స్వామి, దయచేయండి. ఇలా సుఖాసీనులు కండి.
4: శ్రీరామచంద్ర కృపాకటాక్ష సిద్ధిరస్తు
2: స్వామి.

0: విద్వన్మణి, నీ వినయ సంపద నీ విద్యాధిక్యతకు నిదర్శనంగా నిలుస్తుంది. నేను కార్యార్థినై రాలేదు. సాగర సంగమం నుండి వింధ్యారణ్య ప్రాంతాలకు పాదచారిణై వెడుతూ మార్గమధ్యంలో నీ ప్రశంస విని నిన్ను సందర్శించేందుకు ఇలా వచ్చాను.
1: ధన్యుణ్ణి స్వామి, ధన్యుణ్ణి. అంతా శ్రీరామకృప.
0: నిరంతర రామనామ సంకీర్తనం జీవితధ్యేయంగా స్వీకరించిన నీవు అనాది అయిన నాదాన్ని సాధనంగా ధరించి ధన్యజీవనుడు అయినావు. నాదం పరబ్రహ్మ స్వరూపం, అనంతమైనది, సర్వచరాచర సృష్టికి మూలాధారమైనది. అలాంటి నాదాన్ని నీ తపస్సుకు ఉపకరణంగా స్వీకరించిన నీవు ధన్యుడవు, ధన్యతామూర్ధన్యుడవు.
1: మీ ప్రశంసకు పాత్రమైన నా జన్మ ధరించింది స్వామి. మీరు మార్గాయాసం తీర్చుకోండి, సేద తీరి మా ఇంటనే భిక్ష స్వీకరించి మమ్ము కృతార్థుల చేయ ప్రార్థన.
0: తథాస్తు. సత్పురుషుల సహవాసం సర్వమంగళకరం కదా. కావేరీ పుణ్యజలాల్లో స్నానాదులను ముగించి క్షణంలో మరలి వస్తాను. నాయనా, ఇదిగో ఈ అమూల్యమైన వస్తు సముదాయాన్ని భద్రపరచు, ప్రాణప్రదంగా భద్రపరచు. నేను వెళ్ళి వస్తాను.
1: చిత్తం స్వామీ.

0: ఏమండి, ఉదయం నుండి నిరాహారంగానే గడుపుతున్నారు. వచ్చి కొంచెం ప్రసాదం తీసుకోండి.
1: ఎలా భోజనం చేసేది కమల? ఉదయం అనగా కావేరీ తీరానికి వెళ్ళిన ఆ మహనీయుడు ఇంత రాత్రి అయినా ఇంకా ఇంటికి తిరిగి రాలేదు. పాపం ఊర్ధమూర్తి, వారికి ఏమైనా ప్రమాదం సంభవించలేదు కదా? ఎంత అల్పజ్ఞుణ్ణి! త్రికాలజ్ఞులు, మహాజ్ఞానులు, పరమభక్తవరేణ్యుడైన వారికి శ్రేయోభిలాషి సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడే కదా.

0: ఎంత అవజ్ఞతనాది.
1: దేశ సంచారులైన అలాంటి మహనీయుల దృష్టిలో మనం ఏపాటి వారం? ఎన్నాళ్ళు వారి కోసం నిరీక్షిస్తూ కూర్చోగలం? చూసారా పసిబిడ్డ సీతమ్మ ఎలా దిగాలు పడి నిద్రపోతుందో.
2: నమస్కారం గురుదేవ.
0: ఏనాయనా, ఎక్కడైనా కనిపించారా?
2: కావేరీ తీరంలోను, దేవాలయ ప్రాంగణంలోను, వీధి వీధిలా ఎక్కడ వెతికినా వారి జాడ కనిపించలేదు.
0: ఇదంతా ఏదో దైవమాయలా కనపడుతోంది.
1: ఏమండి
0: కమల, మీరంతా వెళ్ళండి, నన్ను ఇలా కొంతసేపు ఏకాంతంగా ఉండనివ్వండి.
1: బాబు అంతా పదండి.
0: శ్రీరామచంద్ర, నన్ను పరీక్షిస్తున్నావా తండ్రి? రఘురామ, రాఘవ, పలుకవేమి తండ్రి?

0: రఘుకులాంబుతిచంద్ర శ్రీరామచంద్ర రామచంద్ర.
1: త్యాగరాజు, నీ తపఫలాన్ని ప్రసాదించేందుకే యతిరూపంలో నీకు దర్శనమిచ్చాను. భద్రపరచవలసిందిగా నీకిచ్చిన వస్తువులు సామాన్యమైనవి కావు. స్వరార్ణవము, నారదేయము అను దివ్య గ్రంథాలవి. నాదాంబుధిని సుసంపన్నం చేసిన అమూల్య రత్నాలెన్నో అసంఖ్యాకంగా వాటిలో నిక్షిప్తమై ఉన్నాయి. ఆమూలాగ్రం అధ్యయనం చెయ్యి. సంగీత జలధిని మధించు. జలనిధులను సాధించు. జనాలికి పంచు, తరించు. నీకు శుభం కలుగుతుంది.
0: దేవర్షి, దేవర్షి, మహాత్మా ఎక్కడ కనిపించవేం స్వామి. స్వరార్ణవము, నారదీయము, ఈ దివ్య గ్రంథాలు నాకు ప్రసాదించడానికి మా ఇంటికి వచ్చావా స్వామి? ఏమి నీ దయ? నారదమునీంద్ర, జ్ఞానప్రదాత, వేద వేదాంగాలను పుక్కిటపట్టి పురాణ కావ్య నాటకాలంకారాది సకల శాస్త్రాలకు ఆర్జునరదగిన వ్యాస వాల్మీకాదులకు సైతము నీవు పరమ గురుమూర్తివి. ఆ శ్రీరామానుగ్రహమే నీ రూపంలో ప్రత్యక్షమై దివ్యవరంగా ఈ అమూల్య గ్రంథాలి నాకు ప్రసాదించింది. శ్రీరామ, శ్రీరామచంద్ర, కరుణాతనంగా, నారదనాథ సరసీరుహభృంగా,

0: అయ్యా వ్యాసులు, అప్పుడే ఎక్కడికి వెళ్ళి వచ్చేస్తున్నావు?
1: మన త్యాగయ్య ఇంట్లో ప్రాతకాల పూజకి వెళ్ళొస్తున్నానయ్యా.
2: అదృష్టవంతుడు, నేను వెళదామనుకుంటూనే కాలం గడిచిపోతోంది. నిజానికి మన త్యాగయ్య ఎంత గొప్పవాడయ్యాడయ్యా. కాకర్ల వారి వంశానికే వన్నీ తెచ్చాడు. ఇదంతా ఆయన తల్లిదండ్రులు సీతమ్మ రామబ్రహ్మం చేసిన పుణ్యఫలం.
1: మరి వారికి విద్య నేర్పిన గురువులు సామాన్యుల? తంజావూరు ఆస్థాన సంగీత విద్వాంసులు బ్రహ్మశ్రీ సుంఠి వెంకటరమణయ్య గారు. వారి మన్ననను కూడా పొంది సంగీత సరస్వతికి అనుగుబిడ్డగా కీర్తిని సంపాదించుకున్నారు.
3: అవును, నారద మహర్షి ప్రత్యక్షమై స్వయంగా సంగీతం నేర్పారుటగా.
1: అలాంటి దైవ ప్రేరణ ఏదో లేకుండా ఇంతటి ప్రతిభ మానవ సాధ్యమవుతుంది రండి. వివిధ శాస్త్రాలను అధ్యయనం చేసిన స్వామివారు ఆ దివ్య ప్రేరణ వల్లనే అపూర్వమైన కీర్తనలెన్నో ధాతు మాతురస సమన్వయంతో అనుపమానంగా రచించారు, అమృతోపమానంగా గానం చేస్తున్నారు. ఆ గానామృతాన్ని ఆస్వాదించడం ఓ దివ్యానుభూతి.
2: అందుకే కదా దేశం నలుమూలం నుండి ఎందరో పండితులు, విద్వాంసులు, కళావేత్తలు మన త్యాగయ్యను దర్శించేందుకు, వారి గానాన్ని వినేందుకు మనవురొస్తున్నారు.
1: మైసూరు తంజావూరు దర్బారుల్లోని ఉద్దండ పండితులు సైతం మన త్యాగయ్య గారి గాన కళా నైపుణ్యానికి నివాళులు అర్పించారు.
3: వారి సమకాలికులుగా పుట్టడం మన పౌరపుణ్య ఫలం.
1: వస్తాను మరి, వారు ఉంచి వృత్తికి బయలుదేరే వేళైంది. భిక్ష వేసేందుకు నేను ఇంటి దగ్గర సిద్ధంగా ఉండాలి.
2: వ్యాసులు, ఇదే నాకు అర్థం కాని సమస్య. జీవితం గడిపేందుకు వేలాది మార్గాలున్నాయి కదా, అవన్నీ విడిచి వీధి వీధులా బిచ్చమెత్తుకు తిరిగే ఈ ఉంచ వృత్తిని స్వీకరించడంలోని రహస్యం ఏమిటో?
1: ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఏమో అన్నట్టుగా

స్వామివారే సెలవిచ్చారు. శ్రీరామ, పరమానంద జలధి, శ్రీనాథ, కులములో లేని దారిని బట్టి జైనుడు ఉదరము నింప వరులను పొగడితినా అని ఆ శ్రీరాముని సేవకు అంకి

0: అయ్యా చెప్పేసు, అలా చూస్తూ నిలబడిపోయావేమయ్యా. నీ తమ్ముడు తన గానకళా నైపుణ్యంతో ఎంతటి వారినైనా మెప్పించగల మహావిద్వాంసుడు అయినాడు కదా, మళ్ళీ వీధి వీధిలో ఇలా బిచ్చమెత్తుకు తిరిగే ఈ ఉంచ వృత్తిలో ఎందుకు పెట్టావయ్యా?
1: మరి కర్మ అనుభవించాలి కదండి, ఊహలు ఊళ్ళేడిస్తే కర్మ గాడిదనికాయించిందట. మన మాట మన ఛాస వాడికి, దివారాత్రాలు నిద్రాహారాలు మాని ఆ రామ పంచాయతన పూజ రామనామ సంకీర్తనమేనాయే, సంసార విషయాలు అసలు పట్టించుకోడు కదా.
0: తనకు మారిన ధర్మము మొదలు చెడ్డ బేరము నా చెప్పేసేయ్యా. ఇలాంటి పిచ్చిలో పడి ఏదో ఒకనాడు బైరాగ్యా మారితే నీ సంసారం ఏమవుతుందయ్యా? ఏ పూర్వపుణ్యఫలమో ఇలా సరస్వతీ కటాక్షం సంప్రాప్తించింది, దీన్ని ఆధారం చేసుకుని ఆ లక్ష్మీ ప్రసన్నానికి కూడా బాటలు వేసుకుంటే
1: అంతటి అదృష్టం కూడానా? సిరిరా మోకారెడ్డి వారికి అలాంటి సౌభాగ్యం అబ్బేదెక్కడండి. నేనెంత మొత్తుకున్నా వాడి పాటే గాని నా మాట తినడు కదా, అంత దైవేచ్ఛ. ఆ పై వాడి ఆదేశం ఎలా ఉంటే వీడి అదృష్టం అలా ఉంటుంది. దయచేయండి దయచేయండి, ఇదే కాకర్ల వారి లోకలి. చాగు ఇలారా, తంజావూరు సంస్థానం నుంచి రాజోద్యోగులు వచ్చారు. నా పేరు జపేసి, కాకర్ల త్యాగరాజ బ్రహ్మ అని మీరు అడిగిన సంగీత విద్వాంసుడు ఇదిగో నా తమ్ముడు.
2: మహారాజా వారి నుండి ఆహ్వాన పత్రం తీసుకుని వచ్చాం. ఇదిగో రాజాధిరాజ, రాజ పరమేశ్వర, రాజ మాత్తాండ, ఉద్దండ మండలాగ్ర ప్రచండ, చతురంబోధి పరీత అఖండ భూమండలేశ్వర, శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శరభోజి మహారాజా వారి నుండి పంచనలక్షేత్ర వాస్తవ్యులు, కాకర్ల వంశోద్భవులు, బ్రహ్మశ్రీ రామబ్రహ్మం సుపుత్రుడు, త్యాగరాజ బ్రహ్మం నామ వ్యవహృత సువ్రతులను ఆస్థానానికి ఆహ్వానించే శుభ సందర్భంలో ప్రభువుల ప్రదానములు, సహస్ర సువర్ణ నిష్కములు, వజ్ర వైడూర్య గోమేధిక పుష్యరాగాది నవరత్న సమన్వితములైన ఏడు వారముల నగలు, మణిప్రవాళ మౌక్తికాంచల కాంచన చేలా సమన్వితములైన చీని చీనాంబరములు, నవధాన్య సుగంధ ద్రవ్యాది వస్తు సముదాయము, ఆందోళిక యవనాస్వాది వాహన విశేషములు.
1: తమ్ముడు, మహారాజా వారి దర్బారులో నీ గానకళా పాండిత్యాన్ని ప్రదర్శించవలసిందిగా వచ్చిన ఆహ్వానం, ఇది అపూర్వ అవకాశం. ఉద్దండ పండితులకు నిలయమైన ఆ దర్బారులో కేవలం ప్రవేశార్హత కోసం జీవితాంతం తపస్సు చేసిన వాళ్ళున్నారా? ఇన్నాళ్ళని సాధనకు ప్రతిఫలంగా నీ రాముడే ఈ అవకాశాన్ని ప్రసాదించాడు. వెళ్ళు, అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. రాజాస్థానం నీ పాండితీ ప్రకర్షకు దద్దరిల్లిపోవాలి, నీ కీర్తి లోక నలుమూలన మారు రోజు పోవాలి. చూశావుటే నా తమ్ముడు ప్రతిభ.
3: ఇన్నాళ్ళకి మనల్ని ఆ పరమాత్ముడు కరుణించాడు, మన కష్టాలన్నీ గట్టెక్కాయి. ఇన్నాళ్ళు మనల్ని ఆడిపోసుకున్న వాళ్ళందరి నోళ్లకు తాళాలు పడాలి.
1: ఎంత
3: అదృష్టం కలిసి వస్తుంటే హడావుడు కాదుటండి. ఇదంతా నా చిట్టి తల్లి సీతమ్మ తల్లి అదృష్టం. ఈ నగలన్నీ వేసుకుంటే ఈ నా చిట్టి తల్లి సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మిలాగే ఉంటుంది. యోగ్యత గల ఓ సంబంధం చూసి పో పెద్దమ్మా, ఓ శ్రీ సిగ్గు బంగారం గారు.
1: అలా చూస్తూ నిల్చున్నారే వర్రా, ఇవన్నీ లోపలికి తీసుకెళ్ళండి. ఆ శ్రీరామచంద్ర ప్రభు సన్నిధిలో ఉంచి లోపల గదిలో భద్రపరచండి. జాగ్రత్త, త్వరగా కానివ్వండి.
4: కొంచెం ఆగండి అన్నయ్య. కమల, వదిన, అవేమి ముట్టుకోకండి. ఓ పుణ్యమూర్తులారా, కరుణ రసార్ద్ర హృదయులైన ప్రభువుల వాత్సల్యానురాగాలకు నా వందన శతాలు. ఈ శిరులను వారి వంటి ధరణీపతి

0: ఈ ధన సముదాయం ప్రభువుల వద్ద ఉంటే ధర్మకార్యాలకు వినియోగపడుతుంది. వారికి నా మనసెరిగించ ప్రార్థిస్తున్నాను. ప్రభువులకు సర్వాధికారి అయిన ఆ శ్రీరామచంద్రుని కృపా కటాక్షం సంప్రాప్తమగుగాక.
1: నీకేమైనా పిచ్చెక్కిందా? కలిసి వచ్చిన అదృష్టాన్ని కాలదనుకుంటున్నావేమిరా?
0: ఆ శ్రీరామచంద్రుని సాన్నిధ్యానికి మించిన అదృష్టం ఇంకేముంటుందన్నయ్యా?
1: దైవభక్తి వద్దనేటంత మూర్ఖుణ్ణి కాదురా నేను. అయితే ఈ పూజలు భజనలు మన ఆకలి తీర్చవురా?
0: దైవ సాన్నిధ్యంలో మోక్ష మార్గాన్ని అన్వేషించే వారికి ఆకలి అవరోధం అవుతుందా అన్నయ్య?
1: చతుర్విధ పురుషార్థాల్లోనూ మోక్షం చివరి సోపానం. దాన్ని ధర్మార్థ కామాల ద్వారా క్రమంగా అధిరోహించాలి, కాని ఒకే అంగలో కాదు. కుక్షి నిండనిదే మోక్ష మార్గం ఎక్కడిదిరా? మనం సంసారులం. మరోసారి ఆలోచించు చాలు. జారవిడిచిన అవకాశాలు మళ్లీ సంప్రాప్తించం.
0: ధన సంపాదనలో పడి దైవ చింతనకు దూరమైతే ఆ అవకాశం మళ్లీ వస్తుందా నయా?
1: నీతో వాదనకు ఇదికి లాభలేదు. నీ మాట నీదే కాని మరొక మాట నీ చెవికి సోకదు. నీ బైరాగి వేషాలకి ఊళ్ళో అంతా ఏమనుకుంటున్నారో తెలుసా? ఇదిగో చెప్తున్నాను, నీ తిరిపెమ్మాని నలుగురు నడిచే తోబలో నడిచావో సరి లేదా?
0: అన్నయ్య,

0: చూసావుగా నీ మరిది గారి నిర్వాహకం. ఆ బహుమతులన్నీ తిప్పికొడుతూ వాళ్ళని ఎలా సాగనం పుతున్నాడో చూడు.
1: లేనిది ఎలానూ లేదు. కలిసి వచ్చిన అదృష్టం కూడా కాలదనుకుంటే ఎవరేం చేస్తారు?
0: వీడి బతుకు ఎలా బద్దలైపోతే పోనీ. పాపం ఆ పసిదారి బతుకు, దాన్నేం చేస్తాడే? కాసు లేనివాడు రేపు కన్యాదానం ఎలా చేస్తాడు?
1: ఎవండో, ఇదిగో నాతో చిన్న ఆలోచన.
0: ఏమిటి అది?
1: మనం చూసుకుపోతున్నంతకాలం మరిదిగారి తీరు మారేది లేదు. ఇంటి భారం ఆయన నెత్తి మీద పడితే కానీ ఆయన ఓ దారికి వచ్చేటట్టు నాకు కనిపించడం లేదు.
0: తానే దారిలోకి వస్తాడో లేక ఆరు బిడ్డల్ని కూడా బైరాగుల్లో కలుపుతాడో. మనతో ఉంటేనే ఇంత అందంగా ఉంది బతుకు, రేపు వేరే కాపురం పెట్టేస్తే.
1: అయ్యో అయ్యో అయ్యో, నేను అలా చెప్పానుటండి. వాళ్ళని దూరం చేసుకుని మనం మాత్రం ఎలా ఉండగలమండి? ఆ పసిది కంటికి కనిపించకపోతే ఒక్క క్షణం గడవదు కదా. దారి మార్చుకోకపోతే వేరు కాపురం పెట్టించక తప్పదని కాస్త బెదిరించండి అంతే. అదిగో వాళ్ళు వస్తున్నారు.
2: నా మీద కోపం వచ్చిందా అన్నయ్య?
0: ఎవర్రా నీకు అన్నయ్య? అన్నయ్యనే గౌరవం ఏమైనా ఉంచావా? ఆ రాజోద్యోగుల ముందు నన్ను దారుణంగా పరాభవించి మళ్ళీ అన్నయ్యట అన్నయ్య.
2: ధర్మ మార్గాల్ని విడిచి నేనేమైనా మాట్లాడి ఉంటే నన్ను క్షమించనయ్యా.
0: నిన్ను క్షమించడానికి నేనెవ్వండిరా? నలుగురిలో నన్ను కాదని తోసేసి నీ నన్నయ్య నువ్వు తీసుకునే రోజులు రానే వచ్చాయి. ఇక నేను క్షమించడం శిక్షించడం అనే ప్రశ్న ఎక్కడిది? ఇహంచేత నా నిర్ణయం విను.
2: అన్నయ్య నన్ను అపార్థం చేసుకోకు.
0: ఇన్నాళ్ళు కుడి ఎడమ తేడా లేకుండా సాగింది ఈ సంసారం. మన ధోరణులు మాత్రం తూర్పు పడమరలా దూరం అవుతూనే వచ్చాయి. అంచేత ఇక మన సంసారం మన జీవితాలు కూడా తూర్పు పడమరలుగానే ఉండాలని నా నిర్ణయం.
2: ఒక్కసారి ఆలోచించనయ్య. ప్రధాన నిర్ణయాలు చేసే ముందు కాస్త నిదానంగా ఆలోచించాలని నీకు తెలుసు.
0: రే, నాకు ధర్మ బోధన చేస్తున్నావురా? నీ బోధలు వినే దుస్థితికి ఇంకా నేను దిగజారలేదురా? ఈ పంపకం జరిగి తీరుతుంది.
2: నా మాట వినన్నయ్యా.

ఇదిగో ఇదే చివరి మాట. నీ భాగంగా నీకు రావలసిన వస్తువులేవో తక్షణమే తీసుకుపో. నీ ముఖం నాకు చూపించదు. రేపే ఇలా అడ్డంగా గోడ కూడా కట్టించేస్తాను.

0: అంటున్నావుగా, వీడికి పిచ్చి రోజు రోజుకి ఎక్కువవుతోంది, గాని తగ్గేటట్టు లేదు.
1: ఎలా తగ్గుతుందనుకున్నారండి? ఇది వరకు మనం ఉన్నామనే భయమైనా ఉండేది, ఇప్పుడే ఉంది స్వయం రాజా స్వయం మంత్రి.
0: బంగారం లాంటి ఇల్లు ముక్కలైంది, కాని వాడి తిక్క మాత్రం కుదరలేదు.
1: ఇదంతా మీ తిక్క మూలానే జరిగింది, వాళ్ళనంటారెందుకు?
0: నేనా? నేనేం చేశాను?
1: మీరు కాకపోతే మరెవరండి? కాస్త బెదిరించి దారిలోకి తీసుకురండి అని మీకు ఆలోచన చెబితే వేరావతార వ్యక్తి పూనకు వచ్చినట్టు ఊగిపోయి వేరు కాపురం పెట్టించడమే కాకుండా అడ్డంగా గోడ కూడా కట్టించాడు.
0: నాకు కోపం వస్తే అంతే, మరి వాడెలా ప్రవర్తించాడో అది చెప్పమే. నాకు ఒళ్ళు మండింది, వంతులేసేశాను అంతే.
1: వంతులే వేశారో గంతులే వేశారో గాని సంసారాల్లో ఇలాంటి కోపతాపాలు పనికిరావండి. అందుకే మా అమ్మ ఎప్పుడూ చెప్పేది, కోపతాపములు కొంపలు చెరుచును అని.
0: ఏమిటో నాకు పాఠాలు చెబుతున్నావు?
2: జనుత లలిత భాష.
1: నా పాఠాలు కాదు, అదిగో ఆ పాటలు వినండి. దినమంతా ఇదే వరస అయితే వెళ్ళు తెచ్చుకునేదెప్పుడు, వండుకునేదెప్పుడు, ఆ పసిదానికో పిడికడు మెతుకులు పెట్టేదెప్పుడు?
0: ఈ కొంపకిలా నిప్పు పెట్టుకున్న వాడు దారిలోకి రాకపోతే నేనేం చేసా చెప్పు.
1: ఏమండోయ్, ఇదిగో నాకు మంచి ఆలోచన వచ్చింది.
0: అమ్మా, మళ్ళీ ఆలోచన వచ్చింది నీకు?
1: అబ్బా ఎగతాళి మాని విందురు, ఆయన ధోరణికి కారణం ఏమిటంటారు?
0: సమయాసమయాలు లేకుండా ఆ రాముడు పూజలు భజనలు.
1: రాముడు అంటే సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడు కాదు కదా, ఆ దేవతామూర్తులేనా?
0: అవును, అదే గదా వాడి సర్వస్వమును. మొన్న తన భాగంగా అన్నీ విడిచి అదే గదా తీసుకువెళ్ళాడు.
1: అంచేత వాటిని దూరం చేస్తే
0: బాగుంది. బాగుంది, చాలా గొప్పగా ఉంది అని ఆలోచన.
1: అందుకే కరుణేష్ మంత్రి అన్నారు.

0: శ్రీరామ శ్రీరామచంద్ర.
1: రామ శ్రీరామచంద్ర, ఎక్కడున్నావు తండ్రి? శ్రీరామ ఎక్కడా కనిపించవేం ప్రభు.
2: ఏమిటండి, ఏమైంది?
1: కమల, పూజామందిరంలోని దేవతామూర్తులు అదృశ్యమైనాయి కమల, ఎక్కడా కనపడటం లేదు.
2: రాత్రి పావళింపు సేవ దగ్గరుండే చేశాం కదా, తెల్లవారేసరికి ఏమయ్యాయండి?
1: అదే ఆశ్చర్యంగా ఉంది కమల. నా స్వామి అలకపోని ఏ మూలనైనా తాగి ఉన్నాడేమో. ఇల్లంతా ఒక్కసారి కలగచూడు కమల.
2: అలాగేనండి.
3: ఏమిటరా, ఉదయాన్నే ఏదో హడావిడి పడిపోతున్నారు.
1: అన్నయ్య అన్నయ్య, దేవతామూర్తులు కనిపించడం లేదన్నయ్య.
3: చూసావుతి, దేవతామూర్తులు మాయమయ్యాయిట.
4: అయ్యో అయ్యో, ఎలా మాయమయ్యాయి?
1: రాత్రి స్వామి పవళింపు సేవ ముగించి నిద్రపోయాం, ఉదయానికే అదృశ్యమైపోయినాయి.
2: ఇల్లంతా వెతికానండి, ఎక్కడా కనిపించలేదు.
3: ఆ శ్రీరామచంద్ర ప్రభువుకి ఏం కోపం వచ్చిందో ఏమో.
1: ఆ భక్త జన బాంధవుడికి మన మీద కోపం ఎందుకు వస్తుందన్నయ్య?
3: రాదు మరి, నువ్వు పేదరికంలో బాధపడుతున్నావని అమూల్యమైన కానుకలన్నో నీ కాళ్ళ దగ్గరికి పంపితే వాటిని స్వీకరించి ఆ శ్రీరామచంద్రమూర్తికి షడ్రసోపేతంగా అర్చన చేయడం మానేసి ఆ కానుకల్ని తిరస్కరించి వీధుల్లో అడుక్కు తెచ్చి ఆరాధన చేస్తే ఏ దేవుడైనా ఎంతని సహిస్తాడు? హుషి కాకి మాయమైపోయాయి.
4: ఆయన సహించినా ఆ సీతమ్మ తల్లి.

0: ప్రేమిస్తుంది తండి. సీతమ్మ అంటే ఎవరనుకుంటున్నారు? సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మి కదా. వందలాది సువర్ణాభరణాలను వద్దు వద్దు అని కాలదన్నితే ఆమె మాత్రం సహిస్తుంది తండి.
1: నా ప్రభువు లేని ఇల్లంతా శూన్యంగా కనిపిస్తోందన్నయ్య.
2: భార్య బిడ్డ ఇల్లు వాకిలి సాగరం లాంటి సంసారం, మేరు లాంటి భారం మెడపైన ఉంచుకొని అంత శూన్యమంటావేమిటిరా?
1: నిరంతరం చిరునవ్వులు చిందిస్తూ ఆ బ్రహ్మానందమయుని ప్రతిరూపాలుగా అనునిత్యం దర్శనమిచ్చే ఆ దేవతామూర్తులు లేని ఇంటిని ఎలా ఊహించేదన్నయ్యా? నేను ఎలా ఊహించేది? నా స్వామి ఎక్కడ ఉన్నాడో వెతికి తేవాలి. స్వామి నిన్ను ఎందని వెతికేది తండ్రి, ఎంతని వెతికేది?

అవును ప్రభు, మానవాతీతులైన యతీంద్రులకు సైతము అలభ్యుడవైన నిన్ను కనుకొన నా వంటి సామాన్యులకు సాధ్యమా స్వామి? ఎన్నాళ్ళని వెతికేది, ఎక్కడకు వెళ్ళేది స్వామి, ఎక్కడకు వెళ్ళేది?

0: త్యాగరాజు, త్యాగరాజు, నీ దీక్ష నిరుపమానమైనది. నిత్యం నీలో వెలిగే నా కోసం నలుమూలలా అన్వేషిస్తున్నావా? అనోరణీయాం మహితామహీయాం ఈ చరాచర సృష్టిలో నేను లేనిదెక్కడ? అన్వేషణ మాని కావేరీ పావన జలాల్లో సుస్నాతుడవై నన్ను ధ్యానించు. నీ కోరిక నెరవేరుతుంది.
1: స్వామి, స్వామి, ప్రభు, ఈ చర్మచక్షువులకు అగోచరుడు అయిన నీవు నాకు కర్తవ్య ప్రబోధం చేసేందుకు కలలో కనిపించావా స్వామి? నీ సుందర ముఖారవింద సందర్శన సౌభాగ్యానికి నొచ్చిన నా భాగ్యమే భాగ్యము.

0: సీతమ్మా సీతమ్మా.
1: ఏం పెద్దమ్మా?
0: అమ్మ ఏం చేస్తోందమ్మా?
1: తులసి పూజ చేస్తోంది, పిలుచుకొస్తానుండు.
2: మన వాడికి ఆ దేవతామూర్తులు కావేరిలో స్నానం చేస్తుండగా దొరికాయట విన్నావా?
0: పాపం, వాటి కోసం ఎంత బాధపడ్డాడండి.
2: ఇదంతా నీ వల్లే జరిగింది. మనం విగ్రహాల జోలికి వెళ్ళకపోతే వాడిని బాధలు పడేవాడేనా?
0: మంచి జరుగుతుందేమోనని వాటిని దాచేయండి అని మీకు ఆలోచన చెబితే మీరు తీసుకెళ్లి తిన్నగా కావేరీలోనే కలిపేశారు.
2: ఏడిసినట్టుంది నీ తెలివి. పవిత్రమైన దేవతామూర్తుల్ని ఎక్కడ దాచమన్నావు? నిత్య పూజలు నియమంతో జరగకపోతే కొంప మునుగుతుంది. అందుకే ఆ కావేరీలో నిమజ్జనం చేశాను. ఇప్పుడు వాడికి నా ముఖం చూపించడం ఎలా?
0: ఏమండో, నాకు మంచి ఆలోచన వచ్చింది.
2: మళ్ళీ నీకు ఆలోచన వచ్చింది? చచ్చంపో. చూడు, నాకు చిన్న ఉపకారం చేద్దు.
0: ఏమిటండి అది?
2: ఎప్పుడూ నీ సొంత బుర్రతో ఆలోచించనని మాటిస్తావు. వాడు విగ్రహాలతో వచ్చేస్తున్నాడు, పూజా ద్రవ్యాలు అవి సిద్ధం చేయించండి.
0: అమ్మా, సీతమ్మా, కమలా, రండరా, రండి రండి.
2: అన్నయ్య, తమ్ముడు, ఎంత బాధపడ్డావురా! ఈ అనర్థానికంతా నా మూర్ఖతేరా కారణం తమ్ముడు.
3: మనం నిమిత్త మాత్రం కదా అన్నయ్య. అన్నయ్య, ఇవో దేవతామూర్తులు, రండి, పునః ప్రతిష్ఠించాలి, అర్చనకు వేళవుతోంది. నాయన్లారా, కాంచీపుర మఠాధిపతులు, మా తండ్రి గారి స్నేహితులు అయిన శ్రీ ఉపనిషద్ బ్రహ్మస్వాముల వారు ఎంతో వాత్సల్యంతో రమ్మని ఆహ్వానించారు. వారు మహాత్ములు, అష్టోత్తర శత ఉపనిషత్తులకు భాష్యకారులు, శతాధిక వృద్ధులు. వారి ఆజ్ఞానుసారం కాంచీపురం వెళ్ళి వారిని దర్శించి రావాలి నాయన.
4: గురుదేవ, నా ప్రార్థన కూడా మన్నించండి. కాంచీపుర యాత్రలో భాగంగా మా బాలాజీపేటను కూడా పావనం చేయండి.
3: అలాగే వెంకటరమణ, తప్పకుండా వెళదాం నాయన.
5: నాకు ఒక వరం ప్రసాదించండి గురుదేవ.
3: ఏమిటది కుప్పయ్య?
5: ఈ యాత్రలో భాగంగా మా గ్రామం తిరువతీయూరు కూడా పావనం చేసి మీ పాదపూజ చేసే భాగ్యం కలగజేయండి.
3: అలాగే నాయన, అంతా శ్రీరాముని అనుగ్రహం. కాలం గడిచిపోతోంది, ఈ దేహానికి వార్ధక్యం సమీపిస్తోంది. క్షేత్రయాత్ర కొంత సిద్ధం కండి నాయన.
5: చిత్తం గురుదేవా.

0: మహాశయ, మాది త్రిభువనం అనే గ్రామం. నా పేరు
1: రండి. దయచేయండి, తమను తెలియని వారెవరు? యక్షగాన కళాప్రవీణులు, గురుస్వాముల నుండి ఆనంద భైరవిరాగాన్నే కానుకగా పొందిన ప్రతిపాశాలు. త్రిభువనం స్వామినాథయ్య గారు, తమను తెలియని వారెవ్వరు ఈ ప్రాంతంలో?
0: స్వామివారి దర్శనం చేసుకుని పోదామని మనసై ఇలా వచ్చాను.
1: సంతోషం.
0: వారి ఆరోగ్యం ఎలా ఉంది?
1: స్వామివారు చాతుర్మాస వ్రతంలో ఉన్నారు.
0: ఇంత పండు వయస్సులో కూడా ఇంకా వ్రతాలు దీక్షలు అంటూ దేహానికి శ్రమ కలగజేయటం.
1: వారి దీక్ష తమకు తెలియంది కాదు. గత విశ్వావసు నామ సంవత్సరంలో గురుపత్ని సాధ్వీమణి కమలమ్మ గారు పరమపదించిన నాటి నుండి స్వామివారు ఐహిక చింతనకు పూర్తిగా దూరమైనారు. దివారాత్రాలు ఆ శ్రీరామనామ జపం తప్ప మరో ధ్యాసే లేదు. వారి సంరక్షణ కోసం మేమంతా ఇలా కనిపెట్టుకుని ఉంటున్నాం.
0: అంతటి మహనీయుని సేవాభాగ్యం అప్పిన మీరు ధన్యులు. శ్రీవారు సామవేదంలోని ఎన్నో దివ్యకాంతుల్ని దర్శించారు, సప్తస్వర సుందరులను భజించారు, సొగసైన మృదంగ తాళగతులను సొంతం చేసుకున్నారు, జనకజన్య రాగాలకు భావానుగుణమైన ప్రయోగశైలి నేర్పరిచారు, రాగరత్న మాలికచే సంగీత సరస్వతిని సర్వాలంకార శోభితం చేశారు. ఆ వాగ్దేవి అనుగ్రహంతో భక్తిజ్ఞాన వైరాగ్య మార్గాల ద్వారా ఆ శ్రీరామచంద్ర చరణారవింద సేవా సౌభాగ్యాన్ని మృదుమధుర కీర్తనలలో ప్రబోధించారు.
1: వారు మహాత్ములు, వారి కీర్తి ఆచంద్రతారార్కు నిలుస్తుంది.

0: త్యాగరాజు. త్యాగరాజు
1: ఎవరు? ఎవరది?
2: రామా, శతకోటి భాస్కర తేజో సమానమైన ఈ కాంతిరేఖ ఎక్కడిది? నీవా, నీవా రామా, నీవా రామచంద్ర, సీతాలక్ష్మణ సమేతంగా కదలి వచ్చావా తండ్రి?
0: భక్తాగ్రణి, నీ కర్మ పరిపక్వమైంది. అచిరకాలంలోనే కేవలం 10 పూటల్లో ఈ దేహయాత్ర చాలించి నన్ను చేరగలవు. జన్మరాహిత్యానికి ఆపత్సన్యాసాన్ని ఆశ్రయించు, నీకు సాయుధ్యం సంప్రాప్తిస్తుంది. శుభమస్తు.
3: శ్రీ

0: అదేమిటి? స్వామివారు నేల కురిగిపోతున్నారు.
1: స్వామి
0: స్వామి
2: స్వామి
0: స్వామి
2: స్వామి
0: స్వామి
2: స్వామి
1: స్వామివారు నేల కురిగిపోయారు. వారి నుండి దివ్యజ్యోతి వేరే ఊరు తొలవకాలకి ఎగిసిపోతుంది.

త్యాగరాజస్వామి నాటకం విన్నారు. రచన శ్రీ కొత్తూర్తి భాస్కర్రావు. సంగీతం శ్రీ తిరుపతి రామానుజసూరి. గానం శ్రీ ఎంఎల్ నరసింహం. ఇందులో త్యాగరాజస్వామి శ్రీ ఏబి ఆనంద్. జపేశం శ్రీ కాటూరి విజయసారథి. శిష్యుడు శ్రీ ఏవిఆర్. నారదుడు శ్రీ ఎంఎస్ ప్రకాశరావు. శ్రీరాముడు శ్రీ మంత్రవాది మహేశ్వర్. పౌరులు శ్రీయుతులు ఏ గోపాలకృష్ణ, నక్కా వెంకట్రావు. వ్యాసులు శ్రీ పిఎల్ నారాయణరావు. రాజప్రతినిధి శ్రీ కేజీఆర్ గాంధీ. స్వామినాథయ్య శ్రీ కె మల్లికార్జున శర్మ. కమల శ్రీమతి ఏ నాగమణి. జపేశం భార్య శ్రీమతి ఎన్ శ్యామల. సీతమ్మ బేబీ యశోద. నిర్వహణ శ్రీ సివి సూర్యనారాయణ. ఈ నాటకం ఆకాశవాణి విశాఖపట్నం

0: పట్టణం కేంద్రం నుండి వెలువడింది.
1: మీరింతవరకు త్యాగరాజస్వామి నాటకం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 3.6 మీటర్ల అనగా 927 కిలోహెర్ట్జ్ ఎఫ్ఎం 102 MHz పై ప్రసారాలు వింటున్నారు. వాతావరణం. విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వారు అందించిన తాజా సమాచారం ప్రకారం తీవ్ర అల్పపీడనం భూభాగాన్ని దాటే ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం ఈ తీవ్ర అల్పపీడనం ఉత్తరాంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరాలను దాటుతూ ఉంది. ఇది విశాఖపట్నం, గోపాల్పూర్ల మధ్య కళింగపట్నానికి నైరుతి దిశలో భూభాగ అంటే ల్యాండ్ఫాల్ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఈ ప్రభావం మరొక 2-3 గంటల పాటు కొనసాగే అవకాశం ఉంది. ఇదంతా పూర్తయ్యవడానికి ఇంత సమయం పట్టే అవకాశం ఉంటుంది. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్ళవద్దని వాతావరణ శాఖ వారు హెచ్చరిక జారీ చేస్తున్నారు. ఈరోజు, రేపు, ఎల్లుండు ఉత్తరాంధ్ర తీరం, యానాం ప్రాంతాల్లో గంటకు గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలి వేస్తాయి. అదేవిధంగా దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం నుంచిలో కూడా తీరం వెంబడి 27వ తేదీ వరకు బలమైన ఎదురుగాలు వీసే అవకాశం ఉంది. కాబట్టి మత్స్యకారులు ఆయా ప్రాంతాల్లో సముద్రంలో చేపల వేటకు వెళ్ళొద్దని వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్నారు. ఇక ఈ సాయంత్రం వరకు పశ్చిమ మధ్య వాయువ బంగాళాఖాతంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. కాబట్టి ఉత్తరాంధ్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో అలాగే తీరానికి ఆనుకున్న సముద్రంలో తీరం నుంచి తీరం వెంబడి ఈ సాయంత్రం వరకు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. కాబట్టి మత్స్యకారులు, ఇంకా తీరాంధ్ర ప్రాంతాల్లో నివసించేవారు జాగ్రత్తలు వహించాలని కోరుతున్నారు. ఇక కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, వాడరేవుల్లో స్థానిక భద్రతా సూచి 3వ నెంబర్ను జారీ చేయడం జరిగింది. ఇక విశాఖపట్నంలో భారీ వర్షాలు నిన్నటి నుంచి పడుతున్నాయి. ఈ వర్షాలు నేడు కూడా కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలకు ఒక ముఖ్య గమనికను జారీ చేస్తున్నారు. ఏపీ ఈపీడీసీఎల్ వారు ఈ వర్షాల రీత్యా గాలులు వేయటం, తదితర కారణాల రీత్యా విద్యుత్ లైన్లు తెగిపడే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు సంబంధిత జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తతో వ్యవహరించాలని ఏపీ ఈపీడీసీఎల్ పర్యవేక్షక ఇంజనీర్ బి సింహాచలం నాయుడు గారు ప్రజలకు సూచనలు జారీ చేస్తున్నారు. రోడ్లపై కానీ, ఇంకా పొలాల్లో కానీ తెగిపడిన విద్యుత్ తీగలు, నేలకూలిన స్తంభాలు ఉంటాయి. కాబట్టి వాటిని ముట్టుకోవద్దంటున్నారు. ఇక నీటిలో విద్యుత్ వైర్లు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఎమరుపాటుతో దయచేసి ఆ ప్రాంతాల్లోకి వెళ్ళవద్దు అంటున్నారు. ఇక చెట్ల కింద కానీ ట్రాన్స్ఫార్మర్ల కింద కూడా నిలబడకూడదని వారు కోరుతున్నారు. మరి దాదాపు 2 రోజుల నుంచి వర్షాలు పడుతూ ఉండటం వల్ల తేమ శాతం పెరిగి స్విచ్ బోర్డులో నీరు ఉబికే అవకాశం ఉంది. కాబట్టి అదేవిధంగా తడి చేతుల్లో కూడా స్విచ్ బోర్డులను ముట్టుకోవడం చేయటం వంటి పనులు చేయవద్దు అంటున్నారు. ఇంకా మెరుపులు వస్తున్న సమయంలో ఎలక్ట్రిక్ పరికరాలను, ప్లగ్లను తీసివేయాలని కోరుతున్నారు. పశువుల కాపురులు చాలా జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఈ సమయంలో పశువును విద్యుత్ స్తంభాలకు కట్టివేయకూడదని హెచ్చరిస్తున్నారు. ఎక్కడైనా ప్రమాదకర పరిస్థితులు కనిపిస్తే వెంటనే స్థానిక విద్యుత్ శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని వారు తెలియజేస్తున్నారు. అత్యవసర మరమ్మతుల కోసం ప్రత్యేక బృందాలను సిద్ధంగా ఉంచామని వెల్లడించారు కూడాను. విశాఖపట్నం ఆపరేషన్ సర్కిల్లో అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు ఏపీ ఈపీడీసీఎల్ విశాఖపట్నం జిల్లాలో డివిజన్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. మహారాణిపేటలో 7322249881 అనే నెంబర్ని సంప్రదించి సంబంధిత ఎలక్ట్రిక్ సమస్యల్ని వారికి తెలియజేయవచ్చు. ఇక మధురవాడలో 9491

0: 0703 307 22, కంచరపాలెంలో 9849462888 మహారాణిపేట డివిజన్ 1లో 9490601001 9. ఏదైనా ఎలక్ట్రిక్ సంబంధపరమైన సమస్యలు అంటే వైర్లు తెగటం, విద్యుత్ పరమైన సమస్యలు ఉంటే ఈ నెంబర్లో సంప్రదించి తగినంత సహాయాన్ని పొందవచ్చు. వాతావరణ సమాచారం విన్నారు, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ప్రకటించిన కార్యక్రమం వింటారు.
1: ఆకాశవాణి వారధి నాటకం. రచన శ్రీ వి సంగమేశ్వరరావు. నిర్వహణ శ్రీ రొక్కం కామేశ్వరరావు. వినండి వారధి నాటకం.
2: అమ్మగారు పాలండి. భారతమ్మగారు, భారతమ్మగారు పాలండి.
3: వస్తురానుండు నాగన్నా.
2: రండమ్మా త్వరగా, ఆవల నేటైపోతుంది. ఓలమ్మ ఫోన్ వచ్చింది. హలో, ఎవరు? లీలా మేడం గారా? ఏటండి, 2 లీటర్ల పాలు ఎట్రా కావాలా? అమ్మమ్మమ్మమ్మమ్మ, మీరు అడిగితే లేనంటానటండి. ఇస్తానండి, తప్పకుండా ఇస్తాను. వస్తానండి, 1:15 వస్తానండి. ఉంటానండి, ఉంటానండి, ఉంటానండి.
3: ఏమిటి నాగన్నా, ఫోన్లో మాట్లాడుతూ అలా మెలికలు తిరిగిపోతున్నావు?
2: అదే నాకు తెలియదండి, ఆల్రెడీస్తో ఫోన్లో మాట్లాడితే నాకు తెలియకండి ఉళ్ళంతట ఊగిపోతుందండి.
3: నాగన్నా,
2: మీతో గొప్ప సిక్కుచ్చిపడిందండి. అయినా అమ్మగారు, నాకు తెలియక అడుగుతాను, పాలోడికి నీళ్ళోడికి ఆ రోజుతో కాక మరి ఎవరితో పని ఉంటుందండి?
3: ఆ పాలు నీరు సంబంధం ఏమో గాని నీ పాలకు నీళ్లతో సంబంధం ఎక్కువ అవుతుంది, కాస్త కల్తీ తగ్గించు.
2: అమ్మగారు, నాకు తెలియక అడుగుతాను, కల్తీ లేనిది ఎక్కడ చెప్పండి? మీరు కనిపించి ఈ పాల్లో నీళ్ళు కల్తీ గురించో అడుగుతున్నారు, కానీ మాట కల్తీ, మనసు కల్తీ, మనసు కల్తీ, గాలి నీరు అన్నీ కల్తీ, అందులోనే ఈ పాలు కూడా.
3: పాలు మాట ప్రక్కన ఉంచితే నీవు మాటలు అమ్ముకునే బ్రతుకుతున్నావురా?
2: అమ్మా, వ్యాపారం చేసిన దగ్గర సరుకు లేకపోయినా పర్లేదు, కానీ నోట్లో మాట లేకపోతే మూటా ముళ్ళు సర్దుకోవాల్సిందే. రెండమ్మా బేగి, నా టీ నాకు ఇచ్చేస్తే నేను అడిపోతాను.
3: నాగన్నా, నేను కూడా నిన్ను చాలా రోజుల నుంచి ఈ విషయం అడగాలనుకుంటున్నాను. ఎందరో ఇళ్లకు పాలు పోస్తావు కదా, అక్కడెక్కడ టీ తాగకుండా ఇక్కడే ఎందుకు అడుగుతావు?
2: అమ్మా, టీ తాగాలంటే ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు టీ తాగనండి. నాకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. టీ అంటే టీ గుండా పాలు పంచదార అందరూ వేస్తారు, కానీ అందులో అభిమానం కొందరే వేస్తారు. అందుకే మీరు ఇచ్చే టీ కోసం పడిసేస్తాను. మళ్ళా భోజనానికి అయితే ఆడాళ్ళు లేని ఇంట్లోనే తింటాను.
3: ఏ, ఎందుకని?
2: మగవాళ్ళు వంట అద్భుతం. అబ్బో అబ్బబ్బో, ఆ వంటే వేరు.
3: నీకెలా తెలుస్తుంది ఆ వంట ఎవరో వండారు?
2: మొత్తం నోట్లో ఎట్టి ఎట్టగానే చెప్పేస్తానండి, అది ఆడవాళ్ళు అంటో మగవాళ్ళు అంటో.
3: గొప్ప కళే.
2: కలకాదేటండి, అసలు నా తెలియకూడదు గురు. వంట గురించి ఆడవాళ్ళకి ఏటి తెలుసండి? నలభీం పాకం అన్నారు, కానీ దమయంతి పాకం, ద్రౌపది పాకం అనలేదు కదండి. అంతెందుకండి, వంటల్లో పేరు తెచ్చుకున్న ఒక్క ఆల్రెడీస్ పేరు చెప్పండి చూద్దాం. ఏటమ్మగారు అలా ఉండిపోయారు?
3: చదువు లేకపోయినా నీకు చాలా విషయాలు తెలుసునయ్యా.
2: విషయాలు తెలుసుకోవడానికి చదువు ఎందుకండి? ఇప్పుడు ఈ కాలనీ తీసుకోండి.
3: సరే సరే, ఆ విషయాలన్నీ మనకెందుకు?
2: అది కాదమ్మగారు.
3: చెప్పకు.
2: అది కాదమ్మగారు.
3: చెప్పకంతే.
2: ఇదేనండి మీకెళ్ళిన లేడీస్కి మీకున్న తేడా. అందరూ చెప్పు చెప్పు చెప్పు అంటారు, మీరు సపకు సపకు సపకు అంటారు.
4: అమ్మా, కాలేజీకి టైం అయింది.
3: ఇదిగోరా 5 నిమిషాలే, నాగన్నతో మాటలో పడి.
2: ఏటినయ్య బాబు, తవరు ఇంకా బడి స్కూల్కి వెళ్ళనేదా?
4: బడీ స్కూలు కాదు, కాలేజీ. ఇంజనీరింగ్లో జాయిన్ అవడానికి వెళ్తున్నాను ఈరోజు.
2: అంటే అక్కడ చదువు చెప్పరా ఏటి బాబు?
4: చెబుతారు. బడి అంటే చిన్నపిల్లలు చదువుకునేది, కాలేజీ అంటే నాలాంటి పెద్దవాళ్ళు చదువుకునేది.
2: ఓస్, ఎక్కడైనా చదువు చెప్పడమే అయినప్పుడు ఈ పేరు మార్చడం ఎందుకు బాబు? ఏడో బాబు, నాకేం బాధపడలేదు. ఓలమ్మో నీలమ్మ మేడం ఫోన్ అయ్యి ఉంటుంది, ఆ అమ్మకు పాలెట్టుకెళ్ళాలా? బాబు, మన ఇంట్లో కొలయొస్తుంది కదా.
4: ఎందుకురా?
2: ఆ అమ్మకు పాలెట్టుకెళ్ళాలి కదా, వత్తను.

0: బాబు వస్తాను.
1: కాలేజీకి టైం అవుతుంది, రాజేష్ ఫోన్ చేసి వాడి బైక్ మీద వెళ్ళిపోతాను. హలో రాజేష్, నేను రా వినయని మాట్లాడుతున్నాను. అన్నట్లు నీ బండి మీద నేను వస్తాను, నువ్వు నా కోసం వెయిట్ చెయ్యి. ఓకే ఉంటానురా, బాయ్.
2: ఏరా వినయ్,
1: రండి మావయ్య.
2: ఏం చేస్తుందిరా అమ్మ?
1: లోపల ఉంది, మీరు కూర్చోండి. ఏమిటి విశేషం, స్వీట్ తెచ్చారు?
2: నా మేనల్లుడికి ఇంజనీరింగ్లో సీట్ వచ్చింది. వాళ్ళమ్మను స్వీట్ అడుగుదామంటే వీడి కాలేజీ పనుల మీద 4 రోజులుగా సెలవు పెట్టింది. మేనల్లుడిగా నువ్వు ఇవ్వకపోయినా మేనమావ నాకు తప్పదు కదరా. ఈ 4 రోజులు చూసి చూసి ఇక లాభం లేదనుకో నేనే తీసుకొచ్చాను స్వీటు. ఇందా.
1: ఏమిటి, 4 రోజుల క్రితందా?
2: ఒరే ఇప్పుడే కొన్నాను రా బాబు, భలేవాడివే. నా గృహప్రవేశం ముహూర్తం దగ్గరలో ఉండడం వల్ల ఈ 4 రోజులు రాలేకపోయాను రా. ఎంతవరకు వచ్చాయి కాలేజీ పనులు, ఆ ఫీజులు గీజులు కట్టడం ఏమైనా?
1: మామయ్య కాలేజీ ఫీజులే కాదు, కాలేజీ సీటు కూడా కన్ఫర్మ్ చేసుకున్నాం. బస్ పాస్ కూడా డబ్బులు కట్టడం జరిగిపోయింది. ఇంకా ఇంటర్నల్ గ్రూప్ చేంజింగ్ కోసం ఈ రోజు వెళ్తున్నాం.
2: రే తండ్రి అనేవాడు ఎంతో బాధ్యతతో నిర్వర్తించాల్సిన ఎన్నో పనులు ఎందరో తండ్రుల కంటే ముందే పూర్తి చేస్తుందిరా మీ అమ్మ. ఇటు ఇంటి పని ఆఫీస్ పని చేసుకుంటూ నీకేం కావాలో చూసుకుంటూ సంసారాన్ని నెట్టుకు రావడం నీ తల్లికే
3: కాదు కాదు నా చెల్లికే సాధ్యం సుమా.
1: ఏది సాధ్యమో ఏది అసాధ్యమో కానీ ఇలాంటి తల్లి కడుపును పుట్టిన నేను చాలా అదృష్టవంతుడి మామయ్య. నాన్నలేని లోటు పూడ్చుకోలేనిది అంటారు, కానీ నాకు మా అమ్మ పెంపకంలో మా నాన్న గుర్తు రాలేదంటే చాలామంది నమ్మకపోవచ్చు.
2: నేను నమ్ముతానురా, నేను నమ్ముతాను. నేను మీ నాన్న చిన్ననాటి స్నేహితుడు. మా స్నేహం కలకాలం నిలవాలని, మా స్నేహబంధాన్ని సంబంధంగా మార్చుకోవాలని నా చెల్లిని పెళ్లి చేసుకున్నాడురా మీ నాన్న. కానీ ఆ ఆనందం మాకు ఎక్కువ కాలం నిలవలేదు. నువ్వు పుట్టిన కొద్ది కాలానికే కంపెనీలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో కనీసం ఆఖరి చూపు కూడా దక్కకుండా కాలం చేశాడురా మీ నాన్న.
1: మావయ్య
2: మీ నాన్న ఉద్యోగం మీ అమ్మకు వచ్చింది. అన్నగానే ఉన్నాను, వచ్చి నా ఇంట్లో ఉండమని నేను ఎంత చెప్పినా, అన్నయ్య నాకున్న ప్రపంచం నా కొడుకు, వాడిని చూసుకుంటూ ఆ ప్రపంచంలోనే బ్రతికేస్తాను అన్నయ్య అని అన్నీ తానే ఇప్పించిందిరా మీ అమ్మ.
1: అదేంటి మావయ్య అలా అంటారు? నాకు మాత్రం తెలీదు, కనిపించని ఆ దైవం కంటే కనిపించిన ఆ అమ్మే నాకు నా దైవం.
2: రే మీ అమ్మని ఆ దైవాలతో పోల్చకరా బాబు. ఎందుకంటే ఆ దైవాలు మన కోరికలు తీర్చాలి అంటే కానుకలు, మొక్కుబడులు, దీక్షలు, వ్రతాలు అంటూ చాలా విధాలుగా వాళ్ళని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించాలి. కానీ నీకేం కావాలో నువ్వు ఆలోచించేలోగా నీకు అందించాలి అన్నది దాని ఆలోచన, ఆశయం, జీవిత లక్ష్యం.
1: మామయ్య
2: అవునరా, నువ్వు చూస్తే చిన్నపిల్లాడి, అది చూస్తే మా ఇంటి ఆడపిల్ల. సమాజంలో ఒంటరిగా బ్రతకడం కష్టమమ్మా, వచ్చి మా అందరితో పాటు ఉండు అని నేను ఎన్నిసార్లు చెప్పినా. అన్నయ్య నా కొడుకు మీ అందరి అదుపాజ్ఞల్లో కాదు, నా అనురాగంలో పెరగాలి అని అపురూపంగా పెంచుకుందిరా మీ అమ్మ.
4: అన్నయ్య నువ్వు కాస్త ఆగుతావా? ఒరే నాన్న వినయ్, టిఫిన్ చేసిన తర్వాత మంచినీళ్లు త్రాగటం లేదేరా?
1: మర్చిపోయానమ్మా.
4: మంచినీళ్లు త్రాగటం మర్చిపోవడం ఏమిట్రా? ఇదిగో త్రాగు. కాలేజీకి కావలసిన అన్ని సర్టిఫికెట్స్ రెడీ చేసుకున్నావా?
1: ఎప్పుడో రెడీ చేశానమ్మా, ఇప్పుడే తెస్తానుండు.
4: ఏంటన్నయ్య ఇది, వాడితో మాట్లాడటానికి ఏమీ దొరకలేదా నీకు? నా గురించి తప్ప.
2: ఇది మరీ బాగుందమ్మా, కాని మాటలు మాట్లాడితే తప్పు గాని ఏంటి కన్నవాళ్ళ గురించి మాట్లాడడం కూడా తప్పే.
4: తప్పా తప్పున్నారా? 4 రోజులుగా ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళడమా? ఏ కోర్సులో చేరాలా నిర్ణయించుకోలేక వాడు సతమతమవుతుంటే నీవు ఆవు కథ అమ్మ కథ అంటూ చెప్తే ఎలా అన్నయ్య?
2: ఇప్పుడే చెప్పాలమ్మా, ఎందుకంటే తర్వాత వాళ్ళు ఎలాగూ వినరు కాబట్టి.
4: ఊరుకన్నయ్య వాడు నా కొడుకు.
2: నీ కొడుకు? ఏ కొడుకైనా తల్లి కొంగు పట్టుకుని తిరుగుతున్నంత కాలమే కొడుకు. భార్య కొంగుచాటుకు చేరిన తర్వాత కొడుకు కాస్త కొరకంచు.
4: అన్నయ్య
2: అవునమ్మా, ఏ తల్లిదండ్రుల కథ అయినా కొన్నాలే. కొంతకాలానికి అది పాత కథ, ఇంకొంతకాలానికి అదే ఎందుకు పనికిరాని కథ.
4: అది ఎవరి విషయంలో ఎలా జరిగిందో తెలియదు, కాని నా విషయంలో ఎప్పటికీ జరగదన్నయ్య.
1: అమ్మా నేను వెళ్తున్నాను.
4: మరి నేను?
1: నువ్వు కాలేజీకి ఆటోలో వచ్చేయమ్మా, నేను మా ఫ్రెండ్ బైక్ మీద వెళ్తాను. మావయ్య వెళ్తాను.
2: బెస్ట్ ఆఫ్ లక్ అల్లుడు.
1: థ్యాంక్స్ మావయ్య. అమ్మా ఎదుర్రా అమ్మా.
4: నాన్నా జాగ్రత్త.
1: అలాగేనమ్మా.
2: అమ్మా

0: భారతమ్మా, నీ కొడుకు వెళ్ళి చాలాసేపు అయింది గాని ఇటు రామ్మా. ఇదిగో నా గృహప్రవేశ ఆహ్వానం, నువ్వు తప్పకుండా 2 రోజులు ముందే రావాలి, సరేనా?
1: సరే. ఇంతకీ ఇంటి పనులన్నీ పూర్తయినట్లేనా అన్నయ్య?
0: పూర్తయినట్లేనమ్మా. ఏమిటో, ఇద్దరం పనిచేసేది ఒకే ఆఫీసులో, సొంత ఇల్లు కట్టుకున్న నేను, ఈ అద్దింట్లో నువ్వు, చిత్రంగా లేదు?
1: లేదన్నయ్య, ఎందుకంటే వద్దులే.
0: అదేమిటమ్మా, ఆగిపోయావే, చెప్పు.
1: ఎందుకులే అన్నయ్య, నువ్వు బాధపడతా.
0: నేను బాధపడతానా? పర్వాలేదు, చెప్పమ్మా.
1: నువ్వు ఉద్యోగం చేస్తున్నావు.
0: అవును.
1: మా వదిన కూడా ఉద్యోగం చేస్తుంది.
0: కరెక్టే.
1: రెండు చేతులు సంపాదించిన మీరు ఎవరికి పెట్టాలి? మీకు బాధ్యతలు లేవు కాబట్టి బాధలు లేవు.
0: అంటే మాకు పిల్లలు లేరనే గాని ఉద్దేశం?
1: అందుకే చెప్పనన్నాను, నువ్వు ఇలా బాధపడతావనే.
0: నేనెందుకమ్మా బాధపడాలి, పిల్లలు లేనందుక? పిల్లలు లేనందుకు నేను బాధపడడం లేదు సరికదా, సంతోషిస్తున్నాను కూడా.
1: అన్నయ్య.
0: అవునమ్మా, ఇప్పుడేమో తండ్రిని అయ్యానని చంకలు గుద్దుకోవడం, తర్వాత వాళ్ళ చేత గుద్దులు తిని గుండెలు బాదుకోవడం, ఇవన్నీ అవసరం అంటావా చెప్పు.
1: ఎప్పుడో ఎక్కడో జరిగిన 1-2 సంఘటనలు ఆధారం తీసుకుని అనవసరంగా ఏదో ఊహిస్తున్నావన్నయ్య.
0: ఎప్పుడో ఎక్కడో జరిగిన 1-2 సంఘటనలకు ఆధారంగా కాదమ్మా, ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అనేవారు ఒకప్పుడు, కానీ ఇప్పుడు ఏ కొడుకును చూసినా ఏమున్నది గొప్పతనం, ముందో వెనుకో తల్లిదండ్రులను దగా చేయడంలో కనిపిస్తుందమ్మా వేళ నేర్పరితనం.
1: ఒరే అన్నయ్య, పిల్లలు లేని కారణంగా నువ్వు ఎంతో క్షోభ అనుభవిస్తున్నావు అనుకునేదానిరా. ఏదైనా దొరకన దాని మీద విరక్తి పెంచుకోవటం మంచిదే, కానీ అది కలిగి ఉన్న వాళ్ళను మాత్రం నిరాశకు గురి చేయకు. అందులోనూ పిల్లల విషయంలో అన్నయ్య, ఐశ్వర్యవంతురాలైన ఓ భక్తురాలు పిల్లల కోసం అనేక పూజలు వ్రతాలు చేస్తుంటే చివరకు ఆ భగవంతుడు కరుణించి ప్రత్యక్షమై, తల్లి నీకు సంతానం కలిగితే సంపద కోల్పోతావు, ఏం కావాలో కోరుకో అంటే, స్వామి కటిక దరిద్రంలోనైనా కన్న తల్లినయ్యే అవకాశం ఇవ్వు స్వామి అని ప్రాధేయపడిందట. అలా ఉంటుందన్నయ్యా, మాతృత్వం అనేది ఓ అందమైన అనుభూతి, తీయటి జ్ఞాపకం, మధురమైన భావన. ఇలా ఎన్ని చెప్పినా నీకు అర్థం కాదు, ఎందుకంటే
0: నాకు పిల్లలు లేరు కనుక.
1: అన్నయ్య,
0: నేను కమర్షియల్గా ఆలోచిస్తాను కనుక, అంతేనా? అమ్మా, నువ్వు నీ కొడుకుని చూడడంలో పడి లోకాన్ని చూడడం మర్చిపోయావమ్మా. నువ్వింకా తల్లిదండ్రులను కావడిలో మోసుకు తిరిగే శ్రవణ కుమారుడు కథల కాలంలో ఉన్నావు
1: అన్నయ్య.
0: కానీ వాస్తవానికి తల్లిదండ్రులకు పట్టిన అన్నం పెట్టాలని వాళ్ళు బ్రతుకుండగానే శ్మశానాల్లో వదిలేస్తున్న రోజులమ్మా ఇవి.
1: పుత్తన్నయ్య, పిల్లలపై నీకున్న ద్వేషాన్ని నా కొడుకు రూపంలో చూడుకో. చూసావా, వాడు టిఫిన్ తిన్న తర్వాత నేను చెప్పేంత వరకు మంచినీళ్లు త్రాగటమే మర్చిపోయాడు, ఎలా బ్రతుకుతాడో ఏమిటో.
0: అమ్మా, వాడి బ్రతుకు కోసం నువ్వేమీ బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదమ్మా. చేపకీదడం, పక్షికి ఎగరడం ఎవరు నేర్పారు? ఎవరు నేర్పక్కర్లేదు. అలాగే ఈ కాలం పిల్లలు కాలానికి అనుగుణంగా వాళ్ళంతటా వాళ్లే మారిపోతారు, దీనికోసం నువ్వే కోచింగ్ సెంటర్లోనూ చేర్పించాల్సిన అవసరం అయితే లేదమ్మా. అది సరే, కానీ ఇంటికొచ్చిన వాడికి కాస్త టీనీలైనా పోస్తావా లేదా?
1: ఇస్తానుండన్నయ్య, మాటల్లో మర్చిపోయాను.
0: కొడుకు మాటల్లో పడితే అన్నీ మర్చిపోతావు. చూడమ్మా, ఈ కాలం పిల్లలకి తల్లి మమకారానికి కారం ఎలా పోయాలో వాళ్ళకి తెలుసు, తండ్రి ఆశలను అడి ఆశలు ఎలా చెయ్యాలో వాళ్ళకి తెలుసు. మీ పిల్లలు మీ ఇంట్లో ఉన్నట్టే బయట కూడా ఉంటారనుకోవడం నీలాంటి తల్లిదండ్రుల పిచ్చి భ్రమ తల్లి.
1: సరేలే అన్నయ్య, ఇది మనకెప్పుడు ఉన్న భాగోతమేగా, దీన్ని ఇక్కడతో వదిలే.
0: వదిలేశాను. సరే, ఇంతకీ మీ వాడిని ఇంజనీరింగ్లో ఏ గ్రూప్లో జాయిన్ చేస్తున్నావమ్మా?
1: అదే ఇంకా తెలియదన్నయ్య.
0: అదేమిటమ్మా?
1: వీడు ముందు ఈసీలో చేరుతానంటున్నాడు, కానీ వీడు ఫ్రెండ్స్ అందరూ ఐటీలో ఉన్నారట, అందులోకి వెళ్ళిపోతానంటున్నాడు. మనది పేమెంట్ సీట్ కనుక కాలేజీ వాళ్ళు ఏదైనా ఓకే అంటున్నారు.
0: వాడంటున్నాడు సరే, కాలేజీ వాళ్ళు అంటున్నారు ఓకే, మరి ఇంతకీ నువ్వేమంటున్నావు?
1: నేనా? నేను వింటున్నాను.
0: అంటే?
1: అంటే ఏముందన్నయ్యా,

0: ఇష్టమే నా ఇష్టం. వాడికి ఏది నచ్చితే నాకు అదే నచ్చినట్టు.
1: సరిపోయింది. నీ కొడుకు ఇంజనీరింగ్ లో ఏ గ్రూప్ లో జాయిన్ అవ్వాలో కూడా నువ్వు నిర్ణయించుకోవు. కనీసం నీకు ఆ ఆలోచన కూడా ఉండదా?
0: ఎందుకుండదన్నయ్యా, నా ఆలోచనంతా వాడి ఫీజు ఎంత కట్టాలి, ఎక్కడ కట్టాలి, బుక్స్ ఎక్కడ కొనాలి, వీటన్నిటికీ డబ్బు ఎలా సరిపెట్టాలి అన్నట్టు. అన్నయ్య, డబ్బంటే గుర్తొచ్చింది, ఆఫీసులో లోన్కి అప్లై చేశాను, రాగానే ఇస్తాను, ఓ 50,000 రూపాయలు సర్దగలవా?
1: అదేమిటమ్మా, కాలేజీ సీటు కోసం కట్టవలసిన డబ్బంతా ఉందన్నావు, మళ్ళీ ఇప్పుడు 50,000? ఓహో, ఏదైనా అపార్ట్మెంట్కి అడ్వాన్స్ ఇద్దాం అనుకుంటున్నావా ఏమిటి?
0: నాకెందుకన్నయ్య అపార్ట్మెంటు, ఆస్తులున్నా నా కొడుకే నా ఆస్తి. ఈ అద్దె కొంపలోనే ఉంటే నాకు వచ్చే నష్టమేమీ లేదు, కానీ నా కొడుకు కాలేజీకి బైక్ మీద వెళ్ళాలి, వాడికంటూ ఓ సెల్ ఫోన్ ఇవ్వాలి, కాలేజీలో ఇవన్నీ ఉన్నవారిని చూసి వీడు లేనివాడిగా ఫీల్ అవ్వకూడదు. అందుకే ఏమిటన్నయ్యా అలా చూస్తున్నా?
2: అమ్మా భారతి, నాకు పిల్లలు లేనందుకు బాధ లేదు, కానీ ఒకవేళ ఉన్నా ఖచ్చితంగా వాళ్ళని నీ అంత గొప్పగా పెంచలేకపోయేవాళ్ళనేమోనమ్మా.
0: అన్నయ్యా,
3: అమ్మా అమ్మా అమ్మా, శుభవార్తమ్మా.
4: ఒరే ఒరే, నెమ్మదిగా, కళ్ళు తిరుగుతున్నాయిరా, ఇంతకీ విశేషం ఏమిట్రా?
3: ముందు నన్ను దీవించమ్మా.
4: విశేషం ఏమిటో చెప్పకుండా ఏమిట్రా హడావుడి?
3: అమ్మా, ముందు నువ్వు ఉద్యోగం మానేయాలి.
4: మానేసి
3: మహారాణిలా కూర్చోవాలి, అది కూడా జర్మనీ దేశంలోనా అమెరికా దేశంలోనా అనేది నువ్వే చెప్పాలి.
4: నాకేమీ అర్థం కావటం లేదురా.
3: ఇదిగో అమ్మా, ఇది ఓ అమెరికన్ కంపెనీ నుండి వచ్చిన అపాయింట్మెంట్, ఇది ఓ జర్మనీ కంపెనీ నుండి వచ్చిన అపాయింట్మెంట్. చెప్పు, నేను ఎందులో జాయిన్ కావాలో నువ్వే చెప్పు. అమ్మా, నీకు అమెరికాలో ఉండాలనిపిస్తే ఈ కంపెనీలో జాయిన్ అవుతా, నీకు జర్మనీలో ఉండాలనిపిస్తే ఈ కంపెనీలో జాయిన్ అవుతా, చెప్పమ్మా చెప్పు.
4: చాలా సంతోషంరా. అయినా నాకెందుకురా అమెరికా జర్మనీలు, ఉద్యోగం చేయవలసిన వాడవు నువ్వు, నీ ఇష్టం.
3: అదేం కుదరదు, చెప్పు చెప్పమ్మా, నన్ను ఎక్కడ జాయిన్ అవ్వమంటావో.
4: ప్రతిదీ తల్లిదండ్రుల ఇష్టాల మీద ఆధారపడేలా కాకుండా చిన్నప్పటి నుంచి నీ నిర్ణయాన్ని నువ్వు తీసుకునేలా పెంచాను, అందుకే ఈ నిర్ణయం కూడా నీదే.
3: అదేమిటమ్మా అలా అంటావు? ఈరోజు నేను ఎలా ఇంజనీరింగ్ కావడానికి కారణం నీ కష్టం అమ్మా, ఇదంతా నీ శ్రమ, నీ శ్రమకు దొరికిన ఫలితం అమ్మా అది.
4: నాదే ఉందిరా, ప్రతి తల్లిదండ్రులాగానే నేను చదివించాను, ఇందులో నా గొప్పే ఉంది.
3: అలా అనకమ్మా, తల్లి తండ్రి ఇద్దరూ ఎంతో కష్టపడితే కానీ తమ పిల్లలకు సరైన భవిష్యత్తు చూపించలేకపోతున్నారు. కానీ నాన్న లేకపోయినా ఆ లోటు ఎప్పుడూ తెలియకుండా ఆ రెండింతల కష్టాన్ని నువ్వే పడి చదివించావు.
4: మీ నాన్న గుండెల మీద నిన్ను ఆడిస్తున్నప్పుడు నీ చిన్ని చిన్ని పాదాలతో నువ్వు ఆయన తంతూ ఉంటే ఆ ఆనందంతో ఆయన పరవశించిపోతూ, ఒసే భారతి, మనవాడు వేస్తున్నవి బుడిబుడి అడుగులు కాదే, ఉన్నత శిఖరాలను ఎక్కడానికి వీడు ఇప్పటినుంచి ఆరాటపడుతున్నాడు అని మురిసిపోయేవారు. నిన్ను గొప్పవాడిగా చూడాలని ఆయన కోరిక. నువ్వు కష్టపడి చదివి ఆయన ఆశయాన్ని నెరవేర్చావు నాయనా.
3: అది సరే, చెప్పమ్మా, నువ్వు ఏ దేశంలో ఉండాలనుకుంటున్నావు?
4: నేనైతే ఈ దేశంలోనే ఉండాలనుకుంటున్నాను. మా నాన్న నా పేరు భారతి అని పెట్టినందుకు, నేను ఈ భారతదేశంలో పుట్టినందుకు తెలియదు గాని ఈ దేశం అంటే నాకు ఎనలేని అభిమానం. ఇక్కడ గాలి పీల్చాను, ఈ నీరు త్రాగాను, ఈ గడ్డపైనే పుట్టాను, ఈ మట్టిలోనే కలిసిపోతాను, అందుకే నేనెక్కడికి రాను, ఇక్కడే ఉంటాను.
3: నిజమేనమ్మా, నా కోసం ఎక్కడైతే కష్టపడ్డావో అక్కడే నువ్వు సుఖపడాలి. పిల్లల్ని కష్టపడి చదివించినందుకు తల్లిదండ్రులు పిల్లల ద్వారా ఎంత సుఖపడతారో నలుగురు చూసి తెలుసుకోవాలి. అందరి ముందు నువ్వు గర్వంగా నిలబడాలి, ఎందరో తల్లులకు నువ్వు ఆదర్శం కావాలి.
4: నిజంగా చాలా ఆనందంగా ఉందిరా నాన్న, చాలా ఆనందంగా ఉంది.
3: అమ్మా, ఈ విషయాన్ని మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పొస్తానమ్మా.
4: అలాగే నాన్న, తప్పకుండా వెళ్ళిరా అన్నట్టు. ఒరే నాన్న, సుందరమూర్తి మామయ్యకి చెప్పటం మర్చిపోకు.
3: అలాగేనమ్మా, తప్పకుండా వస్తాను.
4: ఏమండి, మన అబ్బాయి ఇంజనీరు, మీరు ఊహించినట్లుగానే మనవాడు పెద్ద ఇంజనీర్ అయ్యాడండి. మీరు ఏ లోకంలో ఉన్నా మీ దేవుళ్ళ వాడికి అందిస్తారు కదూ, మనవాడు ఇంజనీర్, మనవాడు ఇంజనీర్.
5: ఏంటండి భారతమ్మ గారా, నానండి పెంటైనే బట్టలు కొట్టుకొచ్చినాను, పట్టపగలే కలకలే వస్తున్నారు. ఏంటండి
4: నువ్వా? సరే సరే, బట్టలు అక్కడ పెట్టు.
5: అలాగే.
4: అవును, రెండు రోజుల్లో తెస్తానని చెప్పింది మీ ఆవిడ? ఉద్యోగం చేసుకునేదాన్ని ఇంత ఆలస్యం చేస్తే

0: దానికంటూ ఒంట్లో బాగోలేదు. నువ్వేం చేస్తున్నావు? నువ్వైనా తీసుకురావచ్చుగా బట్టలు. ఆ నాగనతో ఎన్నిసార్లు కబురు పంపించినా తాగేసి ఇంట్లో పడుకున్నావని చెప్పాడు.
1: నిజమే కానీ ఎందువల్ల చేత?
2: ఇంటి ఆడదు అని ఒంట్లో పోగలేకపోతే ఏ మూడు బాగుంటుంది, ఏ మూడు బాగుంటుందండి. అందుకని
1: బాతో తాగాను అమ్మగారు.
0: బాతలో తాగావా? దాన్ని ఒకసారి నీ మొగుడేం చేస్తున్నాడంటే ఆడ ఏటి సేయుడు, ఆడెప్పుడు తాగిస్తూంటాడని చెప్పిందే.
1: అలా చెప్పిందా? అది నిజమేనా అమ్మగారు, కానీ ఎందువల్ల చేత? ఇప్పుడు అది పొద్దున్న రేవుకి వెళ్ళిపోయి బట్టలన్నీ ఉతికించిన తర్వాత ఎవరి బట్టలు ఇచ్చేసి ఆలిచ్చిన లక్ష్మీ తల్లిని చక్కగా ఇంటి కొట్టుకొచ్చి నా చేతులు ఎట్టేస్తుంటే మరి నాకేం పని ఉంటుంది ఈ పని తప్ప? అందుకని సంతోషం కొలుతాయి.
0: సరే సరే, ఎప్పుడు నువ్వు మందు తాగడమేనా? దానికి మందు మాకు ఇస్తున్నావా లేదా?
1: అంతేవప్ప, నానెందు చేస్తున్నా అమ్మగారా.
0: బాగోలేని దానికి మందులు ఇవ్వటం వెధ పని ఏమిట్రా?
1: నిజమే కదా, మీకు తెలియదా అమ్మగారు? ఇప్పుడు అది ఈ రేవుతో పాటు నన్ను ఉద్ధరించడానికి 10 ఏళ్లలో పనికి కూడా వెళ్తుందిలేండి. మరి ఇది ఇక్కడ తొంగుంటే ఆ పనులన్నీ అయిపోతున్నాయి కదా. అందుకని ఇది బేగ బాగుపడిపోవాలని అలే పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం వచ్చేసి దీని సేత పిల్లలు మింగించేస్తున్నారు. మరి నాకేం పని ఉంటుంది ఈ పని తప్ప? అందుకని తాగాను అనమాట.
0: సరే సరేలే, నువ్వు వెళ్ళు.
1: అదేటమ్మ గారు, బట్టలోటికి వెళ్ళిపోతున్నావు మరి డబ్బులు?
0: నీకు డబ్బులిస్తే ఏం చేస్తావు నాకు తెలుసు, కానీ దాని చేతికిస్తాను, నువ్వు వెళ్ళు.
1: సరే అలాగే చేద్దాం అమ్మగారు. కానీ అమ్మగారు, మీరు ఇవ్వాల్సిన డబ్బులకి నన్ను ఎక్కడో అప్పుడేస్తాను, నా పని కానిచ్చేస్తాను.
0: ఇదిగో పెంటయ్య, అది జబ్బు నుంచి కోలుకునేసరికి దాన్ని అప్పుల్లో ముంచేస్తావా ఏమిటి? అయినా తాగి రోడ్డు మీద తిరిగేవాడికి ఎవరిస్తారప్పు?
1: అమ్మగారు మీకు చాలా విషయాలు తెలియవండి. ఏమండి, మందు తాగినోడికి అప్పుకు బాధనేది, పేక తాగినోడికి అప్పుకు బాధనేది, మరి ఎవడికి అప్పుకు బాధ మీకు తెలుసా?
2: ఇప్పుడు తిండికి గింజలు లేక అవి కొనుక్కోవడానికి డబ్బులు లేక అప్పు గురించి చూస్తుంటారే వాళ్ళకేనండి అప్పుకు బాధ.
1: అయినా అమ్మగారు, తిండికి డబ్బులు లేక చచ్చిపోయినోడిని చూసినాం, కానీ తాగుడికి అప్పు దొరక చచ్చిపోయిన వాళ్ళని ఎక్కడైనా చూసినామండి?
2: చూడలేదు కదా.
1: అందుకని అప్పు ఎక్కడైనా దొరికేస్తుంది. వస్తాను అమ్మగారు. అమ్మగారు అమ్మగారు అమ్మగారు, మర్చిపోనాను, వినయ్ బాబు గారు బట్టలు చూస్తుంటే ఆయన జేబులోని ఈ సిగరెట్ ప్యాకెట్లోని కైనీ ప్యాకెట్ దొరికినాయండి. 3 రోజులు అయిందండి పాపం బాబు ఎంత బాధపడుతుంటే. ఇందండి, వస్తానండి, వస్తాను అమ్మగారు.

0: అమ్మా అమ్మా, ఏమిటమ్మా ఇక్కడ నిద్రపోతున్నావు?
1: ఏం లేదురా, నీకోసం ఎదురు చూస్తూ అన్నట్టు. ఎక్కడికి వెళ్ళావురా?
0: రెండింటికి చదువుకోవడానికి వెళ్ళానమ్మా.
1: సరే రా, భోజనం చేద్దువు గాని.
0: అక్కర్లేదు, చేసొచ్చాను.
1: చేసొచ్చావా? ఏమైందిరా అలా ఉన్నా?
0: ఏమీ లేదు.
1: ఏమైందో చెప్పరా?
0: అబ్బా, ఏమీ లేదని చెప్పానుగా.
1: అది కాదు నాన్న, నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పు నాన్న.
0: చెప్పమంటావా? నా ప్రాబ్లం నువ్వే, నన్ను ప్రశాంతంగా ఉండనివ్వా. అరే, కాసేపు రిలాక్స్గా ఉంటుందని మౌనంగా ఉన్నాను, అంత మాత్రానికే. ఏమైంది ఏమైందంటే నేనేం చెప్పాలి?
1: అది కాదురా, నీ ఒంట్లో బాగోలేదేమోనని కంగారులో అలా అడిగాను. రాత్రి కూడా అన్నం తినలేదు నువ్వు.
0: మనసు బాగోలేదు.
1: ఈ వయసులో మనసు బాగోలేదు అంటే
0: ప్రేమించుకున్నట్లు వెదవ తిరుగులు తిరుగుతున్నట్లు అంతేనా? అనమ్మా అను.
1: అది కాదురా, నువ్వు
0: ఇలా గుచ్చిగుచ్చి అడిగితే ఎవడైనా చెడిపోతాడు. చిచి.
1: అది కాదు నాన్న, నీ మార్కుల లిస్టు వచ్చింది. నీకు ఫస్ట్ ఇయర్లో 65% వచ్చింది, సెకండ్ ఇయర్లో 50% వరకు వచ్చింది, ఇప్పుడు ఈ సంవత్సరం 45% పడిపోయింది. దీనికోసం నువ్వేమైనా బాధపడుతున్నావేమోనని.
0: ఇప్పుడు నేను చదువుతున్నది ఎల్కేజీ యూకేజీ కాదు, ఇంజనీరింగ్. అక్కడ 100కి 100 రమ్మంటే రావు. నాకన్నా తక్కువ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు.
1: కొంచెం కష్టపడి చదివితే
0: చెప్పడానికి బాగానే ఉంటుంది చదువు చదువు అని, కానీ నువ్వు చదివితే తెలుస్తుంది అదెంత కష్టమో.
1: అది సరే, అయినా అంతసేపు ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావురా?

0: మాట్లాడకూడదా? ఫోన్లో మాట్లాడడం కూడా తప్పేనా?
1: ఫోన్లో మాట్లాడటం తప్పైతే సెల్లెందుకు కొంటానరా?
0: ఆ కొంటారు, బండి కొంటారు. బయటికి తీస్తే బోల్డ్ జాగ్రత్తలు చెప్తారు. మాకు తెలియనట్లు సెల్లిస్తారు. ఎక్కువసేపు మాట్లాడద్దు అంటారు. ఫోన్ వస్తే ఎక్కడి నుండి అంటారు. ఫోన్ చేస్తే ఎవరికి అంటారు. చిచి, అనుమానం పక్షులు.
1: అనుమానం కాదురా, అభిమానం. అతి ఏదైనా అనర్థానికి దారితీస్తుంది కదా, అందుకని.
0: అంటే?
1: అంటే బతకడం కోసం తింటాం, అలా అని మితిమీరిన తిండి తింటే చస్తాం. చూసావా, బ్రతికించాల్సిన తిండి కూడా మితిమీరి తింటే ఎలా చంపేస్తుందో.
0: నేనింకా చంటి పిల్లని కాదమ్మా.
1: ఆ విషయం ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది నాన్న.
0: ఏది తప్పో ఏది ఒప్పో తెలుసుకునే జ్ఞానం నాకు ఉందని అర్థం చేసుకోవే.
1: సరే, రాత్రి ఎంతవరకు చదువుతావోనని ఆ ఫ్లాస్కులో టీ ఉంచాను. తాగాలనిపిస్తే తాగు, నీకు ఏ ఇబ్బంది కలగకూడదనేరా నా బాధ. ఒరే నాన్న, నీకు ఏదైనా జరిగితే నేను తట్టుకోలేనురా, తట్టుకోలేను. నువ్వు దేనికోసమో బాధపడటం లేదు కదా, నువ్వు దేనికోసమో బాధపడకూడదు. నువ్వు దేనికోసమో బాధపడకూడదు.

0: ఎవరు మీరు?
1: మీరెవరు?
0: మీరెవరో చెప్పండి.
1: ముందు మీరెవరో చెప్పండి.
0: నేను చెప్పను. ముందు మీరెవరో చెప్పండి.
1: మీరెవరో చెప్పకపోతే నేనెవరో చెప్పాల్సిన అవసరం నాకు లేదు.
2: ఎవరు మీరు? రండి కూర్చోండి.
0: మర్యాదలు బాగానే ఉన్నాయి. ఇంతకీ వినయ్ మీ అబ్బాయేనా?
2: మా అబ్బాయి. ఏమైంది మా వినయ్కి? ఏమైంది?
0: వినయాన్నే నేర్పలేదు. ఇంతకీ మీ వాడు ఇప్పుడు ఎక్కడున్నాడో?
1: అది తెలియకే కదండి మేం కంగారు పడుతున్నాం.
2: దయచేసి చెప్పండి మా అబ్బాయి ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు?
0: అమ్మా మహానటి, నువ్వు నటించడం తగ్గించి ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి. నేను అసలే మంచివాడిని కాదు. ఈ ఏరాస్వామి ఏ రంగానికి ఇది ఇదంతా గడగడలాడిపోతుంది.
1: ఇంతకీ మీ వేరంగం ఎక్కడెందుకండి?
0: నేను మీతో చెప్పను.
1: ఏమి?
0: ఎందుకంటే నాకు మీతో పని లేదు కాబట్టి.
1: అయితే ఇదిగో ఈవిడితో చెప్పండి.
0: అలాగే మీరు వినండి, మీ వాడు తీసుకెళ్ళింది నా అన్న కూతుర్ని. ఎగరేసుకుపోయాడండి.
2: అంటే?
0: లేపుకుపోయాడమ్మా. మా అన్న అమెరికాలో ఉంటూ దాన్ని నా దగ్గర నుంచి చదివిస్తున్నాడు. అమ్మాయి అందంగా ఉందని, బాగా డబ్బుందని అమాయకురాలు చేసి తీసుకుపోతాడా? చెప్పండి ఎక్కడుంచాలని. మా అమ్మాయికి ఏదైనా జరిగితే అమెరికాలో ఉంటున్న మా అన్నయ్యకి ఏం సమాధానం చెప్పాలి నేను?
1: అది కాదండి, అసలు మాకింతవరకు
0: సమాధానం చెప్పాల్సింది నువ్వు కాదు. నువ్వు తప్పుకో, నువ్వు చెప్పుకో.
2: చూడండి, అసలు ఇలా జరిగిందని మీరు చెప్పే వరకు తెలియదు నాకు. అసలు ఎందుకు ఇలా జరిగిందో?
0: అమ్మా జరిగిన విషయం మీకు తెలిసే జరిగిందని నాకు తెలుసు. ఇలాంటి తప్పుడు పనులకి పిల్లల్ని ఉసిగొలిపి బాగా డబ్బున్న అమ్మాయికి వలయమని చెప్పి పంపించే ఉంటారు. చిన్నప్పటి నుంచి బాగా ట్రైనింగ్ ఇచ్చే ఉంటారు.
1: దాని పెంపకం గురించి ఏం తెలుసు నేను అలా మాట్లాడుతున్నావయ్యా? అమెరికా డబ్బుతో అమ్మాయిని పెంచావుగా, మీ అమ్మాయే మా వాడిని లేపుకుపోయి ఉంటుంది.
0: లేదు, మీ వాడే మా అమ్మాయిని లేపుకుపోయాడు.
1: లేదు, మీ అమ్మాయే మా వాడిని లేపుకుపోయింది.
0: లేదు, మీ వాడే మా అమ్మాయిని లేపుకుపోయాడు.
1: లేదు, మీ అమ్మాయే
2: లేపుకుపోయాడు.
0: ఇక మాట అనవసరం. వీళ్ళ గురించి ఎంక్వైరీ చేశాను. ఈవిడ గారికి మొగుడు లేదు, ఆ పిల్లాడికి అడిగినోడు లేడని తెలిసింది. చెప్పండి, మర్యాదగా చెప్పండి, మా అమ్మాయిని ఎక్కడ దాచారు? లేదా నేను ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతాను.
2: చూడండి, మీరు పోట్లాడినా పోలీస్ స్టేషన్కి వెళ్ళినా నాకు తెలిసినంత వరకే చెప్పగలను. ముందు మీరు ఇలా వచ్చి కూర్చోండి.
0: ఏంటి కూర్చోవాలా? ఏడు కూర్చోవాలా? మీ వాడు మా అమ్మాయిని కాలక్షేపం కోసం కబుర్లు చెప్పడానికో తీసుకెళ్లలేదమ్మా, కాపురానికి తీసుకెళ్లిపోయాడు. మాయ చేసి మా అమ్మాయిని తీసుకుపోయిన వాడి ఇంట్లో నేను కూల్ గా కూర్చొని కూల్ డ్రింక్ తాగాల, కూల్ డ్రింక్ తాగుతూ సుట్టరికం చెయ్యాలా? అసలు మీకు బుద్ధుండే మాట్లాడుతున్నారా? ఏం మాట్లాడుతున్నారు మీరు?
1: అయ్యా అయ్యా అయ్యా, మీరు అనవసరంగా అరిచి దాన్ని పరువు ఎందుకండి తీస్తారు?
0: అసలుగా ఇలా పరువు మర్యాద కూడానా? మీకేం తెలుసు అండి, మీకేం తెలుసు? ఇలా అబ్బాయి చేసిన యదవ పని వల్ల కనిపించిన ప్రతి వెదవ నన్ను యదవలాగే చూస్తున్నాడండి.
1: కొంతమంది వెదవలు అంతే సార్, వెదవల్ని ఇట్టే పట్టేస్తారు.
0: మా బాగా చెప్పారు. తప్పుకో, నువ్వు చెప్పుకో. ఇదిగో మీ ఇద్దరు తల్లి కొడుకులు ఆస్తి కోసం నాటకం ఆడుతున్నారని నాకు బాగా తెలుసు. నాకున్న పలుకుబడితో నేను ఏమైనా చేయగలను. అమ్మా అమ్మమ్మ, అడగడానికి వచ్చి నన్ను ఎన్ని మాటలు అంటారా?

0: మిమ్మల్ని ఊరికే వదల్లో, ఇదిగో దీనికి మీరే సాక్ష్యం.
1: నేనా? ఆ అయినా ఆవిడ మిమ్మల్ని ఏమి అనలేదు కదండి.
0: ఆహా, ఏమి అనలేదా? ఆహా, ఆవిడ మీకేమవుతుంది?
1: నా చెల్లెలు.
0: ఓహో, తమరి పేరు?
1: సుందరమూర్తి.
0: ఆ అయితే ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆమెకి సుందరమూర్తి అనే ఓ అన్నయ్య ఉన్నాడు, అతను కూడా నన్ను అనరాని మాటలు అన్నాడు అని కంప్లైంట్ చేస్తాను.
1: ఏమండి ఏమండి ఏమండి, ఇది చాలా అన్యాయం అండి.
0: అన్యాయమా? అన్యాయమా? లేకపోతే అన్యాయం అయిపోయిన ఆడపిల్ల గల వాళ్ళకి సాయం రాకుండా అమ్మాయిని ఎత్తుకుపోయిన వాడికి, అలాంటి ఎత్తులు నేర్పిన జిత్తుల మారికి నువ్వు సాయం చేస్తావా? నన్ను తక్కువగా చూస్తున్నారు, నా పలుకుబడి పరపతి చూపిస్తాను, నీ అంతు తేలుస్తాను, నా తడక చూపిస్తాను.
1: అయ్యా అయ్యా,
0: నీకు కూడా.
2: భారతి, భారతి, ఇదిగోటమ్మా, ఈ నీళ్ళు తాగమ్మా, మంచి నీళ్ళు తాగు. చూసావమ్మా, నువ్వు చెబితే గాని మంచి నీళ్లు కూడా తాగని నీ కొడుకు నీ చేతే నీళ్లు తాగించాడమ్మా.
3: నేను అసలు ఊహించలేదన్నయ్య.
2: నీ ఊహల్లో పెరుగుతున్న వాడి ఊహ నీకెలా అర్థమవుతుందమ్మా? అయినా చెబుతూనే ఉన్నాను, పిల్లల మీద అంత ఆపేక్ష పనికిరాదు అని. వాళ్ళు మనకు అర్థం కారమ్మా, అర్థం కారు.
3: అవునన్నయ్య, అర్థం చేసుకోలేకపోయాను. నేను ఇచ్చేది వేరు, వాడికి నచ్చేది వేరు అంటే నేను వాడిని అర్థం చేసుకోలేకపోయాననే కదా అర్థం.
2: అంతేనమ్మా, అందుకే అంటారు అడ్డాలు నాడు బిడ్డలు గాని గడ్డాలు నాడు బిడ్డలా అని. కుర్రాలంతా అంతేనమ్మా.
3: అన్నయ్య, వాళ్ళు అలా చేస్తున్నారు అంటే తప్పు వాళ్ళది కాదన్నయ్య.
2: మరి
3: వాడికి పెన్ను కావాలంటే నేనే ఇవ్వాలి, సెల్ల బిల్లు నేనే ఇవ్వాలి. వాడి ఆకలి అవసరం గుర్తించగలిగిన నేను వాడి మనసు తెలుసుకోలేకపోయాను. కేవలం అవసరాలు తీర్చే యంత్రంలా మారిపోయాను. అందుకే తప్పు నాదే అన్నయ్య, నాదే.
2: అంటే కొడుకు అనేవాడు తప్పు చేస్తే ఆ తప్పు తల్లిదండ్రులదేనంటావు?
3: ఖచ్చితంగా ఖచ్చితంగా ఆ తప్పు తల్లిదండ్రులదే అన్నయ్య. కొడుకు ఏ ఇంజనీరో డాక్టరో అయితే నా కొడుకును ఇంత గొప్పవాడిని చేశానని సంబరపడే తల్లిదండ్రులు పిల్లలు చెడిపోతే మాకేమి సంబంధం లేదనటం సరికాదు కదా.
2: చూడమ్మా, నీ మాటలు విన్న తర్వాత నాకు ఒక విషయం స్పష్టంగా అర్థమైందమ్మా. ఇంతవరకు పిల్లలు చెడిపోతున్నది ఆకతాయి గుణం వల్లనో వయసు ప్రభావం చేతనో అనుకునేవాడిని, కానీ నీలాంటి తల్లిదండ్రులు చేస్తున్న అతి గారాభమే ఇలాంటి అనర్థాలకు దారి తీస్తుందమ్మా.
3: ఇది గారాభం కాదన్నయ్య, మన ఇష్టాల్ని అభిప్రాయాల్ని వాళ్ల మీద రుద్దకూడదు. వాళ్ళ వాళ్ళ ఇష్టాల్ని కష్టాల్ని తెలియజేసే స్వేచ్ఛ స్వాతంత్రం వాళ్లకు ఉండాలి.
4: అమ్మగారు పాలండి.
2: సరే సరే, నాగన్ వచ్చినట్టున్నాడు, నువ్వు లోనికెళ్ళి గిన్నె తీసిరామ్మా, వెళ్ళు.
4: ఏటి బాబు, అమ్మగారు ఇంకా కోలుకోనేదా?
2: ఎలా కోలుకుంటుంది, గుండెల్లో పెరిగిన కొడుకు గుండెల మీద బలంగా తన్ని వెళ్ళిపోతే ఏ తల్లి మాత్రం ఎలా కోలుకోగలదు? అయినా ఈ విషయం నీకెలా తెలుసు నాగన్నా?
4: ఏటి బాబు, మరీను వాళ్ళు వెళ్ళిపోయిన గంటలోనే కాలనీ అంతా గంట మోగిపోయింది. మరి మాకేటి పనండి ఇలాంటి విషయాలు తెలుసుకోవడం తప్ప? బాబు, ఓ మంచి వార్త 100 మందికి చెబితే 10 మందికి తెలుస్తుంది. ఇలాంటి వార్త 2 చెబితే చాలు 200 మందికి తెలుస్తుంది.
2: మాకే ఇంతవరకు తెలియదయ్యా.
4: మరి ఊరకే అన్నారేటండి, ఇంటిదాని భాగవతం ఊరందరికీ తెలిసిన తర్వాతే దాని మొగుడికి తెలుస్తుందని. ఇది అంతే. వినయబాబు వెళ్ళిపోయిన కాడి నుంచి అమ్మగారు బయటికే రాలేదు, మీరు కూడా ఎప్పుడూ ఇక్కడే ఉంటున్నారు కదా, అందుకే ఈ విషయం అందరికీ తెలిసినా మీకు తెలియలేదు. నేను కూడా ఎందుకులే బాగోదని కదపలేదు.
2: సరే సరే, ఊరుకో, భారత్ వస్తుంది.
3: ఏ నాగన్నా, ఈ వారం రోజుల నుంచి టీ అడగటం లేదు?
4: అమ్మా, అది అది.
3: సరే కాని అందరూ ఏమనుకుంటున్నారు?
4: అమ్మా, అది ఏటినేదమ్మా.
3: పర్వాలేదులే, చెప్పు. మన శ్రేయోభిలాషులు పగస్తులు అందరూ మన చుట్టూ ఉన్నవాళ్లలోనే ఉంటారు. మనకు చెడు జరిగితే పలకరింపుల పేరుతోనో ఓదార్పు పేరుతోనో లోపల మనిషినే ఆనందింపచేస్తారు.
2: అమ్మా భారతి,
3: పర్వాలేదు, చెప్పు నాగన్నా, అందరూ ఏమనుకుంటున్నారు?
4: తల్లి తండ్రి అన్నీ మీరే పెంచినా వినయబాబు అలా చేయడం బాగులేదనుకుంటున్నారు?
3: అంతేనా, ఇంకా ఈ తల్లికి పెంచటం

0: కాదని, కొడుకుని క్రమశిక్షణలో పెంచలేదని, తల్లికి కొడుకు సరైన శిక్ష విధించాడని, మగ దిక్కు లేని కొంప అంతేనని అనుకోవటం లేదు.
1: ఎందుకు అనుకుంటారమ్మా? ఎందుకు అనుకుంటారు? నువ్వేమిటో తెలియదు ఎవరికమ్మా ఈ కాలనీలో?
0: మరి వాడంటే తెలియని వాడు ఎవరన్నయ్యో అందరికీ తెలుసు.
2: అవునమ్మా, అందరికీ తెలుసు. తినయ్య బాబు కోగిరి గుంటలతో జత కట్టడం, ఆ అమ్మాయిని ఎంటేసుకుని పార్కులమ్మట తిరగడం కాలనీలో చాలా మందికి తెలుసు అమ్మా.
0: చాలా మందికి తెలుసు, నాకే నాకే తెలియదు, నాకే తెలియదు.
1: భారతి ఊరుకోమ్మా. ఏమిటమ్మా ఇది చిన్నపిల్లల ఊరుకో. నాగన్నా.
2: బాబు,
1: భారతం ఎలాంటిదో నీకు తెలుసు కదా. ఈ విషయం నీకు ముందుగానే తెలిసినప్పుడు ఒక్క మాట ఆమెతో చెబితే నీ సొమ్మేం పోయిందయ్యా.
2: బాబు, ఏదైనా అయిపోయిన తర్వాత అడగడానికి బాగానే ఉంటుంది, కానీ బాబు మీ పిల్లల గురించి మీరు తెలుసుకొని అది తప్పని మీకు అనిపిస్తే పర్వాలేదు, కానీ ఎదుటోడు తప్పు అని చెప్పాడో చెప్పు తీసుకుని కొడతారు. మీ పిల్లల మీద మీకున్న నమ్మకం అలాంటిది. అంతెందుకు బాబు, మీ అమ్మాయి ఎవరితోనో తిరుగుతుందంటే ఏ తండ్రి నమ్ముతాడు? శంప సెల్లు మనిపిస్తాడు. అందుకే తెలిసినా ఎవడు చెప్పడానికి ప్రయత్నం చేయడు. వస్తానమ్మా, ఇయ్యాల రేపు గుంటదలు అంతేనమ్మా, మీరు మనసు పాడు చేసుకోకండి బాబు. వస్తాను బాబు.

0: భారతమ్మ గారు. ఓ, సుందరమూర్తి గారు, మీరు ఇక్కడే ఉన్నారా? భారతమ్మ గారిని పిలవండి.
1: ఎందుకండి?
0: ఎందుకంటారు ఏమిటండి? అద్దెకున్న వాళ్ళు ఇలాంటి అప్రత్యక్ష పనులు చేస్తే ఇంటి ఓనర్ నాకు ఎన్ని కష్టాలు మీకు ఎలా తెలుస్తుందండి? ఇదిగో ఈ కాలనీ ప్రెసిడెంట్ పొద్దున్నే కంప్లైంట్.
2: కంప్లైంట్ నాదే కాదండి, కాలనీలో అందరిదేను. వీళ్ళ అబ్బాయి ప్రవర్తన వల్ల మిగతా వాళ్ళ పిల్లలు కూడా చెడిపోతారట, అందుకని వీళ్ళని కాలనీ నుంచి ఖాళీ చేయించమని అందరూ ఒకటే గోళ.
0: ఇదిగో సుందరమూర్తి గారు, మీకు ఇదే చెప్పడం. నేను 10 మందికి చెప్పేవాడిని కానీ ఇలా అందరితో చెప్పించుకునేవాడిని కాదు. అందుకని నాతో చెప్పించుకోకుండానే ఇల్లు ఖాళీ చేయండి. అయ్యో ప్రెసిడెంట్ గారు, చెప్పాను కదా, పదండి.
2: సరే పదండి.
1: చూసావమ్మా, ఆఖరికి 10 మంది చేత నీతులు చెప్పించుకునే స్థాయికి దిగజార్చాడమ్మా నీ కొడుకు.
3: ఇందులో వాడి తప్పేమీ లేదన్నయ్య.
1: వాడి తప్పేమీ లేదా? గుట్టుగా బతికే నీ బతుకిలా బజారు పాలు కావడానికి కారణం వాడు చేసిన వెధవ పని కాదు? ఆ వీరాస్వామి లాంటి వాడు నిన్ను నానా మాట్లాడడానికి కారణం వాడు చేసిన వెధవ పని కాదు కారణం?
3: దయచేసి వాడిని ఏమీ అనకన్నయ్య.
1: అమ్మా, ప్రేమకి అభిమానానికి ఓ హద్దు ఉంటుంది. సరే ఇప్పుడేం చేయాలో చెప్పు. నేను ఇంతలా గొంతు చించుకుని అరుస్తూ ఉంటే ఏమీ చెప్పకుండా ఏం ఆలోచిస్తున్నావమ్మా?
3: అన్నయ్య, వాడికి ఏం కావాలో నేను చెప్పే వరకు తెలుసుకోలేని వాడు ఆ అమ్మాయికి ఏం కావాలో ఎలా తెలుసుకోగలడా అని ఆలోచిస్తున్నాను.
1: అమ్మా, చేసిన పనికి సిగ్గనిపించడం లేదురా? ఆ పని చేసే ముందు కనీసం మీ అమ్మాయినా నీ గుర్తుకు రాలేదురా?
4: మావయ్య.
1: మావయ్యట మావయ్య, నువ్వు చేసిన వెధవ పనికి అది 10 మంది ముందుకు వెళ్ళలేక బాధపడుతూ కూర్చుంటే దాన్ని వాదార్చలేక నేను ఏడవలేక ఎంత నరకం అనుభవించానో నీకేం తెలుసురా? ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ కళ్ళల్లోనే బాధను దిగమింగుకున్నావురా.
4: మా అమ్మ బాధపడడంలో అర్థం ఉంది, కానీ నీకెందుకు బాధ?
1: నాకెందుకు బాధ? బాగా అడిగావురా, చాలా బాగా అడిగావు. రే, నీ తల్లి నా చెల్లిగానే నీకు తెలుసురా, కానీ నాకు పిల్లలు లేరని బాధపడుతూ కూర్చునే కంటే ఓ చెల్లెల్నే కూతుర్లా భావించిన తండ్రినిరా నేను. కానీ నువ్వు పుట్టిన తర్వాత దానికి పిచ్చి పట్టింది. అవును, కొడుకు పిచ్చి. ఏం చూసినా కొడుకు, ఏం చేసినా కొడుకు, కొడుకు కొడుకు కొడుకు కొడుకు ధ్యాసలో పడి తన గురించి కూడా తాను పట్టించుకోవడం మానేసింది. దాని ఆశలు అడి ఆశలైన రోజున అది నాకు దక్కదేమోనన్న భయం పట్టుకుంది. అందుకే పిల్లలంటే కష్టమని, వాళ్ళుంటే నష్టమని ఇష్టం లేనట్టుగా మనసు చంపుకొని దాంతో మాట్లాడానే తప్ప పిల్లలంటే ప్రేమ లేక కాదురా. దాన్ని నా పిల్లగా చూసుకుంటూ నాకు పిల్లలు లేరన్న బాధనే మర్చిపోయాను. కానీ నువ్వు చేసిన వెధవ పనికి అది నా కళ్ళ ముందే తల్లడిల్లిపోతా ఉంటే బాధ నాకు కాక మరింకెవరికి?

0: అన్నయ్యా.
1: సరే సరే, ఇంతకీ మీరు ఎందుకు వెళ్ళిపోయారు?
2: ఇష్టపడి?
1: మరి ఎందుకు వచ్చేశారు?
2: కలిసి ఉండడం కష్టమని.
1: బాగుందిరా, చాలా బాగుంది. ఇష్టపడి వెళ్ళిపోయారట, కష్టంగా ఉందని వచ్చేసారట. ఇదేమన్నా బొమ్మలాట అనుకున్నారట్రా పెళ్ళి అంటే?
0: అన్నయ్యా, ఇంతకీ ఆ అమ్మాయి ఏదిరా?
1: అడుగుతున్నది నిన్నే, ఆ అమ్మాయి ఏది?
2: దాని దారినది పోయింది.
1: ఆహా, ఇద్దరిది ఒకే దారి అనుకుని వెళ్ళిన ఇంతలోనే చెరోదారి అయ్యింది. ఎందుకని?
2: మేం కలిసి ఉండలేమని తెలిసింది.
1: మరి మీ ప్రేమ?
2: అది ప్రేమ కాదు, ఆకర్షణ అని తెలుసుకున్నాను.
1: ఆకర్షణ నువ్వు తెలుసుకునేటప్పటికే ఇక్కడ జరగాల్సింది అంతా జరిగిపోయిందిరా. నీ చదువు నాశనం అయింది, మీ అమ్మ పరువు గంగపాలయింది. రే, చస్తే కొరివిపడ్డానికి కొడుకు అంటారు, కానీ అది బతుకుండగానే నువ్వు కొరివిలా తయారయ్యావు కదరా.
0: అన్నయ్యా, నాన్న వినయ్, నీ ప్రేమ విషయం నాకెందుకు చెప్పలేదురా?
2: అంత ధైర్యం చేయలేకపోయానమ్మా.
1: పారిపోవడానికి ఉన్న ధైర్యం చెప్పడానికి లేకుండా పోయింది వీడికి.
0: నీ ఇష్టాన్ని కాదంటానని అనుకున్నావా? నీ సంతోషం కన్నా నాకు కావాల్సింది ఏముంటుంది? అయినా మీరు అలా వెళ్ళిపోవలసిన అవసరం ఏమొచ్చిందిరా?
1: తప్పు చేసిన వాడు తప్పించుకు తిరుగుతాడు కదమ్మా, ఇది అలాగే.
0: ప్రేమించటం తప్పు కాదురా, అది నిరూపించుకోవడానికి నిజాయితీగా నిలబడాలి. తల్లిదండ్రులను ఒప్పించే ధైర్యం కావాలి. కన్నవాళ్లు పిల్లల మీద పెంచుకున్న ఆశలు, అడియాసలు చేస్తూ 10 మంది మీ గురించి చెడుగా చెప్పుకుంటూ ఉంటే తల్లిదండ్రులు పడే మనోవ్యత మీకు అర్థం కావటం లేదురా.
2: అమ్మా, నన్ను క్షమించమ్మా, నేను నిన్ను అర్థం చేసుకో.

0: మిమ్మల్ని మేము బాగానే అర్థం చేసుకున్నామండి. కొడుకు చేసిన పనికి తల్లి బాగానే అభినందిస్తుంది, చెప్పింది చెప్పినట్లుగా చేశాడని తెగ మురిసిపోతుంది.
1: ఏమండి కాస్త మర్యాదగా మాట్లాడండి.
0: ఏటండి మర్యాద? కాదు ఏటి మర్యాద, ఇదిగో మా అన్న కూతురు, దీన్ని తీసుకెళ్లి వారం రోజుల తర్వాత దాని పొమ్మండం అనటండి, ఇలా మర్యాద?
2: నేనేం పొమ్మనలేదు, అదే పోయింది.
0: ఆ నువ్వు పొమ్మన్నా అదే పోయినా నీదే తప్పు. ప్రేమించానని మోసం చేస్తారా? పెళ్లి చేసుకుని ఆడపిల్ల గొంతు కోస్తారా? అసలు నేను మీకు ఎలా కనబడుతున్నానండి? ఇదిగో నేను ఎర్రి వెంగళప్పని కాదు.
1: ఆహా, అయితే మీరు వెర్రి వెంగళప్ప కాదనమాట.
0: ఇదిగో నాకు చిర్రొచ్చు కొట్టిందంటే ఏం చేస్తానో నాకే తెలీదు.
1: మీకు తెలియకుండా మీరేం చేస్తారండి?
0: ఇదిగో ఇదిగో ఇదిగో నేను ఏమైనా చేయగలను. ఏం చేస్తానంటే ఏం చేస్తా, ఏమి చెప్పను, చేసి చూపిస్తానంతే. ఏమయ్యా, పెళ్లి చేసుకుని నీ దారిని నువ్వు వచ్చేస్తే దాని గతేటి?
2: దాన్ని అడగండి.
0: నేను అడగను, నువ్వే అడుగు. చచ్చే నువ్వే చెప్పు.
2: హాస్టల్లో ఉంటానన్నదిగా
0: అనుకున్నాను, ఖచ్చితంగా అదే అనుకున్నా. ఇలాగే జరుగుతుంది అనుకున్నా. ఇది లేచిపోయిన తర్వాత కాదు కాదు, వీడు దీన్ని లేకపోయిన తర్వాత నాకు నా అమెరికా అన్నయ్యకి చాలా పెద్ద గొడవ జరిగిపోయింది. ఇక డబ్బులు పంపడం, మరి దీన్ని నా ఇంట్లో ఎందుకు ఉంచుకుంటాను? అయినా నాకు పెళ్లి కావాల్సిన ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఇది ఇంట్లో కూర్చుంటే ఇకాలం పెళ్లిళ్ళు కాకుండా దీంతో తోడుగానే ఉంటారు టీవీ సీరియల్స్ చూడడానికి.
3: అయ్యా ఇటు చూడండి.
0: నేను చూడను.
3: నేను చెప్పేది వినండి.
0: నేను విన్నా.
1: అయితే బయటకు వెళ్ళండి.
0: నేను వెళ్ళ ఆయన నన్ను వెళ్ళమన్నా నువ్వెవడయ్యా? నీకు ముందే చెప్పాను మాట్లాడొద్దని. నువ్వు తప్పుకో, నువ్వు చెప్పుకో.
3: చూడండి, జరిగింది ఏదో జరిగిపోయింది. చిన్నపిల్లలు తెలుసో తెలియకో చేసిన పనిని మనం కాస్త పెద్ద మనసు చేసుకుని.
0: ఆహా చూడమ్మా, నా మనసు ఒకటే సైజు, దాన్ని పెద్దది గాను చిన్నది గాను చేయలేను. దీన్ని నా ఎండ తీసుకెళ్తే నన్ను ఇంట్లోకి రాని మా ఇంటి ఆవిడ.
1: అదనమాట అసలు సంగతి.
0: నువ్వు తప్పుకో. అయినా ఇది నా అన్న కూతురు కాబట్టి చెప్తున్నాను. దీనికి ఏదైనా జరిగితే మీ అడ్రస్ కూడా లేకుండా చేస్తాను, జాగ్రత్త.
1: ముందు నీకు అడ్రస్ ఉందా? అది చూసుకోవయ్యా.
0: ఇదిగో వాళ్ళకంటే ముందు నీకు అడ్రస్ లేకుండా చేస్తాను. ఇదిగో రాణి, నీ అడ్రస్ నువ్వు చూసుకోవే.
3: అమ్మా ఇలారా, ఒరే వినయ్ రారా, అసలు మీరు ఎందుకు విడిపోవాలనుకుంటున్నారు?
4: మా అభిప్రాయాలు కలవలేదండి.
2: అమ్మా మేం కలవలేం, రాణి ఉద్దేశం వేరు, నేను ప్రేమ అనుకుని మోసపోయాను.
4: వినయ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, మోసపోయింది నువ్వు కాదు నేను.
2: నేనేం మోసం చేయలేదు, నా ఉద్దేశాన్ని చెప్పాను.
4: నా అభిప్రాయాన్ని నేను చెప్పాను, అది మోసం చేయడం ఎలా అవుతుంది?
2: పెళ్లికి ముందు ఎలా ఉన్నా పెళ్లి తర్వాత భర్త అధిపత్యంలో ఉండాలి ఆడదంటే.
4: అదే అదే ఆ అహంభావం నీలో నాకు నచ్చలేదు.

0: నాకు నచ్చినట్టు నేనుంటాను, అంతేగాని నీ చేతిలో కీలుబొమ్మలో మాత్రం కాదు.
1: నీకు జీన్స్ వేసుకోవద్దని చెప్పానా లేదా?
0: జీన్స్ లోనే బాగుంటానని పెళ్లికి ముందు నువ్వు ఎన్నిసార్లు అన్నావో గుర్తులేదా?
1: అప్పుడు వేరు, మరీ అన్ని గంటలు ఫోన్ లో మాట్లాడడం నాకు నచ్చలేదని చెప్పానా?
0: ఏ, నీతో కూడా మాట్లాడేదాని కదా, అప్పుడు నచ్చింది, ఇప్పుడు నీకు నచ్చటం లేదా?
1: అప్పుడు వేరు, కనబడిన వారందరితో అసుకు వేయొద్దని చెప్పానా లేదా?
0: నేనందరితో సోషల్ గా మూవ్ అవుతానని అందుకే నచ్చానని చెప్పావు.
1: అప్పుడు వేరు,
0: అప్పుడు వేరు, ఇప్పుడు వేరుగా ఉండడం నాకు చేత కాదు. నేను అసలు అమెరికాలో పుట్టి పెరిగిన దాన్ని.
1: ఆహా, మరి ఆ అమెరికా ఏ రానంటున్నావు?
0: నాకు ఇండియా అంటే అభిమానం, అందుకే అమ్మా నాన్న అక్కడ ఉద్యోగాలు చేస్తున్నా, ఎన్నో యూనివర్సిటీలు ఉన్నా ఇక్కడికి వచ్చి చేరాను.
1: అమెరికాలో ఉద్యోగం నా కళ,
0: ఇండియాలో స్థిరపడాలన్నది నా కోరిక.
1: ఇప్పుడు నువ్వు నా భార్యవి,
0: సో వాట్?
1: నా మాట వినాలి.
0: నీ మాట వినడానికి ఓ ఆడది ఎందుకు? ఒక కుక్క పిల్లని పెంచుకో.
1: యూ అమ్మా,
2: అమ్మా భారతి.
3: అన్నయ్య, పాపిష్ట చేతులు ఆడపిల్లని గౌరవించడం కూడా నేర్పించలేకపోయా. చూడమ్మా, ఒకరికోసం ఒకరు బ్రతకటమే వివాహ వ్యవస్థ. ఆవేశంలో చేసుకున్నా, అనాలోచితంగా చేసుకున్నా, ఇప్పుడు మీరిద్దరూ భార్యాభర్తలు.
1: ఆ మాట అనద్దమ్మా.
0: ఈ సాడిస్ట్తో నేను బ్రతకలేను.
1: నాకు ఇష్టం లేదమ్మా.
2: బాగుందిరా, చాలా బాగుంది. చిన్నప్పటి నుంచి నీ ఇష్టం నీ ఇష్టం అని పెంచిన నీ తల్లి ఇష్టానికి ఎంత విలువనిచ్చావురా. నీ కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే తన కంట్లో గుచ్చుకున్నంత బాధపడేదిరా. నీకు జలుబు చేస్తే తనకి జబ్బు చేసినంత నీరసించిపోయేదిరా నా పిచ్చి చెల్లి. అలాంటి దానికి గొప్ప విలువనిచ్చావురా.
1: మామయ్య,
2: మామయ్యట మామయ్య. ఏమ్మా, గడవడం కోసమో గడించడం కోసమో అందరినీ వదులుకొని అమెరికాలో ఉడిగం చేస్తున్న నీ తల్లిదండ్రులకి గొప్ప బహుమతినిస్తున్నావమ్మా. భారతీయ సంస్కృతి సాంప్రదాయాల మీద మక్కువతో నీ ఇష్టానికి అనుగుణంగా ఇండియాలో నేను చదివిస్తున్నందుకు వాళ్ళ భలే గుణపాఠం నేర్పుతున్నావు తల్లి. ఏమ్మా భారతి, ఇదేనా పిల్లల వల్ల మీరు అనుభవిస్తున్న సంతోషం ఆనందం? ఇలాంటి వాళ్ళని చూసా పిల్లలు లేని నాలాంటి వాళ్ళు కుంగిపోవాలి. నాకు పిల్ల చెల్ల అంటూ ఉంటే నేను నీలాగే బాధపడవలసి ఉండేది. నాకు పిల్లలు లేరు కనుక నేను చాలా హాయిగా ఉన్నాను, సంతోషంగా బతుకుతున్నాను.
3: నువ్వు బతుకుతున్నది సంతోషంగా కాదన్నయ్యా, ఆత్మ వంచనతో. సంతోషం ఆనందం అనేవి మనసుకు సంబంధించిన విషయాలు.
2: అంటే ఏమిటమ్మా?
3: అంటే ఏముందన్నయ్యా, కొడుకు ఓ భవంతి కట్టుకుని అందులో వాడు సుఖంగా బతుకుతూ కన్నవారిని పక్కనే ఉన్న పూరిపాకలో ఉంచినా వారికి ఆ పాకలో ఉంటున్నావన్న బాధ కంటే తమ కడుపును పుట్టినవాడు ఓ భవంతిలో ఉంటున్నాడనే భావన వారిని ఆ కష్టాల నుంచి దూరం చేస్తుంది. పిల్లలు పుట్టకపోతే అది గుండె కోత, పుట్టి చనిపోతే అది కడుపు కోత. కానీ పుట్టిన పిల్లలు సక్రమమైన మార్గంలో పెరగకపోతే ఆ కన్న హృదయాలకు తప్పదు రంపపు కోత.
2: నిజమేనమ్మా, నిజమే. కానీ ఆ రంపపు కోత వీళ్ళకి అర్థం కావడం లేదమ్మా. ఎందుకంటే ఆ రంపాలు వీళ్లే కాబట్టి. అయినా ముందుగా నీలాంటి తల్లిదండ్రులు పిల్లల్ని పెంచే విధానాన్ని తెలుసుకోవాలమ్మా.
3: పిల్లల్ని పెంచే విధానమా? ఎలా ఉంటుందన్నయ్యా అది? క్రమశిక్షణ పేరుతో కఠినంగా ఉంటే భయపడి ఆత్మహత్యలు చేసుకునే పిల్లల గురించి విన్నాను. వాళ్లకు స్వేచ్ఛనిస్తూ వెనుక నుంచి వాళ్ల గురించి వాకప్ చేస్తే అది వాళ్లకు తెలిసి మానసికంగా కృంగిపోయే వాళ్ల గురించి తెలుసుకున్నాను. కానీ నా కొడుకు నా పెంపకంలో భయపడకూడదు, అలా కృంగిపోకూడదని స్వేచ్ఛనిచ్చి పొంగిపోయాను. అలా స్వేచ్ఛనివ్వడమే తప్పైతే నేను చేసింది తప్పే.
2: ఊరుకోమ్మా, చిన్నప్పటి నుంచి వాడిష్టం వాడిష్టం అంటూ పెంచాం. ఏది మంచో ఏది చెడో ఆలోచించుకునే జ్ఞానం వాడికెక్కడదమ్మా. వాడెలా నడుచుకోవాలో అప్పుడు చెప్పకుండా ఇప్పుడు ఇలా బాధపడి ప్రయోజనమే ఉందమ్మా.
3: వాడెలా నడుచుకోవాలో నేనేం చెప్పగలనన్నయ్య. పాకుతున్న పసివాడికి చెప్తా, ఒరే నాన్న అది నిప్పురా కాలుతుంది అని. కానీ జ్ఞానం వచ్చిన కొడుక్కి చెప్పనవసరం లేదు, వాడికి తెలుసు ఆ నిప్పుతో సిగరెట్టు కాల్చొచ్చని, సిటీ బస్సులు కాల్చొచ్చని. బుడిబుడి అడుగులు వేస్తున్న పిల్ల

0: వాడికి, నాన్నా బాబు పడిపోతాడేమోనని పట్టుకుంటా. నడక నేర్చిన తరువాత వాడి వివేకం విచక్షణతో వాడే నిర్ణయం తీసుకోవాలి. వాడి నడక బడి వైపో బావి వైపో.
1: వాళ్లే నడుస్తారులే అని వదిలేస్తే వాళ్ళ నడక బావి వైపేనమ్మా. 20 సంవత్సరాలు నీ గుండెల్లో పెరిగిన నీ కొడుకు 20 రోజుల ప్రేమ ముందు నీ కన్న మమకారం ఓడిపోయేలా చేశాడు తల్లి.
0: కన్న మమకారం ఎప్పుడూ ఓడిపోదన్నయ్యా. ఒక ఊరిలో నాలాంటి పిచ్చి తల్లి కొడుకును చాలా అమితంగా ప్రేమించింది. ఏమడిగినా కాదనేది కాదు. ఈ అవకాశాన్ని కొడుకు చెడు అలవాట్లకు వాడుకున్నాడు. ఒకరోజు తాగిన మైకంలో తల్లిని డబ్బులిమ్మని అడిగాడు. అనారోగ్యంతో కూలి పనికి వెళ్లలేకపోవటం వల్ల తన దగ్గర డబ్బులు లేవని చెప్పింది ఆ తల్లి. క్షణికావేశంలో కొడుకు కన్న తల్లిని ముక్కలు ముక్కలుగా నరికేశాడట. అది చూసిన గ్రామస్తులు ఆ కిరాతకుడికి ఎలాగైనా శిక్ష పడాలని ఆ కన్న తల్లి మాంసపు ముక్కల్ని ఓ గంపలో వేసుకుని ఆ కిరాతకుడిని న్యాయమూర్తి ముందు హాజరుపరిచారట. ఆ భయంకరమైన దృశ్యాన్ని చూసిన న్యాయమూర్తి విచారణ లేకుండానే ఆ కిరాతకుడికి మరణశిక్ష విధించారట. ఆ మాంసపు ముక్కల్లో ఎక్కడో ఉన్న కన్న తల్లి పేగులు ఆ మాటలకు న్యాయమూర్తి మీదకు ఉవ్వెత్తున లేచి తిరగబడ్డాయట. అలా ఉంటుందన్నయ్యా తల్లి మమకారం. అన్నయ్యా, హనుమంతుడు గుండె చీలిస్తే శ్రీరాముడు కనపడినట్లు ఏ తల్లి గుండె చీల్చినా వాళ్ళ పిల్లలే కనపడతారన్నయ్యా, వాళ్ళ పిల్లలే కనపడతారు.
2: నన్ను క్షమించమ్మ, నువ్విచ్చిన స్వేచ్ఛను నేను తప్పుగా వాడుకున్నాను. ఇప్పుడు ఆ తప్పు తెలుసుకున్నాను. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించమ్మా.
3: క్షమించండి, ముందు నా చదువు పూర్తి చెయ్యాలి. చెప్పండి, నన్ను ఏం చేయమంటారు?
0: మీ ఇద్దరూ మంచి స్నేహితుల్లా మళ్ళీ కలవండి. మీ చదువు పూర్తయిన తర్వాత కూడా మీ అభిప్రాయాలు ఇలాగే ఉంటే అప్పుడు విడిపోదురు గాని, లేకపోతే
4: ఇప్పుడు మేము చెయ్యాలనుకున్న పెళ్లి అప్పుడు చేస్తాం.
5: విదేశీయులు సైతం మన వివాహ వ్యవస్థను, కుటుంబ వ్యవస్థను అనుకరించాలని ఆశపడుతుంటే నేటి యువతరం పాశ్చాత్య సంస్కృతి వైపు మొగ్గు చూపడం విచారకరం. అది దేశ భవిష్యత్తుకు వినాశనం. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు నేటి యువతరం మీద ఆధారపడి ఉన్నాయి. మీరు విచక్షణ విజ్ఞానంతో తీసుకున్న నిర్ణయాలు తల్లిదండ్రులకు నచ్చేలా, 10 మంది మెచ్చేలా, నేటి తరానికి నిచ్చెనలా, భావి తరానికి వారధి కావాలి. మీరు వారధి కావాలి.
6: ఇంతవరకు వారధి నాటకం విన్నారు. రచన శ్రీ వి సంగమేశ్వరరావు, నిర్వహణ శ్రీ రొక్కం కామేశ్వరరావు. ఇందులోని పాత్రలు పాత్రధారులు నాగన్న శ్రీ ఎం అప్పలరాజు, భారతమ్మ శ్రీమతి కె రాజేశ్వరి, వినయ్ శ్రీ జీవిఎస్కే కుమార్, సుందరమూర్తి శ్రీ వి సంగమేశ్వరరావు, పెంటయ్య శ్రీ ఎస్ వెంకటేశ్వరరావు, వీరాస్వామి శ్రీ శేఖర్ మంత్రి శంకర్రావు, కాలనీ ప్రెసిడెంట్ శ్రీ పిసిహెచ్ నాయుడు, ఇంటి యజమాని శ్రీ జి కృష్ణమూర్తి, రాణి శ్రీమతి ఎల్ భవానీదేవి, వ్యాఖ్యాత శ్రీ పి శివప్రసాద్. ఇది ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. తీవ్ర వాయుగుండం తీరాన్ని తాకుతున్న ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఈ ప్రక్రియ మరొక 2 గంటల పాటు కొనసాగే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలను దాటుతూ ఇది విశాఖపట్నం, గోపాల్పూర్ మధ్య కళింగపట్నానికి నరి దిశలో తీరాన్ని దాటుతూ ఉంది. దీని ప్రభావం వల్ల సముద్రం అల్లకల్లోలంగా ఉంది కాబట్టి మత్స్యకారులు సముద్రంలో రాబో 4 రోజుల పాటు చేపల వేటకు వెళ్ళవద్దని వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్నారు. ఇక

0: విశాఖపట్నంలో గత 2 రోజులు కురుస్తున్న వర్షాల వలన నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయ్యే అవకాశం ఉంది కాబట్టి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికోసం జీవీఎంసీ యంత్రాంగం పూర్తి అప్రమత్తతో పనిచేస్తుంది. 56 ప్రభావిత ప్రాంతాలను 56 పునరావాస కేంద్రాలను సిద్ధం చేయడం జరిగింది. అవసరమైతే ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కొండవాలు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నారు. ఏదైనా అవసరం ఏర్పడితే పునరావాస కేంద్రాలకు తరలివెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. అత్యవసర సహాయం కానీ ఏర్పడితే దీనికోసం ఏర్పాట్లు చేయడం జరిగింది. 22 జేసీబీలు, 149 టిప్పర్లు లేదా టాటాయస్లు, 30 మినీ ఎక్స్కవేటర్లు సిద్ధం చేశారు. సిటీ ఆపరేషన్ సెంటర్ జోనల్ కంట్రోల్ రూమ్ల ద్వారా 24 గంటలు నిరంతర పర్యవేక్షణ జరుగుతూ ఉంది. దీనికోసం సిఓసీను అదనపు కమిషనర్ ఎస్ఎస్ వర్మ నిరంతరం మానిటరింగ్ చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ జీవీఎంసీ కమిషనర్ ఆదేశం చేశారు. అత్యవసర సహాయానికి జీవీఎంసీ టోల్ ఫ్రీ 1800425009 అనే నెంబర్కి కాల్ చేయవచ్చు. ఇక జీవీఎంసీ వాట్సాప్ నెంబర్ 901218870. వర్షాలకు సంబంధించిన సంఘటనలు వెంటనే తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. పౌర సంబంధాల అధికారి జీఎంసీ వారి సూచన ఇది. ఇక ప్రస్తుత వాయుగుండం పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ చేన్ గారు ప్రజలకు తెలియజేస్తున్న ముఖ్య గమనిక ఏమిటంటే, ఈరోజు భారీ వర్షం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నారు. ఎదురుగాలు వీచే అవకాశం ఉంది కాబట్టి చెట్ల కింద అదేవిధంగా హోర్డింగ్ల వద్ద నిలబడకూడదని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. మత్స్యకారులు రాబో 3 రోజుల పాటు సముద్రంలో చేపల వేటకు వెళ్ళొద్దని కోరుతున్నారు. ఇక రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్న కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యి వరదల్లో చిక్కునే అవకాశం ఉంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుని జాగ్రత్త పడాలంటూ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ జైన్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: ఆకాశవాణి నాన్న నాటకం రచన శ్రీ కె విద్యాసాగర్, నిర్మాణం శ్రీ కెకేఎల్ స్వామి, సమర్పణ రసధ్వని గ్రామీణ సాంస్కృతిక సేవా సమితి, పొగిరి గ్రామం, శ్రీకాకుళం జిల్లా. పర్యవేక్షణ శ్రీ బేతా రామసూర్య ప్రకాశరావు. వినండి నాన్న నాటకం.
2: అయ్యా లోపలికి రావచ్చునా?
3: రండి.
2: శుభోదయం పోతయ్య గారు. ఎలా ఉంది మీ ఆరోగ్యం?
3: ప్రస్తుతానికి బతికే ఉన్నారు.
2: ఏం చేస్తున్నారు?
3: ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను.
2: మీ అబ్బాయి కోడలు అలికిడి లేరు? లేరా?
3: లేరు.
2: ఎక్కడికి వెళ్ళారు?
3: తెలీదు.
2: మీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళరు కదండి.
3: ఈరోజు వెళ్ళారు కదా.
2: మీరు కోపంగా ఉన్నట్టున్నారు.
3: ఉంటే మాత్రం ఏమిటి లాభం, ఎవరికి నష్టం?
2: మీ కోడలు లేత వంకాయలు, చింత చిగురు, 2 లీటర్ల పాలు అదనంగా తెచ్చిమ్మని చెప్పింది. ఇచ్చి పోదామని వచ్చాను. ఇదిగోండి సంచి, వస్తానండి.
3: ఆగండి. రావడం పోవడం అంతా మీ ఇష్టమేనా? అలా కూర్చోండి. నా కొడుకు మీకు బాగా తెలుసు కదా.
2: మీ అబ్బాయి నాకు చాలా సన్నిహితుడండి. మీ అబ్బాయే కాదు, ఈ కాలనీలో ఉన్న వాళ్ళందరూ నాకు బాగా పరిచయస్తులే.
3: వాళ్లకు కావలసినవన్నీ తెచ్చిస్తుంటారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా సహాయం చేస్తుంటారు. ఈ కాలనీలోనే నివాసం ఉంటున్నారు. అందరికీ

0: తలలో నాలుకలాగా. అవునా?
1: నా వివరాలన్నీ బాగా తెలుసుకున్నారే.
0: నాకు ఓ సమస్య వచ్చి పడిందండి, దాన్ని మీరే తీర్చాలి.
1: మీకు సమస్య ఏమిటది?
0: మీరు వెంటనే మా అబ్బాయితో మాట్లాడి నన్ను మా ఊరికి పంపించేలాగా ఒప్పించాలి.
1: అతనితో మీకు వచ్చిన సమస్య ఏమిటో?
0: నా కోడలు కూడా చాలా ఉత్తమరాలు, వాళ్లతో నాకే ఇబ్బందులు లేవు.
1: మరి
0: రాను మొర్రు అంటున్నా వినకుండా బలవంతంగా మా ఊరి నుండి ఇక్కడికి తీసుకొచ్చి జైలు లాంటి ఇంట్లో ఖైదీ చేశాడు.
1: మీ ఆరోగ్యం బాగులేదు గనక మంచి వైద్యం ఇప్పించడానికే కదా మిమ్మల్ని ఇక్కడ తీసుకువచ్చింది.
0: నిజమే, 2 మాసాలు అవుతున్నా నా జబ్బేమిటో డాక్టర్లు చెప్పలేకపోతున్నారు. సరికదా, పోటుకి పిడికెడు మాత్రలు మింగిస్తున్నారు. అనవసరంగా వాడికి బోల్డ్ ఖర్చు అవుతుంది, నాకు ఊసిపోక పిచ్చెక్కిపోతుంది.
1: మీ సమస్య ఏమిటో నాకు అర్థమైందండి.
0: కదా, వెంటనే ఏదో ఒకటి చెయ్యండి, నన్ను మా ఊరికి పంపించండి.
1: అంటే ఈ వాతావరణంలో మీరు ఇమడలేకపోతున్నారు, చేయడానికి పనిలేక కాలక్షేపం కాక బాధపడుతున్నారు, అవునా?
0: నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి మట్టితోనూ పచ్చని పైరులతోనూ ఒంటికి పట్టిన చెమటతోనూ పాదాలకు చల్లగా తగిలే నేల తల్లి చెమ్మతోనూ మాట్లాడుకుంటూ పెరిగి పెద్దయిన రైతులు, మా తాత ముత్తాతలు ఇచ్చిన జ్ఞాపకాల పందిరి లాంటి నా ఇంటిని శాశ్వతంగా వదిలి కొడుకు దగ్గరే స్థిరపడాలన్న ఆశ లేని వాడిని. కానీ నా కొడుకు, నువ్వు ఒంటరిగా అక్కడ ఉండలేవు, అందరం కలిసిందవరా అని బలవంతంగా తీసుకొచ్చాడు. ఇప్పుడు పోదాము అంటే అడ్డుపడుతున్నాడు.
1: ముసలి తల్లిదండ్రులను సాకడం పెద్ద భారంగా భావిస్తున్న కొడుకులు ఎక్కువైన ఈ రోజుల్లో తండ్రిని తన దగ్గరుంచుకోవడమే ఆనందంగా భావిస్తున్న కొడుకు మీకు ఉండడం నిజంగా మీ అదృష్టం అండి.
0: ఏం అదృష్టం, బంగారు పంజరంలోని చిలుకులాగైపోయిందండి నా బ్రతుకు.
1: ఈ కాలనీలో మీ వయసు వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్లతో పరిచయం పెంచుకోండి, మీకు ఊసిపోతుంది.
0: సరదా కూడా తీరింది. వాళ్ళంతసేపు కొడుకులు కోడళ్ళు పట్టించుకోవడం లేదని, పెన్షన్ డబ్బులు కూడా మిగల్చడం లేదని ఒకరి గోడు ఒకరికి చెప్పుకోవడంతోనే సరిపోతుందండి.
1: ఇప్పుడు కాలం చాలా మారిపోయిందండి. పిల్లలకు అందించే ప్రేమాభిమానాలు తిరిగి వాళ్ల నుండి పొందాలని తల్లిదండ్రులు ఆశించడం తప్పు. అలాంటి ఆశను వదులుకుంటేనే హాయిగా బతకగలమని అనుకునేంతవరకు ఈ తరం వృద్ధులకు మనశ్శాంతి దొరకదండి.
0: మీ దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఎప్పటికప్పుడు అడుగుదాం అనుకుంటున్నాను, మీ వయసు ఎంత?
1: 80 సంవత్సరాలు.
0: నిజమా? చూడ్డానికి అలా కనిపించరు. ఏం తింటున్నారండి?
1: ఏ తిన్నా మనశ్శాంతితో బతుకుతున్నానండి, అందుకే ఆరోగ్యంగా ఉన్నాను. 38 సంవత్సరాలు మిలిటరీలో పనిచేసినా వ్యసనాలకు వ్యామోహాలకు లొంగలేదు. రోజూ యోగా ధ్యానం చేస్తాను.
0: మరి మీ కుటుంబం, పిల్లలు ఎవరూ లేరా?
1: ఒకప్పుడు ఉండేవారు, ఇప్పుడు లేరు.
0: సరేగాని, ఇతన్ని ఎప్పుడూ వెంటేసుకుని తిరుగుతారు. ఎవరండి ఇతను? ఉలుకు పలుకు లేని రాయిలా పడుంటాడు. ఏమన్నా జబ్బా?
1: ఇతని గురించి చెప్పాలంటే చాలా ఉంది. ప్రస్తుతానికి నేను నెత్తిన వేసుకున్న సవాలక్ష వ్యాపకాల్లో ఇతని ఆలనాపాలనా చూడడం కూడా ఒకటి.
2: గుడ్ మార్నింగ్ తాతాజీ.
1: గుడ్ మార్నింగ్ అయ్యా.
2: నాన్న ఆశీర్వదించు.
0: పొద్దున్నే ఎక్కడికి వెళ్ళిపోయారా?
2: ఈరోజు నీ 20వ పుట్టినరోజు నాన్న, మర్చిపోయారా?
0: నా పుట్టినరోజా?
3: అవును మామయ్య, ఈరోజు మీ పుట్టినరోజు. మీ పుట్టినరోజును మీరు మర్చిపోయినా మీ అబ్బాయి గారు మాత్రం ఈరోజు మీరు ఎదురుగా లేకపోయినా పండగలా జరుపుకుంటారు.
0: కాటికి కాలు జోపుకొని కూర్చున్నవాడిని నాకెందుకమ్మా ఈ పుట్టినరోజులు?
3: మామయ్య, పండగ పూట అశుభం మాటలేంటి?
1: తండ్రి పుట్టినరోజు పండగట. నాకు తెలిసిన భాషలో నాకు తెలియని సరికొత్త అందమైన వాక్యం.
2: తాతాజీ,
1: తమ కడుపును పుట్టిన పిల్లల పుట్టినరోజులను ఘనంగా జరుపుకుని తమకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల జన్మదినాలు గుర్తుకరాని గుర్తుకు తెచ్చుకోని కొడుకులు ఉన్న ఈ కాలంలో తండ్రి నిండు 100 ఏళ్ళు బతకాలని ఆశపడుతున్న నీలాంటి కొడుకును కనడం నిజంగా మీ నాన్న చేసుకున్న పూర్వజన్మ సుకృతమయ్యా.
2: మీరు పొరపాటు పడుతున్నారు తాతాజీ. ఈయనకు కొడుకుగా ఈ భూమి మీదకి రావడమే ఆ దేవుడు నాకు ఇచ్చిన గొప్ప వరం.
3: మీరందరూ మాట్లాడుతూ ఉండండి, నేను అందరి కోసం టిఫిన్ రెడీ చేస్తాను.
0: తాతాజీ, మంచి

0: సందర్భం కుదిరింది. నా సమస్య ఏమిటో మీకు చెప్పాను. నా పుట్టినరోజు కానుకగా నేను కోరుకున్నది నాకు ఇప్పించండి.
1: నీకు సమస్య, అదేంటో నాకు చెప్పు, నేను తీరుస్తాను.
2: వెంటనే తనను తన స్వగ్రామం పంపించేయమంటున్నాడండి.
1: ఈ మాట ఇప్పటికి నాతో కొన్ని వందల సార్లు చెప్పావు నాన్న. ఇక్కడ ఉండడానికి ఏంటి నీకు ఇబ్బంది? మాకు తెలియకుండా నిన్నేమైనా బాధ పెట్టామా?
0: అదేం కాదురా.
2: ఇక్కడ తనకు ఊసిపోవడం లేదట.
1: అందుకని నన్ను ఒంటరి చేసి వెళ్ళిపోతావా?
0: నువ్వు ఒంటరి ఎలా అవుతావురా? నీకంటూ ఓ కుటుంబం కూడా ఉంది కదరా.
1: ఈ కుటుంబంలో నువ్వొకడివి కాదా? ఎన్ని ఉత్సవ విగ్రహాలున్నా పూజలు అందుకునే మూల విరాటు ఒక్కడే. నా కుటుంబం అనే గుడిలో ఆ మూల విరాటు నువ్వేనాన్న.
0: అది కాదురా.
1: మరేం చెప్పకు. అమ్మ నా చిన్నప్పుడే చనిపోతే అమ్మలా నన్ను పెంచావు. నా భవిష్యత్తు కోసం అహోరాత్రులు ఎంత కష్టపడ్డావు నాకు తెలిసినాన్న. నేను ప్రయోజకుడిని అవ్వాలన్న పట్టుదలతో నీ స్తోమత శక్తికి మించినదైనా నన్ను హాస్టల్లో ఉంచి మరీ చదివించావు. నాకు దూరంగానే ఉన్నావు.
0: దూరంగా ఉన్నా మన మనసులు కలిసే ఉన్నాయిరా, ఉంటాయి కూడా.
1: ఇంతకాలం నా కోసం కష్టపడి అలసిపోయావు, ఇంకా అక్కడ ఒంటరిగా ఉండడం ఎందుకు?
0: ఒంటరిగా బతకడం నాకు అలవాటైపోయిందిరా దేవుడా అంటే వినిపించుకోవేమిరా.
2: ఒక వయసు వచ్చాక తల్లిదండ్రులు శారీరకంగా బలహీనులు అవుతారు, మానసికంగా చిన్నపిల్లలు అయిపోతారు. అప్పుడే వాళ్ళ ఆలనా పాలన సరిగ్గా చూడాల్సిన బాధ్యత కన్నబిడ్డలదవుతుంది పోతయ్య గారు.
1: నీ ఆరోగ్యం బాగున్నంత వరకు నువ్వు దూరంగా ఉన్నా భరించాను. గత 6 మాసాలుగా నీ ఆరోగ్యం క్షీణించింది, అందుకే మంచి వైద్యం కోసం నిన్నెక్కడ తీసుకొచ్చాను.
0: నా ఆరోగ్యం బాగానే ఉంది, నువ్వే నాకు అనారోగ్యమని ఆ డాక్టర్తో చెప్పించి నన్ను ఇక్కడ కట్టిపడేశావు.
2: మీ మీద మీ అబ్బాయికి ఉన్న ప్రేమను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి పోతయ్య గారు.
3: పోనీ, నా వల్ల మీకేదైనా ఇబ్బంది కలిగితే చెప్పండి మావయ్య, నన్ను నేను సరిదిద్దుకుంటాను.
0: ఎంత మాటన్నావు తల్లి, కూతురు లేని లోటును తీర్చిన కోడలమ్మ నువ్వు. నీ వల్ల నాకు ఇబ్బందా?
3: ఊసిపోకపోవడం అయితే చెప్పండి మావయ్య, హాస్టల్లో ఉండి చదువుకుంటూనే మీ మనవల్ని తీసుకొచ్చి ఇంట్లోనే ఉంచుతాను.
0: నా కాలక్షేపం కోసం వాళ్ళ భవిష్యత్తు నాశనం చేస్తావా? వద్దమ్మా.
3: అయితే ఇంకెప్పుడు మా నుంచి దూరంగా వెళ్ళాలని ఆలోచించకండి మావయ్య. మీరు దూరంగా ఉన్నా మిమ్మల్ని తలుచుకునే క్షణం ఉండదు. ఏదో లోటు చేస్తే గానీ మా నాన్న నా నుండి ఎందుకు దూరంగా వెళ్ళిపోయారు అని అనుక్షణం బాధపడుతుంటారు మీ అబ్బాయి గారు. అది మీకు ఇష్టమైతే అలాగే కానివ్వండి మావయ్య.
0: అమ్మా,
2: పోతయ్య గారు కూతురులాంటి కోడలు, తండ్రిని కొడుకులా ప్రేమించే కొడుకు కథల్లో కనిపిస్తారని నా 80 ఏళ్ల జీవితానికి అనుభవపూర్వకంగా తెలుసు. మీ జీవితం ధన్యం. దయచేసి మీ ఆలోచన మార్చుకోండి.
0: పోనీ, నా ఆరోగ్యం బాగుపడ్డాకైనా పంపిస్తారా?
1: డాక్టరు నీకు 100 ఏళ్ల గ్యారంటీ అన్న మరుక్షణం నేనే నేను పంపిస్తాను, సరే?
3: సరే అని అనండి మావయ్య. మావయ్య, ఈ పూట మీకు నచ్చిన వంటకాలన్నీ వండుతాను. పిల్లలు కూడా వస్తున్నారు, అందుకే మేము ఆఫీస్కి సెలవు పెట్టేశాం. ఆ తాతాజీ గారు, మీ భోజనం కూడా ఇక్కడే.
2: అలాగేనమ్మా.
0: ఏంటమ్మా, పిల్లలు కూడా వస్తున్నారా?
3: అవును మావయ్య, మీ పుట్టినరోజు మాకు పండగ రోజు. పిల్లలు లేని పండగ సందడి ఉండదు, సరదా ఉండదు.
2: మనం నిత్యం తలచుకునే స్వర్గం నరకం మరెక్కడో లేవు. ప్రేమరాహిత్యంతో నిండిపోయిన పాలరాతి మందిరమైనా మనిషికి నరకంలా కనిపిస్తుంది. ఆప్యాయంగా మమతానురాగాలు పంచుకునే పూరి గుడిసైనా మనిషికి స్వర్గాన్ని తలపిస్తుంది. మీలాంటి వారి పరిచయం కలగడం నిజంగా నా అదృష్టం అండి.
3: హలో, హలో, హలో, వనాడేట్. అవునండి, అర్జెంటుగా రండి.

అమ్మయ్యా, వచ్చేసారా? కనీసం ఫోన్ కూడా చేయలేదు ఏమిటండి? డాక్టర్ ఏమన్నారు? ఏమండి, ఏంటండి మాట్లాడరు? అసలు ఏం జరిగిందండి? మావయ్యరి, మావయ్యా

0: మామయ్య బయట కూడా లేరు. ఏమైందండి చెప్పండి.
1: హాస్పిటల్లో ఉన్నారు.
0: సీరియసా?
1: ప్రస్తుతానికి పర్వాలేదు.
0: ఏమండి ఏమిటండి ఇది? ఏంటి చిన్న పిల్లల్లాగా? అసలు ఏం జరిగిందండి? ఇంతకీ ప్రాబ్లం ఏమిటండి?
1: నాన్నకు లివర్ క్యాన్సర్.
0: లివర్ క్యాన్సరా?
1: నెల రోజుల్లోగా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ చెయ్యాలి, లేకపోతే నాన్న మనకి దక్కరు.
0: ఏమండి ఏమండి మీరు అలా డీలా పడిపోకండి. ఎందుకండి అలా డీలా పడిపోతున్నారు? ఏమండి ఆపరేషన్ చేశాక పర్వాలేదు కదా, ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, మామయ్య గారిని బతికించుకుందామండి, వెంటనే ఆపరేషన్ చేయిద్దామండి.
1: ఆపరేషన్ పెద్ద ప్రాబ్లం జానికి.
0: మెడికల్ సైన్స్ అడ్వాన్స్ అని ఈ రోజుల్లో ఏం ప్రాబ్లం ఉంటుందండి? ఎటు వచ్చి డబ్బే ప్రాబ్లం అవుతుంది. ఆ సమస్య మనకు లేనప్పుడు ఇంకేం ప్రాబ్లం ఉంటుంది?
1: టైం కావాల్సినంత టైము మనకు అందుబాటులో లేదు. అనుకున్నవన్నీ అనుకున్నట్లుగా జరిగితేనే ఆ టైంలో ఆపరేషన్ జరుగుతుంది, లేకపోతే ఆ తర్వాత నాన్నని బతికించడం సాధ్యం కాదు.
0: అబ్బాబాబా నెల రోజులు టైం ఉన్నదన్నారు కదా.
1: నాన్నకి జరగాల్సింది లివర్ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్, కావాల్సింది లివింగ్ డోనర్.
0: అంటే
1: నాన్న బ్లడ్ గ్రూప్కు చెందిన బతుకున్న వ్యక్తి, తన లివర్ నుంచి చిన్న మొక్కను దానం చేయాలి.
0: అయితే ఇంకా ఆలస్యం ఎందుకండి? వెంటనే పేపర్లోనో టీవీ ఛానల్లో ప్రకటిద్దాం.
1: అలా చేయడం కుదరదు జానకి. డబ్బిచ్చి అవయవం తీసుకోవడానికి కొన్ని చట్టపరమైన ఇబ్బందులున్నాయి.
0: మధ్యలో ఈ తెరకాసి ఏమిటండి?
1: అవును జానకి, అవయవాన్ని దానం చేసే వ్యక్తి తను ఎటువంటి ప్రలోభానికి ఒత్తిడికి లొంగకుండా రోగి మీద ఆత్మీయత కొద్దీ దానం ఇస్తున్నట్లు ముందుగా కోర్టులో అఫిడవిట్ వేయాలి, ఆ తర్వాత రాష్ట్ర కమిటీ ముందు హాజరు కావాలి, ఆ కమిటీ నుంచి అనుమతి లభించాకే ఆపరేషన్ జరగాలి. కానీ ఇదంతా నెల రోజుల్లో జరిగే పని కాదు. నా లివరే మా నాన్నకి ఇవ్వడం కరెక్ట్, అలా ఇవ్వవచ్చని డాక్టర్ చెప్పారు. పైగా నేను ఆయన కొడుకును గనుక చట్టపరమైన అనుమతులు అవసరం లేదు.
0: ఏమండి?
1: ఈ ప్రపంచంలో మా నాన్నకంటే నాకెవరూ ఎక్కువ కాదు. నాకు ఈ జన్మను జీవితాన్ని ఇచ్చిన మా నాన్న నాకు దేవుడు. అలాంటి దేవుడు ప్రాణాలు కాపాడే అవకాశం నాకుందని తెలిసి మరొకరు దయాధర్మాల మీద మా నాన్న ప్రాణాలు వదిలేయడం భావ్యం కాదు.
0: ఇంకా నెల రోజులు టైం ఉంది కదా, మీరెందుకలా తొందరపడే నిర్ణయాలు తీసుకుంటున్నారు?
1: ఆ నొప్పి వచ్చినప్పుడు మా నాన్న పడే బాధ చూడలేకపోతున్నాను, వెంటనే ఆపరేషన్ జరిగిపోవాలి. ఎటుచ్చి నేను డొనేట్ చేయడానికి నా భార్యగా నీ అనుమతి కావాలి, ఏమంటావు?
0: నేను ఒప్పుకోకపోతే?
1: ఆపరేషన్ జరగదు, నాన్నని బతికించుకోలేను. ప్లీజ్ జానకి, నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకుని భయపడకు, సింపుల్ ఆపరేషన్.
0: నన్ను కొంచెం ఆలోచించుకునివ్వండి.
1: సరే, రేపు ఉదయాన్నే హాస్పిటల్కి వెళ్ళాలి, ఈలోగా ఆలోచించుకో.

హలో డాక్టర్, నొప్పి తగ్గిందా? థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. వెంటనే నా టెస్ట్లకు ఏర్పాటు చేయండి. అరగంటలో మీ ముందు ఉంటాను. ఉంటాను డాక్టర్. జానకి, జానకి, రెడీ అయ్యావా?

0: లేదు.
1: అరే ఇంకా రెడీ కాలేదా? మనం హాస్పిటల్కి వెళ్ళాలి కదా.
0: మీ నిర్ణయంలో మార్పు ఉండదా?
1: మార్చుకోవాల్సిన అవసరం ఉందా?
0: ఉంది.
1: ఎందుకని?
0: మీరు డోనర్ అన్న ఆలోచనే నేను భరించలేకపోతున్నాను.
1: మా నాన్న విషయంలో నేను డోనర్ను కాదు జానకి. మా నాన్న శరీరంలో అనేకానేకమైన జీవకణాల్లో నేను ఒక కణాన్ని. మా నాన్న నా జీవితానికి బీజప్రదాత, నా జీవన భాగ్య వితాత కూడా.
0: మీకు మీ నాన్న కావాలి, అలాగే నా భర్త నాకు కావాలి
1: జానకి.
0: అవునండి, మీ నాన్నగారి మీద మీకెంత ప్రేమ ఉందో కోడలుగా నాకు అంతే ప్రేమ ఉంది. ఆయన ఆరోగ్యం కోసం మీరు ఎంత బాధపడుతున్నారు నేను అంతే బాధపడుతున్నాను.
1: మరి నా నిర్ణయాన్ని ఎందుకు మార్చుకోమంటున్నావు? ఏమిటి నీ భయం?
0: నాకున్న డాక్టర్ ఫ్రెండ్స్ని అడిగి తెలుసుకుంటే ఆర్గన్ రిసీవర్ కన్నా డోనర్కే రిస్క్ ఎక్కువ అన్నారు.
1: ఎంతకీ నువ్వు ఫైనల్గా అనేది ఏమిటి?
0: ఏమండి, ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదండి, బయట డోనర్ని వెతికి పట్టుకుందామండి.
1: టైంలోగా ఎవరు దొరకకపోతే
0: మన దురదృష్టం అనుకుందాం
1: జానకి.
0: అవునండి, జీవితం మొదట్లో మనం ఉన్నాం.

0: చివరంచిన ఆయన ఉన్నారు.
1: అసలు వస్తాయో రావో తెలియని పోస్ట్ ఆపరేషన్ కాంప్లికేషన్స్ తలుచుకొని నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. నాకేం కాదు.
0: ఒకవేళ మీకేమైనైతే, అమ్మో ఆ ఊహే నేను భరించలేకపోతున్నాను. ఏమండి, మీరు లేకుండా పిల్లలు నేను ఉండలేమండి.
1: నీకు చెప్పకుండా నేను డొనేట్ చేసి ఉంటే
0: ఏం జరిగేదో, ఆ తర్వాత ఎలా ఉండేవో చర్చించుకోవడం అంత అవసరమా ఇప్పుడు? ముందుగా చెప్పి మీ సంస్కారాన్ని నిరూపించుకున్నారు, భారీగా నా స్థానానికి గౌరవించారు, అందుకు చాలా థ్యాంక్స్.
1: జానకి, ఇప్పుడు చాలా టెన్షన్లో ఉన్నావు, తొందర ఏమీ లేదు, మరోరోజు ప్రశాంతంగా ఆలోచించి చెప్పు.
0: ఇక నేను ఆలోచించదలుచుకోలేదు, ఇకపై నా ఉద్దేశం సమాధానం మారవు.
1: అయితే హాస్పిటల్కి వచ్చి అక్కడ బాధపడుతూ మంచం మీద పడున్న మా నాన్న పెక్క నొక్కి చంపే.
0: నేనెవరు చావు కోరుకోవటం లేదు.
1: ఇదే సమస్య మీ నాన్నకొచ్చుంటే ఏం చేసేదానివి?
0: నాన్న, నా భర్త పిల్లల కన్నా మీరెక్కువ కాదు అని చెప్పేదాన్ని, సరా?
1: నీలో ఇంత స్వార్థం ఉంటుందని నేను కల్లో కూడా ఊహించలేదు జానకి.
0: మీ ఐడియాలిస్టిక్ ఆలోచనలు పక్కన పెట్టి కాస్త ప్రాక్టికల్గా ఆలోచించండి. నాది స్వార్థమో ప్రేమో మీకే తెలుస్తుంది.
1: ఓకే, ఇక నీతో మాట్లాడడం అనవసరం. ఎవరి అనుమతి లేకుండానే మా నాన్నకు ఆపరేషన్ చేయిస్తాను, ఎవరేం చేస్తారో చూస్తాను.
0: ఏమండి ఏమండి ఏమండి!

0: జానకి, ఏమిటిది?
1: మీరు లివర్ డొనేట్ చేయకుండా ఆపడానికి నేను పొందిన కోర్టు స్టే ఆర్డర్.
0: దీని కారణంగా సకాలంలో ఆపరేషన్ చేయకపోతే మా నాన్న చనిపోతాడు.
1: తెలుసు.
0: తెలిసి మరి ఇంత దారుణానికి ఎలా పూనుకున్నావు?
1: మరో గత్యంతరం లేక
0: పర్యవసానం ఆలోచించావా?
1: ఆలోచించాను. ఏది ఏమైనా నా కుటుంబం నాకు ముఖ్యం, మీ జీవితం అంతకంటే ముఖ్యం.
0: కానీ మా నాన్న చావుక కారణమైన ఓ హంతకరాలతో కలిసి నా జీవితాన్ని నేను ప్రశాంతంగా గడపలేను. వెంటనే యార్డ్ని వెనక్కి తీసుకో.
1: వెనక్కి తీసుకోకపోతే?
0: నేను నిన్ను భారీగా అంగీకరించలేను.
1: విడాకులిస్తారా? దేనికి? మీ క్షేమాన్ని కోరుకున్న భార్యగా నేను చేసింది తప్ప?
0: నీ కోరికలో స్వార్థం ఉంది
1: అని మీరనుకుంటే, మీ ఆలోచనలో అహం ఉందని, దానికి దెబ్బ తగిలింది గనకనే మీరు నాతో తెగదెంపులకు సిద్ధమవుతున్నారని నేను అనుకుంటున్నాను.
0: ఒక మగాడిగా నా ఆలోచనకి, ఒక ఆడదానిగా నువ్వు అడ్డుపడుతున్నందుకు నా అహం దెబ్బతినలేదు జానకి. మనిషిగా సాటి మనిషి బాధని, జీవితపు విలువని గుర్తించిన నీ మూర్ఖత్వాన్ని అంగీకరించలేకపోతున్నాను. ఎన్నాళ్ళు నా మీద నీ ప్రేమని నమ్మిన నా తెలివి తక్కువ తన మీద జాలిపడుతున్నాను. నా భారీగా అర్థం చేసుకుని సహకరిస్తావని, నీ మీద నేను పెంచుకునే నమ్మకానికి ఎదురు దెబ్బ తగిలి నాకు కలిగిన ఈ బాధను నువ్వు అహం అనుకుంటే అనుకో.
1: ఏమండి?
0: మనం చదువుకున్న వాళ్ళు, ఇంతకాలం ఎంతో కొంత సంస్కారం ఉందని అనుకుంటున్న వాళ్ళం గనక మనిద్దర బాధను రచ్చకీర్చి మన బ్రతుకుని నవ్వుల పాలు చేసుకునే కన్నా సామరస్యంగా విడిపోదాం.
1: ఏ బెదిరిస్తున్నారా?
0: బెదిరించడానికి నువ్వు నా శత్రువు కాదు జానకి.
1: సరే అయితే మనం విడిపోదాం. ఇదిగో ఫోన్. లాయర్తో మీరు మాట్లాడతారా, నేను మాట్లాడాలా, లేదా ఇద్దరం కలిసి వెళ్ళి మాట్లాడదామా?
0: జానకి,

0: రాజు.
1: నాన్న, నువ్వా?
0: నేనే.
1: హాస్పిటల్లో ఉండవలసిన వాడివి
2: నేనే తీసుకొచ్చాను.
1: తాతాజీ, రేపో మాపో ఆపరేషన్ చేయించుకోవాల్సిన ఆయన్ని ఇంటికెందుకు తీసుకొచ్చారు?
2: నువ్వనే ఆ రేపో మాపో, అసలు ఆపరేషన్ జరుగుతుందా
1: తాతాజీ?
2: ఇంతవరకు జరిగింది డాక్టర్ నాతో చెప్పారు. ఇక ముందు జరగబోయేదేదో నేనే ఊహించి, ఇక ఆలస్యం చేస్తే బాగుండదని నేనే విషయమంతా చెప్పి తీసుకొచ్చాను.
1: దేనికి?
0: నా కారణంగా మీ భార్యాభర్తల మధ్య తలెత్తిన సమస్యను పరిష్కరించడానికి.
3: మామయ్య.
0: అవునమ్మా, ఏదో చిన్న ఆపరేషన్ అంటే నమ్మిన నాకు నా జబ్బు నా ప్రాణానికే కాదు మీ సంసారానికి కూడా ముప్పు తెస్తుందని తెలిసాక ఇక ఆగలేక వచ్చానమ్మా.
1: తాతాజీ, నా ప్రయత్నమంతా నీరుగాచ్చేశారు. ఇది నా వ్యక్తిగతమైన కుటుంబ సమస్య, ఇందులో తలదూచే హక్కు.
2: హక్కుల కన్నా బాధ్యతలు గొప్పవి రాజు.

0: తనకి పండగ రోజునే చెప్పిన దాన్ని. నా కొడుకు నన్ను బతికించాలని చూస్తుంటే నువ్వెందుకమ్మా నా చావును కోరుకుంటున్నావు?
1: మామయ్య.
0: అంటే ఇంతవరకు నువ్వు నా మీద చూపించిన అభిమానం, ప్రేమ ఒక నాటకం అన్నమాట. మిమ్మల్ని కన్న తండ్రిలాగా చూస్తున్నాను అని నువ్వు చెప్పిన మాట కూడా అబద్ధమేనా అమ్మా?
1: మీరు నమ్మినా నమ్మకపోయినా మిమ్మల్ని కన్న తండ్రి కన్నా ఎక్కువగా అభిమానిస్తున్నదాన్ని. కానీ మీ జీవితంతో నా భర్త భవిష్యత్తు ముడిపడి ఉన్నదని తెలిసాక ఆగలేకపోయాను. మీ అబ్బాయికి తన తండ్రి కావాలి, అలాగే నా పిల్లలకి తండ్రి కావాలి. అందుకే అడ్డుపడ్డాను తప్ప.
0: నా కొడుకు నన్ను బతికించడానికి పడే ఆరాటంలో తప్పులేదమ్మా. అలాగే ఒక భార్యగా భర్తను కాపాడుకోవడానికి నువ్వు పడే ఆరాటమూ తప్పు కాదు. ఎటొచ్చి ఈ సమస్యకు కారణమైన నేను ఇంకా బతికుండటమే పెద్ద తప్పమ్మా.
2: నాన్న.
0: అవునరా, నా ఆరోగ్యం క్షీణిస్తుందని తెలిసిన ఎప్పుడైనా నా పరిస్థితి ఇది అని చెప్పి నాకింకా బతకాలని ఉంది, నన్ను బతికించు అని ప్రాధాన్యపడ్డానా?
2: నాన్న, కానీ పరిస్థితి తెలిసి నిన్ను బతికించుకోవడానికి ప్రయత్నించకపోతే నన్ను నేను క్షమించుకోలేని అపరాధం అవుతాను నాన్న.
0: ఒరే రాజు, 60 ఏళ్ల జీవితాన్ని ఆనందంగా గడిపేశానరా, నా బాధ్యతలను నెరవేర్చాను. అసలు ఏ మనిషి అయినా 60 సంవత్సరాల జీవితం అనుభవించాక హాయిగా చనిపోవడమే మంచిది అని నమ్మే వాళ్ళల్లో నేను ఒకడిని. కానీ అదృష్టం కొద్దీ నా మరణం ఆమడ దూరంలో ఆగి నన్ను రమ్మని పిలుస్తుంది. ఒరే, నన్ను చావనీరా, నీకు పుణ్యం ఉంటుంది.
2: ఇదే పరిస్థితి నాకొస్తే తండ్రిగా నువ్వేం చేసేవాడివి? నన్ను బతికించడానికి నీ శక్తి వంచన లేకుండా ప్రయత్నించేవాడివి కాదా? వాడి కర్మ అని వదిలేసేవాడివా? ఏ తండ్రి కొడుకును వదిలేడు. మరి కొడుకుగా నా తండ్రిని ఎలా కర్మకు వదిలేస్తాను నాన్న?
0: రాజు,
2: వయసుడిగిన తర్వాత అవసరం తీరాక నిర్దాక్షిణ్యంగా ఊరి మీదకి వదిలేయడానికో, ఏ కబేలాకు తరలించడానికో జన్మనిచ్చిన తల్లిదండ్రులు పశువులు కారు నాన్న. తల్లిదండ్రుల క్షేమాన్ని కోరుకునే మనిషికి జంతువుకి మధ్య తేడా ఉండదు. అందుకే మనిషిగా మిగలననుకుంటున్న నా ప్రయత్నానికి దయచేసి అడ్డుపడకున్నా అన్న.
0: వింటున్నావమ్మా వాడి మాటలు, మరి నీ అభిప్రాయం ఏమిటో చెప్పమ్మా.
1: నాకు పతిభిక్ష పెట్టండి మావయ్య.
0: అంటే నేను నీకిప్పుడు యమధర్మరాజులాగా కనిపిస్తున్నానన్నమాట.
1: నేను ఏ విషయానైనా ప్రాక్టికల్గా ఆలోచిస్తాను మావయ్య. నేను నా భర్త పిల్లల గురించి తప్ప మరే విషయం ఆలోచించను. మీరు స్వార్థం అనుకున్నా సరే, నా భర్త క్షేమం, పిల్లల క్షేమం తప్ప మరొక్క కోరిక కూడా ఆ దేవుణ్ణి కోరుకోను. వాళ్ళే నా లోకం, దాన్ని కాపాడుకోవడం కోసం నేను ఎంతకైనా తెగిస్తాను.
0: నా ఆపరేషన్కు ఒప్పుకోకపోతే నీ భర్త నీకు విడాకరిస్తూ ఉంటున్నాడు మరి?
1: మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం మావయ్య. నా భర్త ప్రాణానికి ప్రమాదం జరగకుండా మీ కారణంగా ఆయన నా నుండి దూరం అయిపోయినా సంతోషమే. ఆయన కలకాలం జీవించి ఉండాలన్నదే నా కోరిక.
0: నా జీవన నాటకంలో ఇదో పెద్ద మలుపు. ఇప్పుడేం చేస్తావురా?
2: నా ఆలోచనను అర్థం చేసుకోకుండా తెగతింపులకు సిద్ధపడి దురదృష్టవశాత్తు తను నీ చావుకు కారణమైతే ఆ తర్వాత జరిగిందంతా మర్చిపోయి నేను తనతో కలిసి బతకలేను నాన్న.
0: ఆహా, అలాగా? ఒకవేళ నా అదృష్టం కొద్దీ నీ భార్య మనసు మార్చుకొని ఆపరేషన్కు అంగీకరించి ఆ తర్వాత నేను బతికి నీ ప్రాణానికి ముప్పు వస్తే అందుకు నేనే కారణమన్న నిజాన్ని నిప్పులా మింగుతూ నేను బతకలేను కదరా
2: నాన్న.
0: ఒరే రాజు, మన సమస్యకు పరిష్కారం దొరకాలంటే నీకు ఒక కథ చెప్పాలరా.
2: ఈ టైంలో కథలు చెప్పడం ఏమిటి నాన్న? ముందు హాస్పిటల్కి పద.
0: ముందు కథ వెళ్ళరా. ఆసుపత్రి నుండి ఇక్కడికి రాకముందు నాలో ఎక్కడో బతకాలన్న స్వార్థం కొంచెం ఉండేదిరా. కానీ ఒక మహానుభావుడి కథ విన్నాక నా ఆశకు అర్థం లేదని, ఒక తండ్రిగా అలాంటి స్వార్థం నాకు తగదని చాలా తప్పనిపించిందిరా.
2: మహానుభావుడా? ఎవరా మహానుభావుడు?
0: నేను చెప్పబోయే కథలోని మహానుభావుడు ఎవరో కాదురా, ఈ తాతాజీయే.
2: తాతాజీయా?
0: ఇంతకాలం ఇతనికి ముందు వెనుక ఎవరూ లేరనుకున్నాం, కానీ అతనికి అందరూ ఉన్నారు. ఇతను ఎవరో తెలుసా? తాతాజీ గారి ఒక్కొక్క కొడుకు. వాడి భార్య చనిపోయాక, రిటైర్ అయ్యాక ఇతని పంచనే చేరాడు. వాడితో కలిసి ఉన్నాడు. ఒకరోజు
3: నానా, అన్నం తిన్నావా?
4: బతకాలంటే తినక తప్పదు కదరా. అవును,

0: రాత్రి 10 అయితే గానీ నీకు ఇల్లు గుర్తుకురాదు కదా, ఈరోజు తొందరగా వచ్చావే.
1: అది సరే కానీ నీ ఆరోగ్యం ఎలా ఉంది నాన్న?
0: 2 నెలల తరువాత నాన్న ఆరోగ్యం గురించి అడగడానికి నీకు తీరుగు దొరికిందా నాన్న?
1: అలా నిష్ఠూరంగా మాట్లాడుతావేంటి నాన్న?
0: నిజం ఎప్పుడూ నిష్ఠూరంగానే ఉంటుందిరా. గత 6 సంవత్సరాలుగా నీతో కలిసి బతుకుతున్నా, 3 మనవలున్నా, నా చుట్టూ ఎవరు లేనట్టే అనిపిస్తుందిరా. ఆ టీవీ, ఫ్రిడ్జ్, సోఫా సెట్టు, ఈ కుర్చీలకు నాకు మధ్య తేడా లేనట్టే అనిపిస్తుందిరా.
1: ఓ అదే నాన్న, నేను నీ కోడలు ఉద్యోగస్తులమని నీకు తెలుసు. తెల్లారి ఇల్లు కదిలితే రాత్రికి కానీ తిరిగి రాలేమని నీకు తెలుసు. ఇక పిల్లలంటారా, వాళ్ళ చదువులు, కెరీర్ ప్లానింగ్స్తో వాళ్ళు బిజీగా ఉన్నారు కదా.
0: ఒరే అబ్బాయి, మనిషికి ఎన్ని వ్యాపకాలున్నా తనకంటూ ఓ కుటుంబం ఏర్పడ్డాక ఆ కుటుంబం పచ్చని తోటలా కలకలలాడాలిరా. దైనందిన సమస్యలతో సతమతమవుతున్న కుటుంబ సభ్యుల్ని సేద తీర్చి ఉత్తేజం, ఓదార్పు నీడనిచ్చే పెద్దలు అనే మహావృక్షాలు ఉండాలి. అవసరాల ఆకలి, దాహాన్ని తీర్చే తల్లిదండ్రులనే ఫలవృక్షాలు ఉండాలి. అనురాగాల సువాసనలు వెదజల్లే పిల్లలు అనే పూల మొక్కలుండాలి. అందరినీ పెనవేసుకుని కలిపి ఉంచే అనుబంధాలనే లతలుండాలి. అప్పుడే అది ఆదర్శ కుటుంబం అవుతుంది
1: నానా.
0: అలా కాకుండా ఎవరు ఎప్పుడు వస్తారో, ఎక్కడికి వెళతారో, ఏం చేస్తారో, ఏం చేయబోతున్నారో తెలియకుండా బతికేస్తే ఆ ఇల్లు ఏ బస్ స్టాండో, రైల్వే స్టేషన్ అవుతుంది కానీ కుటుంబం అనిపించుకోదురా.
1: నాన్నా, నువ్వు చెప్పినది నిజమేనా అన్న, కానీ ఇప్పటి జీవన విధానంలో చాలా మార్పులు వచ్చాయి కదా. అందుకే మనిషిని ఇప్పుడు చాటి మనిషి పట్టించుకునే సమయం తీరుబడి దొరకటం లేదనన్నా.
0: చాలా రోజులకు తీరుబడిగా మాట్లాడుతున్నావు, మళ్ళీ నా అవసరం ఏమైనా పడిందా?
1: నీతో 2 ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి నాన్న.
0: మళ్ళీ డబ్బు అవసరం వచ్చిందా
1: నాన్న?
0: ఆ అవసరం ఉంటేనే కదరా తీరుబడిగా మాట్లాడతావు. సర్లే, విషయం ఏమిటో చెప్పు.
1: అదే నాన్న, నీ చిన్న మనవడు సంటిగాడు లేడా, వాడికి అహ్మదాబాద్లో MBA సీట్ వచ్చింది.
0: మంచిదే.
1: వాడికి అర్జెంటుగా 5 లక్షలు కట్టాలి నాన్న.
0: రే, నా రిటైర్మెంట్ డబ్బు 10 లక్షలు అడపాదడపా ప్లాట్ కొంటానని, పిల్లల చదువులకని నువ్వే తీసుకున్నావు కదరా.
1: నీ పేరు బ్యాంకులో 3 లక్షలు FD చేసావు కదా.
0: ఓ అదే, భవిష్యత్తులో నాకు ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే నిన్ను ఇబ్బంది పెట్టడం పనికిరాదని దాచుకున్న డబ్బురా అది.
1: నాన్న, నిన్ను చూసుకోవడానికి నేను లేనా నాన్న? పోనీ, అప్పుగానైనా వాడికి ఆ 3 లక్షలు ఇవ్వు. రేపు చదువు పూర్తి అయిపోయాక ఏదైనా ఉద్యోగంలో చేరాక వాడే నీకు తిరిగి ఇచ్చేస్తాడు.
0: సర్లే, వాడిచ్చినా ఇవ్వకపోయినా నీ సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత నాకుంది కదా. ఎప్పటికి కావాలి?
1: రేపే కావాలి నాన్న.
0: సరే, ఆ 2వ విషయం ఏమిటో కూడా చెప్పు.
1: నాకు ప్రమోషన్పై ముంబై ట్రాన్స్ఫర్ అయింది నాన్న.
0: అంటే ఈ మహానగరం వదిలి మరో మహానగరంలో బతకడానికి మానసికంగా సిద్ధపడాలన్నమాట. మరి పిల్లల చదువులు?
1: పిల్లలు 3 వాళ్ళు చదువుతున్న కాలేజీ హాస్టల్స్లోనే చేరిపోతున్నారు.
0: అంటే ఇంత పెద్ద ఇంట్లో నేను నా కోడలు బిక్కుబిక్కుమంటూ ఉండాలన్నమాట.
1: అవకాశం కూడా మీకు లేదు నాన్న. రాబోయే రోజుల్లో పిల్లల చదువుల కోసం చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. అందుకని
0: అందుకని
1: ఈ ఇంటిని అద్దెకి ఇచ్చేస్తున్నాను.
0: మరి మేమెక్కడ ఉంటామరా?
1: నీ కోడలు వాళ్ళ అన్న ఇంట్లో పేయింగ్ గెస్ట్గా ఈ 3 ఏళ్ళు ఉంటుంది.
0: మరి నేనెక్కడ ఉంటానరా?
1: నీకోసమే ఒక మంచి ఓల్డేజ్ హోమ్తో మాట్లాడొచ్చాను నాన్న.
0: ఓల్డేజ్ హోమా? రే, వెనక ముందు ఎవరూ లేని అనాథలైన తల్లిదండ్రులు ఏ వృద్ధాశ్రమాల్లో చేరుతారు కానీ అందరూ ఉండి కూడా ఎవరూ లేనట్టు నేను ఒంటరిగా ఎక్కడో బతకడమేమిట్రా
1: నాన్న? పరిస్థితులకు తలంచక తప్పదు నాన్న. నాకు మాత్రం మిమ్మల్ని అందరినీ ఇక్కడ వదిలేసి ఎక్కడో దూరంగా ఒంటరిగా బ్రతకాలని ఉంటుందా? కానీ ఉండక తప్పదు కదా.
0: రే, ఈ ప్రపంచంలో నాకంటూ మిగిలిన ఏకైక రక్తబంధానివిరా నువ్వు. ఈ వయస్సులో దృష్టి మందగిస్తున్న నా కంటికి చూపు, నడకకి ఆసరానిచ్చే చేతికర్రగా నువ్వు నావన్న ధైర్యంతో బతుకుతున్నానరా. ఇప్పుడు నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతే నేను ఎలా బ్రతకగలనరా?
1: అహో నాన్న, ఈ రోజుల్లో ఎవరూ ఒంటరి కాదు నాన్న. ప్రతి క్షణం సెల్ ఫోన్లో చూసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. అసలు నేను ఒంటరిని అనే ఆలోచనే వదిలేస్తాను.

0: హాయిగా బ్రతికేయచ్చు. సరే టైం అయింది, పడుకోండి, రేపు తెల్లారిని మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం.
1: అబ్బాయి, నా కొడుకు నా కుటుంబం కోసం బతికి తీరాలన్న జీవితేచ్ఛ కారణంగా 3 భయంకరమైన యుద్ధాల్లో నా మీద పడబోయిన మృత్యువును చూసుకోవడా కలగని భయం ఇప్పుడు ఒంటరిగా అనాథగా బతకాలంటే కలుగుతుంది. సరే, భయాన్ని జయించి నేను బతకగలనా చూడాలి.
2: ఐ విల్ కాల్ యూ లేటర్. వచ్చేస్తున్నా, ఆ కాల్ బ్యాక్. ఓకే ఓకే. తాతయ్య, తాతయ్య.
1: ఎవరది?
2: నేను తాతయ్య, చంటిని.
1: చంటి, ఏమిట్రా అకస్మాత్తుగా అమెరికా నుండి ఓడిపడ్డావు? ఎన్నాళ్లకు నీకైనా ఈ తాతయ్యని చూడాలనిపించిందన్నమాట. అక్కడ అందరూ బాగున్నారా?
2: అందరూ బాగానే ఉన్నారు, కానీ అమ్మ చనిపోయింది తాతయ్య.
1: మీ అమ్మ చనిపోయిందా? ఆ విషయం ఇంతవరకు నాకు చెప్పలేదేమ్రా.
2: ఆ సంగతి నీకు చెప్పి నిన్నెందుకు బాధపెట్టలేని చెప్పలేదు తాతయ్య.
1: అయితే ప్రస్తుతం మీ నాన్న ఎక్కడున్నాడ్రా?
2: నా దగ్గరే. పెద్దని ఆస్ట్రేలియాలోను, చిన్నని లండన్లోనూ ఉంటున్నారు.
1: ముగ్గురు అన్నదమ్ములు తలో దిక్కుకి ఎగిరిపోయారన్నమాట, వలసపక్షులాగా.
2: చ, అదేం పోలిక తాతయ్య.
1: అవునరా, నడుస్తున్న కాలంలో మనిషి తన కోరికలు అవసరాలు తీర్చుకోవడానికి జన్మనిచ్చిన నేలని పుట్టి పెరిగిన గూడిని వదిలి నేల 4 దిక్కులకు ఎగిరిపోయే వలసపక్షి అయిపోయాడ్రా. పక్షులకి తాత్కాలికమైన బంధాలే గాని శాశ్వతమైన అనుబంధాలు ఉండవు కదా.
2: పూర్వంలాగా ఆప్యాయతలు అనురాగాలంటూ పట్టుకుని వెళ్ళడానికి ఇప్పుడు అవకాశం లేదు తాతయ్య. సుఖంగా బ్రతికే అవకాశాలు వెతుక్కుంటూ ఏదో ఒక మూలకు వెళ్ళక తప్పదు. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్.
1: మీ తరానిది స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ కాదురా, సెర్చ్ ఫర్ కంఫర్ట్ జోన్స్. ఏకవ్యక్తి కుటుంబాన్ని సృష్టించుకుని మనము మనది అనుకోవడం మరచిపోయి నేను నాది అనే సుఖవలయాన్ని తన చుట్టూ నిర్మించుకుని మనిషి ఏకాకిగా బతకడానికి అలవాటు పడిపోయాడు
2: తాతయ్య. అప్పటికీ ఇప్పటికీ నీ మాటల్లోనూ నీ ఆలోచనలోనూ మార్పు ఏమీ రాలేదు తాతయ్య.
1: అందుకే నేను ఇంకా మనిషిగానే ఉన్నాను. మీ నాన్న ఎలా ఉన్నాడ్రా? చాలా కాలం నుంచి ఫోన్లో కూడా మాట్లాడడం మానేశాడు.
2: నాన్న ఇప్పుడు మాట్లాడలేదు తాతయ్య, ఆ విషయం మాట్లాడడానికి వచ్చాను. బయట కారులో ఉన్నాడు.
1: కారులో ఉండడం ఏమిట్రా? పద పద.

0: రే, వీడు వీడు నా కొడుక, ఎలా ఉండేవాడు ఇలా అయిపోయాడేమిట్రా?
1: అల్జీమర్స్ అని జబ్బు తాతయ్య. ఈ జబ్బు వచ్చిన వాళ్ళకి ఏమీ గుర్తుండదు తాతయ్య. ఆకలి దాహం అని కూడా చెప్పలేరు. మనం తినిపిస్తేనే తింటారు. ఎక్కడికి వెళ్తారో ఏం చేస్తారో కూడా తెలియదు. 24 గంటలు కంటికి రెప్పలా కనిపెట్టుకుని చూసుకుని ఉండాలి.
0: మరి ఈ పరిస్థితుల్లో ఇక్కడికి ఎందుకురా తీసుకొచ్చావు?
1: డబ్బైతే ఖర్చు అయ్యగలు, కానీ దగ్గరుండి సేవ చేయడానికి టైం లేదు తాతయ్య. నీ దగ్గర ఉంచుకొని వైద్యం చేయిస్తామని తీసుకొచ్చాను.
0: ఇలాంటి పరిస్థితుల్లో నేను లేకపోతే మీ నాన్నని ఏం చేసేవాడివిరా?
1: ఈ దేశంలో ఈ వ్యాధిగ్రస్తులు ఆదరించే కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. ఏదో ఒక సంస్థకు అప్పగించి వెళ్ళిపోయేవాడిని.
0: ఇదే పరిస్థితి నీకొస్తే మీ నాన్న ఇలాగే చేసేవాడా?
1: అలాంటి పరిస్థితి మా నాన్నకి రాలేదు కనుక ఏం చేసావో నేను చెప్పలేను. నీ కొడుకు వచ్చింది కనుక ఏం చేస్తావో చెప్పు.
0: నేను నీలా వయసులో ఉంటే కళ్ళల్లో పెట్టుకుని చూసేవాడిరా
1: తాతయ్య. నీకింకా ఎంత ఆయుసు ఉంటుందో తెలియదు, కానీ ఉన్నంతకాలం ఆయన చూడు. మా దగ్గర డబ్బు ఉంది కానీ టైం లేదు. నీకు ఓపుకున్నంతకాలం చూడు, ఆ తర్వాత ఏం జరగాలి అదే జరుగుతుంది.
0: ఒరే చంటి, ఇది చాలా అన్యాయంరా. కన్న తండ్రిని కష్టకాలంలో ఇలా ఒంటరిగా అనాథలా వదిలేసి వెళ్ళడం నీకు కుడుగ్గా తగదురా
1: తాతయ్య. అన్నీ తెలిసిన వాడివి, ఎమోషనల్గా ఆలోచించుకో, ప్రాక్టికల్ బీ ప్రాక్టికల్గా ఆలోచించు. 15 సంవత్సరాల క్రితం మా నాన్న, అదే నీ కొడుకు, నిన్ను ఏ పరిస్థితిలో ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో. ఇప్పటికీ మా పరిస్థితులు అవే. అదీగాక ఈ వ్యాధి వచ్చిన వాళ్ళు 3 నుంచి 5 సంవత్సరాలకన్నా ఎక్కువ బతకలేరు. మా నాన్నకి ఈ వ్యాధి వచ్చి 3 సంవత్సరాలు అయింది. సో
0: ఒకవేళ మీ నాన్నకన్నా ముందు నేను చనిపోతే?
1: ఆ ఏర్పాట్లు చేసి ఉంచాను. ఇదిగో 10 లక్షల చెక్, అవసరమైతే ఫోన్ చేయి.
0: మీ నాన్న మీద నీకు మిగిలిన అభిమానానికి థ్యాంక్స్ రా. ఈ క్షణం నుంచి వీడి మీ నాన్న కాదు.

0: నా కొడుకు. నా కొడుకును మరొకరు దయాధర్మాలతో బ్రతికించాల్సిన దుస్థితి ఇంకా ఈ తండ్రికి దాపురించలేదు. నీ డబ్బు నాకు అవసరం లేదు, నువ్వే వాడుకో. ఇక్కడి నుంచి వెంటనే పో.
1: అదిగో తాతయ్య,
0: మరికేం మాట్లాడకు. మీ నాన్న మీకన్నా చాలా అదృష్టవంతుడురా. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి ఏ రూపంలో వచ్చినా మీ అంత దురదృష్టవంతులు మరొకరు ఉండరు. ఎందుకంటే ఆ రోజు మిమ్మల్ని ఆదుకోవడానికి మీకు నాన్ననేవాడు ఉండడురా
1: తాతయ్య.
0: ఈనాటి ప్రతి తండ్రి ఒకప్పటి కొడుకే. అలాంటి కొడుకుని ఇంకా కళ్ళల్లో పెట్టుకుని చూసుకోవడానికి నేను ఇంకా బతికే ఉన్నాను. వీడిని చివరి క్షణం వరకు చూడడానికి నేను బతికున్నంతకాలం నా కొడుకు అదృష్టవంతుడే. తండ్రి లేని మీరు దురదృష్టవంతుడివే. నువ్వు ఇక వెళ్ళొచ్చు
1: తాతయ్య.
0: మరొక మాట, నేను బతికొండగా మీ నాన్న చనిపోతే ఆ కబురు మీకెవరికీ తెలియజేయను
1: తాతయ్య.
0: ఎందుకంటే వీడి అంత్యక్రియలకు రావడానికి మీకు టైం దొరుకుతుందో దొరకదో, మీరు వస్తారో రారో, మీరు వచ్చేంతవరకు వీడి జీవితాన్ని ఒక జ్ఞాపకంలా మార్చుకొని వీడి శవాన్ని అద్దంలో ముఖంలా చూసుకుంటూ కుమిలిపోతూ గడపలేను. బ్రతికొండగా ఒక తండ్రికి కొడుకుగా, కొడుకులకు తండ్రిగా పనికి రాకుండా పోయిన వీడి శవాన్ని ఇకనైనా 10 మందికి పనికి వచ్చేలా మెడికల్ కాలేజీకి ఇచ్చేస్తాను. ఇక నువ్వు వెళ్ళొచ్చు
1: తాతయ్య.
0: పో. దేవుడా, నేను నిన్నెంతకాలం నాకు ఇది కావాలని నిన్ను ఎప్పుడు ఏ కోరిక కోరలేదు. కానీ నా జీవిత చర్మాంకంలో నిన్ను ఒక కోరిక, ఒకే ఒక్క కోరిక కోరుతున్నాను. నా తదనంతరం వీడు దిక్కుమాలిని చావు చావకుండా నేను బతికుండగానే వీడి ప్రాణాలు పోయేలా చూడు ప్రభు. లేదా నా చివరి క్షణాల్లో వీడి ఊపిరి ఆపేసే శక్తిని నాకు ప్రసాదించు.
2: విన్నావు కదా ఆ తాతాజీ కథ. ఆ కొడుకు ఆరణాపాలన చూడడానికి ఇంకా బతకాలని అతను పడుతున్న ఆరాటంలో అర్థం ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను బతకాలని కోరుకుంటే అది స్వార్థం అనిపించుకుంటుందిరా
3: నాన్న. బతకాలని నువ్వు కోరుకోవడం స్వార్థమైతే నిన్ను బతికించుకోవడానికి ప్రయత్నించడం నా బాధ్యత అవుతుంది.
2: ఒరే, చిన్నప్పటి నుండి నువ్వు కోరిన ప్రతి కోరిక నా శక్తికి మించినా సరే తీర్చాలిరా. ఇప్పుడు ఇప్పుడు నిన్ను ఒక కోరిక కోరుతాను, తీరుస్తావా?
3: తప్పకుండా తీరుస్తాను, చెప్పు నాన్న.
2: చెబుతాను, కానీ తీరుస్తానని నా మీద ఒట్టేసి చెప్పురా
3: నాన్న.
2: నన్ను చావనివ్వరా
3: నాన్న.
2: నన్ను చావనివ్వరా
3: నాన్న. కోరక కోరక, ఎలాంటి కోరిక కోరావు నాన్న? జానకి, వింటున్నావా? ఎవరైనా దేవుణ్ణి నిండు 100 ఏళ్ళు కోరుకుంటారు, కానీ మా నాన్న స్వయంగా కొడుకునే చావనివ్వమని కోరుకుంటున్నాడు. ఆ కోరిక తగదని నువ్వైనా మా నాన్నకి చెప్పు జానకి.
4: ఏమండి?
3: ఊహ తెలిసిన వెంటనే మనిషి అనే ప్రాణి పలికే అమ్మ నాన్న అనే 2 పదాలు ఆ భగవంతుడు మనిషికిచ్చే సహజ సంపదలు. అలాంటి సంపద మా నాన్న నన్ను చావనివ్వమని కోరుతున్నాడు. జానకి, నాన్నంటే ప్రేమ, నాన్నంటే కర్తవ్యం, నాన్నంటే బాధ్యత, నాన్నంటే త్యాగం, నాన్నంటే మానవాకారం దాల్చిన జీవనదీ ప్రవాహం, తన సంతాన భవిష్యత్తుని పచ్చగా పండించే అనురాగ వాహిని. అలాంటి సజీవ జలధార అర్ధాంతరంగా నా లోకం నుంచి అంతరించిపోతానంటే నేను ఎలా అంగీకరించాలో చెప్పు జానకి.
4: ఏమండి?
3: జానకి, ఇదే పరిస్థితి రేపు నాకొస్తే నా బిడ్డలకు తల్లిగా నీ మాంగళ్యం కాపాడుకోవడానికి నీ పిల్లల్ని ప్రేరేపించనని ప్రాధేయపడినని నీ యంత్రాత్మ సాక్షిగా చెప్పగలవా జానకి?
4: ఏమండి ఏమండి
2: రాజు,
3: తల్లి గర్భం నుండి ఈ భూమి మీదకి వచ్చిన ప్రాణికి తల్లి చూపించి పరిచయం చేసే మొట్టమొదటి రూపం నాన్న. నాన్న అన్న పదానికి అక్షరాలు 2 కానీ నిర్వచించడానికి నింగీ నేలా చాలవు. ఓపిక శక్తి లేకపోయినా నాన్నంటే సంతాన ఆశల పల్లకిని మోసే బోయి, తన పిల్లల గొంతెమ్మ కోరికల శిలలను శిల్పంగా చెక్కే శిల్పి, తనను నమ్ముకున్న కుటుంబ సంక్షేమం సంక్షోభంలో పడకుండా కాపు కాసే దేవుడు ప్రతిరూప

0: కోపమే నాన్న. అలాంటి దేవుడు ప్రాణాలు చేతిలో ఇముడ్చకుండా నువ్వు నాకు ఇప్పుడు దేవతలా కనిపిస్తున్నావు. మా నాన్న ప్రాణాలు కాపాడడానికి నేను చేసే ప్రయత్నానికి జయం చేకూర్చమని నీ కాళ్ళు పట్టుకుని ప్రార్థిస్తున్నాను.
1: ఏమండి ఏమండి.

0: తాతాజీ, మీ అబ్బాయి ఏమిటో రాయిపోతున్నాడు.
1: బాబు బాబు ఏమైందిరా బాబు ఏమైందిరా బాబు?
0: తాతాజీ, మీ అబ్బాయి చనిపోయాడు.
1: బాబు బాబు, నన్ను విడిచి వెళ్ళిపోయావా బాబు?
0: ఊరుకోండి తాతాజీ, ఊరుకోండి.
1: కొడుకు మీద ప్రేమతో ఆ కొడుకునే చావును ప్రసాదించమని కోరుకుంటున్న తండ్రి, ఆ తండ్రి కోసం ప్రాణాలకు ప్రమాదం కొను తెచ్చుకోవడానికి సిద్ధమంటున్న కొడుకు, భర్త మీద ప్రేమతో వివాహ బంధాన్నే వదులుకోవడానికి ముందడుగు వేస్తున్న భార్య, వీళ్ళందరిలో కనుమరుగైపోతున్న అసలు సిసలైన త్యాగానికి నిర్వచనమైన మానవత్వం కనిపిస్తుంది. అలాంటి మానవత్వం అడుగంటిపోయి అంతరించిపోకుండా నా వంతు ప్రయత్నం చేయకపోతే నేను మానవత్వం ఉన్న మనిషిని అనిపించుకోను. మీ సమస్యను నేను పరిష్కరిస్తాను.
2: తాతాజీ,
3: తాతాజీ,
1: ఇన్నాళ్ళు నాలో జీవితేచ్ఛను పచ్చగా కాపాడిన నాకంటూ మిగిలిన ఒకే ఒక బంధం నా కొడుకు చనిపోయాడు. నేను ఇంకా బతకాలనుకోవడంలో అర్థం లేదు. నాది ఏబీ పాజిటివ్ గ్రూపే. మీ నాన్నకు కావలసిన అవయవదానం నేను చేస్తాను.
3: తాతాజీ,
0: తాతాజీ,
1: ఏర్పాట్లు చేసుకోండి. నా కొడుకు శవాన్ని మెడికల్ కాలేజీ వారికి ఇచ్చిన మరుక్షణం నేను ఆపరేషన్ సిద్ధం. అమ్మా జానకి,
2: తాతాజీ,
1: ఒకసారి ఫోన్ ఇవ్వమ్మా.
2: సరే తాతాజీ, ఇదిగోండి.
1: హలో, ఆంధ్ర మెడికల్ కాలేజీ సూపరింటెండెంట్ గారా?

0: ఇంతవరకు నాన్న నాటకం విన్నారు. రచన శ్రీ కె విద్యాసాగర్. ఇందలి పాత్రలు, పాత్రధారులు: పోతయ్య శ్రీ కాళ్ళకూరి శాంతారాం, తాతాజీ శ్రీ వంజరాపు సత్యం, రాజు శ్రీ ఎందువ శ్రీనివాసరావు, కొడుకు శ్రీ ఎందువ సత్యారావు, చంటి శ్రీ టంకాల సంతోష్, జానకి శ్రీమతి బొల్లా లలితారాణి. నిర్మాణం శ్రీ కేకేఎల్ స్వామి. సమర్పణ రసధ్వని గ్రామీణ సాంస్కృతిక సేవా సమితి, పొగిరి గ్రామం, శ్రీకాకుళం జిల్లా. పర్యవేక్షణ శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు. ఈ నాటకం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి ప్రసారమయ్యింది.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు వింటారు. డాక్టర్ చక్రవర్తి చిత్రం నుంచి మాధోపెద్ది పి సుశీల పాడిన పాట.
2: ఓహో

0: పులికింద రాపోయి
1: హై హై
0: ఓ చిన్నోడా ఓ చిన్నోడా ఓ చిన్నోడా

0: తిప్పి మాటలు ఇళ్ళ మూటలు ఇంకా నమ్మలో
1: నచ్చిల్లక్క.

చిత్రగీతం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రస్తుతం అల్పపీడనం ఉత్తర ఆంధ్రప్రదేశ్ దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలను దాటుతుంది. ఇది విశాఖపట్నం గోపాల్పూర్ మధ్య కళింగపట్నానికి నైరుతిలో భూభాగాన్ని క్రాస్ చేసినట్లు వాతావరణ శాఖ వారు తాజా సమాచారాన్ని అందిస్తున్నారు.

దీని ప్రభావం వల్ల ఇవాళ నుంచి 4 రోజుల పాటు ఉత్తరాంధ్ర తీరం, యానాం తీరాల్లో గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో, కొన్ని సందర్భాల్లో గంటకు 75 కిలోమీటర్ల వేగంతో బలమైన విచ్చులు ఎదురుగలవిచ్చే అవకాశం ఉంది. కాబట్టి మత్స్యకారులు రాబో 4 రోజుల పాటు, అంటే ఈ నెల 27వ తేదీ వరకు ఇప్పుడు చెప్పిన ఉత్తరాంధ్ర తీరం, యానాం ప్రాంతంలో చేపల వేటకు వెళ్ళొద్దని వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా దక్షిణాంధ్రప్రదేశ్ తీరం ఎంబడి, తీరం నుంచి తీరం వెంబడి గంటకు గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలు వీచే అవకాశం రాబోవు 4 రోజుల పాటు కనిపిస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్ళవద్దని వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్నారు. ఉత్తర ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో, అలాగే తీరం నుంచి తీరం వెంబడి సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. కాబట్టి ఇవాల్టి సాయంత్రం వరకు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. కాబట్టి తీర ప్రాంత ప్రజలు జాగ్రత్త వహించాలని తెలియజేస్తున్నారు. కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, వాడరేవు, వడరేవుల్లో 3వ నెంబర్ స్థానిక భద్రత సూచి ఎగరవేయడం జరిగింది. ఇక ప్రస్తుత అల్పపీడన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా భారీ వర్షాలు పడుతున్నాయి. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకర్ చైన్ గారు ప్రజలకు కొన్ని ముఖ్య గమనికలు తెలియజేస్తున్నారు. ఇవాళ భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. ఎదురుగాలి ఇచ్చే అవకాశం ఉన్నందు వల్ల చెట్లు, హోల్డింగ్ల దగ్గర నిలబడకూడదని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళవద్దంటున్నారు. అదేవిధంగా లోటత్తు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తలు పాటించవలసిందిగా కోరుచున్నారు. విశాఖపట్నంలో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వివిధ ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారు. అవసరమైతే ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కొండవాలు, లోతత్తు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పునరావాస కేంద్రాలకు తరలివేందుకు సిద్ధంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సిటీ ఆపరేషన్ సెంట్రల్ జోనల్ కంట్రోల్ రూముల ద్వారా 24 గంటలు నిరంతర పర్యవేక్షణ జరుగుతుంది. అత్యవసర సహాయానికి GVMC టోల్ ఫ్రీ 1800425000009 ఈ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా సంప్రదించవచ్చు. జీవీఎంసీ వాట్సాప్ 9014218870. వర్షాలకు సంబంధించి సంఘటనలను వెంటనే తెలియజేయాలని జీవీఎంసీ పౌర సంబంధాల అధికారి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఏకచిత్రగానం వింటారు. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు చిత్రం నుంచి.

ఏకచిత్ర గీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్జ్ మీడియం వేవ్ ఎఫ్ఎం 102 మెగాహెర్ట్జ్ పై ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలు వింటున్నారు. వాతావరణ హెచ్చరిక. బంగాళాఖాతంలోని పశ్చిమ మధ్య దానిని ఆనుకుని ఉన్న వాయు బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఈ అర్ధరాత్రి కళింగపట్నానికి నైరుతి దిశగా, ఇంకా విశాఖపట్నానికి ఈశాన్యంగా, ఒడిశాలోని గోపాలపూర్కు వైపు కదులుతూ ప్రస్తుతం విశాఖపట్నం గోపాలపూర్కు మధ్య, కళింగపట్నానికి నైరుతి దిశగా ఉత్తరాంధ్ర, దాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలను దాటుతూ ఉంది. తీవ్ర అల్పపీడనం ముందు భాగం ఇప్పటికే భూభాగంలో ప్రవేశించింది. ఇది పూర్తి భూభాగాన్ని దాటే ప్రక్రియ మరో 2 గంటల పాటు కొనసాగే అవకాశం ఉందని 3 గంటల ప్రాంతంలో అందజేసిన వాతావరణ నివేదిక తెలియజేస్తుంది. భూభాగాన్ని దాటిన అనంతరం ఇది తొలుత వాయువు దిశగా పయనించి వచ్చే 12 గంటల్లో తీవ్ర అల్పపీడన స్థాయిలో కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత 24 గంటల్లో ఉత్తర వాయువు దిశగా కదులుతూ క్రమంగా బలహీనపడే అవకాశం ఉంది. ఈ ప్రభావం రీత్యా రాబో 12 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉత్తరాంధ్ర, యానాం ప్రాంతాల్లోనూ, ఇంకా ఆంధ్ర తీర ప్రాంతంలోనూ పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రాయలసీమ మరికొన్ని ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి ఒక మాదిరి వర్షం పడే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తతో వ్యవహరించాలని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ MD ప్రఖర్ జైన్ తెలియజేస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇక ఈదురుగాలి వీసే అవకాశం ఉన్నందున చెట్ల కింద, హోల్డింగ్ కింద నిలబడకూడదు. అదేవిధంగా

లోతట్టు ప్రాంతాలు వర్షపు నీరు చేరి ఆకస్మిక వరదలకు అవకాశం ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేస్తున్నారు. విశాఖపట్నంలో గత 2-3 రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు అవసరమైన చర్యలు తీసుకోవడానికి జీఎంసీ యంత్రాంగం సిద్ధంగా ఉంది. మరి అత్యవసర సహాయానికి జీవీఎంసీ టోల్ ఫ్రీ 1800425000009, ఇక జీవీఎంసీ వాట్సాప్ 9014218870. వర్షాలకు సంబంధించిన ఎటువంటి వివరాలనైనా పొందడానికి ఈ నెంబర్ల ద్వారా తెలియజేయాలని జీవీఎంసీ యంత్రాంగం విజ్ఞప్తి చేస్తుంది. ఇక ఏపీ ఈపీడీసీఎల్ వారు ఈ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు. ఏపీ ఈపీడీసీఎల్ పర్యవేక్షక ఇంజనీర్ బి సింహాచార్య నాయుడు సూచించినట్లుగా రోడ్లపై కానీ పొలాల్లో కానీ తెగిపడిన విద్యుత్ తీగలు నేలకూలిన స్తంభాలను పట్టుకోకుండా ఉండటం, ఇంకా వర్షపు నీరు చేరిన ప్రాంతాల్లో కరెంటు తీగలు ఉన్నట్లు అనుమానం ఉన్నా కరెంటు స్తంభాలు వదిగినా ఆయా ప్రాంతాల్లోకి వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అదే విధంగా ఇళ్లలో తడి చేతులతో స్విచ్లు తాకూడదని, ఒకవేళ ఉరుములు వర్షాలు వస్తున్న సమయంలో ఎలక్ట్రానిక్ పరికరాలకు పెగ్గులు తీసేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పశువుల్ని ఈ సమయంలో కరెంటు తీగలకు కానీ కరెంటు తీగలున్న స్తంభాలకు కానీ లేక చెట్లకు కానీ కట్టివేయరాదని హెచ్చరిస్తున్నారు. అత్యవసర సమయాల్లో మహారాణిపేట సర్కిల్ కార్యాలయం 7382249881, ఇక మహారాణిపేట జోన్ 1 డివిజన్కి 9496101019, కంచరపాలెం 9849628880, మధురవాడ పరిసర ప్రాంతాల వారు 9491 పొందవచ్చని తెలియజేస్తున్నారు. వాతావరణ సమాచారం విన్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కర్ణాటక శాస్త్రీయ సంగీతం డాక్టర్ ఎన్ రమణి, శ్రీ త్యాగరాజన్, శ్రీ ఏ అతుల్ కుమార్ వేణుగానత్రయం వింటారు. శ్రీ శ్రీధర్ వయలిన్, శ్రీముషనం రాజారావు మృదంగం, శ్రీ ఈఎం సుబ్రహ్మణ్యం ఘటం వినండి.

కర్ణాటక శాస్త్రీయ సంగీతం మీరింతవరకు డాక్టర్ ఎన్ రమణి, శ్రీ త్యాగరాజన్, శ్రీ ఏ అతుల్ కుమార్ వేణుగాన త్రయం విన్నారు. శ్రీ శ్రీధర్ వయలిన్, శ్రీ శ్రీ ముషగ ముషనం రాజారావు మృదంగం, శ్రీ ఈఎం సుబ్రహ్మణ్యం ఘటం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్జ్ మీడియం వేవ్, ఎఫ్ఎం 102 MHz పై ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలు వింటున్నారు. వాతావరణ హెచ్చరిక. బంగాళాఖాతంలోని పశ్చిమ మధ్య దానికి ఆనుకుని ఉన్న వాయువు ప్రాంతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఈ రాత్రి విశాఖపట్నం గోపాల్పూర్ మధ్య కళింగపట్నానికి నైరుతి దిశగా ఉత్తరాంధ్ర తీరాన్ని ఆనుకుని దక్షిణ ఒడిశా తీరాలు మధ్య తీరాన్ని దాటి ప్రవేశిస్తూ ఉంది. ఇది భూభాగాన్ని దాటిన అనంతరం తొలుత వాయువు దిశగా పయనిస్తూ రాబో 12 గంటల్లో తీవ్ర అల్పపీడనం స్థాయిలో కొనసాగి క్రమంగా బలహీనపడుతూ ఉంటుంది. ఆ తర్వాత 24 గంటల్లో ఉత్తర వాయువు దిశగా కదులుతూ క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వారు తెలియజేస్తున్నారు. దీని ప్రభావం రీత్యా రాగల 12 గంటల పాటు ఆంధ్ర తీరం, ఇంకా ఉత్తరాంధ్ర తీరం, యానాం ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ప్రముఖంగా కనిపిస్తూ ఉంది. ఇక రాబోవు 3 రోజుల పాటు అంటే 27వ తేదీ వరకు ఉత్తరాంధ్ర తీరం, యానాం, దక్షిణ ఆంధ్ర తీరంలో తీరం నుంచి తీరం వెంబడి గంటకు గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలు వేస్తాయి. కాబట్టి మత్స్యకారులు ఆయా ప్రాంతంలో సముద్రంలో చేపల వేటకు వెళ్ళొద్దని వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్నారు. కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, వాడరేవుల్లో 3వ నెంబరు స్థానిక భద్రతా సూచన ఎగరవేయడం జరిగింది. ఇవాళ సాయంత్రం వరకు సముద్రం అల్లకల్లోలం ఉంటుంది. కాబట్టి ఆయా ప్రాంతాల్లో ప్రజలు ఎవరూ సముద్రంలో దిగరాదని వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తూ ఉన్నారు. ఇక గడిచిన 2-3 రోజుల నుంచి విశాఖపట్నం, దాని పరిసర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురవడం వలన లోతట్టు ప్రాంతాలు జలమయలు కావడం, ఇంకా కొన్ని ప్రాంతాల్లో చెట్లు పడటం, అదేవిధంగా కొండవాలు లోతట్టు ప్రాంతాల్లో పాటు మరికొన్ని ప్రాంతాల్లో సహాయ చర్యల కోసం జీవీఎంసీ వారు అత్యవసర టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెంబరు 1800420009. వాట్సాప్ నెంబర్ 9014211

8870 వర్షాలకు సంబంధించిన సంఘటనలు ఉంటే వెంటనే ప్రజలకు విజ్ఞప్తి చేయాలని జీవీఎంసీ వారు కోరుతున్నారు. ఇక అదేవిధంగా ఈ విస్తార వర్షాల వలన విద్యుత్కి అంతరాయం కలిగే అవకాశం ఉంది కాబట్టి ఏపీ ఈపీడీసీఎల్ పర్యవేక్షక ఇంజనీర్ బి సింహాచలం నాయుడు గారు కొన్ని సూచనలు తెలియజేస్తున్నారు. రోడ్లపై కానీ పొలాల్లో కానీ తెగిపడిన విద్యుత్ తీగలు నెలకొల్ని స్తంభాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టుకోవద్దంటూ స్పష్టం చేస్తున్నారు. ఇక నీటిలో విద్యుత్ వైర్లు పడి ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రమాదాలు పొంచి ఉండటం తదితర కారణాల రీత్యా నీరు చేరిన ప్రదేశాల్లో సంచరించవద్దని హెచ్చరిస్తున్నారు. ఇళ్లల్లో తడి చేతులతో స్విచ్లను తాకవద్దని, ఉరుములు మెరుపులు పడుతున్న సమయంలో ఎలక్ట్రిక్ పరికరాలకు ప్లగ్లను తీసివేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పశువులు కాపురులు తమ పశువుల్ని ఎలక్ట్రిక్ స్తంభాలకు కానీ ఎలక్ట్రిక్ పోల్స్ ఉన్న కరెంటు చెట్లు కానీ కట్టివేయద్దని చెబుతున్నారు. ఏదైనా పరిస్థితులు అంటే స్థానికంగా ఏదైనా విద్యుత్ సమస్యలు ఉంటే వెంటనే సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. అదేవిధంగా అత్యవసర మరమ్మతుల కోసం ప్రత్యేక బృందాలను కూడా సిద్ధం చేశామని వెల్లడించారు. మధురవాడ ప్రాంతంలో ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే విద్యుత్కి సంబంధించి 9491030372 అనే నెంబర్కి ఫోన్ చేయవచ్చు. అదేవిధంగా కంచరపాలెం 9849962880 మహారాణిపేట డివిజన్లో 9490601019 ప్రాంతాల నెంబర్కి ఫోన్ చేసి ఆయా ప్రాంతాల వారు ఈ విద్యుత్ సంబంధ సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ఇక అదేవిధంగా ప్రస్తుత తీవ్ర వాయుగుండం పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ గారు ప్రజలకు తెలియజేస్తున్న ముఖ్య వివరణాలు ఏంటంటే, ఇవాళ కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. ఎదురుగాలు వీచే అవకాశం ఉంది కాబట్టి చెట్ల కింద హోటల్ కింద ఉండవద్దని తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఈ వర్షాల వల్ల ఆకస్మిక వరదలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచనలు తెలియజేస్తున్నారు. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి పాడిన భక్తి గీతాలు వింటారు.